0: ఆఫీసెస్ లో మీల్స్, ఫ్రెష్ ప్రొడ్యూస్ అండ్ బేబీ సప్లైస్ లాంటివి అవసరమైన వాళ్లకి ఉచితంగా ఇస్తారు. కాల్ 211 ఆర్ చెక్ యువర్ సిటీ వెబ్సైట్ ఫర్ లొకేషన్. ఆస్కింగ్ ఫర్ హెల్ప్ ఇస్ ఎ స్ట్రెంగ్త్. ఎవ్రీవన్ డిజర్వ్స్ యాక్సెస్ టు ఫుడ్.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్యూటివ్ స్పెషల్ థాలి, ఇస్ బై లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంటీ పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా. ఏంది బ్రో, గన్ని చెప్పిన, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా. ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
2: tumhara hamara pyar sabka favorite india bazaar.
3: gata 24 ella nunchi india bazaar manandarki kavalsina vastulu anni andistu. it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. visit india bazaar in mckinney, fort worth and austin. stay connected with india bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
6: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. రేడియో సురభి రీవిజిట్.
7: ఇమిగ్రేషన్ అనగానే ప్రశ్నల భయం, అదొక విచిత్ర వలయం, వాటికి ఏకైక సమాధానం అకులాల్లా.
8: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైక్స్.
9: I asked you to come to our place.
10: Our place, Indian cuisine.
11: Thank you for being in our journey.

Well, you are tuned into Radio Surabhi 107.9 FM HD3 and meeru vintunnaru non-stop fun with me, Sushma. So, yes, Monday vachesindante work, meetings, regular life tho paatu evening FM lo Sushma kuda vachestundi. అండ్ ఎస్ మండే మూడ్ అలానే ఉంటుంది అందరికి. మండే అనగానే వర్క్, మీటింగ్స్, ఇంకా రొటీన్ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది కదా. సో అందరం అదే మూడ్ లో ఉంటాము. బట్ నాకు ఈ మధ్య ఏమనిపిస్తుందంటే, మండే అని ఒకరోజే ఎందుకు? నార్మల్ గా కార్పొరేట్ కొలీస్ అందరికి ఏ డే అయినా ఒకటే, మండే టు ఫ్రైడే ఒకటే ఫీలింగ్ ఉంటుంది. అబ్బా, లేచిన దగ్గర నుంచి వర్క్, మీటింగ్స్ ఇవే కదా అని అనిపిస్తుంది అనమాట. సో ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు నేను అలా ఆలోచించుకుంటూ కూర్చున్నాను అనమాట, అసలు ఏంటి లైఫ్, ఏమైంది, ఎక్కడ చేంజ్ అయింది, ఏంటి అని చెప్పి చాలా ఆలోచిస్తున్నాను. ఎందుకో తెలియదు అనమాట, అలా బేసిక్ గా నాకు ఈ రోజు ఎక్కువ పని లేదనమాట ఆఫీస్ లో. సో అలా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. ఆలోచిస్తుంటే నాకు అనిపించింది, వాట్ చేంజ్డ్ ఆఫ్టర్ 25 ఇయర్స్ అనిపించింది అనమాట. అంటే బేసిక్ గా లైఫ్ లో 25 ఇయర్స్ వచ్చిన తర్వాత ఏం చేంజెస్ వచ్చాయి, మనం ఎలా చేంజ్ అయ్యాము, అండ్ వాట్ చేంజ్డ్, అలా ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. సో దాని గురించి ఈ రోజు మాట్లాడుకుందాం మనం. అండ్ ఆల్సో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అనమాట, లైక్ చిక్కు ప్రశ్నలు ఆర్ పొడుపు కథలు అనుకుందాము, అలాంటివి అడుగుతూ ఉంటాను. అందులో నేను ఫస్ట్ అడుగుతున్నది, కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు అదేమిటి? మళ్ళీ అడుగుతున్నాను, కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు అదేమిటి? తెలిస్తే డూ లెట్ మీ నో. 972-636-1966 కి కాల్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు ఇంకొక సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి. రేడియో సురభి 107.9 FM HD3, మీ ఆర్జే సుష్మాతో.

వెల్ మీరు వింటున్నారు రేడియో సుర్బీ 107.9 ఎఫ్ఎం హిస్టరీ 3 అండ్ మీతో ఉంది సుష్మా. అండ్ ఎస్, ఇందాక నేను ఏం అడిగానంటే కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు అదేమిటి అని అడిగాను. అండ్ ఆల్సో మనకి కాల్ చేసేసారు అఖిల్ గారు కాల్ చేసి చెప్పారు ఆన్సర్ కరెక్ట్ గా ఆనియన్ అని చెప్పారు. అండ్ ఆల్సో చరణ్ కూడా ఆన్సర్ చేశారు ఆనియన్ అని చెప్పి. అండ్ సుష్మా గారు అంటే నేను కాదు ఇంకొక సుష్మా గారు, సుష్మా కాలింగ్ సుష్మా. సో సుష్మా గారు కాల్ చేసి చెప్పారు హ్యాంగర్ అని చెప్పి. హ్యాంగర్ కూడా కరెక్ట్ ఆన్సర్ వేసు. మనకి 2 ఆన్సర్స్ ఉన్నాయి, ఆనియన్ అండ్ హ్యాంగర్ కరెక్ట్ గా చెప్పారు అఖిల్ గారు, చరణ్ గారు అండ్ సుష్మా గారు. సో అదనమాట సంగతి. నేను ఇంకో క్వశ్చన్ అడిగే లోపు కొంచెం ఇందాక మన టాపిక్ ఉంది కదా వాట్ చేంజ్డ్ ఆఫ్టర్ 25 అని చెప్పి దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో చిన్నప్పుడు బేసిక్ గా మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అబ్బా ఏంటిది హోంవర్క్ అంటారు, స్కూల్ అంటారు, ప్రతిదానికి మన పేరెంట్స్ చెప్పిన మాటలే వినాలా, అసలు ఏంటిది మనం పెద్ద అయిపోతే మన ఫ్రీడమ్ మనకు ఉంటుంది, మన డిసిషన్స్ మనం తీసుకుంటాం, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, పర్మిషన్స్ అవసరం లేదు, ఈ హోంవర్క్ చేసే బాధ ఉండదు, ఇవన్నీ అంత మంచిగా అయిపోతుంది లైఫ్, పెద్ద అయిపోవాలి ఫాస్ట్ ఫాస్ట్ గా అని చెప్పి రోజు అనుకునే వాళ్ళం. నేనైతే అలానే అనుకునేదాన్ని అనమాట. సో అలా చిన్నప్పుడు అనుకున్నాము. బట్ వన్స్ వీ గ్రూ అప్ లైక్ యూనో 20 to 24 was also fun. నాకైతే అంత ఎక్కువ ఏం అనిపించలేదు. బట్ ఆఫ్టర్ 25 రియలైజ్ అయ్యామన్నమాట. ఏంటి అంటే గ్రోయింగ్ అప్ ఇస్ యాక్చువల్లీ ఎ స్కామ్ అని చెప్పి నేను రియలైజ్ అయ్యాను. లైక్ అబ్బా ఎందుకు అనుకున్నాను, ఇప్పుడు అనిపిస్తుంది మళ్ళీ బ్యాక్ టు చైల్డ్హుడ్ డేస్ వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పేసి. సో అదనమాట సంగతి. అండ్ ఎస్, ఫస్ట్ థింగ్ ఏం చేంజ్ అయిందంటే ఎనర్జీ చేంజ్ అయిందని నేను అనుకుంటున్నాను. మరి ఆ ఎనర్జీ ఏంటి, అసలు మన ఎనర్జీ లెవెల్స్ 25 తర్వాత ఎలా చేంజ్ అయ్యాయి ఏంటి, కొన్ని ఎగ్జాంపుల్స్ తో మాట్లాడుకుందాము. అండ్ ఎస్ అది నేను నెక్స్ట్ వచ్చి మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, కూత వేసి పరుగు తీస్తుంది, ఎరుపు చూస్తే ఆగిపోతుంది, ఏమిటది? మళ్ళీ అడుగుతున్నాను, కూత వేసి పరుగు తీస్తుంది, ఎరుపు చూస్తే ఆగిపోతుంది, ఏమిటది? మీకు తెలిస్తే 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ ఆల్సో ఇన్ కేస్ ఎవరైనా వింటూ ఉంటే 25 తర్వాత మీ లైఫ్ ఎలా చేంజ్ అయిందని మీరు అనుకుంటున్నారు, అంటే 25 అంటే జస్ట్ 26-27 అవసరం లేదు, 50 ఇయర్స్ ఉన్నా కూడా మనకి 25 తర్వాత 50కి వెళ్ళినప్పుడు ఏం చేంజెస్ వచ్చాయి, ఏంటి మన లైఫ్ ఎలా మారిపోయింది, మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? అంటే లైక్ 50 ఇయర్స్ ఉన్న వాళ్ళు కానీ యూనో లైక్ మిడ్ ఏజ్ ఉన్న వాళ్ళు రీసెంట్ గా 25-26-27 ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఏమన్నా సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? దానికి కూడా 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు మీకోసం ఇంకో సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సుర్భి 107.9 FM HD3 మీ RJ సుష్మతో.

0: మీరు వింటున్నారు నాన్ స్టాప్ ఫన్ విత్ మీ సుష్మా ఓన్లీ ఆన్ రేడియో సర్వే 107.9 ఎఫ్ఎం HD3. అండ్ ఎస్, ఇందాకటి నుంచి నేను కొన్ని పొడుపు కథలు అడుగుతూ ఉన్నాను. అండ్ ఆల్సో వాట్ చేంజ్డ్ ఆఫ్టర్ 25 అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను, అంటే మన లైఫ్ ఎలా చేంజ్ అయింది అని చెప్పి. అండ్ ఫస్ట్ నేను ఇందాక అడిగిన పొడుపు కథ, కూత వేసి పరుగు తీస్తుంది, ఎరుపు చూస్తే ఆగిపోతుంది, ఏమిటది అన్నాను. అండ్ మనకి చరణ్ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు. అండ్ ఆల్సో రాజేంద్ర గారు కూడా కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు, ట్రైన్ అని చెప్పేసి. ఎస్, రాజేంద్ర గారు వాళ్ళ అబ్బాయి కార్ అన్నారంట, మరి అది కరెక్టా కాదా అని చెప్పి కాల్ చేసి మరి అడిగారు రాజేంద్ర గారు. ట్రైన్ ఇస్తే కరెక్ట్ ఆన్సర్, రాజేంద్ర గారు కరెక్ట్ గా గెస్ చేశారు. అండ్ ఎస్, సో వాట్ చేంజ్డ్ ఆఫ్టర్ 25 అనే దానికి మనకి చరణ్ చెప్పారు, బేసిక్ గా అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ, అంటే ఎక్కువ అబ్బాయిలకు అన్నట్టు చెప్పారు, బట్ ఐ వుడ్ సే అమ్మాయిలకు కూడా 25 ఇయర్స్ రాగానే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోతాయి. లైక్ ఇంతకు ముందు వరకు మనకి ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, ఆర్ ఏం కష్టాలు ఉన్నాయి, ఏం సక్సెస్ అయ్యాము, మన ప్రాపర్టీస్ ఏంటి, ఇవన్నీ పెద్దగా తెలిసి ఉండదు. బట్ వన్స్ 25 రాగానే మనకి కూడా అన్ని డీటెయిల్స్ చెప్పడం స్టార్ట్ చేస్తారు, అండ్ మనం కూడా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాము. సో అలా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అండ్ అమ్మాయిలకైతే పెళ్లి కూడా స్టార్ట్ అవుతుంది అన్నారు, విచ్ ఇస్ కరెక్ట్. 25, 24, 23 నుంచి కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి కొన్ని ఇళ్లలో అయితే. ఈ మధ్య అబ్బాయిలకు కూడా 25 తర్వాత స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పి విన్నాను నేనైతే ఇంట్లో. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, ఇదే గోల్ ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఇంకా యుఎస్ లో ఉన్న వాళ్ళకైతే ఓపీటీ కష్టాలు, వీసా కష్టాలు, ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి చెప్పారనమాట చరణ్, విచ్ ఇస్ ట్రూ. అబ్రాడ్ కష్టాలు అయితే లెక్కలేనివి, అంతులేనివి అనమాట, అది సంగతి. అండ్ నేను ఎనర్జీ చేంజ్ అవుతుంది మన బాడీలో అని చెప్పాను కదా 25 ఇయర్స్ తర్వాత. సో ఆ ఎనర్జీ ఏంటి, ఎలా చేంజ్ అవుతుంది అంటే, సో బిఫోర్ ఇంతకు ముందు నేనైతే 3 AM వరకు మూవీస్ చూడమన్నా చూస్తుండేదాన్ని. కాలేజ్ లో ఉన్నప్పుడు అంతా 3 AM వరకు చూసేసి మార్నింగ్ 8 కి లేచి వెంటనే కాలేజ్కి వెళ్ళిపోవడం అదంతా ఒక ఊపులో ఉండేదన్నమాట. అదే ఇప్పుడు 8 hours స్లీప్ లేకపోతే అమ్మో నెక్స్ట్ డే అంతా పోయినట్టే. మార్నింగ్ కాలేజ్కి వెళ్ళిపోయే వాళ్ళం, అవుటింగ్స్ అనగానే మంచి ఊపు, రోజు మొత్తం బాగా బయట తిరిగి అంతా ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం, మళ్ళీ అలానే నెక్స్ట్ డే మన పనులు మనం చేసుకునేవాళ్ళం. ఇంకా బిర్యానీ, లేట్ నైట్ బిర్యానీ తినడం, యూనో లైక్ నిద్ర లేకపోయినా కూడా యాక్టివ్ గా ఉండడం, ఇలాంటివి అనమాట. అదే ఇప్పుడు అనుకోండి ఒక 25 ఇయర్స్ దాటిన తర్వాత బేసిక్ గా ఏదన్నా ఒక గంట ఎక్కువ పనిచేసినా, ఆర్ లేట్ గా తిన్నా అరగట్లేదు, డైజెస్ట్ అవ్వట్లేదు, ఆర్ 1 hour ఆఫీస్ లో ఒక ఏదైనా మీటింగ్ అయితే అది చాలు నా బ్రెయిన్ అంతా డ్రైన్ అయిపోయి నా ఎనర్జీ అంతా పోవడానికి అని అనిపిస్తుంది అనమాట. సో బాడీలో చాలా చేంజెస్ వస్తున్నాయి ఆఫ్టర్ 25 తర్వాత. అండ్ ఐ థింక్ అందరూ కూడా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన టైం. లైక్ యునో 25 లోపు కూడా మనం ఎప్పుడూ ఉండాలి కాన్షియస్ గా, బట్ 25 తర్వాత యూ నెవర్ నో వాట్స్ హ్యాపెనింగ్ టు యువర్ బాడీ, లైక్ ఏం డెఫిషియన్సీస్ వస్తున్నాయి ఏంటి ఏం తెలీదు. సో రెగ్యులర్ చెక్అప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎస్, మనం ఆ క్యాలరీ డెఫిషియంట్ ఇదంతా చూసుకుంటూ ఉండాలన్నమాట. సో ఎనర్జీ ఈజ్ ఇంపార్టెంట్. సో మీకు ఎప్పుడైనా ఎనర్జీ తగ్గినట్టు అనిపిస్తే వెంటనే చెకప్ కి వెళ్ళండి, మీ ఎక్కడ ఏం జరుగుతుంది, మీ బాడీలో అనే చేంజెస్ ఏమవుతున్నాయి అనేది చూసుకోండి. అండ్ ఇప్పుడు మీకోసం ఒక సాంగ్ వస్తుంది, దాని తర్వాత నేను వచ్చి ఒక బ్లాక్ కాఫీ థియరీ చెప్తానన్నమాట లైఫ్ కి ఎలా రిలేట్ అవుతుంది అని చెప్పి. సో ఈ బ్లాక్ కాఫీ థియరీ అనేది మీలో ఎంతమందికి తెలుసు, ఎంతమంది విన్నారో నాకు తెలీదు, బట్ అది నేనేంటో అదంతా చెప్పేస్తానమాట. బట్ అప్పటి వరకు ఈ సాంగ్ వినండి. అండ్ ఈ సాంగ్ వినే ముందు ఇంకొక పొడుపు కథ అడిగేస్తాను. సో అదేంటి అంటే, ఇది ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు, తలుపుకు పట్టుకుని వేలాడుతూ ఉంటుంది కానీ పడుకోదు, ఏమిటది? మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఇది ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు, తలుపును పట్టుకొని వేలాడుతుంది కానీ పడుకోదు, ఏమిటది? తెలిస్తే డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ ఈ సాంగ్ వింటూ వింటూనే ఉండండి రేడియో సర్వే 107.9 ఎఫ్ఎం HD3 మీ ఆర్జే సుష్మాతో.
1: Hey lovely balloon, na sweet cyclone, full summer lo na watermelon, na cute iPhone.

ఆల్ రైట్, మీరు వింటున్నారు రేడియో సర్బీ 107.9 FM HT3 అండ్ మీతో ఉంది ఆర్జే సుష్మా. సో ఎస్, ఇందాక నుంచి కొన్ని పొడుపు కథలు అడుగుతున్నాను అండ్ అందులో ఇందాక నేను అడిగినది ఏంటి అంటే నాకు ఆన్సర్ కరెక్ట్ గా వచ్చేసింది, బట్ స్టిల్ ఇంకా అలానే పెడదాము, ఎవరైనా ఆన్సర్ చేస్తారేమో చూద్దాము. అండ్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఇది ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు, తలుపుకి పట్టుకొని వేలాడుతూ ఉంటుంది కానీ పడుకోదు, ఏమిటది? ఇది ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు, తలుపుకు పట్టుకొని వేలాడుతూ ఉంటుంది కానీ పడుకోదు, ఏమిటది అని అడిగాను. సో ఆన్సర్ తెలిస్తే కాల్ చేసండి 9726361966. అండ్ ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది అండ్ ఆ సాంగ్ తర్వాత నేను బ్లాక్ కాఫీ థియరీ చెప్తానన్నమాట. సో ఈ బ్లాక్ కాఫీ థియరీ అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా లైఫ్ కి రిలేట్ అయింది అనిపించింది అనమాట. సో బేసిక్ గా అసలు ఈ బ్లాక్ కాఫీ థియరీ ఏంటి, దాన్ని మన లైఫ్ కి ఎలా రిలేట్ చేసుకుంటాము, అండ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ ఆఫ్టర్ 25 ఇయర్స్ క్రాస్ చేసిన వాళ్ళకి కానీ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పి నేను మళ్ళీ వచ్చి మాట్లాడిస్తాను. అప్పటి వరకు ఈ సాంగ్ వింటూ వింటూనే ఉండండి రేడియో సర్బీ 107.9 FM HT3.

0: Radhika, next week my office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting?
2: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party ya leka jatra?
2: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
3: ఆఖరి ప్రశ్న, రెడీయా?
4: Yes sir.
3: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్ Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.
7: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
8: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
9: 7 hours 32 minutes అవుతుంది మన సురభి క్లాక్ లో, అండ్ మీరు వింటున్నారు నాన్ స్టాప్ ఫన్ విత్ మీ సుష్మా, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అండ్ ఎస్, ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి నాకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేశారు. బిఫోర్ దాట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇది ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు, తలుపుకి పట్టుకుని వేలాడుతూ ఉంటుంది కానీ పడుకోదు, ఏమిటది అని అడిగాను. దానికి నాకు అఖిల్ గారు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు, అండ్ ఆల్సో చందన గారు కూడా కరెక్ట్ గా చెప్పారు. తాళం. తాళం అంటే ఇంటికి వేస్తాం కదా తాళం, అదనమాట. సో కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేశారు నాకు. అండ్ నేను నెక్స్ట్ వాట్ చేంజ్డ్ ఆఫ్టర్ 25 గురించి మాట్లాడే ముందు ఇంకో క్వశ్చన్ అడిగేస్తాను. సో అదేంటి అంటే, నీటిలో పుట్టింది నీటిలోనే చస్తుంది, ఏమిటది? తెలిస్తే కాల్ చేసేయండి 972-636-1966. నీటిలో పుట్టింది నీటిలో చస్తుంది, ఏమిటది? అండ్ ఇప్పుడు నేను మీకోసం లేడీస్ టైలర్ మూవీ నుంచి ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను. ఇది రిక్వెస్టెడ్ బై చందన గారు, అండ్ ఆల్సో నాని సాంగ్ కూడా ప్లే చేసేస్తాను రిక్వెస్టెడ్ బై అఖిల్ గారు. సో ఈ సాంగ్ వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3, మీ RJ సుష్మతో.

right, you are tuned into Radio Surabhi 107.9 FM HD3 and Neeta ఉంది మీ ఆర్జే సుష్మా. సో yes, ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అయితే నాకు కరెక్ట్ గా చెప్పేశారు తాళం అని చెప్పి. బట్ ఇంకో క్వశ్చన్ కూడా అడిగాను, నీటిలోనే పుట్టింది నీటిలోనే చేస్తుంది ఏమిటి అది అంతే అని చెప్పేసి. దానికి నాకు కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయి, బట్ ఇంకా చూద్దాం ఇంకెవరైనా ఆన్సర్ చేస్తారేమో. ఆ క్వశ్చన్ స్టిల్ ఇంటాక్ట్. అండ్ yes, నేను ఇప్పుడు మన బ్లాక్ కాఫీ థియరీ గురించి మాట్లాడతాను అని చెప్పాను కదా. సో బేసిక్ గా ఈ రోజు మనం ఏం మాట్లాడుకుంటున్నాము అంటే వాట్ చేంజ్ ఆఫ్టర్ 25 ఇయర్స్, లైక్ 25 ఏజ్ దాటిన తర్వాత వాట్ చేంజ్, హౌ యువర్ లైఫ్ హ్యాస్ చేంజ్డ్, ఆర్ యునో లైక్ మీకు ఏం అనిపిస్తుంది మీ బాడీలో కానీ ఆర్ మెంటల్ గా కూడా ఏం చేంజెస్ అయ్యాయి అని చెప్పి మాట్లాడుతున్నాను. దానిలో నేను ఇప్పుడు మాట్లాడుతుంది బ్లాక్ కాఫీ థియరీ. సో ఈ బ్లాక్ కాఫీ థియరీ ఏంటి అంటే, ఇమాజిన్ యూ వెంట్ టు ఏ కాఫీ షాప్, ఓకే, వెళ్ళి అక్కడ ఒక అక్కడ ఉన్న బరిస్టాని యూ ఆస్క్ లైక్ హే ఐ వాంట్ టు ఆర్డర్, అండ్ బరిస్టా ఇస్ లైక్ ఓకే హే వాట్ డు యూ వాంట్ టు ఆర్డర్ అంటే యు ఆర్ లైక్ ఐమ్ నాట్ టూ ష్యూర్ బట్ ఐ జస్ట్ నో దాట్ ఐ డోంట్ లైక్ బ్లాక్ కాఫీ. అండ్ బరిస్టా వచ్చేసి ఓకే బట్ వాట్ డు యూ వాంట్ ఆర్డర్, అండ్ దెన్ మళ్ళీ మీరు అంటారు ఐమ్ నాట్ టూ ష్యూర్ బట్ ఐ కాంట్ స్టాండ్ ద టేస్ట్ ఆఫ్ బ్లాక్ కాఫీ, ఐ వుడ్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ ఆ రోజు కొంచెం బిజీగా ఉంది అనుకుందాము కాఫీ షాప్ ఆర్ సంథింగ్, అండ్ షీఈస్ లైక్ ఓకే ఐ హ్యావ్ అదర్ కస్టమర్స్ టు హ్యాండిల్, యూ గో అండ్ డూ యువర్ పేమెంట్, నేను మీకు మళ్ళీ వచ్చి ఇస్తాను అని చెప్పేసి షీ గోస్ అవే అండ్ షీ టేక్స్ ఆల్ ద అదర్ కస్టమర్స్, అండ్ షీ కమ్స్ బ్యాక్ టు యూ అండ్ షీఈస్ లైక్ హే యు ఆర్ టెలింగ్ సంథింగ్ అబౌట్ ద బ్లాక్ కాఫీ, సో హియర్ యూ గో. సో అండ్ యూ ఆర్ లైక్ దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ లైక్ బ్లాక్ కాఫీ. బట్ మీకు అదే వచ్చింది ఎండ్ ఆఫ్ ద డే. సో దిస్ ఈజ్ వేర్ యూఆర్ పుటింగ్ ఆల్ యువర్ ఎనర్జీ అనమాట. సో మీరు బ్లాక్ కాఫీ వద్దు బ్లాక్ కాఫీ వద్దు, ఐ హేట్ బ్లాక్ కాఫీ అని అన్నిసార్లు బ్లాక్ కాఫీ గురించి అన్నారు కాబట్టి ఎవెన్షువల్ గా బ్లాక్ కాఫీ చేతిలోకి వచ్చింది. సో యూనివర్స్ హ్యాస్ దిస్ థింగ్ టు గివ్ యూ వేర్ యూ పుట్ యువర్ ఎనర్జీ టువర్డ్స్, లైక్ అది నెగటివ్ అయినా పాజిటివ్ అయినా మీ మైండ్ లో ఎక్కువ దేని గురించి అయితే అనుకుంటారో మనకి లాస్ట్ కి అదే జరుగుతుంది అనమాట. సో be careful where you're putting your energy into, and in you know like the negative aina positive aina sare direct your energy towards the positive things anamata. So ekko negative alochinchukoni naku black coffee avaddu naki break up avaddu naki idavaddu naki idavaddu anukunte ave avutundi, because that is where you are directing your energy towards into. అదనమాట సంగతి. అండ్ ఆఫ్టర్ 25 ఎందుకు చెప్తున్నానంటే, బికాస్ యూ నో వాట్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్. 24-23 ఏజ్ వరకు కూడా అంత మెచ్యూరిటీ ఉండదు బేసిక్ గా పీపుల్ కి, లైక్ యూనో ఒక రోజు ఇది కావాలనిపిస్తుంది ఇంకొక రోజు ఇది కావాలనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ 25 యూ హ్యావ్ యువర్ గోల్స్, ఆర్ యునో యూ ఫిక్స్ సంథింగ్ ఇన్ యువర్ మైండ్, లైక్ నాకు ఇది కావాలి, నేను లైఫ్ లో ఇది చేయాలి, ఇలా మీకు ఒక గోల్స్ ఉంటాయి. సో ఆ గోల్స్ ని పర్స్యూ చేసేటప్పుడు మీరు ఏం అడుగుతున్నారు దేవుడు అనేది బీ కేర్ఫుల్ గా అడగండి, బికాస్ వీఆర్ నాట్ కిడ్స్ అండ్ మనం ఏం అడిగినా చాలా ఆలోచించుకొని అడుగుతాం. కాబట్టి డైరెక్ట్ యువర్ ఎనర్జీ టువర్డ్స్ పాజిటివ్ థింగ్స్, అండ్ ఇదనమాట బ్లాక్ కాఫీ థియరీ నాకు తెలిసింది. సో ఎప్పుడు నెగటివ్స్ ఆలోచించకుండా 25 ఇయర్స్ వచ్చాయి కాబట్టి మనకి వీ నో వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్, కాబట్టి చాలా కేర్ఫుల్ గా డైరెక్ట్ యువర్ ఎనర్జీ టువర్డ్స్ ద పాజిటివ్ థింగ్స్ అంతనమాట సంగతి. ఎనర్జీ గురించి మాట్లాడేసుకున్నాం, నెక్స్ట్ 25 తర్వాత ఫ్రెండ్షిప్స్ ఏమవుతున్నాయి అనే దాని గురించి మాట్లాడతాను. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాను. బట్ బిఫోర్ దాట్ ఈ సాంగ్ వింటూ వింటూనే ఉండండి, రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

మూవీ నుంచి అయితే ఈ సాంగ్ వినేశారు. అండ్ ఎస్, ఇందాక నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే నీటిలోనే పుట్టింది నీటిలోనే చస్తుంది ఏమిటది అని అడిగాను. దానికి మనకి కళ్యాణి గారు, దీపక్ గారు అండ్ స్వప్న గారు కరెక్ట్ గా ఆన్సర్ చేసేసారు, ఉప్పు. సో సముద్రం నుంచి ఉప్పు వస్తుంది అండ్ ఆల్సో సాల్ట్ ని మనం వాటర్ లో వేస్తే కరిగిపోతుంది కాబట్టి అదే ఆన్సర్ అనమాట. అండ్ ఎస్, ఫ్రెండ్షిప్స్ గురించి మాట్లాడతాను అన్నాను కదా. సో ఫ్రెండ్షిప్స్ గురించి మాట్లాడే ముందు జాతర గురించి మాట్లాడుకుందాం. సో రేడియో సురభి జాతర ఇస్ కమింగ్ బ్యాక్ విత్ డివైన్ రీవాంప్ అండ్ ఇన్ఫినిట్ ఎక్సైట్మెంట్. ఈసారి బిగ్గెస్ట్ హైలైట్ ఏంటి అంటే సీతారామల కళ్యాణం ఇన్ అసోసియేషన్ విత్ మాటా. ఏ సెలబ్రేషన్ యూ డెఫినెట్లీ డోంట్ వాంట్ టు మిస్. అండ్ అదొక్కటే కాదు, మెగా కోలాటం కూడా ఉంది. సో గెట్ రెడీ, ఈసారి అబ్సల్యూట్లీ ఫ్రీ అనమాట. అండ్ ఇంకా ఎన్నెన్నో ఫుడ్ బోత్, ఎక్సైటింగ్ వెండో స్టాల్స్, ఆర్జే అవార్డ్స్, మీ ఫేవరెట్ ఆర్జేకి మీరు ఓట్ చేయొచ్చు. డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి, మీరు వెళ్లి ఓట్ చేయొచ్చు. అండ్ ఆల్సో కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్, ఫ్యాషన్ షో, స్టార్ట్అప్ స్ట్రీట్, ఇంకా బిగ్ సర్ప్రైజ్ ఫినాలే కూడా ఉంది. అండ్ ఇవన్నీ కూడా ఒకే దగ్గర జరుగుతున్నాయి అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్ ఆన్ జూన్ 7, 2026. రిజిస్ట్రేషన్స్, ఓటింగ్, నామినేషన్స్, కళ్యాణం టికెట్స్, వీటన్నిటికీ కూడా ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్ www.radiosurabhi.com/rsj. అండ్ స్పాన్సర్షిప్స్ కోసం మీరు కాల్ చేయొచ్చు 5168516919 నెంబర్ ఏంటి 5168516919 ఆర్ ఇమెయిల్ చేయొచ్చు admin@radiosurabhi.com. ఈసారి మన జాతరని మన వేడుకలాగా జరుపుకుందాము. హోప్ టు సీ యూ ఆల్ దేర్. అండ్ ఎస్, ఫ్రెండ్షిప్స్ మాట్లాడుకుందాము. మాట్లాడుకునే ముందు ఇంకొక క్వశ్చన్ అడిగేస్తాను, ఒక చిన్ని క్వశ్చన్ అనమాట. అదేంటి అంటే అందరూ నన్ను తినటానికి కొంటారు కానీ నన్ను ఎవరూ తినరు, ఏమిటది? అందరూ నన్ను తినడానికి కొంటారు కానీ నన్ను ఎవరూ తినరు, ఏమిటది? టు లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు ఇంకో సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి. రేడియో సురభి 107.9 FM HD3, మీ ఆర్జే.

All right, you are tuned into Radio Surabhi 107.9 FM Health 3 and yes, me the only me, RJ Sushma and Inda Katnunchin and Honi questions are the two Nankada, so Andalone Nadini Indaka నన్ను తినడానికి కొంటారు కానీ నన్ను ఎవరు తినరు ఏమిటది అని అడిగాను. సో నాకు కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసాయి. ఆశీర్వాద్ గారు చెప్పారు కరెక్ట్ గా ఆన్సర్ అండ్ ఆల్సో కళ్యాణి గారు చెప్పారు ఆన్సర్ వచ్చేసి ప్లేట్ అంటే కంచం అనమాట ఆన్సర్ అది సంగతి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ అడిగేలోపు ఇప్పుడు నేను ఫ్రెండ్షిప్స్ గురించి మాట్లాడతాను అన్నాను కదా. సో వాట్ చేంజ్డ్ ఆఫ్టర్ 25 అనేది మన టాపిక్ అనమాట ఈ రోజు. సో లైఫ్ లో మనకి 25 ఇయర్స్ దాటిన తర్వాత లైఫ్ ఎలా చేంజ్ అయింది, మనలో ఏం చేంజెస్ వచ్చాయి, అసలు ఏం జరుగుతుంది లైఫ్ లో అని మాట్లాడుకుంటున్నాం. దాంట్లో నాకైతే బిగ్గెస్ట్ చేంజ్ ఏమొస్తుంది అంటే ఫ్రెండ్షిప్స్ అనుకుంటున్నాను అనమాట. ఇంతకుముందు చిన్న

ఉన్నప్పుడు ఆర్ బిఫోర్ 20 యూనో కాలేజ్ లో ఉన్నప్పుడు ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు తీసుకుందాం, చిన్నప్పుడు మన ఫ్రెండ్షిప్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళ దగ్గర బొమ్మలు ఉన్నాయా, ఓకే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేద్దాం, ఆర్ ఈ పర్సన్ తో మనం షాప్ కి వెళ్ళి ఏమైనా కొనుక్కోవచ్చా, ఓకే ఈ పర్సన్ తో ఫ్రెండ్షిప్ చేద్దాం, వీళ్ళు నన్ను ఆడుకొని ఇస్తున్నారా వాళ్ళ గ్రూప్ లో ఫ్రెండ్స్ అట్లా అనమాట. మనకి జస్ట్ ఒక చిన్న పిల్లడో చిన్న అమ్మాయో కనిపిస్తే చాలు మన ఏజ్ వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసేస్తాము అండ్ అలా ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు, వైబ్స్ మ్యాచ్ అయ్యాయా లేదా అండ్ ఈ పర్సన్ తో మనం ఫ్రెండ్షిప్ చేస్తే మనతో కరెక్ట్ గా ఉంటారా లేకపోతే జలసి చూపిస్తారా అసలు ఏంటి, ఇన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకుని ఫ్రెండ్షిప్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంతకు ముందు అయితే అలా ఇంటి దగ్గరికి సైకిల్ వేసుకొని వచ్చేసి అరే కిందకి రారా అనగానే వెళ్ళిపోయే వాళ్ళం. బట్ ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలి, స్కెడ్యూల్స్ చేసుకోవాలి, కొంతమంది రారు, ఎమోషనల్ స్ట్రెంగ్త్ అయితే చాలా పెట్టాలన్నమాట ఈ పర్టికులర్ ఫ్రెండ్షిప్స్ లో. అండ్ ఇంతకుముందు గ్రూప్ చాట్స్ అయితే లైక్ 25 ఇయర్స్ లోపు పిల్లలుగా ఉన్నప్పుడు బేసిక్ గా మనకి పెద్ద పనులు ఉండవు కదా, కాలేజ్ లో ఉన్నాము అప్పుడప్పుడే ఫ్రెషర్ గా జాబ్ స్టార్ట్ చేసి ఉంటాము, సో గ్రూప్ చాట్స్ అన్ని ఒక 100 మెసేజ్లు ఉండేవి రోజు, లైక్ ఇది జరిగింది అది జరిగింది, సో అండ్ సో మీమ్స్ ఉండేవి ఏవేవో ఉండేవి. బట్ ఇప్పుడు జస్ట్ బర్త్డే విషెస్ ఉంటాయి అండ్ సమ్ హౌ ఎవ్రీబడి బికేమ్ సైలెంట్, అంటే బిజీ అయిపోయారు లైఫ్ లో అండ్ దట్ బ్రాట్ సైలెన్స్ అని నేను అనుకుంటున్నాను. అండ్ కొన్ని ఫ్రెండ్షిప్స్ అయితే 25 ఇయర్స్ దాటిన తర్వాత మన చిన్నప్పటి నుంచి మనతో ఉన్న ఫ్రెండ్షిప్స్ కానీ ఏదైనా కూడా అది ఫైట్స్ తో ఎండ్ అవ్వదు, బట్ జస్ట్ ఎండ్ అయిపోతుంది అనమాట. ఆ సైలెన్స్ తో అలా దూరం పెరిగిపోయి ఎండ్ అయిపోతుంది. లైఫ్ జస్ట్ హ్యాపెండ్ ఆఫ్టర్ 25 అనిపిస్తుంది నాకు అండ్ దట్ హర్ట్స్ డిఫరెంట్లీ. ఎందుకు ఇలా చెప్తున్నావు అంటే యా నేను చాలా చూసాను అనమాట ఫ్రెండ్షిప్స్ కూడా, లైక్ 25 ఇయర్స్ వచ్చిన తర్వాత ఎవర్ లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోతాం అండ్ అది తప్పని కూడా అనలేము, మన ఓన్ లైఫ్ మన పర్సనల్ లైఫ్స్ మనకు ఉంటాయి అండ్ అలా అందరూ కూడా సైలెంట్ అయిపోతారు బిజీ అయిపోతారు, సో అలా జరుగుతూ ఉంటుంది అనమాట లైఫ్ లో. కానీ ఒకరోజు సడన్ గా రియలైజ్ అవుతాము దట్ యునో ఒకప్పుడు మన లైఫ్ గురించి మొత్తం తెలిసిన వాళ్లతో మనం ఈ రోజు హాయ్ బై కూడా మాట్లాడుకోవట్లేదా, అసలు ఏంటి ఎక్కడి వరకు వచ్చేసాం లైఫ్ లో అని ఆలోచిస్తాం. అదనమాట ఫ్రెండ్షిప్ అనమాట. సో 25 ఇయర్స్ వచ్చిన తర్వాత మన లైఫ్ లో మన ఫ్రెండ్షిప్స్ లో వచ్చే చేంజెస్ అయితే అవి అని నేను అనుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ 25 కొంచెం ఎమోషనల్ పేరెంట్స్ దగ్గర ఏం చేంజ్ వస్తుంది, మనం పేరెంట్స్ ని ఎలా చూస్తాం, ఏం చేంజ్ అవుతుంది అనేది మాట్లాడతాను. అప్పటి వరకు ఈ సాంగ్ వింటూ వింటూనే ఉండండి రేడియో సర్బే 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కొయ్యడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్. అట్ శ్రీకృష్ణ విలాస్, ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్.

0: experience. Mee weekday tiffins nunchi Sunday family feast taka. Sri Krishna Vilas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Vilas now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
1: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సాల్ఫ్ లేక్ అండ్ మెనీ మోర్.
0: To clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నంద G3 @ 919-491-4514.

8 hours 6 minutes అవుతుంది మన సురభి క్లాక్ లో అండ్ మీరు వింటున్నారు నాన్ స్టాప్ ఫన్ విత్ మీ సుష్మా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 మీ

సుష్మాతో. సో ఎస్, ఇందాక క్వశ్చన్ అయితే అడిగాను కదా, సో దానికి ఆన్సర్స్ వచ్చేసాయి. బట్ బిఫోర్ దాట్ నేను పేరెంట్స్ గురించి మాట్లాడతాను అని చెప్పాను కదా. సో పేరెంట్స్ గురించి ఏం మాట్లాడతాను, ఆఫ్టర్ 25 బేసిక్ గా పేరెంట్స్ ని మనం చూసే వేలో ఏం చేంజెస్ వచ్చాయి అని చెప్పి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఆఫ్టర్ 25 లైఫ్ లో చేంజెస్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఫస్ట్ వచ్చేసి ఎనర్జీ, బాడీలో ఎనర్జీ తగ్గిపోవడం ఆర్ చేంజెస్ యూనో అప్ అండ్ డౌన్ అప్పుడప్పుడు అవ్వడం, హెల్త్ రిలేటెడ్ గా అదంతా మాట్లాడుకున్నాము. అండ్ దెన్ ఫ్రెండ్షిప్స్ గురించి మాట్లాడుకున్నాము, లైక్ అడల్ట్ ఫ్రెండ్షిప్స్ ఎలా చేంజ్ అయిపోయాయి ఆఫ్టర్ 25 వచ్చిన తర్వాత, హౌ యూఆర్ పికింగ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ యూనో లైక్ వాట్ హాస్ చేంజ్ అని మాట్లాడుకున్నాము. అండ్ ఇప్పుడు పేరెంట్స్ అనమాట. సో పేరెంట్స్ గురించి అంటే బేసిక్ గా చిన్నప్పుడు కానీ బిఫోర్ 25 లైక్ 25 అనే కాదు, లైక్ కొంచెం ఇమ్మెచ్యూర్ గా ఉన్న డేస్ లో వీ ఆల్వేస్ థింక్ లైక్ అబ్బా ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు రోజుకి, ఆర్ చెప్పిందే ఎందుకు చెప్తారు, ఆర్ మనం ఒక రోజు కాల్ చేయకపోతే ఎందుకంత యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు, నేను బానే ఉన్నాను, నేను ఎక్కడ ఉన్నాను తెలుసు కదా, నా ఫ్రెండ్స్ తోనే ఉంటున్నాను కదా, ఎందుకు వెళ్ళింది ఇంతకి, ఆర్ చెప్పిందే ఎందుకు చెప్తారు, ఆర్ మనం ఒక రోజు కాల్ చేయకపోతే ఎందుకంత యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు, నేను బానే ఉన్నాను, నేను ఎక్కడ ఉన్నాను తెలుసు కదా, నా ఫ్రెండ్స్ తోనే ఉంటున్నాను కదా, ఎందుకు వెళ్ళింది కంగారు పడతారు, ఊరికే నన్ను ఎందుకు ఇంత విసిగిస్తున్నారు, ఇట్లా చాలా మంది ఫీల్ అయి ఉంటారు. బట్ ఇప్పుడు అలా ఉండదన్నమాట. సో ఎందుకు అంటే ఇంతకు ముందు మన పేరెంట్స్ నుంచి కాల్ వస్తే ఓకే లిఫ్ట్ చేసి మాట్లాడతాం, బట్ ఇప్పుడు ఏదైనా ఆ టైంలో కాల్ వచ్చినా ఎస్పెషల్లీ యుఎస్ లో ఉన్న వాళ్ళకి మనకు అదొక యాంగ్జైటీ అండ్ భయం ఉంటుంది కదా, ఓ మై గాడ్ మమ్మీ కాల్ చేశాను, డాడీ కాల్ చేశారు, ఏమైంది, ఏమన్నా అయిందా అని చెప్పి వెంటనే కాల్ చేస్తాము. ఆర్ యునో మనం పెద్ద అయ్యే కొద్ది 25 దాటిన కొద్దీ వి స్టార్టెడ్ సీయింగ్ దే టైర్డ్నెస్, వాళ్ళ హెల్త్ ఎలా ఉంది ఏంటి అని వాళ్ళ హెల్త్ మానిటర్ చేస్తున్నాము, వాళ్ళ సాక్రిఫైసెస్, వాళ్ళ సైలెన్స్ ఇవన్నీ మనకు అర్థమయ్యాయి బేసిక్ గా 25 ఇయర్స్ దాటిన తర్వాత. వెన్ వీ ట్రై టు థింగ్స్ సీ థింగ్స్ ఇన్ అ గుడ్ వే ఆర్ యునో లైక్ ఇన్ ఎ మెచ్యూర్ వే, మనకి వాళ్ళ లైఫ్ లో వాళ్ళు చేసినవన్నీ మనకు అర్థమయ్యాయి కాబట్టి వీ స్టార్టెడ్ కేరింగ్ ఫర్ దెమ్ మోర్ అనమాట. చిన్నప్పటి నుంచి ఉన్న కేరింగ్ ఒకటైతే ఇప్పుడు యాక్చువల్లీ ఇందాక రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పారు కదా, సో కైండ్ ఆఫ్ అదనమాట, వాళ్ళ హెల్త్ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఫైనాన్షియల్ గా కానీ ఆ రెస్పాన్సిబిలిటీస్ మనం తీసుకున్నాం కాబట్టి వీ ఆల్వేస్ ట్రై టు కీప్ చెకింగ్ ఆన్ దెమ్ కాన్స్టెంట్లీ. సో అలాంటప్పుడు వాళ్ళు ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు దెన్ వీ ఆల్సో స్టార్టెడ్ ఫీలింగ్ ద సేమ్ థింగ్, లైక్ మనం వెంటనే కాల్ రాగానే ఓ ఏమన్నా అయిందా అని చెప్పి భయపడిపోతాము, ఆర్ యునో లైక్ అప్పుడప్పుడు కాల్ చేసి మీ హెల్త్ ఎలా ఉంది, ఇది తినండి, ఇది చేయండి, ఇక్కడికి వెళ్ళండి, ఈ చెకప్ చేయించుకోండి, మీరు యాన్యువల్ చెకప్స్ చేయించుకోండి, ఇట్లా మనం వాళ్ళలాగా వాళ్ళని కేర్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. సో అదైతే నాకు బిగ్ థింగ్ అని అనుకుంటున్నాను, ఎస్పెషల్లీ అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకైతే దిస్ హిట్స్ హార్డర్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా యూనో లైక్ ఇంతకు ముందు పేరెంట్స్ చేసేవి మనకి అనోయింగ్ గా అనిపించేవి, బట్ ఇప్పుడు మనం కూడా అవే పనులు చేస్తున్నామన్నమాట, లైక్ ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ పట్టుకొని వెళ్ళడం ఆర్ యునో బయట ఫుడ్ తినకపోవడం అండ్ ఆల్ ద థింగ్స్ లైక్ 25 దాటిన తర్వాత వన్స్ యునో లైక్ మనం కూడా ఓల్డ్ ఏజ్ ట్రైట్స్ అంటారు కదా, లైక్ అవే బెటర్ ఏమో అనిపిస్తున్నాయి నాకు కూడా. అండ్ ఫెస్టివల్ డేస్ లో వీడియో కాల్స్ చేసుకోవడం, ఇంకా హోమ్ ఫుడ్ అనేది ఎంత మిస్ అవుతున్నామో, ఇంట్లో ఉన్నప్పుడేమో దాని వాల్యూ తెలియదు కదా, సో బయట తిందాం ఎంతసేపటికి అని ఉంటుంది. బట్ ఇప్పుడు వన్స్ 25 దాటిన తర్వాత అబ్బా ఈ బయట తిరగడం, ఈ పార్టీస్ ఇవన్నీ కాదు, ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఇచ్చేద్దాం అచ్చేద్దాం ఇవన్నీ మనకి ఎక్కువైపోయింది అనమాట. సో బేసిక్ గా వీ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ వై అవర్ పేరెంట్స్ ఆర్ వరీడ్ సో మచ్ అబౌట్ అస్, లైక్ వాట్ ఇట్ టేక్స్ ఫర్ అ హ్యూమన్ బీయింగ్ ఆర్ ద కనెక్ట్ వాట్ ఇట్ టేక్స్ ఫర్ దాట్ కనెక్షన్ యు నో టు షో మోర్ లవ్ అండ్ టు బీ కనెక్టెడ్ సో మచ్ అండ్ టు లవ్ ఈచ్ అదర్ సో మచ్ అని చెప్పేసి నాకు అనిపించింది. సో అదనమాట 25 ఇయర్స్ వచ్చిన తర్వాత మన పేరెంట్స్ ని మనం ఎలా పర్స్పెక్టివ్ లో చూస్తున్నాం అనేది నాకైతే ఇది అనిపించింది. అండ్ నెక్స్ట్ నేను మాట్లాడాలనుకుంటున్నాను లవ్ అండ్ రిలేషన్షిప్స్ గురించి. సో నాకు తెలిసి ఇది అందరికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బిఫోర్ 25 లవ్ అంటే ఒక బటర్ఫ్లైస్ అండ్ యూనో లైక్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. బట్ ఆఫ్టర్ 25 లవ్ అనేది రిలేషన్షిప్స్ అనేది మనం ఎలా చూస్తామో చేంజ్ అయింది. అండ్ ఇప్పుడు మీకోసం ఒక సాంగ్ వస్తుంది, నేను ఈ కాలర్ తో మాట్లాడే లోపు ఈ సాంగ్ వింటూ వింటూ నేను రేడియో సర్వీ 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మాతో.

ఆల్ రైట్ యు ఆర్ ట్యూన్ ఇన్ టు 107.9 FM HD3 రేడియో సురభి అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. సో ఇందక నుంచి 25 ఇయర్స్ వచ్చిన తర్వాత లైఫ్ లో ఏం చేంజెస్ వచ్చాయని మాట్లాడుకుంటున్నాం అండ్ ఆల్సో కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాను. సో ఇప్పుడు నేను నెక్స్ట్ లవ్ అండ్ రిలేషన్షిప్స్ గురించి 25 వచ్చిన తర్వాత మన పర్స్పెక్టివ్స్ లవ్ అండ్ రిలేషన్షిప్స్ లో మనం ఏం చేస్తున్నాము, మన పర్స్పెక్టివ్స్ ఎలా చేంజ్ అయ్యాయి ఇవన్నీ మాట్లాడతాను. నాకు తెలిసి ఇది అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ గా ఉంటుంది బికాస్ రైట్ నౌ లైక్ 25 to 30 ఏజ్ ఇస్ లైక్ గెటింగ్ మ్యారీడ్ ఆర్ డేటింగ్ ఇదంతా జరుగుతూ ఉంటుంది కాబట్టి నాకు తెలిసి మనకి ఇది బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నాకైతే చదువు తప్ప అన్ని ఇంట్రెస్టింగ్ అనుకోండి, అది వేరే విషయం. సో దాని గురించి మాట్లాడే ముందు ఒక పొడుక్ కథ అయితే మళ్ళీ అడిగేస్తాను. సో అదేంటి అంటే, నాలో దేశాలు ఉంటాయి కానీ మనుషులు ఉండరు, సముద్రాలు ఉంటాయి కానీ నీళ్లుండవు, రోడ్లుంటాయి కానీ వాహనాలు ఉండవు, ఏమిటది? మళ్ళీ అడుగుతున్నాను, నాలో దేశాలు ఉంటాయి కానీ మనుషులుండరు, సముద్రాలు ఉంటాయి కానీ నీళ్లుండవు, రోడ్లుంటాయి కానీ వాహనాలు ఉండవు, ఏమిటది? తెలిస్తే 9726361966 నెంబర్ ఏంటి, 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు ఇంకో సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

You are tuned into Radio Surabhi 107.9 FM HD3 and yes, ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి నాకు కరెక్ట్ ఆన్సర్స్ చెప్పేశారు. అండ్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, నాలుగు దేశాలు ఉంటాయి కానీ మనుషులు ఉండరు, సముద్రాలు ఉంటాయి కానీ నీళ్లు ఉండవు, రోడ్లు ఉంటాయి కానీ వాహనాలు ఉండవు, నేను ఏమిటది అని అడిగాను. సో దానికి నాకు సింధుర గారు గ్లోబ్ అని చెప్పారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ చరణ్, సిద్ధార్థ్ గారు అండ్ రమా గారు కూడా కాల్ చేశారు, మ్యాప్స్ అని చెప్పారు. ఎస్, వరల్డ్ మ్యాప్ కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. అండ్ ఎస్, ఇప్పుడు రిలేషన్షిప్స్ 25 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆర్ దాటిన తర్వాత లవ్ అండ్ రిలేషన్షిప్స్ లో మన పర్స్పెక్టివ్స్ ఎలా ఉంటాయి అదంతా మాట్లాడుకునే ముందు ఒక స్పాన్సర్ ని చూసేద్దాము. సో ఏ టు బి గురించి మాట్లాడబోతున్నాను. అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ ఇప్పుడు అయితే ఈజీగా ఏ టు బీస్ లో దొరికేస్తుంది. ఇన్స్టెంట్ మిక్సర్స్ నుంచి పౌడర్స్, మసాలాస్, పేస్ట్ అండ్ పికల్స్ ఏదైనా సరే దొరుకుతుంది. అండ్ రాగి ఇడ్లీస్ నుంచి గోంగూర రైస్ వరకు ఏదైనా సరే ఎంజాయ్ చేసేయచ్చు. ఓన్లీ అట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎమ్ లో visit a2btexas.com or call chayachu vallaki 2148722345. Malli cheptunanu 2148722345. A2b adanmata sangathi. సో ఇప్పుడు రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకుంటే, బిఫోర్ 25 లవ్ అంటే బటర్ఫ్లైస్, క్రష్, యూనో ఇప్పటికీ క్రష్లు ఉంటారులే కానీ అప్పుడుండే క్రష్లు వేరనమాట. ఆ పిచ్చి అదంతా వేరేగా ఉండేది. అలా లవ్ అంటే ఒక మ్యాజికల్ గా అనిపించేది. అండ్ ఆఫ్టర్ 25 నాకైతే అండ్ నా ఫ్రెండ్ సర్కిల్లో నేను చూసిన రిలేషన్షిప్స్ కానీ ఇవన్నీ చూస్తే లవ్ అనేది చాలా కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది. సో లవ్ యూస్ టు ఫీల్ మ్యాజికల్ బట్ నౌ ఇట్స్ ఫీలింగ్ లైక్ కాంప్లికేటెడ్ అనమాట. ఇప్పుడు ఇంతకు ముందు అనుకోండి లవ్ లో, ఐ మీన్ నేను ఓకే నువ్వు అంటే నాకు ఇష్టం, సో వన్స్ సో నువ్వు చూడడానికి బాగుంటావు, సో ఐ లవ్ యూ, ఇంతే ఉండేదన్నమాట చిన్నప్పుడు. లైక్ యూనో లైక్ బీటెక్ లో బ్యాచులర్స్ లో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్స్ ఇలానే ఉండేవి. లేకపోతే నువ్వు మంచి దానివి, నువ్వు మంచోడివి, నాకు అందుకే నచ్చింది, బేసిక్ గా ఇలా ఉండేదన్నమాట. బట్

రిలేషన్షిప్స్ కానీ లవ్ కానీ ఏదైనా సరే ఒక రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం చూసేవి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన థింకింగ్ చేంజ్ అయిపోయింది అనమాట. 25 ఇయర్స్ వచ్చిన తర్వాత లైఫ్ లో మనకి స్టెబిలిటీ కావాలి, లేకపోతే ప్లానింగ్ కావాలి, ఇవన్నీ కావాలి కాబట్టి మన రిలేషన్షిప్స్ లో కూడా మన ఎక్స్పెక్టేషన్స్ మారిపోయాయి. ఏం చూస్తున్నామంటే కెరియర్ స్టెబుల్ గా ఉందా లేదా, ఎమోషనలీ అవైలబులా కాదా, ఫైనాన్షియలీ సెటిల్డా లేదా, అండ్ మ్యారేజ్ ప్లాన్స్ ఏంటి, లైక్ 1 ఇయర్ లో 2 ఇయర్స్ లో నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా, ఏంటి వాట్స్ యువర్ ప్లాన్ అని చెప్పి లైక్ మన పాత ఎలైన్ అవుతుందా లేదా ఇవన్నీ చెక్ చేసుకుంటున్నారు. ఇట్స్ లైక్ అది లవ్ ఏమో కాదో తెలియదు కానీ నాకైతే అదొక పెద్ద ఏమంటారు ఒక బిజినెస్ మ్యాచ్ లాగా అనిపిస్తుంది అనమాట ఈ మధ్య వింటున్నవన్నీ. సో టెక్స్టింగ్ అనేది ఎగ్జాస్టింగ్ గా అనిపిస్తుంది, గోస్టింగ్ అనేది నార్మల్ అయిపోయింది, లైక్ నీ ప్లాన్స్ ఎలైన్ అవ్వవనంతో ఓకే బై గోస్టింగ్ అదే అనమాట. అండ్ కన్సిస్టెన్సీ అయితే అది చాలా రేర్ అయిపోయింది అనమాట. లైక్ ఆఫ్టర్ 25 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ లైక్ యునో కన్సిస్టెన్సీ ఉండదు, దే డోంట్ కమ్యూనికేట్, అండ్ యునో లైక్ ఐ డోంట్ నో లైక్ ఇంకా 25 దాటిన తర్వాత కూడా దే బిహేవ్ లైక్ ఇమెచ్యూర్ కిడ్స్ అనమాట. సో ఐ డోంట్ నో మిగిలిన వాటిల్లో 25 తర్వాత వాళ్ళకి చేంజ్ అయినా కూడా పర్స్పెక్టివ్స్ అండ్ ఒపీనియన్స్ అండ్ థాట్స్ వాళ్ళ ఇది ఎందుకు చేంజ్ అవ్వట్లేదు ఆఫ్టర్ 25 తెలియట్లేదు. అండ్ సమ్ హౌ పీపుల్ ఆర్ టాకింగ్ మోర్ అండ్ కనెక్టింగ్ లెస్ అని అనుకుంటున్నాను. లైక్ ఓ నేను బిఫోర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 27 ఇయర్స్ అయితే 26 ఇయర్స్ లో నేను ఇది చేశాను అది చేశాను, ఐఎమ్ దిస్ కైండ్ ఆఫ్ పర్సన్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ అండ్ ఇంకా చాలా చాలా మాట్లాడుకుంటాం కానీ ఆ కనెక్షన్ అనేది అంత ఈజీగా రావట్లేదు. లైక్ యునో ఎందుకంటే 25 ఇయర్స్ వచ్చిన తర్వాత యునో వాట్ ఈస్ వాట్ అని లైఫ్ ఏంటి, వరల్డ్ ఏంటి, పీపుల్ ఏంటి ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి మనకి ఒకరితో ఆ కనెక్షన్ రావాలన్నా ఒకరిని మనం ట్రస్ట్ చేయాలన్నా చాలా టైం పడుతుంది అదనమాట. సో ట్రస్ట్ ఇష్యూస్ కానీ ఇంకా చాలా ఏం చేంజ్ అయ్యాయి రిలేషన్షిప్స్ లో అంటే పీపుల్ కి ఎక్కువ ట్రస్ట్ ఇష్యూస్ అయిపోయాయి, ఎఫర్ట్స్ తగ్గిపోతే ఎవరు తీసుకోవట్లేదు. అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ నేను విన్నది ఏంటి అంటే ఫియర్ ఆఫ్ వేస్టింగ్ టైం. ఇంకా ఇంట్లో తెలిసిందే కదా పెళ్లి గోల స్టార్ట్ చేస్తారు, లేకపోతే మన ఫ్రెండ్స్ సెటిల్ అయిపోతూ ఉంటారు, వాళ్ళకి పెళ్లి అయిపోయింది వీళ్ళకి పిల్లలు పుట్టేస్తారు, ఓ సమ్ వన్ ఈస్ సెటిలింగ్ డౌన్ నేనేంటి అని చెప్పేసి మనకి సెల్ఫ్ థాట్స్ వస్తాయి. ఆర్ ఇంట్లో ఫోర్స్ చేస్తుంటారు పెళ్లి చేసుకోవాలి, యూ హ్యావ్ దిస్ టైమ్ లైన్ అని చెప్పేసి. సో రిలేషన్షిప్స్ లో 25 ఇయర్స్ దాటిపోయింది, ఐఎమ్ నాట్ అప్ ఫర్ దిస్ సీ వేర్ ఇట్ గోస్, లైక్ ఓకే నాకు పే టైం వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి మాట్లాడుకుంటారు. సో యా ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ థింగ్, లైక్ యునో లెట్ సీ వేర్ ఇట్ గోస్ అనడానికి వీఆర్ నాట్ కిడ్స్ అనేది నేను ఈ ఫ్రేజ్ ఎక్కువ విన్నాను, విచ్ ఇస్ ట్రూ. 25 ఇయర్స్ తర్వాత ఎవరి టైమ్ లైన్స్ వాళ్ళకు ఉంటాయి, యునో యూ డోంట్ హ్యావ్ టు వేస్ట్ అదర్స్ టైమ్, బట్ అలా అని చెప్పేసి 1 మంత్ లో 2 మంత్స్ లో యూ కాంట్ ఈవెన్ రష్ దోస్ థింగ్స్ అనమాట. సో ఐ థింక్ 25 to 30 ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ బాగా కాంప్లికేటెడ్ థింగ్ అనమాట లైఫ్ లో. నాకు తెలిసి ఒకటి జాబ్ అయితే ఇంకొకటి రిలేషన్షిప్స్ కాంప్లికేటెడ్ గా ఉంటాయి, ఎస్పెషల్లీ 25 to 33, 34 ఏజ్ ఉన్న వాళ్ళకి మోస్ట్లీ లైఫ్ లో జరిగేది ఇదే అనమాట. అదే సంగతి ఇంకా మీరేమైనా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవాలన్నా యూ కెన్ కాల్ మీ. అండ్ నేను సాంగ్ ప్లే చేసే ముందు ఇంకో క్వశ్చన్ అడిగేస్తాను, ఏంటి అంటే అందరినీ పైకి తీసుకెళ్తాను కానీ నేను మాత్రం వెళ్ళలేను, ఏమిటది? మళ్ళీ అడుగుతున్నాను, అందరినీ పైకి తీసుకెళ్తాను కానీ నేను మాత్రం వెళ్ళలేను. తెలిస్తే 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం జనతా గ్యారేజ్ మూవీ నుంచి రాక్ ఆన్ బ్రో సాంగ్ ప్లే చేయబోతున్నాను. ఈ మూవీ అండ్ ఈ సాంగ్ చూసిన ప్రతిసారి నాకు కూడా అలా ఫ్రెండ్స్ తో ట్రిప్కి వెళ్ళాలి అని చాలా అనిపిస్తుంది అనమాట. బట్ అవన్నీ మూవీస్ లోనే పాసిబుల్ ఏమో, ఎందుకంటే ఇలా బైక్ లేసుకొని అలా తిరగడం మేబీ ఇప్పుడున్న టైంలో ఎవరికి కుదరట్లేదు. బట్ ఇన్ కేస్ మీకు కుదిరితే ఈ సాంగ్ ఒకసారి విని ఆలోచించండి, మీరు కూడా అలా ట్రిప్ వేద్దాం అనుకుంటే వెళ్ళిపోండి. ట్రిప్స్ కి లాంగ్ వీకెండ్ కూడా వచ్చేస్తుంది కదా, నేనైతే ఎక్సైటెడ్ గా ఉన్నాను. ప్లాన్స్ ఉన్నా లేకపోయినా ఆ ఎక్సైట్మెంట్ లాంగ్ వీకెండ్ అంటారు కదా, 25 ఇయర్స్ వచ్చేసాయి ప్లాన్స్ ఏం లేకపోయినా లాంగ్ వీకెండ్ వస్తుంది, అమ్మ పడుకుందాం చాలే, లైఫ్ లో కొంచెం రెస్ట్ వస్తుంది, నడు నొప్పి తగ్గించుకుందాం అన్నట్టుంది అనమాట లైఫ్. బట్ ఇప్పుడైతే మీ అందరి కోసం సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి. రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో నాన్ స్టాప్ ఫన్ లో ట్యూనింగ్ అయి ఉన్నారు.

0: ఏరియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
1: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో
2: What a day, I'm completely exhausted. Dinner plans enti?
3: Neem undaledi roj dinner ki. Dinner plans enti?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చార్జ్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సబ్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిసన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
4: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డాలస్

లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సర్బీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ రేడియో సర్బీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సర్బీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్

ఈ సాంగ్ మీలో ఎంతమందికి తెలుసు? Yes, నాకైతే చాలా ఇష్టం అనమాట. ఈ మూవీ కూడా చాలా ఇష్టం. ఇది నారా రోహిత్ అండ్ నిషా అగర్వాల్ చేసిన మూవీ. సోలో అనే మూవీ ఉండేది. 11 ఇయర్స్ బ్యాక్ ఐ థింక్ వచ్చింది ఈ మూవీ. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ అనమాట. నేను కొంచెం చిన్నగా ఉన్నప్పుడు బట్ ఎందుకో నచ్చేసింది ఈ మూవీ. ఎందుకంటే ఈ మూవీలో కూడా హీరోకి చాలా ప్లానింగ్ ఉండేదన్నమాట. లైక్ సో బేసిక్ గా హీరో ఆర్ఫన్ అనమాట. ఇలా ఒక ఫ్యామిలీ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పి దానికోసం ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. అండ్ ఎన్ని వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోకపోతే ఏం చేస్తాడు ఏంటి ఇవంతా స్టోరీ అనమాట. సో ఈ మూవీ నాకు చాలా ఇష్టం, అది సంగతి. అండ్ ఇందాక నేను అడిగాను క్వశ్చన్, మనల్ని పైకి తీసుకెళ్తుంది కానీ అది పైకి రాదు, ఏమిటది అని అడిగాను. నాకు సుగాత్రి గారు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేశారు, మెట్లు స్టెప్స్ అనమాట. కరెక్ట్ గా చెప్పారు సుగాత్రి గారు. అండ్ సుగాత్రి గారు ఆల్సో ఇప్పుడు మన టాపిక్ ఉంది కదా, లైక్ 25 ఇయర్స్ తర్వాత లైఫ్ ఎలా చేంజ్ అయింది ఏంటి అని చెప్పి నేను రిలేషన్షిప్స్ గురించి మాట్లాడాను కదా, లైక్ కెరియర్ స్టెబిలిటీ చూస్తున్నాము అని చెప్పి. సో సుగాత్రి గారు అన్నారనమాట, అసలు కెరియర్ స్టెబిలిటీ ఏంటి, అందరూ ఇప్పుడు ఐటీలోనే కదా పనిచేస్తుంది, సో ఇండియాలో కూడా అలానే జరుగుతుంది, ఇంత ఎర్న్ చేస్తున్నారా అంత ఎర్న్ చేస్తున్నారా, బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా చూస్తున్నారు. యా కరెక్ట్, అలానే జరుగుతుంది అనమాట. పెళ్లి ఆర్ రిలేషన్షిప్స్ ఇస్ లైక్ బిజినెస్ లాగా అనిపిస్తుంది ఈ మధ్య. ఏం జాబ్ చేస్తున్నారు, కరెక్ట్ గా ఫుల్ టైమ్ లో చేస్తున్నారా, లేకపోతే ఎంత ఎర్న్ చేస్తున్నారు, ఎన్ని ఇయర్స్ ఆర్ మంత్స్ ఈ కాంట్రాక్ట్ ఉంది, ఓకే ఆఫ్టర్ దట్ వాళ్ళ ప్లాన్స్ ఏంటి, ఇలా చూస్తున్నారు అనమాట కెరియర్ స్టెబిలిటీ అంటే. అండ్ సుగాత్రి గారు అన్నారు అసలు ప్లానింగ్ ఎక్కువైపోయింది ఈ జనరేషన్ కి. బేసిక్ గా ఇంతకు ముందు అయితే అంత ప్లానింగ్ ఉండేది కాదు. ఓకే పెళ్లి చేస్తున్నారా, పెళ్లేజ్ వచ్చిందా, పెళ్లి చేసుకోమంటున్నారా ఇంట్లో అంటే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం. ఓ అదొక ఈవెంట్, అది మన లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్, నాకు పెళ్లి అవుతుందని హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం. అండ్ ఆ తర్వాత పిల్లలు పుట్టారంటే అదొక సంతోషకరమైన సమయం, పిల్లలు పుడుతున్నారు అనుకున్న ఆ తర్వాత పిల్లలకి ఏం చేయాలి ఏంటి అనేది తర్వాత ఆలోచించుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు పెళ్ళంటే ఓకే పలానా వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, వాళ్ళకి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి, ఓకే పెళ్లి చేసుకోవడానికి నా దగ్గర ఇంత సేవింగ్స్ ఉండాలి. అండ్ పెళ్లి అయిన తర్వాత ఏంటి, ఎన్ని ఇయర్స్ లో పిల్లల్ని కనాలి, ఆ పిల్లలకి ఫస్ట్ నువ్వు ఇప్పటి నుంచే అనమాట మనం ఎలా సేవ్ చేయాలి, ఎలా స్కూల్లో జాయిన్ చేయాలి, వాళ్ళకి ఏం చేయాలి అని చెప్పి ఇప్పటి నుంచే ఓవర్ ప్లానింగ్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల మనకి భయాలు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి సుగాత్రి గారు అన్నారు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వెరీ ట్రూ. ఎందుకంటే మనకు ఆ భయం అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ భయంతోనే నేను ఇందాక బ్లాక్ కాఫీ థియరీ చెప్పాను కదా. సో మనం ఏదైతే ఎక్కువ ఫోకస్ చేస్తామో ఆర్ ఎక్కువ ఎనర్జీ పెడతామో అదే మనకు వస్తుంది. అండ్ మనము ఈ భయాల వల్ల ఎక్కువ మన ఎనర్జీ అనేది నెగటివ్ వాటి మీద పెడుతున్నాం అనమాట. అయ్యో నాకు బ్లాక్ కాఫీ వద్దు అనుకుంటే మన స్టోరీలో ఆమెకు బ్లాక్ కాఫీ ఇచ్చినట్టు మనం కూడా లైఫ్ లో అమ్మో నాకు యాక్సిడెంట్ అవ్వకూడదు, ఆర్ యునో నాకు ఈ రోగం ఏమీ రాకూడదు, ఆర్ నాకు బ్రేకప్ అవ్వకూడదు, ఈ పర్సన్ నన్ను వదిలేసి వెళ్ళకూడదు, ఇలా ఎక్కువ నాకు ఈ జాబ్ పోకూడదు, ఈ జాబ్ ఇది ఇది అని చెప్పి మనం ఎప్పుడైతే ఎనర్జీ మనకి దవ్వకూడదు దవ్వకూడదు అని నెగిటివ్ వాటి మీద పెడుతున్నామో అలా జరుగుతున్నాయి అనమాట లైఫ్ లో చాలా కూడా. సో థింక్ వేర్ యూర్ పుట్టింగ్ యువర్ ఎనర్జీ ఆన్. అండ్ ఎస్ లైఫ్ లో ఈ ఫియర్స్ వల్ల ఏమవుతుందో, ఇది పోతే ఏంటి, సో ఈ ప్లానింగ్ ఎక్కువ అవడం వల్ల రేపు జాబ్ పోతే నాకు ఏంటి, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఆర్ నాకు H1 పిక్ అవ్వకపోతే నా నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఈ ప్లానింగ్ ఏదైతే ఉందో ఆ భయంతో వచ్చే ప్లానింగ్ వల్ల నెక్స్ట్ నెగటివ్ సినారియోస్ ఎక్కువ ఆలోచిస్తున్నాం అనమాట మనం. సో ఆ నెగటివ్ సినారియోస్ ని కొంచెం పక్కన పెట్టి మనం పాజిటివ్ గా ఎప్పుడైతే ఆలోచిస్తామో నాకు తెలిసి అప్పుడు కూడా లైఫ్ మనకి కొంచెం మంచిగా జరుగుతుంది అండ్ మన థింకింగ్ కూడా మంచిగా ఉంటుంది అండ్ మనకు కూడా కొంచెం ఫియర్స్ తగ్గి అంత బాగుంటుంది అండ్ ఆ మెంటల్ ప్రెషర్ అనేది ఉండదు అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. సో అది సంగతి. అండ్ ఇప్పుడు లోన్లీనెస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. 25 ఇయర్స్ వచ్చిన తర్వాత బేసిక్ గా బిఫోర్ 25 వీ లైక్ ఓకే ఎవరితోనో మాట్లాడేస్తాము, ఎవరితోనో వైబ్ అవుతాము. బట్ ఆఫ్టర్ యూ క్రాస్ సర్టెన్ ఏజ్ మనకి అందరితో వైబ్ అవ్వలేము, అందరితో ఉండలేము. సో మనకి ఆ లోన్లీనెస్ అనేది వస్తుంది అనమాట. 1 or 2 people తో ఉంటాము అండ్ వాళ్ళు పక్కన లేనప్పుడు. సో యూజువల్ గా మన

చుట్టూ నోటిఫికేషన్స్, రీల్స్, మొబైల్లో ఫాలోవర్స్ ఉంటారు, గ్రూప్ చాట్స్ ఉంటాయి. బట్ ఎమోషనల్ డిస్కనెక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట బేసిక్ గా వెన్ యూ స్టార్ట్ గ్రోయింగ్ ఓల్డ్. అండ్ ఆఫ్టర్ 25 వచ్చిన తర్వాత యూ స్టార్ట్ క్రేవింగ్ ఫర్ పీస్, జెన్యున్ కాన్వర్సేషన్స్, ఎమోషనల్ సేఫ్టీ కోసం, అండ్ కామ్ పీపుల్ ఎవరైతే ఉన్నారా అని చెప్పి సెర్చ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఎందుకంటే లైఫ్ లో డ్రామా వద్దు అనుకునే స్టేజ్ కి వస్తాం మనం. సో అలాగా వీ స్లోలీ స్టార్ట్ డిటాచింగ్ అండ్ యునో స్టార్ట్ ప్రొటెక్టింగ్ యువర్ పీస్ అండ్ వీ స్టార్ట్ సర్చింగ్ ఫర్ సంథింగ్ న్యూ. సో ఆఫ్టర్ 25 మనకి అటెన్షన్, అట్రాక్షన్ వీటన్నిటికన్నా పీస్ ఇంపార్టెంట్ అని చెప్పి రియలైజ్ అవుతాము. అండ్ అలా అయ్యే టైంలో కొంచెం లోన్లీగా ఫీల్ అవుతాం. పెళ్లి చేసుకోవాలి, మనకి ఒక పార్ట్నర్ కావాలి అని అనిపించే టైం అనమాట ఆఫ్టర్ 25. అండ్ దట్ ఈస్ వేర్ యునో లైక్ ఎమోషనల్ కనెక్షన్ అవన్నీ చూడాలి కానీ స్ట్రాటజీస్ కాదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా కెరీర్ అండ్ ప్రెషర్ అయితే 25 తర్వాత చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీ వన్ అరౌండ్ అస్ స్టార్ట్స్ రన్నింగ్ ఇన్ దేర్ లైఫ్. లైక్ ఒక ఫ్రెండ్ హౌస్ కొంటారు, ఒక ఫ్రెండ్ ప్రమోషన్ వచ్చింది, ఇంకో ఫ్రెండ్ కి పెళ్ళి అవుతుంది, ఒకరికి కిడ్స్ వస్తున్నారు, ఆర్ యునో ఒక ఫ్రెండ్ ట్రావెల్ చేస్తున్నారు, ఈజ్ మూవింగ్ అరౌండ్ ద కంట్రీస్. అండ్ మనం ఇక్కడ కూర్చొని ఆలోచిస్తాం ఒక్కొక్కసారి, అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాను లైఫ్ లో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. ఇదేంటంటే కంపారిజన్. ఈ కంపారిజన్ సమ్ టైమ్స్ హెవీ అయిపోతుంది. అండ్ సమ్ టైమ్స్ నేను లాస్ట్ షోలో మాట్లాడాను, సోషల్ మీడియా వల్ల కూడా వస్తుంది అనమాట. వాళ్ళు పోస్ట్ చేసే అచీవ్మెంట్స్ ఇవన్నీ చూసి అనుకుంటాం. బట్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. లైఫ్ లో కన్ఫ్యూజన్ ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. సో మనం జస్ట్ కాన్ఫిడెంట్ గా ఉన్నామో లేదో తెలియదు, కానీ సో మెనీ పీపుల్ వీఆర్ జస్ట్ ప్రిటెండింగ్ వెల్ ఆన్ సోషల్ మీడియా, ఆర్ వీఆర్ ప్రిటెండింగ్ అవర్ లైఫ్ టు అదర్ పీపుల్ అనమాట. సో ఆ కంపారిజన్ ఆపేసి వెన్ యూ స్టార్ట్ యూనో లైక్ 25 తర్వాత బేసిక్ గా ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. బికాస్ దట్స్ వెన్ ఐ థింక్ యూ స్టార్ట్ టేకింగ్ యువర్ లైఫ్ సీరియస్లీ, యూ స్టార్ట్ ప్లానింగ్ అవుట్ థింగ్స్. కాబట్టి అలా జరుగుతూ ఉంటాయి. ప్లాన్ చేసుకోవద్దా అంటే చేసుకోవాలి, కానీ టూ మచ్ ప్లానింగ్ కూడా వద్దు అని చెప్పి నేను అంటాను. ఎందుకంటే యూ నెవర్ నో, లైఫ్ హ్యాస్ ప్లాన్స్ ఫర్ యూ, గాడ్ హ్యాస్ ప్లాన్స్ ఫర్ యూ, అదనమాట సంగతి. అండ్ దీనన్నిటికన్నా ముందు కూడా నాకు మన టీమ్ రేడియో సురభి టీమ్ మెంబర్ గిరి గారు కాల్ చేశారు. గిరి గారు ఇస్ డ్రైవింగ్ అనమాట. అండ్ గిరి గారు, మీకోసం మీరు అడిగిన రాఖీ రాఖీ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ హ్యాపీగా డ్రైవ్ ఎంజాయ్ చేసేయండి, అండ్ మీరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉండండి. రేడియో సురభి 107.9 FM HD3, మీ ఆర్జే సుష్మతో.

సో మీరు విన్నారు రాఖీ రాఖీ సాంగ్ ఫ్రమ్ ది మూవీ రాఖీ. ఎస్, నాకు కూడా ఈ సాంగ్ చాలా ఇష్టం. గిరి గారు మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ ఎస్, నేను జనరల్ గా లిరిక్స్ చూస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఆల్సో మీకు అందరికి తెలుసో లేదో బట్ ఈ సాంగ్ పాడింది మన డిఎస్పి అండ్ మమతా మోహన్ దాస్ అంట, ఫీమేల్ సింగర్. సో అదనమాట సంగతి, యాక్ట్రెస్ మమతా మోహన్ దాస్ పాడారు ఈ సాంగ్. ఎస్, సో అది సంగతి. అండ్ ఎస్, నేను నెక్స్ట్ అసలు 25 తర్వాత మాట్లాడుతున్నాను కదా, లైక్ లైఫ్ ఏమవుతుంది, మనలో ఏం చేంజెస్ వచ్చాయి అని చెప్పి, దానికి కంక్లూజన్ నేను చెప్పాలనుకునేది ఏంటో నేను చెప్తాను. బట్ దానికన్నా ముందు ఇంకొక క్వశ్చన్ అడుగుతాను అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసిన తర్వాత నేను చెప్పేస్తాను అనమాట నా కంక్లూజన్ ఏంటి అనేది. అండ్ క్వశ్చన్ ఏంటి అంటారా, 12 చొక్కాలున్నా నెలకు ఒకటి మాత్రమే మార్చుకుంటుంది, 12 చొక్కాలున్నా నెలకు ఒకటి మాత్రమే మార్చుకుంటుంది, ఏమిటది? తెలిస్తే 9726361966 కి కాల్ చేసేయచ్చు. వాట్స్ మై నెంబర్? 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ నాకు ఇంకో సాంగ్ రిక్వెస్ట్ వచ్చింది ఫ్రమ్ అనుదీప్. సో అనుదీప్ రిక్వెస్ట్ చేశారు మళ్ళీ ఎన్టీఆర్ సాంగే, అండ్ నేను కూడా ఎన్టీఆర్ సాంగ్స్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. సో అదనమాట సంగతి. అండ్ అనుదీప్ ఎవరు అంటే నా ఫ్రెండే. సో అదనమాట అనుదీప్ ఏంటి చెప్పచ్చు కదా, మరి లవ్ రిలేషన్షిప్స్ గురించి అంటే నెక్స్ట్ షోలో చెప్తాను. పెద్ద లవ్ స్టోరీ అన్నాడు, మరి అదేంటో కొంచెం నేను కూడా వెళ్ళి తెలుసుకుంటాను, నా ఫ్రెండే కాబట్టి. అండ్ ఎస్, ఇప్పుడు అనుదీప్ కోసం అండ్ నా కోసం అండ్ అందరి కోసం నేనంటే నాకు సాంగ్ ఫ్రమ్ ది మూవీ ఊసరవెల్లి. వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3, మీ ఆర్జే సుష్మతో నాన్ స్టాప్ ఫన్ కి ట్యూనింగ్ అయి ఉన్నారు.

8 hours 55 minutes అవుతుంది మన సురభి క్లాక్ లో అండ్ మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. సో ఎస్, నేను అడిగిన క్వశ్చన్ ఇందాక 12 చుక్కాలున్నా నెలకు ఒకటి మాత్రమే మార్చుకుంటుంది ఏమిటది అని అడిగాను. నాకు దీపక్ అండ్ స్వప్న గారు కరెక్ట్ గా ఆన్సర్ చేసేసారు, క్యాలెండర్. ఎస్, అదనమాట ఆన్సర్. అండ్ కంక్లూజన్ ఇచ్చేస్తాను అన్నాను కదా. సో ఏంటి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఎండింగ్ లో అంటే, సో మనందరికి 25 తర్వాత లైఫ్ వర్స్ అయిపోయిందేమో అనిపిస్తుంది, బట్ కాదు. లైఫ్ హ్యాస్ జస్ట్ బికమ్ రియల్. మనకి రియల్ ప్రాబ్లమ్స్ ఏంటి, రియల్ లైఫ్ ఏంటి అనేది తెలుస్తుంది, బికాస్ వీ స్టార్టెడ్ సీయింగ్ థింగ్స్ ఇన్ అ డిఫరెంట్ వే. అండ్ సమ్ టైమ్స్ వీ లూజ్ పీపుల్ అండ్ కొన్నిసార్లు కొన్ని లెసన్స్ నేర్చుకుంటాము. అండ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వీ జస్ట్ బికమ్ స్ట్రాంగర్ అనమాట. సైలెంట్ గా మనం లైఫ్ లో స్ట్రాంగ్ అయిపోతాము. అండ్ సమ్వేర్ ఈ రెస్పాన్సిబిలిటీస్, ఓవర్ థింకింగ్, ఈ ప్లానింగ్, వీటన్నిటి మధ్యలో వీ స్లోలీ స్టార్ట్ బికమింగ్ అడల్ట్స్. అండ్ అంతే కదా, అడల్ట్ లైఫ్ లోకి వచ్చేస్తాము కాబట్టి అలా జరుగుతూ ఉంటుంది. బట్ ఒక్క ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఈవెన్ ఆఫ్టర్ 25 ఆర్ యూనో ఈవెన్ ఆఫ్టర్ 30, ఈవెన్ ఆఫ్టర్ 50 కూడా, ఎప్పుడైనా సరే లైఫ్ లో మీ స్మైల్స్ ని, మీ సాఫ్ట్నెస్ ని, ఆ మ్యాడ్నెస్ ఉంటుంది కదా మన లోపల ఏదైతే ఉంటుందో అది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ఇన్నర్ చైల్డ్ ని అస్సలు లూజ్ అవ్వకండి. మీకు ఏది చేస్తే చిన్నప్పుడు మీకు

హ్యాపీనెస్ వచ్చేదో. అండ్ ఒకసారి ఆలోచించండి, ఈ ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు రైట్ నో చైల్డ్హుడ్ లోకి వెళ్ళిపోతే నేను ఏం చేస్తాను, ఒక్క నిమిషం అన్ని మర్చిపోయి హ్యాపీగా ఉండడానికి అని ఆలోచిస్తే మీకు బ్రెయిన్ లో ఏదైతే వస్తుందో అది చేసేయండి అనమాట. సో డోంట్ లూజ్ యువర్ ఇన్నర్ చైల్డ్ ఎప్పుడు. అండ్ ఇప్పుడు ఎవరైతే ట్యూనింగ్ అయి వింటున్నారో, ఒకవేళ మీకు లైఫ్ కన్ఫ్యూజింగ్ గా ఉన్నా, ఆర్ ఇఫ్ యూ ఫీల్ లెఫ్ట్ బిహైండ్ సమ్ టైమ్స్ ఎప్పుడన్నా అనిపించినా, ఆర్ మీకు అడల్ట్హుడ్ హెవీగా అనిపిస్తున్నా, ట్రస్ట్ మీ మీరు ఒక్కరే కాదు. లైక్ యూఆర్ నాట్ ఎలోన్. వీఆర్ ఆల్ ఫైటింగ్ అండ్ ఫిగరింగ్ అవుట్ లైఫ్ వన్ డే ఎట్ ఏ టైమ్. సో స్లోగా తీసుకెళ్దాం లైఫ్ ని, స్లోగా వెళ్దాం లైఫ్ లో. జస్ట్ స్లో అండ్ పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేద్దాము. ఎక్కువ ప్లానింగ్ చేసుకుని, ఎక్కువ హడావుడి పడిపోయి నెగటివ్ థింగ్స్ ని అట్రాక్ట్ చేయకుండా పాజిటివ్ ఎనర్జీతో పాజిటివ్ థింగ్స్ ని అట్రాక్ట్ చేద్దాము. సో నేను చెప్పిన బ్లాక్ కాఫీ తేరే గుర్తుంది కదా, ఇది జరగద్దు, ఇది జరగద్దు, ఇది జరగద్దు అని కాకుండా ఇది జరగాలి, ఇది జరగాలి, ఇది జరగాలి, నాకు మంచి జరగాలి అని చెప్పి అనుకుంటూ ఉందాము. అదనమాట సంగతి. మరి ఇంతసేపు మాట్లాడాను కదా, ఇందాకటి నుంచి తెగ ఆకలిసిస్తుంది. మరి ఆకలిస్తే ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తున్నాను. ఆల్రెడీ 9 అయిపోయింది కదా అని చెప్పి చూస్తుంటే నాకు మైత్రీస్ గుర్తొచ్చేసింది. సో ఎస్, అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం ఎక్కడికి వెళ్ళాలంటే మైత్రీసే కాబట్టి ఇప్పుడు నేను అర్జెంట్ గా మైత్రీస్ వెళ్ళి తినేయాలన్నమాట. సో మైత్రీస్ కుజిన్ ఇప్పుడు ఎర్వింగ్ సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కోలో కూడా ఉంది. మరి మీరు కూడా వెళ్ళి ట్రై చేసేయండి. అండ్ అదనమాట సంగతి, నేను మళ్ళీ మీ అందరినీ నెక్స్ట్ మండే నాన్ స్టాప్ ఫన్ లో కలుసుకుంటాను ఇంకొక రిలేటబుల్ టాపిక్ తో. అండ్ ఆల్సో ఒక చిన్న గేమ్ తో కూడా వస్తాను మళ్ళీ. అప్పటి వరకు మీరు ఏం చేయాలంటే మన రేడియో సురభి వింటూనే ఉండాలి. మన ప్రోగ్రామ్స్ అన్ని తెలుసు కదా ఎంత బాగుంటాయో. సో అన్ని ప్రోగ్రామ్స్ అలా వింటూ వింటూ ఎంజాయ్ చేయండి మీ టైం ని. నేను మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ మండే కలుసుకుంటాను. అప్పటి వరకు హ్యాపీగా ఉండండి, లైఫ్ ని ఈజీగా చిల్ గా లీడ్ చేయండి. అండ్ ఏ ప్రాబ్లం వచ్చినా ఎక్కువ కంగారు పడిపోకండి, ఎందుకంటే లైఫ్ లో ప్రాబ్లమ్స్, బాధలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే మన సంతోషం, మన పీస్ మనకి చాలా ముఖ్యం కాబట్టి హ్యాపీగా ఉండడానికి ట్రై చేసేద్దాము. స్టే సేఫ్, స్టే హ్యాపీ. అండ్ దిస్ ఈజ్ సుష్మా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టుడేస్ నాన్ స్టాప్ ఫన్. మళ్ళీ నెక్స్ట్ మండే కలుసుకుంటాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు రేడియో సురభి 107.9 FM HD3. అండ్ గుడ్ నైట్ డాలస్.

0: is Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కాని చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యు నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దాట్ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్ వన్ నేమ్ to go. Hareli, Hareli, bringing the taste of home closer to you.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబిలీ. యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్.

0: You're even comfortable for everyone. When we respect the community supports us.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అన్ని పెట్టుకున్నా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ insurance. SNR Insurance.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇవి ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

0: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
3: చందు, మరి వండనా?
2: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
3: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ. కవింతలకి, కేరింతలకి, ఎరా ఫైడ్రస్, రేడియో సురభి.
4: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్, టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో థెరపీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో థెరపీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో థెరపీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో థెరపీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమే సాం. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నోడి ముందు, చిన్న చూపు చూసి నోడి ముందు, నువ్వెంతటి వాగి నోడి ముందు. పడు పడు పడు పడు పడు లేచి నిలబడు, లేస్తూ పడుతూ లేచి కలపడు, పడు పడు పడు లేచి నిలబడు.

0: పాటుంది, ఈ పాటుంది.
1: నమస్తే రాజేశ్వరి గారు, రేడియో సెరబీ గ్లోరియస్ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశ్రీ ఉడతర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7 ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ అస్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com, కాల్ అస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 5168516919 or email at admin@radiosurabhi.com. Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, GP Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Radio Surabhi Revisit. Give you confessions, a chance to bloom. Sakshi Jewelers.
2: Shalini, Dallas lo jarige functions lo decoration lo abhi jarugutunnayata
3: ikkada Vivid Flowers lo undanta ippude telisindi.
1: Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi. Law Offices of Janeta. Thank you for being in our journey. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతునవ్విస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హ్యాపీ పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

కంగల రాజేశ్వరం రాజేశ్వరి రేడియోపై 4 సంవత్సరాలు విభిన్న పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికీ శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్య ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

0: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా? Yes sir. రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉండవు? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: నమస్తే రాజేశ్వరి గారు. He was wishing Radio Serabi a glorious 5th anniversary and may your success continue. God bless you. My favorite song would be Swagashi Udatharma from Mr. Perlam. It's one of the most beautifully written, composed and romantically picturized by Bapu Garu. Nana Mama, they worked very hard on this song. So if you can, play it for me. Thank you.

సకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాడా బాబాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలీ

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

ఒక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 5168516919 or email @admin@radiosurabhi.com.

అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా వివియన్ ఆదిత్య రేడియో హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమగ్రహం. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమగ్రహమైన మన రేడియో జ్ఞాపకాలని పరిమళ పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమగ్రహమైన మన రేడియో జ్ఞాపకాలని పరిమళాలని అందజేస్తూ సిగ్నల్ బై 7365 రోజుల పాటు తెలియ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ రేడియో సర్ 24/7 మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: సార్, ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైన్కి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: డిప్యూటీ సూపర్ ఆఫ్ పోలీస్ సార్.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుత్రూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేయులుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కర్తమేస్తాం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగు నేస్తాం. థ్యాంక్ యూ.
5: కంగ్రాజేషన్స్ రాజేశ్వరి. రేడియో సురభి 4 సంవత్సరాలు దిగ్గా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు, మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా, అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్యం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట అయినా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీద స్వామి. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తుంది. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ గ్లోరియస్ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెర్లాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్నా సురభి రేడియో, నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Akattukuntam, o pattu padtam. Radio Surabhi.
2: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo telugunestam.
3: You're listening to Radio Surabhi 107.9 FM.
4: Radio Surabhi Revisit.
5: Pallu chuvvu antuna.
6: We have Shine Star Dental Care. Our very own Telugu dentist.
7: Chala pagadvanni apply chesarandi ivanni.
8: Spice rack undi kadandi. Vaalle anta chusukuntaru.
9: Paya, Haleem, Rumali Roti, Natukodi Curries and much more. Pimar Indian Cafe.
10: Thank you for being in our journey.
11: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
12: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
11: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
12: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
13: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
14: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.

దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

తనివాడు విరిగి నలుంతడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు. ఒకటి ఒక్కడు మొనగాడు ఊరి మెచ్చిన పనివాడు విరిగి నలుంతడు ఏనాడు తల ఎత్తుకు తిరిగి.

కందరాలు చేస్తున్న సలహా చేస్తారు. రేడియో చేస్తున్న 4 సంవత్సరాలు విభిన్నంగా పూర్తి చేస్తున్న సందర్భంగా మీకు మీ టీం అందరికీ శుభాకాంక్షలు. అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్యం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

അമ്മ ആവക്കായ് റേഡിയോ സുരഭി. ഇത് ഒക്കെ എമോഷൻ. നീൽമി ഭാർഗവി ഓൾ ദ വേ ഫ്രം ഹൈദരാബാദ് ആൻഡ് ചാലാ ചാലാ ഹാപ്പിഗാ ഉണ്ട്. അന്നർക്കി നമസ്കാരം. ആൻഡ് റേഡിയോ സുരഭി ആനിവേഴ്സറി സന്ദർഭంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాడా బాబాయ్. థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
2: Hi. నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
1: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
1: Radio Surabhi revisit.
4: Immigration anagane prashnala bayam adoka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla.
1: Roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
5: I asked you to come to our place.
1: Our place, Indian cuisine. Thank you for being in our journey. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీస్తాము. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7.
1: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం రేడియో సురభి
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. మల్లెమరి Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Mallimbari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
3: Koti rupayala kosam mee aakhari prashna.
4: Ready?
5: Yes sir.
4: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
6: Sir, ee maatram teliyakunda Dallas lo ela undam? It's chat, thali and catering.
4: You're absolutely right. Rajulas Kitchen lo mana favorite chart items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavar anpisthi. They also offer catering because their food is so irresistible.
7: Visit Rajulas Kitchen in Irving, East Plano and Eldorado. For more information visit rkusa.com.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా హిట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

హాయ్, దిస్ ఇస్ ఆర్ పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee. Your business, your future starting today.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Radio Surabhi Revisit.
6: Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
7: Larsen Travels mee mottam tour ni sampurnanga plan chestundi. Larsen Travels tho mee tour ni book cheskondi, travel badalni marchipondi.
8: So Asia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
9: రామదాస్ పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ ఇబ్బందులు.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరఫీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరఫీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరఫీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరఫీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్మ.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: Virtual Sindhi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్ చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వేరు చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: పళ్ళు చివ్వు అంటున్నా.
6: వి హావ్ షైన్ స్టార్ డెంటల్ కేర్, ఆర్ వెరీ ఓన్ తెలుగు డెంటిస్ట్.
7: చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారండి ఇవన్నీ.
8: స్పైస్ లేకుంది కదండి, వాళ్లే అంతా చూసుకుంటారు.
9: ఆయా, హలీం, రుమాలి రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. టీన్ మార్ ఇండియన్ కెఫే. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
10: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
11: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీమ్ అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ, మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీస్తాం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

చూసి నోడి ముందు, నువ్వెంతని వాగి నోడి ముందు, చిన్న చూపు చూసి నోడి ముందు, నువ్వెంతని వాగి నోడి ముందు.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీలు రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: India ki teleport aite enta baaguntundo.
2: What if India was just a tap away?
3: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas ninche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. GP Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varku, they will help you at an expert level. Vala highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
4: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
1: Gata 24 ella nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Radio Surabhi Revisit.
5: Windstorm related property claims, replace residential and commercial roofs, hail to net contracting.
6: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
1: Thank you for being in our journey.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: రామదాస్ పాట అంతా రామమయం ప్రసార్ ప్లే చేస్తే అందరికీ

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట బాగుంటుంది? ఓ పాపా లాలి జన్మ

0: நான் வீண்தலக்கி கேரின் தலக்கி கேராஃப் அட்ரஸ் ரேடியோ சுரபி.
1: ரேடியோ சுரபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatravala sanchekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventani register cheskondi at tinyurl.com/rskolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
3: Radio Surabhi Revisit.
4: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికే బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
5: ఆహా శివ, బిర్యానీ చాయ్ అంటే చౌరస్తాని. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా, చౌరస్తా.
3: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursu.com.
9: హలో అండి, నేను మీ శ్రీనివాస్ అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అన్నది నిజంగా కత్తిమీస్తాము. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Vachasindhi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramalasan chekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
2: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెళ్ళేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. ఈ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి
6: చంపేస్తున్నాయి.
7: నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
8: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
1: Vachasindhi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramalasan chekunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెళ్ళేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. ఈ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి
6: చంపేస్తున్నాయి.
7: నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
8: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
1: Vachasindhi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam.
9: కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సుర్భి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సుర్భి జాతర ఆన్ June 7th.
10: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
11: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: రేడియో సురభి రీవిజిట్.
5: మా అమ్మాయికి ఎస్ఏటీ ఏసీటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
6: చెక్ అవుట్ రిటైల్ గ్లో హోమ్
12: దట్ షెల్ వాటర్ సిస్టమ్స్ టు అండర్స్టాండ్ ద రైట్ అండ్ రోల్ వాటర్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్.
6: థాంక్యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
7: నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
8: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
9: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
10: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
11: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: మా అమ్మాయికి ఎస్ఏటీ ఏసీటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
6: చెక్ అవుట్ రిటైల్ గ్లో హోమ్
12: దట్ షెల్ వాటర్ సిస్టమ్స్ టు అండర్స్టాండ్ ద రైట్ అండ్ రోల్ వాటర్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్.
6: థాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
7: నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
8: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
9: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
10: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
11: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
9: రేడియో సురభి రీవిజిట్.
5: మా అమ్మాయికి ఎస్ఏటీ ఏసీటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
6: చెక్ అవుట్ రీటైల్ గ్లోర్ ప్రోబ్.
12: దట్ షో వాటర్ సిస్టమ్స్ టు అండర్స్టాండ్ ద వైట్ యు వాంట్ ఎ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్.
9: థాంక్యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
7: నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
8: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
9: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
10: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
11: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: మా అమ్మాయికి ఎస్ఏటీ ఏసీటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
6: చెక్ అవుట్ రీటైల్ గ్లో ప్రోబ్.
12: దట్ షో వాటర్ సిస్టమ్స్ టు అండర్స్టాండ్ ద వైట్ యు వాంట్ ఎ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్.
9: థాంక్యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
7: నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
8: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
9: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
10: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
11: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
9: రేడియో సురభి రీవిజిట్.
5: మా అమ్మాయికి ఎస్ఏటీ ఏసీటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
6: చెక్ అవుట్ నీట్ అండ్ గ్లోబల్.
12: దట్స్ అవర్ వాటర్ సిస్టమ్స్ టు అండర్స్టాండ్ ది రైట్ యూ వాటర్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్.
9: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
7: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
8: హాయ్ దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ.

0: getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: మా అమ్మాయికి ఎస్ఏటి ఏసీటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
6: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయ్
7: చంపేస్తున్నాయి.
8: నేను మీ బ్లూబెరీ మఫిన్, నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
9: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్, ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
0: Vachya Sindhi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: మా అమ్మాయికి ఎస్ఏటి ఏసీటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
6: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయ్
7: చంపేస్తున్నాయి.
8: నేను మీ బ్లూబెరీ మఫిన్, నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
9: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్, ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
0: Vachya Sindhi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? తీసుకో.
4: రాజులాస్

0: కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. రేడియో సురభి రీవిజిట్.
1: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
2: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
3: Check out Retail Glow Home. That's Shell Water Systems. You understand the right and wrong. What's a place in your life?
4: Thank you for being in our journey.
5: Hi. నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
6: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
7: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/RSKolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
8: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్
4: 972-879-7999.
1: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
9: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
3: Check out Retail Glow Home. That's Shell Water Systems. You understand the right and wrong. What's a place in your life?
4: Thank you for being in our journey.
5: నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
6: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
7: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/RSKolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
8: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
1: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
9: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
3: Check out Retail Glow Home. That's Shell Water Systems. You understand the right and wrong. What's a place in your life?
4: Thank you for being in our journey.
5: Hi. నేను మీ బ్లూబెర్రీ మఫిన్ నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
10: హైదర్ మఫిన్ నేను ఇండియా టుడే పేస్ట్రీని నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్. ఆర్ కాల్ 817-819-8888.
7: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
11: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
8: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
12: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
1: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
9: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
3: చెక్ అవుట్ ది రిటైల్ గ్లో ప్రోగ్ ఎక్స్ట్రా వాటర్ సిస్టమ్స్ టు అండర్స్టాండ్ ది రైట్ అండ్ రోల్ వాటర్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్.
4: థాంక్యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
5: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్ నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
10: హైదర్ మఫిన్ నేను ఇండియా టుడే పేస్ట్రీని నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
7: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
11: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
8: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
12: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
1: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
9: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
3: చెక్ అవుట్ ది రిటైల్ గ్లో ప్రోగ్ ఎక్స్ట్రా వాటర్ సిస్టమ్స్ టు అండర్స్టాండ్ ది రైట్ అండ్ రోల్ వాటర్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్.
4: థాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
5: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్ నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
10: హైదర్ మఫిన్ నేను ఇండియా టుడే పేస్ట్రీని నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
13: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 5 AM.

0: Shuya.
1: Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matramala sanchay kunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 9194914514.
3: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
4: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్. ఆర్ కాల్ 817-819-8888.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద
5: అక్క. లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా వెయిట్ చేస్తారంటే రెడ్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: கனக கனக கமனியம் அனக அனக ரமணீயம் சீதாராம கல்யாண வைபோகம் ஜூன் 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లైయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Punnangi at 214-868-7538. Radio Surabhi Revisit.
3: Immigration anagane prashnala mayam adoka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla
4: roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
5: I asked you to come to our place.
4: Our place, Indian cuisine.
1: Thank you for being in our journey. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 at 919-491-451.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సుర్భి జాతర అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సుర్భి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సుర్భి జాతర ఆన్ జూన్ 7th.
1: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం రేడియో సురభి
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM.
3: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
5: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care all taken care of. My pursue is just an app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support@MyPursue.com.
0: Radio Surabhi Revisit. Paldi chuppu mantuna. We have Shine Star Dental Care. Our very own Telugu dentist.
6: Chala pagatbandhi apply chesukarandi ivanni.
0: Spice rack undi kadandi. Vaalle anta chusukuntaru. Aya, Haleem, Rumali Roti, Natukori Curries and much more. Be more Indian Cafe. Thank you for being in our journey. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా G3 @ 919-491-4514.

0: ఉత్తరాఖండ్లో తత్తరిగట వచ్చి ఆషాఢంలో దిత్త తిరిగట
1: కార్తీకంలో తత్తరిగట వస్తే హేమంతంలో దిత్త తిరిగట
0: నీకుంటే గుప్పిండు విప్పాలి రే ప్రేమ సందేళ రేఖ
1: మంత్రాలు తంత్రాలు మానాలి రే ప్రేమ సూత్రాల కా

0: పట్టుకుంటాం ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఈస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/RSKolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. Radio Surabhi Revisit. పళ్ళు చుబ్బుమంటున్నా. We have Shine Star Dental Care, our very own Telugu dentist.
3: చాలా పగబందిగా ప్లాన్ చేశారండి ఇవన్నీ.
1: స్పైస్ ర్యాక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు. హాయా, హలీం, రుమాలి రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. పీఎంఆర్ ఇండియన్ కెఫే. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
4: హాయ్, హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు, అందరు బాగున్నారా? దిస్ ఇస్ గిరి రామరాజు ఆన్ DFW మార్నింగ్ వైబ్స్. అండ్ ఈ రోజు మనం మంచి మెలోడియస్ డ్రైవ్ లో వెళ్ళిపోదాం. మెలోడియస్ డ్రైవ్ అంటే ఒక 2-3 పాటలు వినిపిస్తా, అది ఎవరి పాటలో తెలిస్తే మీరు స్టూడియోకి కాల్ చేసి చెప్పండి. 9726361966. మై నేమ్ ఇస్ గిరి రామరాజు ఫ్రమ్ ద రేడియో సురభి స్టూడియోస్ ఇన్ లూయిస్విల్ టెక్సస్. అండ్ స్టూడియో నంబర్ 9726361966. Straight away, let's jump into this. And also, we'll talk about Hyderabad's victory yesterday.

లేడీస్ టైలర్ చిత్రం నుంచి మనం విన్న పాట వేటూరి సుందరరామూర్తి గారి రచన. లిరిక్స్ అది అంటే మనకి వినడానికి అలా ఉంటాయి కానండి, దాంట్లో మీనింగ్ కూడా ఉంటుంది. సో ఒకసారి మీరు విని ఆ మీనింగ్ ఏందో అర్థం చేసుకోండి. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ప్రస్తుతానికి నేను మీ వ్యాఖ్యాత గిరి రామరాజు. కొద్దిసేపట్లో నాతో అవినాష్ జాయిన్ అయ్యే అవకాశం ఉంది, ప్రొవైడెడ్ హీ ఈస్ గెటింగ్ అవుట్ ఆఫ్ ద ట్రాఫిక్ అన్నమాట. ఇక్కడ డాలస్ లో ట్రాఫిక్ ఎలా ఉందో హైదరాబాద్ లో ట్రాఫిక్ మనందరం ఎక్స్పీరియన్స్ అయ్యి విసిగి వేసారి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయాం కదా, పాపం అతనికి కూడా కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమంలో రెండవ పాట ప్లే చేస్తున్నాను. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పండి.

ఆల్ రైట్, మనం విన్న పాట సితార సినిమా నుంచి మనకు సరైన సమాధానం వచ్చేసింది. అండ్ ఎస్, ఈ రోజు మనం కొద్దిసేపటి పాటు అట్లీస్ట్ ఫస్ట్ వన్ అవర్ వంశీ గారు డైరెక్ట్ చేసిన సినిమాల నుంచి పాటలు వినే ప్రయత్నం చేద్దాము. అండ్ అదే కోవలోకి చెందిన ఇంకొక పాట నేను లైన్అప్ చేశాను. బట్ ఈ లోపు మనం ఒక ప్రకటన చూసుకుందాం. రేడియో సురభి జాతర గురించి మరొకసారి మాట్లాడుకుందాం. ఈసారి జాతర ఇస్ కమింగ్ బ్యాక్ విత్ ఎ డివైన్ ఇంటర్వెన్షన్ అన్నమాట. అండ్ యూ విల్ హ్యావ్ ఇన్ఫినిట్ ఎక్సైట్మెంట్ బికాస్ వీఆర్ గోన్ హ్యావ్ సీతారామ కళ్యాణం యాజ్ వెల్ యాజ్ కోలాటం యాజ్ వెల్. అండ్ దిస్ ఈవెంట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ అండి. దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రిస్కో ఫ్లయర్స్ జూన్ 7, 2026. ప్లీజ్ మార్క్ యువర్ క్యాలెండర్స్ జూన్ 7, 2026 ఫ్రిస్కో ఫ్లయర్స్ లో, రైట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ఫ్రిస్కో అనమాట. మీరు అటు ఇటు ఇటు అటు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ యునో 80% ఆఫ్ అవర్ 80 or 85% ఆఫ్ అవర్ యునో ఫ్యాన్ బేస్, అవర్ లిజనర్ బేస్ ఫ్రిస్కో, ప్లేనో, మెకినీ, అలెన్ ఇటువైపు నుంచే ఉంటారు. కాబట్టి డెఫినెట్లీ జాతరకు వచ్చేసేయండి. అండ్ యూ విల్ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎక్సైట్మెంట్. And obviously you are going to see some some kind of activities like community recognition and radio jockey awards kuda undabothunayi. Naaku vestunara vetleda naake teliyadu gaani meeta rjs ku matram kachithanga meeru evaraithe mee favorites untaro variki vote veyandi and varini gelipiche prayatnam aithe cheyandi. Naaku deposit teeskoste chaal anamata adi vishayam. Fashion show kuda undabothundi and it's going to be there will be a biggest surprise at the end of the jatra. Ante eppatlaagane jatra ending lo oka surprise untundi adi kuda ee sari undabothundi. So just come and enjoy on June 7th, 2026 in Frisco Flyers. We are all excited. అండ్ ఇంకా 2 వారాలు 2.5 వారాలు ఉందనుకుంటా మోస్ట్లీ. సో మనందరం కలిసి, ఇది మన కమ్యూనిటీ ఈవెంట్ కాబట్టి మనందరం కలిసి ఈ జాతరని సక్సెస్ఫుల్ చేద్దాం అండ్ ఒక వేడుకలాగా జరుపుకుందాం. నెక్స్ట్ ప్లే చేయబోతున్న పాట, మీరు ఇదే పాటని ఇంకొక సినిమాలో కూడా వినుంటారు, బట్ నేను ప్లే చేస్తున్న పాట ఏ సినిమా, ఇదే పాటను కాదు ఇదే ట్యూన్ లో ఉన్న పాటని ఇంకో చిత్రంలో కూడా వినుంటారు, బట్ ఈ పాట ఏ సినిమాలోది.

మనం విన్న ఆ పాట అన్వేషణ చిత్రం నుంచి వంశీ గారు డైరెక్ట్ చేసిన మరొక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మూవీ అన్నమాట. ఆ సినిమాలో రాళ్లపల్లి గారు యాక్టింగ్ మీరు ఒకసారి చూడండి, అసలు యాక్టింగ్ కి డెమాన్స్ట్రేషన్ ఏంటి అనేది రాళ్లపల్లి గారు చూపిస్తారనమాట అన్వేషణ చిత్రంలో. ఆల్ రైట్, మనకు ఒక శ్రోత అంటే స్మాల్ లిటిల్ కిడ్ కాల్ చేసి బాలయ్య బాబు గారి పాట అడిగారు, జై బాలయ్య పాట అడిగారు. అయితే జై బాలయ్య పాట మనం ప్లే చేద్దాం, కొద్దిసేపటి తర్వాత ప్లే చేద్దాం. బట్ బాలయ్య బాబు గారి పాటలలో ఒక మంచి మధురమైన పాట ఒకటి విందాం. ముద్దుల కృష్ణయ్య సినిమా నుంచి సురిచిర సుందరవేణి అనే పాట చాలా బాగుంటుందండి. అండ్ ఇప్పుడు కరెంట్ ఉన్న వెదర్ కి అండ్ ఎర్లీ మార్నింగ్ టైమ్ కి ఈ పాట యాప్ట్ గా ఉంటుందని ప్రస్తుతానికి ఈ పాట ప్లే చేస్తున్న జై బాలయ్య పాట మనం కొద్దిసేపటి తర్వాత విందాం. లెట్స్ లిసన్ టు దిస్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ముద్దుల కృష్ణయ్య.

ముద్దుల కృష్ణయ్య చిత్రం నుంచి మనం విన్న పాట. అండ్ బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు, విజయశాంతి గారు నటించిన ఆ పాట మనం విన్నాం. జై బాలయ్య పాట కూడా కొద్దిసేపట్లో మనం వినేద్దాం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. నెక్స్ట్ ఒక పాటకు సంబంధించిన చాలా యూనో ఒక 5 సెకండ్ల ప్రీలియుడ్ అందిస్తా, 5 or 10 సెకండ్లు ఉంటుందేమో మాక్సిమం, అది అందిస్తా. అది ఏ పాటో తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పండి 972-636-1966. What song is this? What movie is this?

0: అంతే. ఈ పాటను గుర్తుపట్టి నాకు స్టూడియో కాల్ చేసి చెప్పండి, మరొక్కసారి ప్లే చేస్తున్నా. ఆల్ రైట్, మీరు ఆలోచిస్తుండండి, ఈలోపు నేను ఏ టు బి అడియార్ ఆనంద్ భవన్ వారి ప్రకటన చదువుతుంటాను. ఫర్ ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ విత్ ఏ టు బి న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్ పౌడర్స్ పేస్ట్ అండ్ పికల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు టాంజీ గోంగూర రైస్ ఎంజాయ్ ద ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి అడియార్ ఆనంద్ భవన్. దే ఆర్ లొకేటెడ్ రెండు లొకేషన్స్ లో ఉన్నారండి, లిటిల్ ఎల్మ్ అండ్ ఫ్రిస్కోలో ఉన్నారు. ప్లీజ్ విజిట్ a2bTexas.com or contact them 214-872-2345. మనకు కాలర్ వస్తున్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి మీ పేరు?
1: గుడ్ మార్నింగ్ గిరి గారు, నేను చంద్ర అండి.
0: హలో చందన గారు, గుడ్ మార్నింగ్ అండి, హ్యాపీ ట్యూస్డే టు యూ.
1: హ్యాపీ ట్యూస్డే అండి.
0: చెప్పండి మేడం. ఓకే, సో అది కరెక్టా కదా, ఇంకో కాలర్ తోటి మాట్లాడి తెలుసుకుందామండి. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి మీ పేరండి?
2: భవానీ అండి.
0: భవానీ గారు హలో అండి, ఎలా ఉన్నారు?
2: హలో అండి. గల్లు గల్లు గల్లు
0: సాంగ్ ఫ్యాంటాస్టిక్ గెస్.
2: అసలు మీరు ఆనిమిచ్చాలి నాకు సాంగ్స్ లాగి వేస్తున్నారు, ఇంకా మేము ఎట్లా పనులు చేసుకోవాలండి?
0: ఏం చేయమంటారండి, అలా పెట్టుకొని వచ్చా నా ప్లే లిస్ట్ మరి ఏం చేయమంటారు, నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అలా తట్టింది ఐడియా అంటే
2: మమ్మల్ని ఏమో పిల్లలు తీసుకుని తింటే మార్నింగ్ మీరేమో అక్కడ కూర్చొని
0: మంచి ప్లే లిస్ట్ పెట్టుకోవచ్చాను, బట్ విల్ కీప్ లిజనింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్, దట్స్ మోర్ ఇంపార్టెంట్. థ్యాంక్స్ అండి. ఆల్ రైట్, దట్ వాజ్ భవాని గారు అండ్ చందన గారు. బట్ మధ్యలో నేను ఒక కాల్ మిస్ అయ్యాను, అండ్ మనం మిగతా కాల్స్ అన్ని బ్రేక్ తర్వాత మాట్లాడదాం. వీఆర్ హెడింగ్ ఇన్ టు ఏ కమర్షియల్ బ్రేక్. బ్రేక్ తర్వాత ఆ పాట వింటూ మిగతా కాల్స్ నేను తీసుకుంటాను. స్టే ట్యూన్డ్, ఐల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్.
3: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 8 a.m.

0: to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pulu koyadam. Public places lo manam vesina chetta alage vadilesi veldadam. Landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, schools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
1: Chappan sir, what you'd like to order?
2: Baya, any specials me dagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, meedu vada, A to B executed special thali, bisvela bhaji, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus stem, aamki paneer tikka, vichami kava, parota kuda.
2: Endu bro, ganni cheppino, na specials matrame adina.
1: Inka unnai, cheppantara? Meer eppudaina authentic vegetarian, jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dining, takeaway or full service catering.
3: From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho. Powering possibilities with Radio Surabhi.
4: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
6: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, medical, student insurance. SNR Insurance. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
7: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగునేస్తం. స్టూడియోలో సమయం 8:35. నాతో పాటున్నారు అవినాష్. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు?
8: గుడ్ మార్నింగ్ అండి. అసలు ఈ రోజు ఉండిందండి ట్రాఫిక్.
7: అబ్బో,
8: ఎక్స్ప్లెయిన్
7: ఒకటి, ట్రాఫిక్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కాదు అంటా, మాట్లాడుకోవాల్సిందే
8: అంత మంచిది. అండ్ ఇంకోటి ఏంటంటే, నిన్న చాలా రోజుల నుంచి కేబీఆర్ పార్క్ ఇక్కడ చెట్లు కొట్టేస్తుందని చెప్పి, ఇన్ఫాక్ట్ హైదరాబాద్ న్యూస్ వారిని ఫాలో అయితే కొంచెం తెలుస్తుంది అనమాట.
7: ఓకే,
8: సో దాని మీద స్టే వచ్చింది ఫైనలీ.
7: ఓకే,
8: సరే ఈ రోజు ఓకే, చెట్లు కొట్టరు కదా, కొంచెం యూనో ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టు నేను ఏదో చూస్తుంటే, ఏం లేదు, మొత్తం కేబీఆర్ పార్క్ చుట్టూ ఆల్రెడీ కొట్టేశారు. ఇన్ఫాక్ట్ ఇంకా కొత్త పనులు జరుగుతున్నాయి కొన్ని చోట్ల.
7: ఓ మై గాడ్, ఓకే, సో కంప్లీట్లీ అక్కడ గ్రీనరీ అంతా మనకి ఎగ్జాస్ట్ అయిపోయింది అనమాట ఇంకా.
8: అండ్ ఇప్పుడు స్టే వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది, ఇంకా యదరాజా తదా ప్రజా అన్నట్టు ఉన్నారు.
7: స్టేలు, ఈ కోర్టులు, ఇవన్నీ ఇండియన్ కోర్ట్ సిస్టమ్ మనకు తెలిసిందే కదండి. ఇది ఓపెన్ సీక్రెట్, ఇది మనం ఖచ్చితంగా ఆన్ ఎయిర్ లో మాట్లాడడం తప్పులేదు. ఏంటంటే, ఎస్పెషల్లీ ఇండియన్ కోర్ట్ సిస్టమ్ అనే కాదు, జనరల్లీ కోర్ట్ సిస్టమ్ ఏంటంటే, ఇక అది లాగుతుంటారు, పీకుతుంటారు, అది ఒక పట్టాన పోదు వాళ్ళు. ఈలోపు మరొక అశోకుడు వచ్చి చెట్లు కూడా పెట్టేస్తారు అన్నమాట.
8: అంటే ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళు స్టే చేశారు, వీళ్ళు ఫాలో అవ్వట్లేదు అంటున్నారు, గవర్నమెంట్ వాళ్ళు ఫాలో అవ్వట్లేదు, అది ప్రాబ్లం.
7: అదే నేను అంటున్నాను, రెండు విధాలు ఎటు చూసుకున్నా సరే కోర్టు స్టేస్ ఇవన్నీ ఏంటంటే కొంచెం అది, యా టెంపరీ రిలీఫ్ ప్లస్ అవన్నీ ఉంటాయి గానీ, బట్ యూనో దాని వల్ల పెద్దగా వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు, పనులు జరిగే పనులు జరిగిపోతూనే ఉంటాయి అక్కడ. యా, సో ఏంటి మరి, లెట్స్ గెట్ స్ట్రైట్ ఇన్ టు ద పాయింట్. అండ్ మీరు చెప్పండి, నిన్న హైదరాబాద్ విక్టరీ.
8: అసలు నాకు ఎంత ఆనందం వేసిందంటే, మాటలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. లిటరలీ థర్డ్ వికెట్ కి వాళ్ళిద్దరు నిలబడి ఆ పార్ట్నర్షిప్ ఏదైతే మెయింటైన్ చేశారో, బ్యూటిఫుల్.
7: అసలు నాకు అండ్ యా నేను నిన్న మ్యాచ్ చూసాను అంటే ఈ స్టూడియో షో తర్వాత నుంచి ఫాలో అయ్యాను. మీరు సంజు శాంసన్ అవుట్ అయిన తర్వాత నుంచి ఫాలో అయ్యా అనమాట మ్యాచ్. అప్పటి వరకు బాగానే ఉంది, సిక్స్ అవర్స్ లో 65 కొట్టింది అప్పటికి. బట్ ఐ థాట్ దే విల్ రీచ్ 200 అండ్ అన్ఫార్చునేట్లీ యునో చెన్నై మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయ్యారు బేసిక్ గా.
8: అండ్ ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు టైం టు టైం వికెట్లు తీసారు, మనకి టైం టు టైం వికెట్లు పడిన నిలబడ్డారు, అది బెస్ట్ విషయం.
7: రైట్ రైట్, అనాలిసిస్ చేద్దాం. మంచి నా దగ్గర మంచి అనాలిసిస్ ఉంది ఆ మ్యాచ్, ఎందుకంటే నిన్నటి మ్యాచ్ చాలా క్రూషియల్. నిన్నటి మ్యాచ్ టేబుల్ మొత్తం టర్న్ అరౌండ్ చేసింది అనమాట, మొత్తం అసలు
8: చింత లేకుండా మనం ప్లేయర్స్ వెళ్ళిపోయాము, అది హ్యాపీయెస్ట్ విషయం.
7: దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ థింగ్. బట్ అదర్ థింగ్ ఈస్ అసలు టేబుల్ మొత్తం కిందికి మీదకి తారుమారు చేసేసింది నిన్నటి విక్టరీ. ఎలా చేసింది ఏంటి అనేది మనం మాట్లాడదాం.
8: ఎస్ ఎస్ ఎస్, మంచి పాట ఒకటి రెడీ చేసినట్టున్నారు,
7: బ్రహ్మాండమైన పాట. ఈ పాట కిందాక ప్రీల్యూడ్ ప్లే చేసినప్పుడు మన శ్రోతలు కాల్ చేసి ఇది ఎంత, ఇది 2 సెకండ్లు ఉంటది అనమాట ప్రీల్యూడ్ అంటే మొదట వచ్చే మ్యూజిక్, ఒకసారి ప్లే చేసి మళ్ళీ ఆపుతా. మీరు గుర్తుపట్టండి ఇది ఏ పాట. సో ఇది ఏ పాట మీరు చెప్పండి. అంతే,
8: ఆ గజ్జలు వింటే చంద్రముఖి అనుకోవాలో లేకపోతే స్వర్ణకమలం అనుకోవాలో ఎలా తెలుస్తుందండి?
7: అది మరి ఎలా తెలుస్తుంది ఏంటి అనేది మనం పాట ద్వారా తెలుసుకుందాం. లెట్స్ లిసన్ టు ది సాంగ్ ఫ్రమ్ ద మూవీ స్వర్ణకమలం.
8: ఓకే.

0: ఆల్ రైట్, స్వర్ణకమలం సినిమా నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ మూవీ అండ్ ఐకానిక్ సాంగ్స్. చూసారా ఈ సినిమా మీరు?
1: నాకు కూడా నూతిలో దిగి గజ్జలు తీయాలన్నది కూడా.
0: అబ్బో వేస్తారా ఏంటి, డాన్స్ నేర్చుకున్నారా?
1: లిటరల్లీ చిన్నప్పుడు ఈటీవీలో సీన్లు వచ్చినప్పుడు మా మమ్మీ అసలు ఈ పర్టికులర్ సీన్ కి భానుప్రి గారి సీన్లు అన్ని తెగ నవ్వుకునే వాళ్ళండి. ఏంటంటే క్యూరియాసిటీతో చూసి డిస్కవర్ చేసిన సినిమా ఇది.
0: అది సో గజ్జలు బాయిలో పడిపోవడం, వెంకటేష్ బాబు బాయిలోకి దిగి ఆ గజ్జలు తీయడం.
1: ఎవరైనా దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక సాంగ్ అడుగుతారేమో దీని గురించి ఏమో నన్ను ఎక్స్పెక్ట్ చేశా, బట్ వేయకపోయినా మనం వేస్తే బాగుంటుందేమో అనిపించింది. ఒకటి
0: ఏ పాట?
1: ఆకాశంలో ఆశల హరివిల్లు.
0: తప్పకుండా భలే ఉన్నారు. ఆ పాట అసలు ఆ పాటలో చాలా విశేషం ఉంటది. యూనో సినిమాలో అమ్మాయి కొంచెం చలాకీ అమ్మాయి అన్నమాట భానుప్రియ గారు. సో ఆ సాంగ్ లో ఏంటంటే తనకున్న ఫీలింగ్స్ అన్ని మెన్షన్ చేస్తా ఉంటది అన్నట్టు. ఆకాశంలో ఆశల హరివిలి, డాన్స్లు ఇవన్నీ ఏందండి, నాకు కూడా ఒక లైఫ్ ఉంటుంది కదా, బయటికి పోయి లైఫ్ నేను ఎక్స్ప్లోర్ చేయాలి, డాన్స్లు ఇవన్నీ నాకు ఇష్టం లేదు. బట్ షీజ్ స్వతహాగా షీజ్ ఎ రా టాలెంట్. బట్ ఏంటంటే తనకి ఇష్టం లేకుండా ఉన్న రా టాలెంట్ అనమాట డాన్సింగ్ అనేది ఆ సినిమాలో. బట్ తన యాక్చువల్ ఫీలింగ్స్ వచ్చేసి ఈ పాటలో వినిపిస్తాయి. ఆ పాట ఇప్పుడు మనం మన శ్రోతలందరికి వినిపించేద్దాం. ఓకేనా?
1: Yes, yes.
0: Let's listen to Aakashamlo Aashala Harivillu. Mana Avinash special request meeda mana shrotalandar kosam. Here it is.

0: పెట్టుకుని మోస్ట్ ఆఫ్ టైమ్స్ అంగన్వాడీ టీచర్ కదా, ఇంకా వాళ్ళు ఇంకా తరతరాలుగా వర్క్ ఇస్తూనే ఉంటారు ఇంకా.
1: నేను నేను మాత్రం మా అమ్మగారికి యాజ్ వెల్ యాజ్ మా ఇన్లాస్ కూడా అలవాటు చేశారు రేడియో.
0: అంటే ఇన్ఫాక్ట్ ఒక ఫన్నీ స్టోరీ ఏంటంటే, నేను రేడియోలో రావడానికి రీజనే మా మదర్.
1: అవునా? ఓ నైస్. అరే అరే యా, మీరు చెప్పారు ఒకసారి మనకి, మన శ్రోతలందరికి షేర్ చేసుకున్నారు ఈ విషయం.
0: ఎస్, చిన్నప్పుడు మాది ఒక పెంకుటిల్లు.
1: రైట్.
0: ఆ పెంకుటిల్లు వెనకాల పెద్ద పెరడు ఉంటుంది అనమాట, అన్ని రకాల చెట్లు ఉండేవి, ఒక సీతాఫల చెట్టు, ఒక నారింజ చెట్టు, ఒక మందార చెట్టు అన్ని.
1: అవునవును. నాకు ఎప్పుడు
0: పొద్దున్న లేవగానే అప్పట్లో ఈ హ్యాబిట్ ఉంటుంది కదా, మొత్తం ఆకులన్నీ తీసి ఒక దాంట్లో పెట్టి ప్రాపర్ గా ఫైర్ వేస్తారు కదా.
1: అవును అవును.
0: సో అట్లా మా మదర్ మార్నింగ్ ఆ పని చేస్తున్నప్పుడు పక్కన రేడియో పెట్టుకునేవాళ్ళు అనమాట.
1: రైట్ రైట్ రైట్.
0: సో దట్
1: నాకు ఇప్పుడు
0: దట్స్ హౌ ఐ గాట్ ద హ్యాబిట్ ఆఫ్ రేడియో అండ్ ఐ వాంటెడ్ టు టాక్ అన్నట్టు స్టార్ట్ అయింది అనమాట నాకు.
1: కరెక్ట్. మనం వేవ్ రన్నర్స్ అని ఒక ప్రోగ్రామ్ రన్ చేసాం రాజేశ్వరి గారి ఆధ్వర్యంలో. అంటే మన అందరం కలిసి రాజేశ్వరి గారికి ఇండివిజువల్ గా ఇంటర్వ్యూ ఇచ్చాం, మీరు కూడా ఇచ్చినట్టున్నారు. అప్పుడు ఆ సందర్భంలో మీరు చెప్పారు ఈ విషయం.
0: ఎస్ ఎస్,
1: వేవ్ రన్నర్
0: అసలు మీ మెమరీ పవర్ కి
1: మెమరీ పవర్ అని కాదు కానీ రేడియో రెగ్యులర్ గా వింటుంటా కదా వినాష్ గారు, యూనో మనకి రెగ్యులర్ గా వింటున్నప్పుడు కొన్ని కొన్ని అలా గుర్తుండిపోతాయి అనమాట. అన్ని గుర్తుంచుకోలేము బట్ డెఫినెట్లీ వేవ్ రన్నర్స్ ప్రోగ్రామ్ లో రాజేశ్వరి గారు అసలు ఏంటి రేడియోకి రావడానికి కారణం ఏంటి అనేది జనరల్ గా అందరినీ అడిగిన మొట్టమొదటి ప్రశ్న అదే కదా. సో మిమ్మల్ని అడిగినప్పుడు మీరు షేర్ దిస్ విత్ ఆల్ ఆఫ్ అస్.
0: టిపికల్లీ అంటే ఈ రోజుకి కూడా లిజనర్లు ఫోన్ చేసి పాట అడుగుతారు సార్, ఇన్ ద ఎరా ఆఫ్ ఆల్ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్
1: సరే,
0: దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రేడియో అనిపిస్తుంది నాకు.
1: 100%, నో డౌట్ అబౌట్ ఇట్, 100%. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ప్రీల్యూడ్ వినిపిద్దాం మన శ్రోతలకి, ఇది ఏ పాట గుర్తుపడతారేమో చూద్దాం. ఓకేనా?
0: ఈసారి గజ్జల కన్నా కొంచెం ఎక్కువ వినిపించండి గిరిగారు ప్లీజ్.
1: కొంచెం వినిపిస్తాలండి, మరి 2 సెకండ్లు వినిపిస్తే బాగుండదు. ఇది ఇది ఖచ్చితంగా యూనో కొంచెం ఎక్కువ ప్లే చేయాల్సిన ప్రీల్యూడే, వినిపిద్దాం. ఇది ఏ సినిమాలోది ఏ పాట తెలిస్తే స్టూడియో కాల్ చేయండి 9726361966, ఆర్ ఈ సినిమాలో నటించిన హీరోయిన్ పేరేంటి ఇది కూడా తెలిస్తే కాల్ చేయండి. లెట్ మీ ప్లే దిస్ ప్రీల్యూడ్, హియర్ ఇట్ ఈస్.

0: సో అదన్నమాట. మరొకసారి
1: డైరెక్టర్ అయితే కేవీఎస్ నాథ్ గారు అని అనిపిస్తుంది, ఎవరో నాకు తెలియదు.
0: మీరు ఆల్రెడీ సరే, మనం మాట్లాడుకోవడం దేనికి, ఇంకొకసారి వినిపించి మన శ్రోతల్ని అడుగుదాం. ఈ సినిమాకి డైరెక్షన్ ఎవరు, మీ ప్రశ్న శ్రోతల్ని అడుగుతున్నా. ఒక కాల్ వస్తుంది, వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి, హ్యాపీ ట్యూస్డే. ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ చందన గారు, చెప్పండి. మేము
2: అదే మార్చ్ మూవీలో సుమన్ సతి, సుమన్ సునీల్ సాంగ్
0: సూపర్.
2: ఆమె వచ్చేసి బాలుమయ్య సిస్టర్, డాన్స్ మయ్య.
0: అబ్సల్యూట్లీ రైట్ అండి, బ్రిలియంట్ డాన్సర్. అండ్ అవినాష్ డైరెక్టర్ ఎవరో మరి చందన గారిని
2: అడుగుదామా?
1: మహర్షి కదా,
2: మహర్షి. అవును,
0: మిమ్మల్ని ఎందుకు అడుగుదామని అనుకుంటున్నా అంటే, అవినాష్ ఏం చేశాడంటే ఇది కే విశ్వనాథ్ గారి సినిమా అని చెప్పారు అన్నమాట.
2: కరెక్ట్,
0: అదొక డిఫరెంట్ పందా. ఇంకొక కాలర్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి, మీ పేరు?
3: నా పేరు సింధూజా అండి.
0: సింధూజా గారు, హ్యాపీ ట్యూస్డే అండి.
3: హ్యాపీ ట్యూస్డే అండి. మీరు వేసిన పాట సుమం ప్రతి సుమం అండి. ఐ థింక్ షీజ్ బాలుప్రియ సిస్టర్ అండి, శాంతిప్రియ.
0: పర్ఫెక్ట్లీ రైట్ ఆన్సర్ అండి, శాంతిప్రియ గారు. తనకి ఇంకొక పేరు కూడా ఉంది, నిశాంతి అని చెప్పి.
3: నిశాంతి, ఐ థింక్ తమిళ్లో నిశాంతి అనుకుంటాను.
0: కరెక్ట్ అండి, అవును, తమిళ అండ్ కన్నడలో నిశాంతి అని పిలుస్తారు, బట్ మన తెలుగులో మాత్రం శాంతిప్రియ. దట్స్ ఒరిజినల్
3: డైరెక్టర్. ఐ థింక్

0: బంసీ గారు అనుకుంటారు.
1: ఇస్ ద రైట్ ఆన్సర్. పర్ఫెక్ట్లీ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ అండి. హ్యాపీ న్యూ.
1: పాట ఇప్పుడు మనం కంప్లీట్లీ వినేద్దాం. ఓకేనా?
0: షూర్.
1: థ్యాంక్స్.
2: అది మొత్తానికి విశ్వనాథ్ గారి సినిమాకి వంశీ చేశాను నేను. ఓకే ఫైన్.
1: వంశీ గారి సినిమాని విశ్వనాథ్ చేశారు, బట్ దట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే 35 ఒక చిన్న కథ కాదు అనే సినిమాకు డైరెక్టర్ ఎవరన్నా అడిగితే నేను ఆన్సర్ చేస్తున్నా, చెప్పండి. మీరు ఆన్సర్ చేస్తారు. అది
2: అంటే నాకు మహర్షి అని పేరు చెప్పిన తర్వాత తప్పు చెప్పేవాడు కాదు, తెలియదు కాబట్టి తప్పు వచ్చింది అనమాట.
1: అంతే అంతే. అది ఒక్కసారి ఏమైంది అంటే రెట్రోలకు వెళ్తున్నప్పుడు మనం కొన్ని కొన్ని కన్ఫ్యూజన్స్ అలా ఉంటాయి అనమాట. కె విశ్వనాథ్ గారు, వంశీ గారు అండ్ ఆల్సో ఇంకా చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు, బాలచందర్ గారు అండ్ వాళ్ళ సినిమాలన్నీ కూడా ఎపిక్ మూవీస్, ఒక ఎక్స్ ఏక్ ఉంటాయి అనమాట. సో అలాంటి కోవలోకి చెందిన మహర్షి సినిమా నుంచి మహర్షి అనే పేరు తీసుకుని మహర్షి రాఘవగా మారిపోయిన మహర్షి నటించిన ఈ మహర్షి సినిమా నుంచి ఈ మహా పాట వినేద్దాం. ఓకేనా? తప్పకుండా మనం ప్లే చేసేద్దాం. రిక్వెస్ట్ సాంగ్ ఆర్ ద కీ అండ్ డ్రైవ్ టైమ్ ఇస్ యువర్ టైమ్. లెట్స్ లిసన్ టు దిస్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ మహర్షి.

0: ఆల్ రైట్, వీఆర్ హెడింగ్ ఇన్ టు ఏ కమర్షియల్ బ్రేక్. అవినాష్, బ్రేక్ తర్వాత మనకున్న రిక్వెస్ట్ సాంగ్స్ ప్లే చేసేద్దాము. మనం 10 సెకండ్ల కమర్షియల్ బ్రేక్ డిస్టెన్స్ లో ఉన్నాం కాబట్టి మనం బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మిగతా రిక్వెస్ట్ సాంగ్స్ ప్లే చేసుకుందాం. వి విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ది షార్ట్ కమర్షియల్ బ్రేక్. స్టే ట్యూన్డ్.
1: Yes.
2: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
3: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: వాట్ అ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సాస్. విజిట్ madeeraandmasala.com.
6: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
7: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
8: నేను నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసినెట్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ.
0: వెల్కమ్ బ్యాక్. అవినాష్ గారు ఉన్నారా? మీరు మాట్లాడండి.
9: నాకు అంటే చాలా మంది మన మార్నింగ్ నుంచి యాక్చువల్లీ భానుపేగ సాంగ్స్ ఎక్కువ వింటున్నాం కదా.
0: అవునండి.
9: సో నాకు చతుర్వత్ సినిమాలో చూసిన భానుప్రియ గారే తెలుసు కొంతవరకు. స్వర్ణకమలంలో కూడా చూసిన భానుప్రియ గారు తెలుసు. బట్ మార్నింగ్ ఫర్ సమ్ అదర్ ఆఫీస్ వర్క్ ఐ వాస్ డూయింగ్ అండ్ యాక్సిడెంటలీ నేను అన్వేషణ సినిమా చూసాను అనమాట.
0: ఓకే.
9: అందులో అంత బాగున్నారు ఏంటండి నిజంగా అంటే, అప్పుడు థియేటర్ లోకి వెళ్ళిన వాళ్ళు అసలు నిజంగా భానుప్రియ గారు అంటే ఒక హార్డ్ కోర్ క్రష్ గా మారిపోయి ఉంటారేమో సినిమా తర్వాత అనిపించింది నాకైతే.
0: అసలు ఆ సినిమా అన్వేషణ సినిమా అని కాదు, భానుప్రియ గారు నటించిన ఏ సినిమాలో అయినా సరే వారి హావభావాలు కళ్ళల్లో ప్రదర్శిస్తారనమాట. కళ్ళల్లో ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఎక్స్ప్రెస్ యువర్ యాక్టింగ్ స్కిల్స్ విత్ యువర్ ఐస్. ఓన్లీ ఇద్దరే ఇద్దరు చేస్తారు అట్లా, ఒకరు శోభన గారు, రెండు భానుప్రియ గారు.
9: బ్యూటిఫుల్. అంటే అప్పటిదాకా నేను అవండి సాత్వికం గారిని చూసాను, కానీ లిటరలీ ఒక అర్బన్ గెటప్, జర్నలిస్ట్ వైబ్ అసలు అదంతా చూసి నేను హౌ అమేజింగ్ షీ పుల్డ్ ఇట్ ఆఫ్ అనిపించింది.
0: భానుప్రియ గారి దగ్గర ఇంకొక టింజ్ ఏంటంటే తన దగ్గర నేచురల్ కామెడీ ఉంటుందండి, అంటే సటిల్డ్ కామెడీ అనమాట. చిరంజీవి గారిని ఆట ఆడిస్తారు ఒక సినిమాలో,
9: నాకు గుర్తుంది గుర్తుంది. సినిమా పేరు చెప్పమంటారా?
0: చెప్పండి. ఎస్, అబ్సల్యూట్లీ. స్టీల్ ప్లాంట్ బాబాయ్ అండ్ ఎంఐ పేరు ఏదో ఉంది దాంట్లో
9: కాదు, అది కూడా కాదు. ఆవిడ ఇలా దగ్గర రాగానే సౌండ్ వస్తుంది ట్రియో ట్రియో అని.
0: కరెక్ట్. ఆ సౌండ్ లో కూడా తన కళ్ళల్లోనే ఉంటది తను రెప్పలు అటు ఇటు అన్నప్పుడు ఆ ట్రియో ట్రియో అని సౌండ్ వస్తుంది అనమాట. సో ద పాయింట్ ఈస్ కళ్ళతోటి ఎక్స్ప్రెస్ చేసే యూనో ఇద్దరు ఇద్దరు యాక్ట్రెసెస్ ఉన్నారు. ఇంతవరకు మళ్ళీ నా దృష్టిలో మాత్రం వారు రాలేదు. ఒకరు శోభన గారు, రెండు భానుప్రియ గారు.
9: భానుప్రియ గారు ఆ పాట నేను ఇందాక రిక్వెస్ట్ చేసుకున్నాను, మీరు ప్లే చేసండి.
0: తప్పకుండా ప్లే చేద్దామా, ప్రీల్యూడ్ అందిద్దామా, ఏం చేద్దాం?
9: ఈ పాట విన్నాక ప్రీల్యూడ్ అందించండి.
0: ఓకే, ష్యూర్. సో లెట్స్ ప్లే దిస్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అన్వేషణ సినిమా నుంచి ఇందాక ఒక పాట ప్లే చేసా, బట్ అగైన్ మన లిజనర్స్ రిక్వెస్ట్ ఇస్ ద ప్రయారిటీ కాబట్టి డ్రైవ్ టైమ్ ఈస్ యువర్ టైమ్. లెట్స్ ఎంజాయ్ దిస్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అన్వేషణ. ఈ పాట కీరవాణి రాగంలో ఖచ్చితంగా ఉంటుంది. లెట్స్ లిసన్ టు దిస్.
9: Yes.

0: వాట్ ఎ సాంగ్, వాట్ ఎ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అన్వేషణ సినిమా నుంచి మనం విన్న ఆ పాట.
1: ఎస్, ఐ థింక్ వంశీ గారి సినిమాలకి కేఎల్ శర్మ గారి సినిమాలకి అప్పట్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అనుకుంటా కదా.
0: 100%.
1: సో మీ ఫేవరెట్ ఏంటండి వంశీ గారి సినిమాల్లో? దట్ యు ఆల్
0: వంశీ గారి చిత్రాలలో నా ఫేవరెట్ నెంబర్ 1 ఏప్రిల్ 1 విడుదల అండి, వితౌట్ ఎనీ డౌట్. నైనా సార్ అను అని అనేసరికి అసలు ఆ కామెడీయే వేరు అసలు కదా, అసలు టైమింగ్ గానీ అదంతా.
1: అంటే ప్రాపర్ ఎవరైనా సరే జస్ట్ ఇంటర్న్స్ ఉండి జాబ్ తెచ్చుకుంటున్న టైంలో ఉండి మీరు ఎలా అమ్మాలి ఇంకొకరికి ఏం తెలుసుకోవాలి అని అంటే రాజేంద్ర ప్రసాద్ గారు క్యారెక్టర్ చూస్తే చాలు.
0: 100%. అసలు అంటే అది తీర్చిదిద్దడంలో వంశీ గారి టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ నెంబర్ 2, ఆ చిత్రీకరణ ప్రాంతాలంతా కూడా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలోనే ఉంటాయి మొత్తం.
1: అవును అవును అవును. నేను ఐ వాజ్ లైక్ నేను ఫస్ట్ స్టార్టింగ్ ఏప్రిల్ 1 విడుదల చూడలేదు. అవును వాళ్ళు ఇష్టపడ్డారు, సినిమా రిలీజ్ అయ్యాక చూసాను అన్నమాట.
0: రైట్.
1: కృష్ణ భగవాన్ గారు ఇందులో విలన్ అని ఎంత షాక్ అయింది తెలుసాను నేను అప్పుడు.
0: అది సినిమాలో కృష్ణ భగవాన్ ఈజ్ ఫుట్బాల్ ప్లేయర్, సాకర్ ప్లేయర్, బట్ హి వాజ్ యాంటాగనిస్ట్ అన్నమాట దాంట్లో. ఆ సినిమా నుంచి కూడా ఒక పాట విందాం తర్వాత. అయితే ఒక పాట ఇందాక నేను అంటే మనకి ఎట్లాగో కే విశ్వనాథ్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి వారు డైరెక్ట్ చేసిన సాగర్ సంగమం సినిమా గురించి ఇప్పుడు మాట్లాడదాం మనం కొన్ని విషయాలు. ఎందుకంటే నిన్న నైట్ నేను కొంచెం మన ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఇంటర్వ్యూ ఒకటి చూశాను అన్నమాట. చూస్తే సాగర్ సంగమం సినిమాలో అన్ని సాంగ్స్ హిట్టే అందరికీ తెలిసిందే, తగిట తదిమి గాని లేకుంటే నాద వినోదం ఈ సాంగ్స్. బట్ ఒక పాట గురించి వారు చాలా కూలంకుషంగా ప్రస్తావించారు, ఒక 20 మినిట్స్ మాట్లాడారనమాట ఒక పాట గురించి.
1: ఓకే,
0: ఆ పాట ప్రీల్యూడ్ అందిస్తా. ఇది ఏ పాట అండ్ ఎందుకు అలా అందించారు అనేది ఒకసారి మన శ్రోతలను అడుగుదాం. ఓకేనా?
1: ఓకేనండి.
0: లెట్ మీ ప్లే దిస్ ప్రీల్యూడ్. వాట్ సాంగ్ ఈస్ దిస్ ఫ్రమ్ ద మూవీ సాగర సంగమం సినిమా నుంచి? ఇది ఏ పాట తెలిస్తే చెప్పండి. 9726361966.

0: సో అది ప్రిల్యూడ్. మరొక్కసారి వినిపిద్దాం. మన శ్రోతలకు వినిపించాలి అని అంటే రెండు సార్లు వినిపించాల్సి వస్తుంది, ఎందుకంటే కొంచెం లాగ్ ఉంటుంది మన ఆబ్వియస్లీ యూనో టవర్ కాబట్టి. మరొక్కసారి వినిపిద్దాం అవినాష్.
1: Yes.
0: Let's listen one more time. And what song is this?

0: రైట్, ఒక కాలర్ వస్తున్నారు, వారితో మాట్లాడదాం.
1: ఇంత ఫాస్ట్ గా ఫోన్ చేశారు.
0: గుడ్ మార్నింగ్ అండి, రేడియో శ్రవి.
2: హలో, హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
2: నా పేరు తనియా.
0: తనియా గారు, యా చెప్పండి మేడం.
2: చెప్పండి. అది ఏ వేళ గోపెమ్మల పాట అనుకుంటున్నానండి.
0: అనుకుంటున్నారా లేదా ఇంకొక కాలర్ ని కూడా అడుగుదాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ అండి, రేడియో.
3: హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో అండి, నా పేరు వెంకట్ మాట్లాడుతున్నాను.
0: హలో అండి వెంకట్ గారు.
3: హాయ్ అండి, మీరు ఇప్పుడు ప్లే చేసిన సాంగ్ బొబ్బా గోపాలు డే ముద్దు గోవింద అంటే ముందు
0: కరెక్ట్ కరెక్ట్ కొంతవరకు. యా, మీరు సరైన ఆన్సర్ ఇచ్చారు, థ్యాంక్ యూ. ఇంకో కాలర్ తోటి కూడా మాట్లాడదాం. ఆల్ రైట్, సో అలా ఉంటుందన్నమాట. వెళ్ళు అవినాష్, ఇంకో కాల్ కూడా మిస్ అయ్యాం మనం.
1: ఎందుకు రైట్ ఆన్సర్ చెప్పారా చెప్పలేదా మీ లెక్క ప్రకారం నాకు తెలియదు. పాట అందుకే అడుగుతున్నాను.
0: ఇంకో కాలర్ వస్తున్నారు, వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి, మీ పేరు?
4: లక్ష్మి.
0: లక్ష్మి గారు, హలో అండి, ఎలా ఉన్నారు? యా, అబ్సల్యూట్లీ బ్రిలియంట్. అవినాష్ ఉన్నారు నాతో. అవినాష్ గారు, లక్ష్మి గారు ఉన్నారు.
1: లక్ష్మి గారు, మార్నింగ్.
4: గుడ్ మార్నింగ్.
1: అది మంచి జోష్ ఇచ్చారండి. ఎందుకే ఆన్సర్ తెలుసా మీకు?
0: ఈజ్ అన్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అండి. అవినాష్ తో షో చేయడానికి నేనెంత ఇబ్బంది పడుతున్నానా అంటారా? ఆయన ఓపెనింగ్ బ్యాటింగ్ చేయబట్టి గత 4 సంవత్సరాలు అయింది. నేను ఇప్పుడే రుక్కీగా ఓపెనింగ్ స్టార్ట్ చేశాను అనమాట.
1: ఆయన సచిన, నేను సెహ్వాగ్. ఇది ఇంతే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అంటే.
0: వాళ్ళు మహామహులే అండి, సచిన్ సెహ్వాగులు దరిదాపులలో కూడా మనం పోలేము. మనం మన పాత్ర మనం నిర్వర్తిస్తున్నాం అంతే. బట్ థ్యాంక్ యూ లక్ష్మి గారు, వండర్ఫుల్ ఆన్సర్.
4: థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్స్ అండి.
1: ఆన్సర్ ఏంటండి గిరి గారు?
0: ఆన్సర్ ఏంటంటే, వే వేలా కోపెమ్మల మువ్వా గోపాలుడే ఆ ముద్దు గోవిందుడే. ఇది ఆన్సర్. అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఏం చెప్పారంటే, ఈ సినిమాలో అన్ని పాటలు పాడడం కొంచెం సులభతరమే గాని ఈ పాట పాడడం మాత్రం అంత ఈజీ కాదండి. ఇందాక లక్ష్మి గారు అన్నట్టు యూనో కమల్ హాసన్ గారి ఎక్స్ప్రెషన్స్ కి అండ్ ఆల్సో ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మిశ్రా అనుకుంటా, నాకు తెలిసినంత వరకు ఈ పాట అంటే సినిమాలో ఈ పాట చిత్రీకరించే డైరెక్టర్ మిశ్రో, ఆయన ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంటాడు. ఒక యూనో ఫ్రస్ట్రేటెడ్ ఎక్స్ప్రెషన్స్, నేను ఒకటి చెప్తే ఈ అబ్బాయి ఒకటి పాడుతున్నాడు, లేకుంటే ఒక డాన్స్ చేస్తున్నాడు, అసలు నా మాట వినట్లేదు అని చెప్పి. సో వాళ్ళందరినీ అలైన్ చేస్తూ ఈ పాట పాడాలండి, అంత ఈజీ అయిన సాంగ్ కాదని చెప్పి బాలసుబ్రహ్మణ్యం గారు 20 మినిట్స్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ పాట గురించి. 20 మినిట్స్. యా, బ్యూటిఫుల్. సాగర్ సంగమం అదే సినిమా నుంచి ఇప్పుడు మన శ్రోతలు సరైన ఆన్సర్ ఇచ్చిన ఈ పాట ఇప్పుడు మనం వినేద్దాం.
1: ఎస్.
0: ఇంకొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడి మనం ఈ పాట వినేద్దాం. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి, మీ పేరు? హలో, గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు? యా, లుక్స్ లైక్ వీ లాస్ట్ ద కాల్ అండ్ లెట్స్ ప్లే ది సాంగ్ ఫ్రమ్ ద బిగినింగ్.

0: విక్రమ్ సినిమాలో కమలాసన్ గారికి సాగర్ సంగమంలో కమలాసన్ గారికి తేడా ఏంటి అవినాష్ చెప్పండి.
1: ముందు సినిమా ఏంటండి సరిగ్గా విన్లా?
0: విక్రమ్
1: వయసు ఒకటే అనుకుంటున్నా.
0: అబ్సల్యూట్లీ రైట్. యూనో కమలాసన్ గారు ఆ రోజైనా ఈ రోజైనా హీఈస్ ద కింగ్ అనమాట.
1: అంటే నాకు విక్రమ్ సినిమాలో ఒక యాక్టర్ గా అబ్జర్వ్ చేసినప్పుడు ఒక న్యూయాన్స్ చాలా ఇష్టం అనమాట. ఏంటంటే సో బేసిక్ గా పోరాట సింహం అని ఒక సాంగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో వాళ్ళ మనవుడిని కాపాడడానికి ట్రై చేసినప్పుడు విలన్స్ వస్తారు, ఒక్కొక్కళ్ళు కొడుతూ ఉంటారు.
0: రైట్.
1: కొట్టినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒకళ్ళు వెనకాల నుంచి గుచ్చేస్తాడు అనమాట. గుచ్చేస్తే ఇప్పుడు మన హీరో జనరల్ అండి, మన హీరో అంటే ఇన్ జనరల్ ఫైట్స్ కంపోజ్ చేసినప్పుడు ఏం చేస్తారు, అంత నిప్పొచ్చినా సరే వెంటనే ఒక వెంటనే వెళ్ళి కొట్టడం లాంటివి చూపిస్తూ ఉంటారు.
0: అవును అవును.
1: బట్ కమలాసన్ గారు ద యాక్టర్ హీస్ ఒక నిమిషం ఆగి భుజం గుంజుతుంది కదా అంతలా అంతలా గుచ్చినప్పుడు,
0: అవును,
1: ఒక చిన్న రియాక్షన్ ఇచ్చి అప్పుడు కొడతాడు ఆయన.
0: అది
1: అది సో వై హీస్ హిమ్ అని చెప్పి కొన్ని ఇన్స్టెన్స్ లో భలే తెలుస్తుంది. అది మాత్రం మజా వస్తుంది అసలు చూడడానికి.
0: 100% దట్ ఈస్ ద యునో రియలిస్టిక్ అబ్జర్వేషన్. అండ్ రెండో అబ్జర్వేషన్, నేను ఇంకొక సినిమాలో చూసా, మీరు ఫైట్ సీన్ చెప్పారు, నేను డైలాగ్ సీన్ కూడా చెప్తా. ఈనాడు అనే సినిమా నుంచి ఎవరికైతే నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుందో వారొక్కరితో మాట్లాడతాను. ఐ థింక్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దాట్. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకండి. మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్, నాతో చర్చలు జరపబోయేది ఎవరు? సీఎం, పిఎం, ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్? హూ? ఇది ఏ సినిమాలో డైలాగ్ మీకు తెలుసా?
1: మీరు ఇట్లాంటివి అనేసి మీరు ఇలా వదిలేస్తే 5 నిమిషాలు బోన్ చేయలేదు నేను, చెప్పండి.
0: సరే మరొక్కసారి చెప్తున్నా, శ్రోతలకు వదిలేద్దాం. డైలాగ్ అయితే చెప్తున్నా, కమల్ హాసన్ గారు ఒక సినిమాలో ఈ డైలాగ్ వదులుతారు అన్నమాట. ఒక కాలర్ వస్తున్నారు, వారితో మాట్లాడదాం.
1: ఎంత ఫాస్ట్ ఉన్నారు అండి.
0: గుడ్ మార్నింగ్ అండి. రేడియో సరది, మీ పేరు?
2: నా పేరు రాజా అండి.
0: గుడ్ మార్నింగ్ రాజా గారు, ఎలా ఉన్నారండి?
2: బాగున్నానండి.
0: చెప్పండి సార్.
2: ఇప్పుడు మీరు కృష్ణేశ్వర్ కదా, విక్రమ్ మూవీకి సాగర్ సంగమం.
0: ఎస్ అండి, అబ్సల్యూట్లీ ఎస్. ప్లీజ్ గో అహెడ్ విత్ యువర్ వ్యూ పాయింట్.
2: సాగర్ సంగంలో క్యారెక్టర్ కి అన్ని నెగిటివ్ చేశాయి, అన్ని ఫెయిల్ చేశాయి.
0: కరెక్ట్ అండి.
2: కానీ తెలిస్తే వన్ థింగ్ అనమాట, మద చూసుకుందామండి. విక్రమ్ మూవీలో అదే డైలాగ్ ఉంటుందండి, మద చూసుకుందామండి.
0: అరే వాహ్, వండర్ఫుల్ వండర్ఫుల్, బ్యూటిఫుల్ అబ్జర్వేషన్. అవినాష్, విల్ యూ అగ్రీ విత్ ఇట్?
1: నేను ఇక్కడ క్లీన్ బోల్డ్ ఫోర్జెట్ అయిపోయిన ఆల్రెడీ.
0: బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అబ్జర్వేషన్.
2: ఎనీథింగ్ హ్యాపెన్ స్టే స్ట్రాంగ్ అండ్ తల చూసుకుందాం.
0: 100% 100% వండర్ఫుల్ సార్, బ్యూటిఫుల్ అబ్జర్వేషన్. మనకి ఇంకో కాలర్ కూడా వస్తున్నారు, వారితో మాట్లాడదామండి. గుడ్ మార్నింగ్ అండి. రేడియో సురభి, మీ పేరు?
3: నా పేరు రాజా అండి. మీరు ఒక క్వశ్చన్ అడిగారు కదా, ఒక డైలాగ్ చెప్పేది ఏ మూవీ అని.
0: ఎస్ సార్,
3: అది కమల్ హాసన్ ఈనాడు మూవీ అండి. తెలుగులో వెంకటేష్ చేశాడు.
0: అబ్సల్యూట్లీ రైట్.
3: కమల్ హాసన్ అది ఎగ్జాక్ట్ గా అంతే చెప్తాడు, డోంట్ వేస్ట్ యువర్ టైం అన్ మై టైం. అబ్సల్యూట్లీ అండి. ఇంకోటి మీరు విక్రమ్ మూవీ అని ఒకటి అడుగుతున్నారు కదా, దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఒకడు వెనక నుంచి కాలు ఇలా కట్ చేస్తా ఉంటాడు, అరే నేను చిన్న ముందే గలాటాకి వెళ్ళాను, ఆ గలాటాలో అక్కడ స్టీల్ రాడ్ వేసారు, నువ్వు ఎంత కట్ చేసిన ఉపయోగం లేదు, పోరా అంటాడు. అది నేను అండదు, పక్కకు పోరా అంటాడు.
1: అంతేస్తాడు అంతే
3: అంతే.
0: వావ్, బ్రిలియంట్ బ్రిలియంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వండర్ఫుల్ అబ్జర్వేషన్స్. అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్ ఫర్ దాట్.
3: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
0: వావ్, సో రిలెవెంట్ క్వశ్చన్ అయితే నేను అడిగింది, ర్యాండమ్ గా అలా ఇంప్రాంప్టు గా అడిగాను. విక్రమ్ సినిమాకి అండ్ కమలాసన్ గారి యాక్టింగ్ దాంట్లో నిమిషాలలో సెకండ్లలో వచ్చేస్తాయి. మూవీకి సంబంధించిన ఏ ప్రశ్న అడిగినా సరే డాలస్ లో
1: మైండ్ బ్లోయింగ్, మైండ్ బ్లోయింగ్.
0: నేను అడిగిన డైలాగ్ కూడా వారు రాజుగారు సరైన ఆన్సర్ ఇచ్చారు తెలుసా, ఈనాడు సినిమా నుంచి.
1: నేను ఈనాడు సినిమా అంత తీక్షణంగా చూడలే, కానీ ఆయన చెప్పిన తర్వాత ఓహో ఈయన ఇంతలా అబ్జర్వ్ చేశారు అనిపించింది నాకు.
0: వెడ్నెస్డే అని ఒక హిందీ సినిమా, అది మన అనుపమ్ ఖేర్ గారు చేశారు. దానికి రీమేక్
1: నసిరుద్దీన్ షా గారు.
0: యా, ఒకే ఒక్కడు నసిరుద్దీన్ షా. అండ్ వెడ్నెస్డే ఇస్ ఈనాడు, కానీ తెలుగులో మాత్రం అసలు బ్లాక్ బస్టర్ ఆ సినిమా మాత్రం అసలు.
1: అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ చేసింది ఎవరు ఈనాడుకి? మీరు బ్రేక్ తర్వాత ఆన్సర్ అడగండి.
0: ఖచ్చితంగా బ్రేక్ కంటే ముందు మనకి ఇప్పుడు సమయం ఉంది. సో ఈనాడు కమలాసన్ గారు అండ్ వెంకటేష్ బాబు గారు నటించిన ఈనాడు సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేసింది ఎవరు? స్టూడియో కాల్ చేసి చెప్పండి 9726361966. ఈలోపు మనం ఒక ప్రకటన చదువుదాం. అండ్ ప్రకటన, మెగా పవర్ లీడర్ బోర్డు ఎలా నడుస్తుందంటే మామూలుగా నడవట్లేదు అవినాష్, మామూలుగా లేదు అసలు.
1: కొంచెం చెప్పండి నాకు దాని గురించి.
0: దాని గురించి ఏంటంటే మనకి సినిమాకి సంబంధించి ఒక 4-5 క్లూస్ ఇస్తాం అన్నమాట, ఏది సినిమా స్టోరీకి సంబంధించి లేకుంటే ఒక చిత్రాన్ని తీసుకుని దానికి ఒక 4 or 5 క్లూస్ ఉంటాయి. డిఫికల్టీ లెవెల్స్ యూనో ఈజీ టు హార్డ్ అనమాట, బేసిక్ ఆర్ హార్డ్ టు ఈజీ అనుకుందాం. ఫస్ట్ క్లూ చాలా హార్డ్ ఉంటుంది.
1: ఓకే,
0: అది ఎవరైతే మొదటి క్లూలో లేకుంటే రెండో క్లూలో ఫస్ట్ ఆన్సర్ ఇస్తారో వారికి మనం జాతరకి ఎంట్రీ డైరెక్ట్ ఉంటుంది అనమాట. అక్కడ వాళ్ళు మళ్ళీ ఇంకో గేమ్ ఆడవలసి ఉంటుంది.
1: బ్యూటిఫుల్ బ్యూటిఫుల్.
0: సో దానికి మొన్న ఒక 2 weeks బ్యాక్ భాస్కర్ గారు అండ్ కరెంట్లీ రన్ అవుతున్న యూనో డ్రైవ్ టైమ్ లో నిన్న కూడా అసలు యూనో బ్యూటిఫుల్ రెస్పాన్స్ ఫర్ వాసవి గారి షో. అండ్ అదే సేమ్ థింగ్ ఈ రోజు కూడా కొనసాగుతుంది 5:30 to 6:30 PM ఇన్ సురభిస్ జీ టూర్. కల్పన గారు చేస్తారు ఈరోజు.
1: కల్పన గారు ఈ షోకి అందరూ మిస్ అవ్వకుండా చేసేయండి,
0: తప్పకుండా
1: వినేయండి.
0: ఎస్, మెగా పవర్ లీడర్ బోర్డ్ అండ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఎవ్రీ సాటర్డే ఫ్రమ్ 10 AM to 12:30 PM ఆర్ 11 AM to 12:30 PM అండ్ ట్యూస్డేస్ అంటే ఈ రోజు సాయంకాలం సురభి డిటూర్ లో 5:30 to 6:30 మధ్యలో ఉండబోతుంది. సో పార్టిసిపేట్ ఇన్ దాట్ అండ్ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ షో ఆల్రెడీ. అదనమాట విషయం. చెప్పండి ఇంకా సినిమా విశేషాలు చెప్పండి, ఎలా ఉంది అక్కడ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ?
1: టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే May 22nd ఒక సినిమా రిలీజ్ అవుతుంది ఆఫ్టర్ దిస్ డిస్కషన్స్ ఆఫ్ థియేటర్స్ వాట్ ఎవర్ హ్యాపెండ్.
0: ఓకే,
1: అది దిల్ రాజు గారు రిలీజ్ చేసిన సినిమా. మన అంటే హోస్ట్ యాక్టర్ నందు ఉన్నారు కదా, గీతామధురి గారి హస్బెండ్,
0: కరెక్ట్ అండి.
1: తను హీరో వేస్తున్న అగ్లీ స్టోరీ ఒక రిలీజ్ అవుతుంది May 22nd.
0: ఓకే,
1: అండ్ ఇంకా అది అయిపోయిన తర్వాత పెద్ది ఆబ్వియస్లీ రిలీజ్కి రెడీ ఉంది. అండ్ ఈ రోజు నైట్ అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ మీకు మధ్యాహ్నం అయి ఉంటుంది, మధ్యాహ్నానికి NTR గారు అండ్ నీల్ గారి సినిమాకి సంబంధించి గ్లిమ్స్ వచ్చేస్తుంది రేపు ఆయన బర్త్డే.
0: ఓ వావ్, యా జూన్ May 20th అసలు రేపింగ్ బ్లాక్ బస్టర్ నేను ఆల్రెడీ రెడీ చేసుకుని పెట్టుకున్నా, అది కేవలం ఎగ్జిక్యూట్ చేయడం
1: మామూలు ఉండదు. అంటే రేపు డైనమైట్లు పేలితే మామూలుగా అన్ని పేలుతాయని చెప్పి సినిమాలో డైలాగ్ చెప్తాను.
0: రేపు అసలు రేపు ఉదయం యూనో DFW రియల్లీ మార్నింగ్ వైబ్స్ ఉండబోతున్నాయి, బికాస్ ఐఎమ్ ఏ బిగ్ జూనియర్ NTR ఫ్యాన్. యూనో పర్సనల్ గా నా కోసం నేను డిజైన్ చేసుకున్న ప్రోగ్రామ్, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు, మీరు కూడా ఆబ్వియస్లీ మీ సాంగ్స్ కూడా లైన్ అప్ అయి ఉంటాయి, మన శ్రోతల సాంగ్స్ కూడా. సో
1: ఎస్ ఎస్
0: సో
1: అదైతే నెక్స్ట్
0: 10 days లో 3 movies ఉన్నాయి రిలీజ్ కావడానికి, అంతే కదా?
1: అవునండి, 10 days లో ఐ థింక్ ఒకటి ఇది అగ్లీ స్టోరీ అని చెప్పాను. ఇంకా May 31st ఇంకేమైనా లేనప్పుడు తెలియదు, IPL ఫైనల్ కాబట్టి మోస్ట్లీ డిస్టర్బ్ చేయడం అనుకుంటున్నాను దగ్గరలో ఉంది కాబట్టి.
0: రైట్, ప్రాబబ్లీ మా ఇంటి బంగారం కూడా దాని గురించే పోస్ట్ పోన్ చేశారేమో మోస్ట్లీ.
1: 19th కి పెట్టారు, జూన్ జూలై 19th కరెక్ట్ గా నెంబర్ గుర్తులేదు కానీ, బట్ పెద్ద తర్వాతే ఏ సినిమాలు అయినా సరే రెడీ అయ్యింది పెద్ద సినిమాలు అయితే.
0: బేసిక్ గా దాని అర్థం అదే, ఆ మీటింగ్స్ అవన్నీ జరగడానికి కారణం ఏంటంటే యూనో మొదలు ఫస్ట్ యూనో లెట్స్ రిలీజ్ రామ్ చరణ్స్ మూవీ అండ్ దెన్ విల్ టాక్ అబౌట్ అదర్ థింగ్స్ అని చెప్పి వాళ్ళు మీటింగ్ పెట్టేసి ఒక మొత్తానికైతే యూనో ఈ జడివానే సద్దు మణిగింది కాబట్టి మనం కూడా బ్రేక్ లోకి వచ్చిన తర్వాత పాటలు వినేసి మన శ్రోతలతో మాట్లాడదాం.
1: ఎస్ ఎస్
4: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 9 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: Manashanti, mental peace. మసాలా దోశ
1: శ్రీకృష్ణ విలాస్ కి రండి 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది వృందావన్ రిఫ్రెషర్స్ అయినా గోకుల్ స్ప్రైడ్ ఊతపమైన గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం శ్రీకృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్ 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో కాలర్స్ 4692696476
3: హాయ్ నేను మీ బ్లూబెర్రీ మఫిన్ నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్ రియల్ ఫ్రూట్ కాదు
1: హాయ్ దర్ మఫిన్ నేను ఇండియా టుడే పేస్ట్రీని నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు జీరో ఆర్టిఫిషియల్ కలర్స్ MSG ఫ్రీ ఏం చెప్పను ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్ ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ థాలీ ఫుడ్ డెజర్ట్స్ నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ Now open in South Lake, 151 North Nolan Drive, South Lake or call 817-819-8888.
4: కార్యక్రమంలోకి పునఃస్వాగతం శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం టాప్ ఆఫ్ ది అవర్ లో ఉన్నాము 9:03:18 సమయం అండ్ నాతో పాటు అవినాష్ కూడా ఉన్నారు అవినాష్ తో పాటు నేను నాతో పాటు అవినాష్ కదా ఇది మీ షో ఏమంటారు ఉన్నారా ఆల్ రైట్ లుక్స్ లైక్ ఐ వెంట్ ఫర్ ఎ బ్రేక్ బట్ యా టాప్ ఆఫ్ ది అవర్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్రికెట్ హౌ ఈస్ దట్ క్రికెట్ క్లీన్ బోల్డ్ అనే ప్రశ్న ఒకటి నా దగ్గర ఉంది అది ఈ ప్రశ్నకు సంబంధించి ట్రివియాకు సంబంధించి నిన్న నేను టీజర్ అందించాను బట్ ఈరోజు కంప్లీట్ ప్రశ్న అడుగుతున్నా కేరళ నుంచి భారతదేశానికి రిప్రజెంట్ చేసిన 4 క్రికెటర్స్ ఎవరు మీకు పేర్లు తెలిస్తే స్టూడియో కాల్ చేయండి ఒకటి సంజు శాంసన్ మా అందరికి తెలిసింది అట్లీస్ట్ మిగతా 3 పేర్లు చెప్పండి స్టూడియో నంబర్ 9726361966 కేరళ నుంచి భారతదేశానికి రిప్రజెంట్ చేసిన 4 క్రికెటర్స్ ఎవరు ఒకటి సంజు శాంసన్ మిగతా 3 పేర్లు మీరు చెప్పండి 9726361966

No dice to win. CPR, take me out.

ఈగల్ ఇస్ కమింగ్ అనే ట్రైలరా టీజరా? అదేంటి అది? అవినాష్ గారు ఉన్నారా? నా మాట వినిపిస్తున్నా? యా, లుక్స్ లైక్ మనం మళ్ళీ కనెక్ట్ అవుదాం అవినాష్ తోటి. బట్ నేను ఇందాక ఒక ట్రివియా అడిగాను. ట్రివియా ఏంటంటే, కేరళ నుంచి భారతదేశానికి రిప్రజెంట్ చేసిన నలుగురు క్రికెటర్స్ ఎవరు? ఒకరు సంజు శాంసన్ మనకు తెలుసు, మిగతా ముగ్గురు పేర్లు చెప్పండి. స్టూడియో నంబర్ 9726361966. ఆల్ రైట్, సో నా ప్లే లిస్ట్ లో ఉన్న ఇంకొక పాట నేను ప్లే చేస్తా. అండ్ మీకేదన్నా పాట రిక్వెస్ట్ ఉన్నా, డెడికేషన్ ఉన్నా, స్టూడియో నంబర్ 9726361966.

0: ఆల్ రైట్, మనకి ఆన్ ఎయిర్ లో ప్రవీణ్ గారు ఉన్నారు. ప్రవీణ్ గారు, నా మాట వినిపిస్తుందండి?
1: ప్రవీణ్ గారు మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ ప్రవీణ్ గారు. మీరు యాక్చువల్లీ నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఇస్తూ కరుణ్ నాయర్ ను కూడా యాడ్ చేశారు. సో కేరళ నుంచి రిప్రజెంట్ చేసిన అట్లీస్ట్ 4 క్రికెటర్స్ అంటే మనకి సంజు శాంసన్, అండ్ ఇందాక రింకీ గారు కాల్ చేసి శ్రీశాంత్ ఇస్ ద రైట్ ఆన్సర్, అండ్ కరుణ్ నాయర్ ని కూడా ఇంక్లూడ్ చేశారు ప్రవీణ్ గారు. నేను ఇంక్లూడ్ చేస్తున్న ఇద్దరు క్రికెటర్స్ ఎవరు అని అంటే టీను యోహానన్ అండ్ అభయ్ కురువిల్ల. తను కూడా బౌలర్ అండి. టీను యోహానన్ ఇస్ ఆల్సో బౌలర్ అండి. యా, ఫాస్ట్ బౌలర్. దేవాంగ్ గాంధీ, విక్రమ్ రాథోడ్, అదే అదే. ఫుట్ వర్క్ సరిగా లేకుంటే ఓపెనింగ్ బ్యాటింగ్ చేయడం కష్టం కదా టెస్ట్ మ్యాచ్ లో. సో అలా స్ట్రగుల్ అయ్యేది. సో నేను అప్పటికి జవగల్ శ్రీనాథ్ కూడా రిటైర్మెంట్ ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాడు. సో వాళ్ళని రీప్లేస్ చేస్తూ యోహానన్ అండ్ అభయ్ కురువిల్ల సెలెక్ట్ అయ్యారు అప్పట్లో. చూడాలండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. థ్యాంక్స్ అండి. ఆజాద్, మన నాగార్జున గారి సినిమా ఆజాద్ కదా. కళ అనుకో, తప్పకుండా అండి. వెంటనే లైన్అప్ చేశాను అండ్ ఇమీడియట్లీ దట్ సాంగ్ ఈస్ కమింగ్ అప్ ఫర్ యూ. థ్యాంక్ యూ అండి. ఆల్ రైట్ అవినాష్ గారు, మనకు ఆన్సర్ ముగ్గురు ఇచ్చారు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, నాలుగో కాలర్ కూడా ఉన్నారు. వారిని కూడా ఆన్ ఎయిర్ మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి. రేడియో సురభి, మీ పేరు?
2: గుడ్ మార్నింగ్ అండి, నా పేరు చక్రవర్తి.
0: చక్రవర్తి గారు హలో అండి, ఎలా ఉన్నారు?
2: బాగున్నారు.
0: యా, డూయింగ్ గుడ్ సార్, చెప్పండి సార్.
2: అది క్వశ్చన్ అడిగారు కదా, దానికి బేసిల్ టెంపీ అని ఉన్నాడు కదండి ఫాస్ట్ బౌలర్.
0: ఎవరండి?
2: బేసిల్ టెంపీ అని.
0: బేసిల్ టెంపీ, ఎస్ అండి.
2: ఐపీఎల్ లో ఆడతాడు, ఐ థింక్ ఒకటో రెండు సిరీస్ ఇండియా కూడా సెలెక్ట్ అయ్యాడు, అట్లీస్ట్ ఆడాడు తెలియదు నాకు.
0: Yeah, so he was there in the squad. I think, you know, 15-16 member squad la unnadu. But I...
2: Yeah, 15 lo unnattu unnadu.
0: But yeah, definitely we can take Basil Thampi.
2: Yeah, aadaledu gaane unnattu unnadu.
0: Correct, andi. Correct, correct. You are absolutely
2: right. Inkote thana Sandeep Warrior ani cheppe old cricketer fan unde avadu.
0: Sandeep Warrior.
2: Yeah.
0: Tanu kuda select.
2: Yeah, vaalliddaru andi.
0: Team India
2: select. Sandeep Samsung gaakunda.
0: ఓకే ఓకే. అంటే టీమిండియాలో సెలెక్ట్ అయ్యారా వాళ్ళిద్దరు? డెఫినెట్లీ బేసిల్ తంపి సెలెక్ట్ అయ్యాడు, బట్ సందీప్ వారియర్ సెలెక్ట్ అయ్యాడు అనేది ప్రశ్న.
2: సందీప్ వారియర్ ఇంకా పాత అండి, ఎప్పుడో 70s 80s టైంలో అతను.
0: ఓకే, రీసెంట్
2: అతను కాదు.
0: రీసెంట్ కూడా ఒక సందీప్ వారియర్ ఉన్నారు, బట్ 70s.
2: నేను చెప్తున్నా పాత.
0: ఓకే ఓకే ఓకే. ప్రాబబ్లీ వీ కెన్ టేక్ హిమ్ యాజ్ వెల్ ఇన్ కేస్ ఇఫ్ హీ అట్లీస్ట్ యూనో హీ గాట్ సెలెక్టెడ్ ఇన్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. చక్రవర్తి గారు,
3: అసలు అసలు ఏం క్రికెట్ నాలెడ్జ్ అండి ఒక్కొక్కళ్ళు, అసలు మామూలుగా లేదు.
0: డాలస్ లో ఒక్కొక్క లీగ్ లో 150 టీమ్స్ ఉంటాయి అన్నమాట. అట్లాంటివి ఒక 4 లీగ్స్ ఉన్నాయి, అంటే టాప్ లెవెల్లో ఉన్న లీగ్స్. ఇంకా బేసిక్ లెవెల్లో ఉన్న లీగ్స్ ఇంకా చాలా ఉన్నాయి. టాప్ లెవెల్లో అండ్ బిగ్ 4 లీగ్స్ ఒక 4 ఉన్నాయి అన్నమాట. ఆ 4 లీగ్స్ లో ఒక్కొక్క లీగ్ లో 150-160 టీమ్స్ ఉంటాయి అన్నమాట, క్రికెట్ టీమ్స్. క్రికెట్ గ్రౌండ్ దొరకడం అనేది లిటరల్లీ ఇంపాసిబుల్, లిటరల్లీ ఇంపాసిబుల్ ఇక్కడ. సీజన్ లో మీకు గ్రౌండ్ బుక్ చేసుకోవాలంటే వన్ ఇయర్ అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఈవెంట్ రన్ చేయాలనుకోండి, ఈ ఇయరే బుక్ చేసుకోవాలి మీరు.
3: సో డాలస్ లో పెళ్లి చేసుకోవడం కన్నా క్రికెట్ ఆడడం కష్టం అన్నమాట.
0: చాలా కష్టం, ఎస్పెషల్లీ సమ్మర్ టైం. మీకు మార్చ్ తర్వాత డాలస్ లో అసలు యూనో వీకెండ్ లో అసలు ఇండ్లలో సగం గొడవలు క్రికెట్ ద్వారానే అవుతుంటాయి. ఫ్యామిలీస్ వదిలిపెట్టి, పిల్లల్ని వదిలిపెట్టి మ్యాచ్లు ఆడాల్సిన పరిస్థితి ఉంటది. అలా ఉంటుంది అన్నమాట లీగ్ స్కెడ్యూల్. ఇప్పుడు మనకు కాల్ చేసిన శ్రోతలంతా కూడా ఏదో ఒక సందర్భంలో డాలస్ లో లీగ్ ఆడిన వాళ్ళే అయి ఉంటారు, ఇన్ని ఇప్పుడు కూడా ఆడుతూనే ఉంటారు అనుకుంటా నాకు తెలిసి.
3: రక్తం చెందించిన వాళ్ళు తెలుస్తుంది గొంతులు.
0: యా అబ్సల్యూట్లీ, యూనో డాలస్ క్రికెట్ ఈస్ వెరీ బిగ్ ఇన్ డాలస్. అలా కనిపించదు బట్ డెఫినెట్లీ దిస్ ఏ బిగ్ బిగ్ హబ్ ఇన్ డాలస్.
3: నెక్స్ట్ నాకు తెలిసి ఒక లీగ్ ఇక్కడ కూడా ప్లాన్ చేస్తే సెట్ ఏమో.
0: యా అక్కడ లీగ్స్ గురించి మీరే మాట్లాడాలి, బట్ ప్రస్తుతానికి మనకు సాంగ్ రిక్వెస్ట్ ఉంది కాబట్టి ఆజాద్ సినిమా నుంచి ఈ పాట వినిపించేద్దాం.
3: Yes, yes.
0: Let's play this song. And Akkineni Nagarjuna garu, Ajad cinema lo heroine evaru?
3: Iddarandi, okkallu Shilpa Shetty, inkokkallu Soundarya garu.
0: Oh, wow. Okay. So, kala anuko paata, I think Soundarya garu meeda chitrikarincharu anukunta, ee paata vinedam.

0: మంచి మెలోడీ వేస్తాం కదా.
1: అసలు మణిశర్మ గారు తెలిసిందే కదా మీరు మెలడీ అంటే, మరి ఇంకా ఆయన ఆడేసుకుంటారు.
0: మధ్యలో ఒక బిట్ వస్తుంది, నా నా సింబలే సింబలే అంబరాలు అందలే హాయిలే
1: టోటల్ వెంటనే అనుకుంటారని.
0: అది మరి మెలడీ అందేయాలంటే ఆయన తర్వాతనే. ఆల్ రైట్, సో ఎలాగో మనం శిల్పా శెట్టి గారు నటించిన తెలుగు సినిమా, ఈ పాటలో శిల్పా శెట్టి కాదు కానీ ఇంకొక సినిమా కూడా ఉంది శిల్పా శెట్టి గారు నటించిన తెలుగు సినిమా, అదేందో తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పండి 972

0: 6361966 స్ట్రైట్ తెలుగు సినిమా. బట్ అదొక ప్రశ్న అలానే ఉంటే, ఇప్పుడు చిన్న రెట్రో హిందీ వైబ్ లోకి వెళ్ళిపోయి ఒక ప్రీలియుడ్ వినిపిద్దాము. ఈ పాట ఏ హిందీ సాంగ్ గుర్తుపడతారేమో చూద్దాం.
1: ఓకే,
0: లెట్ మీ ప్లే దిస్ ప్రీలియుడ్. వాట్ సాంగ్ ఇస్ దిస్? దిస్ ఇస్ ఎ హిందీ రెట్రో సాంగ్.

0: మీకు తెలుసా అవినాష్ ఈ పాట ఈ పాట?
1: నేను అసలు నాకు కొంచెం ఏలో ఏబీ కూడా రావట్లేదండి, అది వింటుంటే ఏం గుర్తు రావట్లేదు.
0: చాలా ఫేమస్ సాంగ్ ఇది. మరొక్కసారి ప్రీలియుడ్ వినిపిద్దాం, చూద్దాం ఎవరన్నా ఆన్సర్ చేస్తారేమో.

0: అంతవరకే ఒక 10-15 సెకండ్లు మాట్లాడి ఎవరు ఆన్సర్ చేయకుంటే మనం పాట ప్లే చేద్దాం. ఓకేనా?
1: నాకు తెలిసి ఖచ్చితంగా హిందీ ఫ్యాన్స్ కూడా ఉన్నారేమో అని అనుకుంటున్నాను. చూద్దాం, లెట్స్ సీ.
0: చాలా మంది. అసలు ఇది డైవర్సిఫైడ్ కల్చర్ అయితే ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళందరూ మరి ఆఫీసులలో ఆల్మోస్ట్ వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి మనకు సమాధానం వస్తుందా రాదా నాకైతే డౌటే. వస్తుంది సమాధానం, ఎందుకు రాదు? గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి. మీ పేరు? హలో అండి, గుడ్ మార్నింగ్ అండి.
2: గుడ్ మార్నింగ్ అండి, నేను చందన.
0: చెప్పండి మేడం.
2: అది అక్షయ్ కుమార్ సాంగ్.
0: ఎస్.
2: బాధారహ వసనం.
0: ఎస్.

0: అది పాట.
1: అక్షయ్ మాత్రం గుర్తున్నాడు.
0: అంతే అండి, మీకు అక్షయ్ కుమార్లు గుర్తుంటారు, మాకు శిల్పా శెట్టిలు గుర్తుంటారు, అంతే తేడా.
1: అక్షయ్ కుమార్ అంటే కిలాడి, శిల్పా శెట్టి అంటే సాగర్ కన్యా కదా.
0: అంతే, జస్ట్ ఫర్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: మీరు అడిగిన మూవీకి ఇందాక క్వశ్చన్ అడిగారు కదా, ఒక స్టేట్ సినిమా శిల్పా శెట్టిది.
0: అవునండి,
1: సాస్ మీరు సాగర్ కన్యా ఒకటి
0: రైట్ ఆన్సర్. ఎస్,
1: మన బాలకృష్ణతో చేసినట్టున్నారు.
0: అవునా?
2: అవునండి, ఎగ్జాక్ట్లీ మీరు చెప్తున్నా నేను, అది ఒక సినిమా ఉంది.
0: అటు కిలాడి, ఇటు భలేవాడి బాస్, ఇటు సాగర్ కన్య, అన్ని అన్ని అన్ని యాంగిల్స్ ఉన్నాయి మీలో.
2: హిందీలో కిలాడి, తెలుగులో భలేవాడి బాస్. అది
0: చందన గారి దగ్గర
1: మీతో గేమ్ ఆడాలంటే ఆ మాత్రం ఉండాలండి.
0: అంతే కదా మరి.
1: ఆ భాస్కర్ గారు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేను.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ యు నో, వి నీడ్ యువర్ ఫీడ్బ్యాక్ యాక్చువల్లీ. యూ నో భాస్కర్ గారు,
1: నేను అసలు ఒక మోర్ దాన్ 6 times కాల్ చేస్తుంటాను ఆయన షోకి.
0: విన్నాను విన్నాను నేను, ఐ వాజ్ లిజనింగ్ యాజ్ అ లిజనర్, ఐ వాజ్ లిజనింగ్. బట్ దట్ వాజ్ ఎ యు నో సూపర్ డూపర్ మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్ కదా అది.
1: అసలు ఆయన క్లోజ్ కూడా ఎంత బాగిస్తున్నారో అసలు.
0: That's hats off. Nizanga Bhaskar Bhai hats off for designing that, you know, and remodeling that show actually. Design vachesi Srividya garidi, but remodel chesindi Bhaskar garu.
1: Parallel ga aga oka 3-4 callers ni teskoni okkokanna konni hold lo undi ee question meeku, ee question meeku, ee question meeku, ee clue meeku, ee clue meeku ani enti asala awesome asala aina.
0: Adi. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. భాస్కర్ భయ్య మీరు వింటూనే ఉంటారు అనుకుంటా, చందన గారు ఆల్ ద వే ఫ్రమ్ ఆస్టిన్ నుంచి మీకు కాంప్లిమెంట్ ఇచ్చారు, ప్లీజ్ టేక్ ఇట్. అండ్
1: ఇంకో విషయం ఏంటంటే, నేను రాజేశ్వర్ గారిని, శ్రీదేవి గారిని మొన్న ఆస్టిన్ లో మీట్ అయ్యాను.
0: ఓ నైస్ అండి. అవును కదా, మొన్న వాళ్ళు మనం ఇండియా బజార్ దగ్గర మీట్ అయ్యారు.
1: అవును, నేను ఆ రోజు మార్నింగ్ భాస్కర్ గారు కాల్ చేస్తే ఆయన అన్నారు వస్తున్నారు రాజేశ్వర్ గారు ఆస్టిన్ కి అంటే, నేను
0: సూపర్ అండి,
1: మీట్ అయ్యాను. అతను సర్ప్రైజ్ ఏంటంటే, ఇద్దరు నన్ను గుర్తుపెట్టారు, నేను కాల్ లో మాట్లాడినా కూడా వాళ్ళు ఆన్ ది స్పాట్ మాట్లాడారు, అలా మాట్లాడారు కదా.
2: చూసారా, మీరే కాదు కిలాడి, మేము కూడా
1: ఆబ్వియస్లీ.
0: అలానే అనుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మనం కమర్షియల్ బ్రేక్ లోకి హెడ్ అవుతున్నాము. అండ్ బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం కాల్స్ కంటిన్యూ చేద్దాం.
1: Okay.
0: Thank you so much, Chandra Garu.
1: Thank you.
0: All ready. And thank you for meeting all of our team members in Austin, Texas. Avinash Garu, mana ratsala untundan mata ekkadi vena sare manam break nunchi vachina tarvata maatladu.
2: Inta detail cheptunte nenu mind poyindi naaku.
0: Break teeskundam.
2: Yes.
3: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
4: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం అట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF AgTech INC. VFC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
8: Yes sir.
7: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
8: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
7: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli ravalanipisthe. They also offer catering because their food is so irresistible.
9: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
11: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
10: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
0: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. అవినాష్ గారు ఉన్నారా?
2: Yes.
0: ఆల్ రైట్. సో థాలి ఆర్ థాలి ఓన్లీ? అయితే ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా అసలు డాలస్ లో ఎలా ఉంటుందని మీరు అన్నారు కదా, ఆ డైలాగే ఇప్పుడు ప్లే చేద్దాం, ఒకటి విందాం, మంచి కామెడీ సన్నివేశం.
12: వాడెవడా? ఏంటది నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలీదా మీకు? నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియకుండానే డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నారా మీరు? ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? పెద్దారెడ్డి తెలియదండి వీడికి.
13: వాడెవడో నాకు తెలీదు, పదా ముందు స్టేషన్ కి.
0: అల్టిమేట్ డైలాగ్ అబ్బా. ఏమంటారు
2: ఆయన నవ్వుతారు కదా, ఆ నవ్వే తీరు సూపర్.
0: అసలు ఎక్స్ప్రెషన్ బ్రహ్మానందం గారంటే, బ్రహ్మానందం గారంటే ఎక్స్ప్రెషన్. ఇందాక మనం భానుప్రియ గారి ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడాము, సినిమాలో ఉన్న డైనమిక్ అది. ఏమంటారు సినిమాలో
2: నాకు అంటే ఇప్పుడు ఇప్పుడున్న సినిమాకి అప్పుడున్న సినిమాకి చూస్తుంటే అసలు ఒక యాక్టర్ టు బి టైమ్లెస్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్, ఎంత టాలెంటెడ్ అయి ఉండాలి, ఎంత ఫిదా చేయగలిగి ఉండాలి యాక్టింగ్ తో అనిపించింది.
0: రైట్ రైట్. అది యూనో ఎక్స్ప్రెషన్ అనేది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టింగ్ అన్నమాట. యూనో అండ్ చాలా తక్కువ మంది ఉన్నారు ఎక్స్ప్రెషన్ తోటి యాక్టింగ్ చేసేవాళ్ళు, బ్రహ్మానందం గారు, భానుప్రియ గారు, శోభన గారు. అండ్ ఏమో నాకైతే ఏళ్ల మీదనే కనిపించి చిరంజీవి గారు కూడా ఎక్స్ప్రెషన్ తోటే మోస్ట్ ఆఫ్ ద డైలాగ్స్ అలా వదిలేస్తుంటారు అనమాట. నువ్వు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, ప్రతిభ గల ఎంతో మంది యువతి యువకులకు ఉద్యోగాలు రాకుండా, బంధు ప్రీతికి లంచగొండితనానికి దాసుడవై అనేక మంది యువతి యువకుల బంగారు భవిష్యత్తు మంట కలుపుతున్న రాస్కెల్ అని చెప్పి బీడీ అట్లా కింద పడేస్తాడు అనమాట.
2: చెప్పండి,
0: ఇది చిరంజీవి గారి వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ మూవీ, రిలీజ్ అయింది 1991 లో.
2: అంటే దీన్ని పుట్టడం కన్నా చాలా ముందా? సరే ఓకే, మీరు పాటని ప్లే చేయండి, గెస్ట్ చేయండి, ట్రై చేస్తాను అందులోంచి.
0: ఓకే, సో ఎలాగో డైలాగ్ వదిలిన కాబట్టి శ్రోతలను అడుగుదాం, ఈ డైలాగ్ ఏ సినిమాలో? నువ్వు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, ప్రతిభ గల ఎంతో మంది యువతి యువకులకు ఉద్యోగాలు రాకుండా, బంధు ప్రీతికి లంచగొండితనానికి దాసుడవై అనేక మంది యువతి యువకుల బంగారు భవిష్యత్తు మంట కలుపుతున్న రాస్కెల్వి, ఇది ఏ సినిమాలో డైలాగ్? స్టూడియో కాల్ చేసి చెప్పండి 9726361966. ఈలోపు మనం ఇందాక చందన గారు సరైన సమాధానం ఇచ్చిన కిలాడి సినిమా నుంచి ఈ పాట వినేద్దాం.

0: కొంచెం పాట మనం ఒక పల్లవి ఒక చరణం విన్నాం, వాదారహసనం అనే పాట. అవినాష్ గారు,
1: హిందీ నాలెడ్జ్ ఎలా ఉందండి గిరి గారు? ఈ కొన్ని కొంచెం మంచి హిందీ మెమరీస్ చెప్పండి, మూవీస్ మీరు చూసినవి నచ్చినవి.
0: హిందీ మెమరీస్ నేను తెలుగు సినిమాల కంటే ఎక్కువ హిందీ సినిమాలే చూసాను కెరియర్ లో థియేటర్ లో.
1: ఖమ్మంలో ఇప్పుడు బాగా రిలీజ్ అయ్యేవా?
0: తప్పకుండా, ఖమ్మంలో ఒక వన్ వీక్ తర్వాత రిలీజ్ అయ్యేది అనమాట. ఫస్ట్ బాంబేలో రిలీజ్ అయ్యేది ఆ సినిమా, నార్త్ ఇండియాలో రిలీజ్ అయ్యేది బేసికల్ గా నార్త్ అండ్ వెస్టర్న్ పార్ట్ లో. దాని తర్వాత ఖమ్మంకి వచ్చేసరికి ఒక వన్ వీక్ 10 డేస్ లో రిలీజ్ అయ్యేది, ఖచ్చితంగా రిలీజ్. ఎందుకంటే ఖమ్మంలో 50% ఆఫ్ ముస్లిమ్స్ ఉంటారు, 50% మనకి మిగతా ప్రజలు ఉంటారు అనమాట. మీరు ఏ హిందీ సినిమా వచ్చినా గానీ నేను ఖమ్మంలో థియేటర్ కి వెళ్లి చూసేది. మొహరా గాని లేకుంటే కభీ ఖుషీ కభీ ఘమ్ ఇట్లాంటి సినిమాలన్నీ, షారుఖ్ ఖాన్ సినిమాలన్నీ వచ్చేది అక్కడ మాకు. అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, యూనో సల్మాన్ ఖాన్, పెద్ద వెరీ బిగ్ బేస్ అక్కడ మాకైతే మా హోమ్ టౌన్ లో. అసలు నన్ను పట్టుకొని మరీ లాక్కొని మరీ వెళ్ళిపోయేది అనమాట మొహరా. అప్పుడు వచ్చిన సినిమాలు మన అనిల్ కపూర్ సినిమాలు గాని, మిస్టర్ ఇండియా ఇవన్నీ.
1: ఇప్పుడు తెలుగు సినిమాలు అట్లా రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. ఇప్పుడు ఇన్ఫాక్ట్ పెద్ద ట్రైలర్ లో, ఐ మీన్ లైక్ ఈవెంట్ కూడా భోపాల్ లో ప్లాన్ చేశారు.
0: ఈ మధ్యకాలంలో అదే జరుగుతుంది కదా, ఏ సినిమా అయినా సరే ఫస్ట్ యూనో ఫస్ట్ అని కాదు కానీ నార్త్ ఇండియాలో, ఈస్టర్న్ పార్ట్ లో అండ్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా, పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు కదా సినిమాలన్నీ.
1: అంటే లిటరలీ ఇప్పుడు పుష్పత స్టార్ట్ అయింది, పట్నాలో పెట్టారు, నెక్స్ట్ ఇప్పుడు భోపాల్ లో దగ్గర 50 ఏకర్స్ ల్యాండ్ అంటున్నారు.
0: వావ్, ఓకే, 50 ఏకర్స్ ల్యాండ్ ట్రైలర్ లాంచ్, అదే ఐ మీన్ సినిమా
1: ఈవెంట్
0: ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఓ వావ్, ఓకే. అంత బిజినెస్ ఉందా ఆ స్టేట్లలో మన పాన్ ఇండియా
1: సినిమా? టూ వేస్ అండి, అంటే నాకు తెలిసి ఇప్పుడు జనాలు పోస్ట్ ట్రిపుల్ ఆర్ కొంతమంది వస్తారు, ఇంకొంతమంది డెఫినెట్లీ ఆ ఊళ్ళో ఏం జరుగుతుందో హడావిడికైనా చేరుకుంటారని అనుకుంటున్నాను నేను. చూడండి, గెస్సింగ్ చూడాలి.
0: రైట్ రైట్ రైట్, వీ విల్ హోప్ యునో పెద్ద రీచెస్ దట్ హైట్స్. అండ్ దాంతో పాటు మనకి మన ఇంటి బంగారం కూడా రాబోతుంది కొన్ని రోజుల తర్వాత. బట్ తన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువండి సమంత గారి గురించి. అంటే తన లైఫ్ లో గోత్ వాట్ షీ వెంట్ త్రూ అండ్ దెన్ హౌ షీ కేమ్ బ్యాక్ ట్రామా నుంచి అండ్ దెన్ మళ్ళీ హైట్స్ అచీవ్ చేయడం, ఒక సెపరేట్ సెగ్మెంటే చేయాలి మనం. ప్రస్తుతానికి మాత్రం మా ఇంటి బంగారం పాట లైన్అప్ చేసా, ప్లే
1: చేద్దామా?
0: Yes, let's listen to this song from the movie మా ఇంటి బంగారం.

0: పాట లిరిక్ విన్నారా అవినాష్?
1: ఎస్ ఎస్, అంటే సంతోష్ నారాయణ గారు ఇట్లాంటి మ్యూజిక్ భలే చేస్తారనిపిస్తుంది కొన్నిసార్లు.
0: యా, పాట లిరిక్ ఏముందంటే తన రియల్ టైమ్ లైఫ్ స్టైల్ అన్నమాట. ఆనందాల హరివిల్లులో నా పాత గతాన్ని నేను మర్చిపోతున్నా అంటే వాళ్ళ అమ్మగారు అనుకుంటా. ఈ పాటలో సినిమా చూస్తే మనకు అర్థమైతే వారు ఎవరో గాని తను చెప్తుంటది అనమాట, అంత లేదులే ఆ ఇంటికి నువ్వే మహారాణి అని చెప్పి ఈమె మళ్ళీ చెప్తుంటది.
1: మీరు చాలా
0: అది సాంగ్ లిరిక్ మీరు వినండి, దాంట్లో తన రియల్ టైమ్ లైఫ్ స్టైల్ అనమాట. అది నువ్వు ఆనందాల
1: హరివిల్లులో పాస్ట్ ఉంటుంది సినిమాలో, దానికి రిలేటెడ్ వచ్చిందేమో అనుకుంటున్నా.
0: మూవీలో స్టోరీ మూవీలో కూడా ప్రాబబ్లీ అదే రిలేట్ అయి ఉంటుంది. బట్ రియల్ టైమ్ లో కూడా ఆనందాల హరివిల్లులో నా గతాన్ని మర్చిపోతున్నాను అంటే వాళ్ళ మమ్మీ సంజాయిస్తుంది అనమాట, అంత లేదులే నువ్వు పోయే ఇంటికి నువ్వే హీరోయిన్ వి. అది పాటలో ఉన్న అంతరార్థం. సో యూనో బాగుంది, మంచి బ్రహ్మాండంగా రాశారు. ఎవరు రాశారు ఈ పాట? నాకు క్రెడిట్స్ దొరకట్లేదు, బట్ పాడింది మాత్రం చిన్మయ్య గారు అండ్ పుణ్య సెల్వి అని చెప్పి ఇంకొక సింగర్ అనమాట.
1: ఐ థింక్ కొన్నిసార్లు మనకి అన్ని క్రెడిట్స్ పెడితే బాగుండని ఎంత అనిపిస్తుందో కొన్నిసార్లు పెట్టరట్లా.
0: యా, యూనో అన్ఫార్చునేట్లీ నాకు యూట్యూబ్ లో కూడా దొరకలేదు. ఒకసారి దొరికితే మనం నెక్స్ట్ టైం ఇచ్చేద్దాం. ఈయనో బాగా రాశారు, మా ఇంటి బంగారం సాంగ్ రాసింది మాత్రం బ్యూటిఫుల్ సాంగ్. అండ్ మనం ఎలాగో సమంత గారి వైబ్ లో ఉన్నాం కాబట్టి, జూనియర్ ఎన్టీఆర్ వైబ్ లో ఉన్నాం కాబట్టి వారిద్దరి మధ్యలో వచ్చిన ఒక పాట వినిద్దామా?
1: ఎస్, అస్సలు రభసా నుంచి ఒక మంచి పాట పాడేయండి చెప్తా. రభసానా బృందం సెట్ చేశారు?
0: నేను సెట్ చేసింది మాత్రం జనతా గారి సినిమా నుంచి యాపిల్ బ్యూటీ సాంగ్, బట్ మీరు చెప్పండి ఏ పాట పడదాం.
1: ఓ సరే, అది విన్నాక ఇది విన్నానండి.
0: పర్లేదు చెప్పండి.
1: బృందావనంలో ఇద్దరు కలిపి ఉన్న పాట ఉంటుంది, చిన్నదో వైపు పెద్దదో వైపు, అది మంచి ఎనర్జీ ఉంటుంది కదా, మార్నింగ్ మార్నింగ్ బాగుంటుందేమో అనుకున్నా.
0: ఆల్ రైట్, సో అదే పాట ఇప్పుడు పెట్టేద్దాం. బృందావనం ఆల్బమ్ నుంచి మనం ఈ పాట లైన్అప్ చేద్దాము. లెట్స్ గో, దిస్ థమన్స్ మ్యాజికల్.

0: రైట్ ఆల్ రైట్ బృందావనం చిత్రం నుంచి మనం విన్న ఆ పాట. అయితే అవినాష్ గారు,
1: అసలు ఈ సినిమాని ఇండియా గారు ఏమన్నా ఉంటారు అనిపిస్తుంది నాకైతే.
0: అవును, చాలా ఒక డిఫరెంట్ లుక్ లో ఉంటాడు. నాకు బాగా ఇష్టమైన సినిమా ఇది బృందావనం.
1: బ్యూటిఫుల్ మూవీ
0: బృందావనం సినిమా. మా మావాడు చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు ఒక క్యాసెట్ ఉండేది సీడి, దాన్ని అరగదీసి అసలు ఎట్లా చూసేదంటే నాకు బృందావనం సినిమా పెడతావా అని వాళ్ళు మారం చేసేది అనమాట చిన్నప్పుడు. ఇదొకటి మగధీర, ఈ రెండు సినిమాలు నన్నైతే నన్ను పీల్చి పిప్పి చేసి ఇట్లా రక్తం పిండేసేది అనమాట మావాడు చిన్నప్పుడు. ఇప్పుడు ఆబ్వియస్లీ పెద్ద అయిన తర్వాత సైలెంట్ అయిపోయింది కానీ అసలు ఈ రెండు సినిమాలు మగధీర అండ్ బృందావనం క్యాసెట్ అరిగిపోయి అది వద్దురా అది అరిగిపోయింది అంటే నాకు అదే కావాలి. అలా ఉంటుందమ్మా కిడ్స్ తోటి. అసలు నిజంగా కిడ్స్ తోటి చిన్నప్పటి నుంచి పెరిగే ఆ రోజులు మళ్ళీ రావు మనకి, రెండు జీవితంలో రెండు మళ్ళీ రావు నాకు తెలిసినంత వరకు. 90s అండ్ ద గ్రోన్ అప్ డేస్ విత్ కిడ్స్.
1: నైస్, ట్రిగర్ చేశారు చాలండి ఈ రోజుకి.
0: యా యా, సో 90s అండ్ కిడ్స్ తోటి గ్రోన్ అప్ అయిన రోజులు నెవర్ దే విల్ కమ్ బ్యాక్ ఫర్ ష్యూర్. అండ్ 90s గురించి మాట్లాడుతున్నప్పుడు ఇందాక 90s నుంచి మనం ప్లే చేసిన ఆ హిందీ సాంగ్ ఉంది కదా, దానికి చందన గారితో పాటు మనకి మాధవి గారు పెన్సిల్వేనియా వారు కూడా సరైన సమాధానం ఇచ్చారు. అండ్ వారి ఇద్దరితో పాటు మన టీమ్ లీడర్ రాజేశ్వరి గారు కూడా సరైన ఆన్సర్ ఇచ్చేసారు. బూస్ట్ దట్ వీ నీడ్ కదా, పొద్దున్నే మనకి బూస్ట్ కావాలి ఎప్పుడైనా సరే.
1: మనం చేసిన పనికి బాస్ వైల్డ్ లైఫ్ ఇస్తారంటే బాగుంటుంది
0: కదా, అసలు అలా కిక్కే వేరుంటది. సో కార్యక్రమం కూడా మనం ఎండింగ్ లోకి వచ్చేసాం. అండ్ సమంత గారి వైబ్ లో ఉన్నాం కాబట్టి వారు నటించిన ఒక పాటతోటే మనం కార్యక్రమాన్ని కంక్లూడ్ చేద్దాము. అండ్ అత్తారింటికి దారే సినిమాలో కిరాక్ అనే పాట ఉంటుందండి, కిరాక్
1: కిరాక్ పుట్టించేసేలాయితే
0: మంచి వైబ్ ఉన్న పాట అండ్ బీట్ ఉన్న పాట. అండ్ ఈ పాట ప్లే చేసే ముందు ఒక్కసారి మన స్పాన్సర్స్ ని మరొకసారి గుర్తు చేసుకుంటూ జాతర గురించి కూడా మాట్లాడదాం. మార్క్ యువర్ క్యాలెండర్స్, June 7, 2026 ఫ్రిస్కో ఫ్లయర్స్. అండ్ ఆల్సో A2B ADR ఆనంద్ భవన్. మెగా పవర్ లీడర్ బోర్డు గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము అండ్ ఇట్స్ ఎ మెగా సూపర్ హిట్ ఆల్రెడీ. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వారు వివిధ రకాలైన ఇన్సూరెన్స్ ప్యాకేజ్ తీసుకొస్తున్నారు, 4694649864. అలాగే మైత్రీస్ రెస్టారెంట్ హర్వింగ్ యాజ్ వెల్ యాజ్ కపుల్ ఆఫ్ అదర్ లొకేషన్స్ లో ఉంది. అండ్ మదిరా అండ్ మసాలా రీసెంట్లీ ఓపెన్డ్ రెస్టారెంట్ అండ్ లాంచ్, అక్కడ కూడా మనకి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయన్నమాట. మరి సైన్ అప్ చేసేద్దామా ఈ పాటతోటి?
1: అసలు ఒక్కసారిగా అత్తారండి దారి ఫ్యాన్స్ అందరూ, యాక్చువల్లీ ఈ పాట రాజేశ్వరి గారికి డెడికేట్ చేద్దాం, ఆవిడ కింద పెద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్ డాన్స్ లో ఉండరేమో అనుకుంటున్నాను.
0: ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మనందరం. అండ్ యా, సో దిస్ సాంగ్ మన లీడర్ గారికి డెడికేట్ చేస్తూ మన శ్రోతలందరికి కూడా డెడికేట్ చేస్తూ సైనింగ్ ఆఫ్ గిరి రామరాజు. అండ్ మళ్ళీ రేపు ఉదయం మన ఇద్దరం ప్రత్యక్షం అయ్యి జూనియర్ NTR గారి రచ్చలేపేద్దాం.
1: ఈ గ్యాప్ లో డ్రాగన్ డ్రాగన్ ఆ పేరు నాకు డ్రాగన్ అనొచ్చు తెలియదు కానీ బేసిక్ గా NTR నేమ్ గారి గ్లిమ్స్ వచ్చేస్తుంది, అది చూసేయండి. రేపు మాట్లాడేసుకుంటాం,
0: రేపు మాట్లాడదాం. సైనింగ్ ఆఫ్ గిరి అలాంగ్ విత్
1: అవినాష్
0: మంచిరాజు, సైనింగ్ ఆఫ్ విత్ గిరి రామరాజు. హ్యావ్ ఎ నైస్ డే ఎవ్రీవన్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
4: Babarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babarchicaters.com.
5: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యు క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్, టెక్సాస్, 817-819-8888. IndiaTodayUSA.com.
6: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
7: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
6: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
8: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
6: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.

అందరికీ మంగళవారం పొద్దున్నే శుభాకాంక్షలు అండి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్. ఎవరి వింత గొంతు ఏంటి ఈ టైంలో వచ్చింది, కోతి అనుకుంటున్నారా? ఎస్, నేను మీ ఆర్జే శ్రీకాంతి అండి. యూజువల్ గా ఫ్రైడే ఇస్ మై షో, బట్ టుడే ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ఫర్ శృతి గారు. క్లాసికల్ ట్యూస్డే శృతి గారిని నేను సబ్స్టిట్యూట్ చేస్తూ ఈ రోజు షో చేయడం జరుగుతుంది. హోప్ఫుల్లీ ఆవిడంత మాధుర్యంగా మిమ్మల్ని అందరినీ క్లాసికల్ మెలడీస్ తోటి హిట్ క్లాసికల్ మెలడీస్ తోటి ఆకట్టుకోలేను, కానీ నాకు తెలిసిన నా సాంగ్స్ తోటి నేను నా ప్లే లిస్ట్ తోటి హోప్ఫుల్లీ ఐల్ కనెక్ట్ విత్ ఆల్ ఆఫ్ యూ అగైన్. అండ్ యాజ్ ఎ సెట్, వెల్కమ్ బ్యాక్. టుడే ఇస్ క్లాసికల్ ట్యూస్డేస్ విత్ మీ ఆర్జే శ్రీకాంతి, నాట్ విత్ శృతి గారు. ఇప్పటి వరకు మనకి గిరిగారు అద్భుతమైన గిరిగారు అంటేనే గేమింగ్ సెషన్, గిరిగారు స్పోర్ట్స్ కాలమ్, ఈ రెండింటితోటి అసలు నాకు కొంచెం కూడా 1% కూడా టచ్ లేదు. సో నేనేం మాట్లాడలేను, కానీ గిరిగారు షో కాబట్టి అది అద్భుతంగా మీరందరూ ఎంజాయ్ చేస్తుంటారు. స్పోర్ట్స్ ఫ్యాన్స్ అందరూ కూడా ఖచ్చితంగా హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తుంటారు ట్యూస్డే మార్నింగ్ ని అని అనుకుంటున్నాను. ఎందుకంటే గిరిగారు ఎప్పుడు వచ్చినా కూడా ఒక మంచి వైబ్ తోటి, ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ తోటి, అండ్ లాట్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ఫర్మేషన్ తోటి వచ్చేస్తారు కదా ఆయన. దట్ ఈస్ సో మచ్ ఫన్. నాకు అప్పుడప్పుడు ఆయన మాట్లాడుతుంటే విని అబ్బా ఇంత ఇన్ఫర్మేషన్ అసలు అనిపిస్తుంది. సో దట్స్ గుడ్. అండ్ వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మీ రేడియో సురభి 107.9 FM HT3. అండ్ ఈ రోజు క్లాసికల్ ట్యూస్డేస్. నేను మధ్యలో ఏవో 4th anniversary సందర్భంగా చాలా మంది సెలబ్రిటీస్ వాయిసెస్ వింటూ ఉంటారు కదా మీరు, నిన్న సాయి కుమార్ గారిది వింటూ ఆయన ఇలా అన్నారనమాట, రేడియో సురభి మోగిస్తుంది డాలస్పురంలో దుందుబి. నాకు చాలా నచ్చింది అది. సో ఎస్, సాయి కుమార్ గారు చెప్పినట్టు హోప్ఫుల్లీ మీరందరూ యాడ్స్ వస్తే మధ్యలో వింటారు, రేడియో సురభి మోగిస్తుంది డాలస్పురంలో దుందుబి, అక్షర సత్యం. సో ఇలానే మనము ముందుకెళ్ళిపోతూ నేను మీకోసం ఒక వండర్ఫుల్ వండర్ఫుల్ ఓల్డ్ మెలడీ సాంగ్, ఓల్డ్ అంటే మరీ ఓల్డ్ కాదులేండి, కన్నాంబ కాంచనమాల టైప్ కాదు, బట్ కొంచెం ఎప్పట్లో 90s అని చెప్పచ్చేమో, స్లోగా 90s 2010 2020 వరకు వద్దానులేండి స్లోగా, లాగా 3 గంటలు ఉంది కదా కార్యక్రమం. ఓకే, ఈ పాట వినేసేయండి, విన్ వచ్చిన తర్వాత మనం ఇంకా బోల్డ్ కబుర్లు చెప్పుకుందాం.

నాకు యూజువల్ గా క్వశ్చన్స్ అడగడం అలవాటు. మీరందరూ ఏమనుకోపోతే లిజనర్స్ ఒక చిన్న క్వశ్చన్, ఈ పాట మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పండి. అండ్ ఈ సినిమా పేరు కూడా టక్కుని గుర్తొస్తే ఎవరికైనా చెప్తారేమో చూద్దాం. స్టూడియో నెంబర్ మీకు తెలుసు కదా, 9726361966.

ఎస్ యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్.

అదండి, మీరందరూ ఈ అద్భుతమైన పాట వింటుండగా మనకి మాధవి గారు కాల్ చేసేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. ఈ పాట తెలియని వాళ్ళు ఎవరుంటారు, ఆ సినిమా పేరు తెలియని వాళ్ళు ఎవరుంటారు శ్రీకాంతి గారు అని చెప్పి, ఎస్ దట్ ఈస్ ఫ్రమ్ పెళ్లి సందడి మూవీ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ కీరవాణి గారు, ఎంఎం కీరవాణి గారు, ద గ్రేట్ కీరవాణి గారు. బాగుందండి. సో ఆవిడని మాధవి గారిని అడుగుతున్నా అనమాట నేను, మాధవి గారు ఏమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందా మీకు, ఏమైనా పాటలు కావాలా అని. ఆవిడ ఏ పాటలైనా పర్వాలేదని అన్నారు. ఈ జనరేషన్ లో ఉండొచ్చు అంటారు, అంటే ఏ జనరేషన్ లో అయినా మెలడీ ఇస్ మెలడీ అన్నారు, విచ్ ఇస్ సో ట్రూ. ఏ జనరేషన్ అయినా కూడా మెలడీ ఇస్ మెలడీ అండ్ మనం ఖచ్చితంగా మెలడీస్ పాటలే వేస్తాం కాబట్టి ఇంకెక్కువ క్వశ్చన్స్ అడగలేదు ఆవిడని. అలాగే నేను ఆవిడ అడిగానమాట, అండ్ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుదాం అనుకుంటున్నాను, అప్పట్లో ఎవరి తోటలో అయినా ఎవరి పెరట్లో అయినా జామ చెట్లు ఉండి ఉండకపోవచ్చేమో గానీ మన డాలస్ గొప్పతనం ఏంటంటే డాలస్ లో మనం అన్ని రకాల మొక్కలు పెంచేస్తున్నాం మన బ్యాక్ యార్డ్ లో. సో మీ ఎవరింట్లో అయినా జామ చెట్టు ఉందా? జామ చెట్టు ఉంటే అలాగే అసలు ఒక అసలు అంటే మరి ఆ సాంగ్ పాడేసి అంత సెటప్ కాకపోయినా చక్కగా ఒక చిన్న స్టూల్ వేసుకునో చైర్ వేసుకునో కూర్చుంటే అసలు ఆ సీనే వేరు కదా. వెనక అసలు బ్యాక్ యార్డ్ లో మన మొక్కలన్నీ చూసుకుంటూ, సరే నేను ప్లాంట్ మామ్ ని, మొక్కల గురించి మాట్లాడానంటే షో అంతా కూడా ఆ మొక్కల గురించి మాట్లాడతాను. బట్ వై నాట్, ఎందుకు మాట్లాడకూడదు మొక్కల గురించి కదా? అసలు ఈ రోజు క్లైమేట్ అయితే సూపర్ సూపర్ ఉంది, కొంచెం వేడిగా ఉంది, బట్ ఇట్స్ ఫైన్. మన డాలస్ వాసులు అందరికీ ఇలాంటి క్లైమేట్ చాలా ఇష్టం కదా. కొంచెం వేడిగా ఉండాలి, చలేయకూడదు, కానీ మబ్బుగా ఉండాలి, ఎందుకంటే మనం అంత భయంకరమైన ఎండ భరించలేకపోతాం ఈ మధ్యన. మీ అందరికీ కూడా ఈ క్లైమేట్ నచ్చి ఎంజాయ్ చేస్తూ ఉండుంటారు. అండ్ మీరు ఎవరైనా డ్రైవ్ లో వెళ్తూ ఉండుంటే మీ ఫేవరెట్ సాంగ్స్ ఏమైనా ఉంటాయి కనుక ఖచ్చితంగా చెప్పండి, నేను ఫర్ ష్యూర్ వేస్తాను. అండ్ ఈ నెక్స్ట్ పాట వేసే ముందు నాకు ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది. యాజ్ ఎ ప్లాంట్ మామ్ మీరందరూ కూడా ఏంటి, వాట్ ఇస్ యువర్ యాంటిసిపేషన్, ఎలా ఉండబోతుంది గార్డెన్ సీజన్? ఈసారి మనకి మంచి ప్రొడ్యూస్ వస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే టూ లేటా, టూ ఎర్లీయా? వాట్ ఆర్ యూ ఆల్ ఫీలింగ్? కాల్ టు ద స్టూడియో అండ్ లెట్ మీ నో. 9726361966 ఇస్ ద నెంబర్. లేదు శ్రీకాంతి ఇవేవో మొక్కలు కొన్నాం, ఇలా ఉన్నాయి ఎలా ఉన్నాయి అంటారా, కాల్ చేయండి, అసలు మాట్లాడుకుందాం, ఏంటో చెప్దాం. ఈ నెక్స్ట్ పార్ట్ వినేసేయండి, విని వచ్చిన తర్వాత మనం ఇంకా బోల్డ్ కబుల్ మాట్లాడుకుందాం.

అలా ఒక అద్భుతమైన మధురమైన పాట వినేశాక ఇంకా మాట్లాడుకోవడానికి ఏముంటుంది? కొంచెం తక్కువ మాట్లాడుకుని ఎక్కువ పాటలే కాంతమ్మ ఈ రోజు అంటారా? తప్పకుండా ఆ పని కూడా చేద్దాం. కానీ ఇంత మంచి క్లైమేట్ లో నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపించింది మిమ్మల్ందరినీ. మీరు ఆన్సర్ చేస్తే ఏమవుతుందంటే, సపోజ్ ఫోన్ చేసి మాకు ఈ క్లైమేట్ కి పలానా జానర్ వినాలని ఉంది అన్నారనుకోండి, ఆ జానర్ లో పాటలు ప్లే చేయడం జరుగుతుంది. నాకైతే స్పెసిఫిక్ గా లేదు, మీరు ఎవరు చెప్పలేదనుకో, నా బ్యాండ్ నేను వేసుకున్నా వెళ్ళిపోతూనే ఉంటా. సో ఇళయరాజా పాటలు వేద్దాము ప్రస్తుతం క్లైమేట్ కి అన్నట్టుంది నాకు. ఒక మంచి ఇన్ని పాటలు వేస్తూ నేనేంటో ఆ పాతకాలంలో ఉండిపోయానేమో. కొంచెం వస్తా, నెక్స్ట్ జనరేషన్ కి వస్తాను. బట్ ఈ అద్భుతమైన పాట వినేసి వచ్చేసేయండి, ఇంకా బోల్డ్ మాట్లాడుకుందాం. కానీ మీరందరూ చెప్పకపోతే ఇలాంటి పాటలే వస్తాయి. మీరు ఫోన్ చేసి నాకు ఈ టైంకి ఇలాంటి పాట కావాలి, ఈ సార్ట్ ఆఫ్ మూడ్ లో ఇలాంటి పాట కావాలి అని చెప్పారనుకో, అల్లుకుపోతా. హింట్ ఇస్తే చెలరైపోతా నేను. హింట్ మీరు ఇవ్వాలి. మీరు వింటున్నారు 107.9 FM HT3 మీ ఆర్జే శ్రీకాంతితో. కానీ ఈ రోజు ఫ్రైడే కాదుగా, ఈరోజు ట్యూస్డే. నేను శృతి గారిని సబ్స్టిట్యూట్ చేస్తూ ఈరోజు షో చేయడం జరుగుతుంది. సో క్లాసికల్ ట్యూస్డేస్ ని మిస్ అవుతూ నా హ్యాపీ అవర్ వైబ్స్ ని కొంచెం తీసుకొచ్చేసాను అన్నమాట ఇక్కడికి. ఎంజాయ్ ది సాంగ్ అండ్ ఐ విల్ బి బ్యాక్ అగైన్. కానీ మర్చిపోకండి, మీ జానర్ ఏంటో, వాట్ యూ వాంట్ టు లిసన్, డూ లెట్ మీ నో. కాల్ ద స్టూడియో 972-636-1966 ఇస్ ద నెంబర్. అండ్

0: ఎస్, ఆ సినిమా పేరు ఎవరికైనా తెలిస్తే, తెలియకుండా ఉండదు, కొంచెం బిజీగా ఉండుంటారు, బట్ ఎవరైనా లిజినెస్ అలా పాటలు వింటూ ఎంజాయ్ చేసే వాళ్ళు ఉండి మన చిరంజీవి గారి ఫ్యాన్స్ అనుకుంటే స్టూడియో కాల్ చేసి ఆ సినిమా పేరేంటో తక్కని చెప్పచ్చు. అండ్ మూవింగ్ ఆన్, ఈ రోజు నేను ఒక చిన్న టాపిక్ ఏదో అనుకుని వచ్చానండి మాట్లాడదామని, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ ఆ టాపిక్ మాట్లాడదామా వేరే టాపిక్ మాట్లాడదామా అని. ఎందుకంటే నేను డ్రైవ్ చేస్తూ వస్తున్నప్పుడు ఐ వాజ్ టాకింగ్ టు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ తను ఏదో అంటే ఇప్పుడు అన్ని
1: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సుర్భి జాతర అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సుర్భి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సుర్భి జాతర ఆన్ June 7.
2: Radhika, next week my office event ki please take care of the catering, okay?
3: Sure. How many people are we expecting?
2: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachchu.
3: Idi office party aa leka jatra?
2: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda just trust Swadeshi.
4: Oi, lunch ki kadakana veldama?
3: Sorry, ee roju grocery day. First veggies konali, tarvata mee inti vaipu velli pooja saamanlu konali. Then I have to get some fresh meat. I think veggies తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
4: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
1: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
5: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
1: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
0: హలో హలో, ఇందాకలా అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాను కదా, బ్రేక్ చూసుకోలేదు. ఒకసారి మైక్ ముందు కూర్చుని మాట్లాడడం మొదలు పెట్టాక ఏం గుర్తురావు అనమాట, అలా అయిపోతుంది అంతే. సో ఏం మాట్లాడుకుంటున్నాం, ఎస్ బ్రేక్ లోకి వెళ్లే ముందు నేను మీతో అందరితో అడుగుతూ ఉన్నాను, నేను ఒక టాపిక్ ఏదో మాట్లాడదాం అనుకున్నాను, బట్ వేరే టాపిక్ మా ఫ్రెండ్ తో మాట్లాడిన తర్వాత ఐ థాట్ ఆఫ్ టాకింగ్ అబౌట్ దాట్ టుడే. మీరందరూ వింటున్నారు రేడియో సుర్భి 107.9 FM HD3 అండ్ ఈ రోజు క్లాసికల్ ట్యూస్డేస్ అండ్ శృతి గారు చేయాల్సింది ఈ ప్రోగ్రామ్, బట్ శృతి గారు రాలేకపోయారు కాబట్టి ఐఎమ్ కాంపెన్సేటింగ్ హర్ అండ్ దిస్ ఇస్ మీ ఆర్జే శ్రీకాంతి. ఐ యూజువల్లీ కమ్ ఆన్ ఫ్రైడేస్ ఫ్రమ్ 7 to 9 ఆన్ మై హ్యాపీ అవర్ షో. సో ఈ రోజు క్లాసికల్ ట్యూస్డేస్ బదులు హ్యాపీ అవర్ మీ కాంతమ్మ తోట అనమాట. సో టాపిక్ ఏంటంటే, యూజువల్ గా మనం చాలా మూవీస్, కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్ కానీ హోప్ఫుల్లీ దీంతో కొంతమంది కనెక్ట్ అవుతారు అనుకుంటున్నానండి. యూజువల్ గా మనం చాలా మూవీస్ కానీ చాలా పెద్దవాళ్ల వీడియోస్ కానీ ఏమైనా చూస్తే ద ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ టు మైండ్ ఫర్ ఎవ్రీ వన్ ఇస్ కొంచెం ఏజ్డ్ పేరెంట్స్ ఉన్నారు అంటే మీరు ఎవరికి ఏమి ఇవ్వకండి, మీరు లాస్ట్ దాకా ఉంచుకోండి, ఒకసారి ఇచ్చేస్తే మనం పిల్లలు ఇంకా మనల్ని చూడరు అన్న కాన్సెప్ట్ కదా. బట్ అవే ఎక్కువ వింటూ ఉంటాము. నాకు ఈ రోజు అనిపించింది, వై నాట్ ఐ డిస్కస్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. లైక్ కాదు, కొంతమంది పిల్లలు కూడా చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటారు. కొంతమంది పిల్లలకి ఏమనిపిస్తుందంటే, నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ మనీ. తల్లిదండ్రులు కని పెంచారు, ఆ ప్రేమ బాధ్యత కూడా ఉంటుంది. డబ్బులు ఇస్తేనే చూస్తాము, డబ్బులు లేకపోతే చూడము అన్నది. ఆస్తి ఇచ్చేస్తే ఇప్పుడు ఆస్తి అంతా ఇచ్చేస్తే ఇంకా చూడరు మమ్మల్ని, ఇలా అనుకుంటూ ఉంటారు కదా. అలా కాదేమోనని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే నాట్ ఎవ్రీ వన్ అంటే అందరినీ, కొంతమంది అలా ఉన్నారని అందరినీ ఆ కేటగిరీలో వేయకూడదు అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా హోప్ఫుల్లీ దీంతో ఏకీభవిస్తుంది అని అనుకుంటూ నేను నెక్స్ట్ సాంగ్ వేసేస్తాను. ఈలోగా ఈ టాపిక్ కి మీ ఎవరైనా వ్యూస్ ఉంటే ప్లీజ్ డూ లెట్ మీ నో, అండ్ ఐ వుడ్ లవ్ టు హియర్ యువర్ వ్యూస్ అండ్ యువర్ ఒపీనియన్ యాజ్ వెల్. I know it's a very sensitive topic, but there are two sides for every coin. అందరూ ఒక ఒకళ్ళు కొంతమంది అలా ఉంటే, నాట్ అందరూ అలా ఉంటారని కాదు, ఈజ్ మై పాయింట్. ఒకవేళ మీ ఎవరికైనా ఇది కరెక్ట్ అనిపిస్తే, డూ కాల్ ద స్టూడియో అండ్ డూ లెట్ మీ నో వైల్ యు ఆర్ హియరింగ్ దిస్ వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్. అండ్ మళ్ళీ నేను మీ ముందుకి ఇంకొక మంచి పాటతోటి అండ్ ఈ టాపిక్ కంటిన్యూషన్ తోటి ఐల్ బి బ్యాక్ సూన్.

అదండి నీ నవ్వు చెప్పింది నాతో. ఎస్, కొన్ని కొన్ని సాంగ్స్ వింటున్నప్పుడు చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది కదా. హోప్ఫుల్లీ మీ అందరూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను నేను, ఆశిస్తున్నాను నేను. బట్ మీకెవరికైనా ఏదైనా ఇష్టమైన జానర్ ఉంటే ఖచ్చితంగా స్టూడియోకి కాల్ చేసి చెప్తే నేను ఐ విల్ ట్రై టు ప్లే దట్ సాంగ్. సో ఈ పాట వినే ముందు మనము ఒక టాపిక్ మాట్లాడుకుంటున్నాము, దట్ ఈస్ అబౌట్ యునో ద టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. కొంతమంది పేరెంట్స్ అన్ని ఇచ్చేస్తే పిల్లలు చూడరు అనుకుంటారు, బట్ అట్ ద సేమ్ టైమ్ ద అదర్ సైడ్ డబ్బు కంటే చాలా ముఖ్యమైనవి, చాలా విలువైనవి చాలా ఉంటాయి అని అనుకునే ఒక సెక్టర్ ఆఫ్ కిడ్స్ కొంతమంది ఉంటారు అనే టాపిక్ మాట్లాడుకుంటున్నాం. సో మనం కొంచెం ప్రకటనలు కూడా చూసుకుందాం మధ్యలో ఒకసారి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ కొన్ని వచ్చేస్తున్నాయి రేడియో సుర్భికి సంబంధించి. విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ వన్ ఇస్ ద రేడియో సుర్భి జాతర. ఎంతో టైం లేదు తెలుసా, జూన్ సెవెంత్ అనుకుంటున్నామా, వచ్చేసింది ఆల్రెడీ. సో ఇంకొక 2-3 వీక్స్ లోనే వచ్చేస్తున్నాయన్నమాట. ఎస్, ఈసారి జాతర ఇస్ కమింగ్ బ్యాక్ విత్ డివైన్ revamp and an infinite excitement. The biggest highlight of the event enta telsa, telusu mi andarki, yes, Sri Sita Rama Kalyanam in association with Mata, and this, that's not at all. So get ready for mega kolatam. Yes, nenu mi kolatam ambassador Srikanti. Yes, it's absolutely free andi. Sari kolatam is a free registrations, free event this time. You don't need to pay anything. Ippudu varaku last year varaku kuda meer evarana already kolatam participate chesunte, it is a registered, it's not a free event, but this time it is a free event. And though it is a free event, ok chinna identante registrations are required, because that way we know who is coming and how many people are participating in it. సో డొలీషియస్ ఫుడ్ బోట్స్ ఉన్నాయి, ఎగ్జైటింగ్ వెండర్ స్టాల్స్ ఉన్నాయి, ఆర్జే అవార్డ్స్, ఆర్జే అవార్డ్స్ మళ్ళీ మాట్లాడుకుందామే దీని గురించి, మీకు వినిపిస్తుందా ఆర్జే అవార్డ్స్. సో కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్ ఉన్నాయి, అండ్ ఇంకా బిగ్ బిగ్ సర్ప్రైజెస్, అండ్ ఫినాలే ఇస్ జస్ట్ ఫర్ యూ. ఆల్ ఆఫ్ దిస్ అండర్ వన్ రూఫ్. ఎక్కడ అవుతుంది అంటే జూన్ 7th అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. ఎస్, ఈసారి ఇండోర్ అని తెలియంగానే నేనైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోయా. అమ్మయ్య, మేకప్ పోదు, చీర నలిగిపోదు, జుట్టు రేగిపోదు, ప్రశాంతంగా ఉంటుంది. ఆహా ఆహా, ఏమైనా ఇది నేనైతే ఫస్ట్ టైం జాతరకి, ఈసారి దిస్ ఇస్ ద టైం అనిపించింది నాకైతే. రిజిస్ట్రేషన్స్ అండ్ ఆర్జే అవార్డ్స్ కి ఓటింగ్, నామినేషన్స్, టికెట్స్ ఫర్ కళ్యాణం, ఎవ్రీథింగ్ ఒక వన్ సింగిల్ ప్లేస్ లో ఉంది. దట్ ఈస్ radiosurbhi.com/RSJ. అండ్ మీరు గనక స్పాన్సర్షిప్స్ చేయాలనుకుంటే, ఫర్ స్పాన్సర్షిప్స్ డూ కాలర్స్ అట్ 516-851-6919, ఆర్ యూ కెన్ ఆల్సో ఈమెయిల్ అస్ అట్ admin@radiosurbhi.com. సో మన జాతరని మన వేడుకలాగా జరిపేసుకుందాము. ఇంకేంటి, వచ్చేయండి. నేను నెక్స్ట్ సాంగ్ వేస్తానండి, బట్ సాంగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి ఈ రోజు. ఐ థింక్ ఓకే, ఎవరో కాలర్ కాల్ చేస్తున్నారు, ఎవరు కాల్ చేస్తున్నారో చూద్దామండి. హలో అండి, మీరు రేడియో సుర్భికి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో, వినిపిస్తుందా? హలో, ఓకే, మీరు ఈ సాంగ్ వినేసి వచ్చేసేయండి. మనం నేను ఇంకొక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. ఏ పాట వేసేద్దాం, మీరెవరేం చెప్పట్లేదు కాబట్టి నేను నా లిస్ట్ మొత్తం వేసేసుకుంటున్నాను, మీరేమనుకుంటది అనుకోండి. సో దిస్ వండర్ఫుల్ మెలోడియస్ సాంగ్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, లిసన్ అండ్ ఎంజాయ్, అండ్ ఐల్ బి బ్యాక్ విత్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను వేస్తున్న పాట ఏ సినిమాలో తెలిస్తే, ఆర్ దాంట్లో నటించిన వాళ్ళు ఎవరో తెలిస్తే కూడా మీరు స్టూడియో కాల్ చేసి చెప్పేసేయచ్చు. స్టూడియో నెంబర్ తెలుసు కదా, 972-636-1966.

0: ఎస్, నీకోసం నీకోసం అంటూ ఆ సాంగ్ ఇంత అంటే నాకు అప్పట్లో నా ఫేవరెట్ సాంగ్ కాకపోయినా చాలా మెలోడియస్ గా అనిపించేది ఈ పాట వింటున్నప్పుడు. కానీ నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను, ఎవరైనా చెప్తారేమో ఈ పాట ఏ సినిమాలోది అండ్ దీంట్లో యాక్ట్ చేసిన హీరో అండ్ హీరోయిన్ ఎవరు, ఇది తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయచ్చు. ఆల్సో నెక్స్ట్ నేను మాట్లాడదాం అనుకుంటుంది ఏంటంటే, ఈ రోజు నాకు పొద్దున్నే మీ అందరితో మాట్లాడే అవకాశం వచ్చింది, నేను ఎందుకు నా ఛాన్స్ వదులుకోవాలి. ఎస్, ఈ రోజు బ్రహ్మాండంగా మనం జాతర గురించి జరగబోయే విశేషాల గురించి బాగా మాట్లాడేసుకుందాం. సో నాకేమనిపించిందంటే జాతర ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తోంది, కోలాటం గురించి అందరికీ తెలుస్తోంది. ఎస్, ఆర్జే అవార్డ్స్ ఈజ్ అన్ అదర్ బిగ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ డ్యూరింగ్ ద అవార్డ్స్, డ్యూరింగ్ ద జాతర సీజన్ అండి. మీ అందరి గనక ఈ పాటకి ఇంకా ఒకవేళ రిజిస్టర్ చేసుకోకపోయినా ఆర్ ఇన్ఫర్మేషన్ కోసం radiosurabhi.com/RSJ కి వెళ్ళకపోతే గనక ఖచ్చితంగా వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వన్స్ యూ గోయింగ్ టు దట్ పేజ్ యూ సీ ఎ కాలమ్ ఆన్ ద టాప్ వేర్ ఇట్ సేస్ ఓట్ అండ్ దాట్స్ వేర్ యూ ఓట్ ఫర్ ద ఆర్జే అవార్డ్స్. మా లిస్ట్ ఆఫ్ ఆర్జేస్ అందరూ కూడా ఒక్కొక్క కేటగిరీలో. ఓకే, ఎవరో కాలర్ వస్తున్నారు, లెట్ సీ హూ దట్ కాలర్ ఈస్ అండ్ ఐ విల్ టాక్ మోర్ అబౌట్ ఓటింగ్.
1: కోలాటం గురించి
0: హలో అండి, వాల్యూమ్ తగ్గించి మాట్లాడితే చాలా క్లియర్ గా వినిపిస్తుంది. మీరు ఆన్ అయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు సంధ్య.
0: సంధ్య గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
0: ఓ, బ్రహ్మాండంగా ఉన్నానండి. నాకు పొద్దున్న మైక్ ఇవ్వాలే గానీ అసలు రెచ్చిపోతాను నేను. ఎంత బాగుంది కదండి అసలు వెదర్ అయితే. ఇదే నేను ఇందాక స్టార్ట్ చేయడం నుంచి విన్నారో లేదో, డాలస్ వెదర్ ఇలా ఉంటే డాలస్ వాళ్ళందరికి చాలా నచ్చేస్తుంది అని చెప్పడం జరిగింది. కాంట్రాస్ట్ మన రోలర్ కోస్టర్ వెదర్. ఎవరు అడుగుతున్నారు అని ఇన్స్టాలో, మీరు డాలస్ ఎలా ఉంటుందండి వెదర్ అని అడగండి, నిమిషానికి క్లైమేట్ ఉంటుంది మాకని చెప్పాను.
2: ఆల్ ఫోర్ సీజన్స్ ఒకటే సీజన్ లో చూడొచ్చు చెప్పాల్సింది.
0: యా యా, ఎగ్జాక్ట్లీ. మన మూడ్ స్వింగ్స్ ని బట్టి, ఎవరికైనా క్లైమేట్ ని బట్టి మూడ్ స్వింగ్స్ వస్తాయి కాదు, మనం అనుకునేలోగా మారిపోతూ ఉంటాయి అనమాట, అది డయాలస్ ప్రత్యేకత.
2: యస్ యస్, మీరు ఒక క్వశ్చన్ అడిగారు కదా, అది నీకోసం మూవీ నుంచి కదండి.
0: ఎస్, నీకోసం మూవీ గురించి హింట్ ఇచ్చేసాక క్వశ్చన్ అడుగుతావేంటి కాంతమ్మ అంటారా?
2: అండ్ పాడింది రఘు కొంచెం ఐ బిలీవ్ కదండి.
0: పాడిన వాళ్ళు నాకు ఇంకా పాడి మోస్ట్లీ ఆయన అయి ఉంటారండి, టోన్ అయితే ఖచ్చితంగా ఆయనలాగే ఉంది. బట్
2: రఘు కొంచెం అండ్ రవితేజ మహేశ్వరి.
0: రవితేజ మహేశ్వరి, ఎస్, దట్స్ వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్. ఏంటండి సంధ్య గారు ఈ రోజు ఏంటి ప్రోగ్రామ్స్ ఏంటి? సూపర్. అవును, మీరు ఇంతకి radiosurabhi.com/RSJ అనే పేజ్ కి వెళ్ళడం జరిగిందా? రేడియో సురభి జాతర గురించి మీకు ఇన్ఫర్మేషన్ తెలుసా?
2: లేదు, ఓన్లీ ఆన్ ఎయిర్ విన్నాను, పేజ్ లేదు.
0: మీరు ఆలస్యం చేయకుండా వెళ్ళి, బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ, అంటే కొంచెం ఆల్రెడీ ముందే ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలా మీకు ఇట్ విల్ బి అడ్వాంటేజెస్ రైట్. సో డూ స్పెండ్ జస్ట్ 1 మినిట్, భలే కలర్ఫుల్ కలర్ఫుల్ గా ఉంటుంది పేజ్ కూడా. ఖచ్చితంగా పేజ్ విజిట్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా చూడండి. అండ్ కోలాటం, ఎప్పుడైనా కోలాటంలో పార్టిసిపేట్ చేశారా?
2: లేదండి, ఇండియాలో ఎప్పుడు ఆడాను అంతే.
0: మీకు అసలు మీరు ఇండియాలో ఎప్పుడో ఆడితే ఇప్పుడు ఆ మెమరీస్ అన్ని రీవాంప్ చేయడానికి అనమాట మేము ఈ కోలాటం కార్యక్రమం పెట్టింది మీలాంటి వాళ్ళందరి కోసమే.
2: షూర్ అండి, డెఫినెట్లీ విల్ ట్రై అండి.
0: ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యు సంధ్య గారు, బాయ్.
2: అండ్ ఐ హావ్ ఎ రిక్వెస్ట్ ఫర్ ద సాంగ్ అండి.
0: చెప్పండి, నాకు కావాల్సింది కూడా అదే. చెప్పండి చెప్పండి.
2: మీరు ఇంతకు ముందు వేసేసారేమో నాకు డౌట్, బట్ ఎందుకంటే లేట్ గా ట్యూనింగ్ అయ్యాను. సో మీరు హిందీ సాంగ్స్ కూడా వేస్తారా? ఓన్లీ తెలుగు.
0: మీ శ్రోతలు నచ్చింది, మీరు మెచ్చేది, మేము ఉన్నదే మీకు నచ్చిన పాట ప్లే చేయడానికి. చెప్పండి.
2: ఓకే, సో కామోషి నుంచి ఆజ్ మై ఊపర్ ఆస్మా నీచి అనే సాంగ్ వేస్తా.
0: వేసేస్తా ఖచ్చితంగా, కామోషి ఆజ్ మై ఊపర్. ఓకే, వేసేద్దా.
2: థ్యాంక్ యూ అండి.
0: సరే సంధ్య గారు,
2: బాయ్. బై బై బై.
0: అలా సంధ్య గారితో మాట్లాడేశాక ఇదే కదా కావాల్సింది, ఆజ్ మే ఊపర్. ఆజ్ మే ఊపర్ అవి పాడించాల్సింది ఆవిడ చేత, ఎంత మర్చిపోయాను చూడండి. ఆజ్ మే ఊపర్ ఆస్మా నీచే, ఆజ్ మే ఆగే జమానా హై పీచే, నువ్వు కాదు కాంతి, దాంట్లో వేస్తే వస్తుంది, అది వినాలనిపిస్తుంది అంటారేమో సంజయ్ గారు మళ్ళా కాల్ చేసి. సంజయ్ గారు, ఈ వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్ అయితే మీకోసం అండి, హోప్ యూ ఎంజాయ్ ఇట్. ఇలానే సంజయ్ గారు లాగే మీకు ఇష్టమైన పాటలు ఏమైనా ఉంటే కాల్ చేసి చెప్పేసేయండి. అండ్ వీ ఆర్ రెడీ టు ప్లే దట్ సాంగ్ ఫర్ యూ ఆల్. హియర్ ఇస్ అ సాంగ్ కమింగ్ అప్ ఫర్ సంధ్యా గారు, అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఆల్ యువర్ కాల్స్.

సంధ్య గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక మంచి వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్ రిక్వెస్ట్ చేశారు. మీరు రిక్వెస్ట్ చేయడమేమో గానీ మాకు నెక్స్ట్ కాలర్స్ కూడా మాకు ఒక హిందీ సాంగ్ ప్లే చేస్తారా అని అలా కాల్ చేసేసారు అనమాట. బట్ ఖచ్చితంగా మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు ప్లే చేయడం కోసం మేము ఈ ఆర్జేస్ అందరూ ఉన్నారు. మీరందరూ వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. ఈ రోజు ట్యూస్డే విత్ శృతి గారండి. ఐ థింక్ క్లాసికల్ ట్యూస్డేస్ విత్ శృతి గారు ఈ రోజు ప్రోగ్రామ్. ఆవిడ రాలేకపోయారు, ఆవిడ సబ్స్టిట్యూట్ చేస్తూ నేను మీ శ్రీకాంతి ఎవ్రీ ఫ్రైడే ఫ్రమ్ 7 to 9 PM వస్తాను నేను హ్యాపీ అవర్ లో. ఆవిడ సబ్స్టిట్యూట్ చేస్తూ ఈ రోజు నేను ఈ షో చేయడం జరుగుతుంది. సో మనం బ్రేక్ కి చాలా దగ్గరగా ఉన్నాము, అందుకని కొంచెం మహాడే వేసుకుని నెక్స్ట్ సాంగ్ నెక్స్ట్ బ్రేక్ అయిపోయి వచ్చిన వెంటనే ఇంకొక వండర్ఫుల్ సాంగ్ వేస్తా. సో మీరందరూ ఈ వండర్ఫుల్ పాట వింటుండగా మనకు గిరిగారు కాల్ చేశారు. గిరిగారు కాల్ చేసి చెప్తున్నారు, శ్రీకాంతి అసలు సంధ్య గారు కోరిన ఆ పాటతో నాకు రాజాకు రాణి సే ప్యార్ హో గయా సాంగ్ చాలా ఇష్టము అంటే నేను అడిగాను, ఎందుకండి మీకు ఎనీ రీజన్ వై యు లైక్ దట్ సాంగ్? దెన్ గిరిగారు ఇస్ లైక్ అప్పట్లో సైకిల్ ఉంటే ఒక గర్ల్ ఫ్రెండ్ ని కూర్చోబెట్టుకుని ఆ పాట పాడాలని అనిపించింది నాకు. అప్పుడు గర్ల్ ఫ్రెండ్ లేదు, ఎందుకంటే నేను చాలా బుద్ధిమంతుడిని, అందుకని గర్ల్ ఫ్రెండ్ లేదు నాకు. సో పెళ్లైన తర్వాత ఒక మంచి హీరో హోండా కొనుక్కుని మా వైఫ్ తోటి చక్కగా ఈ పాట పాడుకుంటూ షికార్లు కొట్టాము అని. దట్ వాజ్ సచ్ ఎ వండర్ఫుల్ మెమరీ అండ్ ఐ సర్టన్లీ ప్లే దట్ సాంగ్ ఫర్ గిరి గారు వన్స్ వీఆర్ బ్యాక్ ఫ్రమ్ ద బ్రేక్. అండ్ మీరు వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3. Tick, tick. Radio Surabhi, time check. Studio low time, 11 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యు నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
3: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: Guilty, Your Honor. Guilty of good taste.
3: Yes.
4: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas' favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
2: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachikados.com.
5: అన్ని పెట్టుకున్నారా? ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
6: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
7: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ an emergency, stay protected the right way with SNR Insurance. Enroll on snrinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
8: Welcome back, welcome back. Swagatam, suswagatam. Punah swagatam, sorry. Telugu nechukuntunnanu ee madhyane. So, హోప్ఫుల్లీ మీరందరూ ట్యూస్డే మార్నింగ్ మీటింగ్స్ లో బిజీగా, ఆర్ ఇంట్లో చాలా చాలా పనులతోటి, ఆఫీస్ కంటే బిజీ అంటే ఇల్లనే చెప్పాలండి. ఎందుకంటే ఇంతకు ముందు ఆఫీస్ చేసేటప్పుడు ఏమైందంటే, వర్క్ చేసేటప్పుడు నేను ఇంట్లో వర్క్ అంతా చాలా ఫాస్ట్ గా 5-6 కల్లా ఫినిష్ చేసుకుని, పిల్లల్ని స్కూల్ పంపించేశాక వెంటనే మీటింగ్స్ లో కూర్చోవాల్సి వచ్చేది. 9 o'clock అంతా లాగిన్ అయిపోయి చాలా సిస్టమాటిక్ గా అనిపించేది నాకు అప్పట్లో. అండ్ సాయంత్రం వాళ్ళు వచ్చే టైంకి లాగ్ ఆఫ్ అవుతాము అండ్ స్లోగా సాయంత్రం పనుల్లో పడతాం. కానీ వర్క్ లేనప్పుడు ఏమవుతుందంటే, ఎందుకు ఆ డిస్కనెక్ట్ వస్తుందో మనకు అర్థమవదు. రోజంతా పని ఉంటుంది నాకు. ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ నాకు కొన్ని రోజులు రెస్ట్ అయిపోయిన తర్వాత, వామో దీనికంటే మీటింగ్లు చాలా బెటర్, మేనేజర్ ఎలాంటి వాడైనా పర్వాలేదు, వాడి చేత దెబ్బలు తినడం చాలా బెటర్, ఈ పని ఎంతకి అవ్వట్లేదురా బాబోయ్ అనిపిస్తుంది. సో మీ ఎదురికి కూడా ఇలానే ఎవరికైనా అనిపిస్తే, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఆప్షన్ లేదు కాబట్టి, సో ఎవరికైనా ఇలానే అనిపిస్తే స్టూడియో కాల్ చేసి, శ్రీకాంతి మాకు కూడా ఎగ్జాక్ట్ అలాగే అనిపిస్తుంది శ్రీకాంతి అని అనుకుంటున్నారా, చెప్పేసేయండి మీ మనసులో ఉన్న మాటలు మాతో చెప్పేయండి. ఈ నెక్స్ట్ సాంగ్ వినేసి వచ్చేసేయండి, ఇంకా బోల్డ్ కబుర్లు చెప్పుకుందాము. బట్ ఈ సాంగ్ ప్లే చేసేటప్పుడు, ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు కాల్ అండ్ షేర్ దేర్ ఫీలింగ్స్, ట్యూస్డే ఎలా ఉంది, ఏంటి ఏం జరుగుతుంది, మీకు నచ్చిన సాంగ్ ఏదైనా ఉంటే, టు రిక్వెస్ట్ మీ శ్రీకాంతి ఉన్నదే మీకోసం, మీకు నచ్చిన పాటలు వేయడానికి. ఈ నెక్స్ట్ పాట ఏ సినిమాలోది ఈజియెస్ట్ క్వశ్చన్, తెలిస్తే ఆన్సర్ చేసేసేయండి.

ఆహాహా, ఏం పాట ఏం పాట ఇది? హిందీలో ఎవరైనా పాడతారా ఒక టూ లైన్స్? నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు, అదర్వైజ్ నేనే పాడేసేదాన్ని. నా మంచి మధురాన మధురమైన స్టోన్ తో ఈ పాట పాడేసేదాన్ని. బట్ ఎవరికైనా ఈ పాట హిందీలో వస్తే, హిందీలో పాడాలనిపిస్తే కాల్ చేసి చెప్పేసేయండి, స్టూడియోకి కాల్ చేయండి. మీరు ఆన్ ఎయిర్ పడడానికి మొహమాటం, సిగ్గుతో కూడిన భయం ఉంటే ఆఫ్ ఎయిర్ తీసుకుంటాను, నేను హాయిగా వినేస్తాను. అలాగే మనం ఈరోజు ఇంకా బోల్డ్ అని పాటలు, చాలా చాలా కబుర్లు, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ తోటి నేను మీ శ్రీకాంతి 10:00 నుంచి 1:00, అబ్బా 1:00 దాకా. నేను యూజువల్ గా 2 అవర్స్ షోస్ చేస్తాను కదా, ఫ్రైడే ఈవినింగ్ 7 to 9. నాకు 2 అవర్స్ అలా టక్ని అలా నిమిషంలో చిటికలు అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎంత ఫాస్ట్ గా అయిపోయినట్టు అనిపిస్తుంది అంటే, నాకు ప్రకటనలు చదివే టైం కూడా నాకు దాంట్లో వేసేయడం నచ్చదు అనమాట. ప్రకటనలు చదివితే మళ్ళీ నాకు మాట్లాడే ఛాన్స్, మీతో ఆటలాడే ఛాన్స్, మాట్లాడే ఛాన్స్ పోతుందేమోనని ప్రకటనలు చదివే టైం కూడా ఉండదు నాకు. లాస్ట్ అవర్ కాబట్టి పాపం మా టీం కూడా ఏమన్నారు, ఏదో ఒకటి 2 గంటలే కదా కానీ అని. బట్ ఈ రోజు అలా కాదు, ప్రకటనలతో పాటు బోల్డ్ అని మాటలు చాలా చాలా పాటలతో వెళ్ళిపోతుంది. మనము ఇందాక రేడియోసర్బీ జాతర గురించి మాట్లాడుకున్నాం కదండి, ఈ రోజు నాకు అనిపించింది ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడతాము, జాతర వెబ్సైట్ లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడదామని. ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఈజ్ ఓటింగ్. ఆర్జే అవార్డ్స్ అని ఈసారి ఓటింగ్, మీ అందరి దగ్గర నుంచి మా అందరికి మీరు ఓటేసి మమ్మల్ని ఎవరినైనా ఒకరిని మీరు సెలెక్ట్ చేసుకుంటే, అంటే ఒక్కొక్క కేటగిరీ, చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఇన్ఫోటైనర్ కేటగిరీ ఉంది, ఫ్రెష్ వాయిస్ కేటగిరీ ఉంది, గోల్డెన్ మైక్ అవార్డ్స్ ఉన్నాయి, రకరకాల కేటగిరీస్ లో మా ఆర్జేస్ అందరినీ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. సో మీరు ఆ ఓట్ పేజ్కి వెళ్తే మీ ఫేవరెట్ ఆర్జేని అక్కడ మీరు పిక్ చేసుకోవచ్చు. నేనైతే రీసెంట్ గా జాయిన్ అయ్యానండి, నేను ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేశాను షో చేయడము. సో నేను ఫ్రెష్ వాయిస్ లో శ్రీకాంతి ఇలా కనిపిస్తాను నేను మీకు. అండ్ ఫ్రెష్ వాయిస్ లో మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి ఓటు వేయండి. మీకు నచ్చిన, మీరు మెచ్చిన ఆర్జేస్ ని మీరు ఖచ్చితంగా గెలిపించుకునే అవకాశం చేయొచ్చు. సో ఇదైతే ఖచ్చితంగా ఇట్స్ ఓపెన్ టు పబ్లిక్ అండ్ ఇట్స్ ఓన్లీ త్రూ పబ్లిక్. మీరు ఎవరైతే ఎంచుకుంటారో వాళ్లే గెలవడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అబౌట్ ఆర్జే అవార్డ్స్. నేను వచ్చిన తర్వాత కమ్యూనిటీ రికగ్నైజేషన్ అవార్డ్స్ కూడా ఉన్నాయండి, అండ్ ఐ వుడ్ లైక్ టు స్పీక్ అబౌట్ కమ్యూనిటీ రికగ్నైజేషన్ అవార్డ్స్ టు. ఫాస్ట్ గా మాట్లాడితే మాటలు ఇలానే తెరబడతాయి, స్లోగా మాట్లాడే కాంతి, వెనక ఏదైనా ఎవరైనా తరుగుంటూ వస్తున్నారా? లేదు కదా, ఏంటో ఫాస్ట్ గా మాట్లాడడం అలవాటు అయిపోయింది. బట్ స్లోగా మాట్లాడుకుంటూ మనం అద్భుతమైన పాటలు వింటూ వెళ్ళిపోదాం. ఇందాక గిరిగారు కాల్ చేసి, శ్రీకాంతి ఈ పాట నాకు కావాలి, అప్పట్లో గర్ల్ ఫ్రెండ్ లేదు, సైకిల్ లేదు, సైకిల్ ఉన్నా గర్ల్ ఫ్రెండ్ లేదు కాబట్టి కూర్చోబెట్టుకుని వెళ్ళలేకపోయాను, దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ప్లే చెయ్యి అంటే చేయకుండా ఎలా ఉంటాను? అది మన గిరిగారు చెప్పాక. గిరిగారు హోప్ఫుల్లీ యు ఆర్ స్టిల్ లిజనింగ్ అండి అండ్ ఎంజాయ్ దిస్ సాంగ్.

0: Thank you so very much, Girigaru, for requesting such wonderful, wonderful song. Yes, manandarki kuda akele ham akele tu movie ninchi. Appatlo anni paatlu inevalla mana okka telukke ankitam ayipoye vallam kaadu kada tape recorder and cassettes rojullo. Nen malla back to my topic ellipoyanu. So ఈ సినిమాలో అన్ని పాటలు నాకు ఇష్టమే. అకేలే హమ్ అకేలే తుమ్, అది కూడా నా ఫేవరెట్ ఫేవరెట్ సాంగ్. చాలా బాగుంటాయి ఈ సినిమాలో పాటలన్నీ. అండ్ గిరిగారికి అసలు ఆయన అప్పట్లో నిజంగా అలా సైకిల్ ఎక్కి ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఎక్కించుకుని తొక్కించుకుంటున్నట్టు మంచి మెమరీస్ లోకి వెళ్ళిపోయారని ఊహిస్తూ ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేశారని అనుకుంటూ, మూవింగ్ ఆన్. ఈ సాంగ్ లోకి వెళ్లే ముందు నేను చెప్పాను కదా ఈ రోజు జాతరకు సంబంధించిన సెగ్మెంట్స్ గురించి మాట్లాడుకుందామని. వి స్పోక్ అబౌట్ ఆర్జే అవార్డ్స్, నౌ ఇట్స్ టైమ్ టు టాక్ అబౌట్ కమ్యూనిటీ రికగ్నైజేషన్ అవార్డ్స్. సో కమ్యూనిటీ రికగ్నైజేషన్ అవార్డ్స్ కి అంబాసిడర్స్ గా మనకి ఇక్బాల్ గారు అండ్ ఆర్జే వాసవి గారు అండి. అండ్ ఐ వాంట్ యూ టు లిసన్ టు ఇక్బాల్ గారు అండ్ వాసవి గారు ఇన్ దేర్ ఓన్ వాయిస్ అబౌట్ ద కమ్యూనిటీ రికగ్నైజేషన్ అవార్డ్స్. హియర్ గో.
1: హలో ఎవ్రీవన్, రేడియో సిరిపి జాతర సీజన్ 4 వచ్చేసిందని అందరికి తెలుసు కదా.
2: ఈ సందర్భంగా చాలా కొత్త వినూత్న కార్యక్రమాలను నేను తీసుకొస్తున్నాను.
1: అండ్ ఆస్ పార్ట్ ఆఫ్ దాట్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్ కమింగ్ ఫర్. నేను ఆర్జే వాసవి పల్లా, రేడియో సిరిపి కమ్యూనిటీ రిలేషన్ డైరెక్టర్.
2: నేను మీ ఆర్జే ఇక్బాల్, రేడియో సిరిపి కమ్యూనిటీ రిలేషన్స్ డైరెక్టర్.
1: సో యాజ్ పార్ట్ ఆఫ్ జాతర వీఆర్ బ్రింగింగ్ యూ ఎక్సైటింగ్ కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్.
2: ఈ కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డు ఎవరికి ఇస్తున్నాము అంటే మీ కమ్యూనిటీ మీకు ఫ్రెండ్స్ సర్కిల్ లో కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ కమ్యూనిటీకి చేసినటువంటి సేవలని బట్టి వాళ్ళని రికగ్నైజ్ చేస్తాను. చాలా మంచి పనులు అందరూ చేస్తూ ఉంటారు కానీ అందరికీ రికగ్నేషన్.
1: ఆ అన్సంగ్ హీరోస్ ని నామినేట్ చేయాలి అనుకుంటే ఇదే మీకు అవకాశం. radiosrp.com/RSG కెళ్ళిపోతే నామినేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అందులో కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్ సెక్షన్ లో మీరు నామినేట్ చేసేయండి.
2: ఇంకెందుకు ఆలస్యం, వెబ్సైట్ వెళ్ళి నామినేట్ చేసేయండి.
1: See you all at Radio Surabhi Jatra Season 4, which is on June 7th at Frisco Flyers.
0: Adandi, Vinesar kada. So, community recognition awards are for the people, they are from your own community. మీరే నామినేట్ చేసుకుని అంటే మీ చుట్టుపక్కల మీ కమ్యూనిటీలో ఎవరైనా ఒక చాలా కమ్యూనిటీకి ఆయన వాలంటీరింగ్ చేస్తున్నా, మీ కమ్యూనిటీ సేవల్లో వాళ్ళు కనుక ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారు, ఇఫ్ యూ వాంట్ టు రికగ్నైజ్ దెమ్, దిస్ ఈస్ యువర్ ఆపర్చునిటీ. ఎలా చేస్తాము ఇదంతా? www.radiosurabhi.com/RSJ పేజ్ కి వెళ్తే నేను ఇందాక చెప్పినట్టుగా ఆన్ ద టాప్ యూ విల్ సీ ఓటింగ్, రిజిస్ట్రేషన్స్ అండ్ అవార్డ్స్. సో అవార్డ్స్ లోకి వెళ్తే కమ్యూనిటీ రికగ్నైజేషన్ అవార్డ్స్ ఉందండి. సో యూ క్యాన్ నామినేట్ యువర్ పర్సన్ హూ యూ థింక్ ఇస్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అవార్డ్. మీరు అక్కడ పెట్టుకోవచ్చు, మీ కమ్యూనిటీలో వాళ్ళందరికీ చెప్పి ఓట్స్ వేయించుకోవచ్చు, మీరు ఓట్ వేయచ్చు. సో దిస్ ఈస్ యువర్ అవార్డ్ ఫర్ యువర్ పీపుల్ ఇన్ యువర్ కమ్యూనిటీ. ఐ థింక్ దిస్ ఈస్ అ వండర్ఫుల్ ఐడియా. అసలు ఇలాగా ఒక అవార్డ్ కాన్సెప్ట్ తీసుకురావడము, జస్ట్ మిగతా విషయాలు అన్నింటిలో అందరికీ రికగ్నైజేషన్ వస్తుంది, కానీ ఎవరైతే ఒక సేవా దృక్పథంతో ఒక వాలంటీరింగ్ కింద వాళ్ళకు ఒక మంచి భావంతో కమ్యూనిటీకి సేవ చేస్తారో వాళ్ళకి వై నాట్ వి అవార్డ్ దెమ్. అండ్ దిస్ ఇస్ ద టైమ్ అండ్ డూ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. మీ కమ్యూనిటీ నుంచి ఎవరైనా రికగ్నైజ్ చేస్తే ఖచ్చితంగా వెళ్లి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోమని మీ అందరినీ కోరుకుంటున్నాను. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ సాంగ్, ఏ పాట వేసేద్దాము అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే ఈ వండర్ఫుల్ పాట నాకు అనిపించేసింది. బయట క్లైమేట్ ఏమో అలా ఉంది, లోపల నేనేమో ఇలా ఉన్నాను, ఈ పాట వేసేస్తే మీ అందరూ చాలా హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ వినేసేయండి, వచ్చేసేయండి, ఇంకా బోల్డ్ కబుర్లు చెప్పుకుందాం.

ఆహా, నేను అలా పాట చూస్తూ మీరందరూ వింటూ అలా మైమర్చిపోయానండి. ఆ వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్ ఈజ్ సచ్ ఎ స్వీట్ మెలోడియస్ సాంగ్ ఫర్ మీ. అండ్ ఈ సినిమా, ఆ పాట ఏ సినిమాలో తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి, తెలిసే ఉంటుంది, చాలా ఈజీ ఆన్సర్, బట్ ఇట్స్ ఫైన్. సో ఎవరికైనా తెలిస్తే సరదాగా కాల్ చేసి స్టూడియోకి, తెలిసిపోయింది నాకు ఆ పాట ఏ సినిమాలోదో అని చెప్పేసేయండి. సో మూవింగ్ ఆన్, జాతర ఇన్ఫర్మేషన్ మాట్లాడుతూ ఉంటే నాకు ఈ రోజంతా సరిపోదండి. ఐ కీప్ ఆన్ టాకింగ్ మోర్ అండ్ మోర్ అబౌట్ ఇట్. బట్ మెగా పవర్ లీడర్ బోర్డ్ ఈజ్ అనదర్ అనౌన్స్మెంట్ దట్ ఐ వాంటెడ్ టు డూ విత్ ఆల్ ఆఫ్ యూ. సో అటెన్షన్ ఆల్ రేడియో సురభి లిజనర్స్, ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ Madeira and Masala proudly brings you the Radio Surabhi Jatara Mega Power Leaderboard. అమ్మో, నేను మెగా పవర్ అని ఒక్క తన్నదంతే నా పక్కనే ఉన్న కాఫీ కప్ పడిపోయింది. దాట్స్ ద పవర్ ఆఫ్ ద మెగా పవర్ లీడర్ బోర్డ్. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లీడర్ బోర్డ్ షోస్ ఆన్ రేడియో సురభి. జాయిన్ దిస్ ఎక్సైట్మెంట్ ఎవ్రీ సాటర్డే ఫ్రమ్ 11:30 AM టు 12:30 PM అండ్ ట్యూస్డేస్ డ్యూరింగ్ రేడియో సురభి డీటోర్ ఫ్రమ్ 5:30 PM టు 6:30 PM. ఎస్, ఈ లీడర్ బోర్డ్ గేమ్స్ లో ఒకవేళ మీకు మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే లీడర్ బోర్డ్ లో ట్యూస్డే అంటే ఈ రోజు సురభి డీటోర్ టైమ్ 5:30 to 6:30 అండ్ సాటర్డే ఫ్రమ్ 11:30 AM టు 12:30 PM ఖచ్చితంగా ట్యూన్ అయ్యి రేడియో సురభి ప్రోగ్రామ్ వింటూ ఉంటే యూ విల్ నో వాట్ అబౌట్ ఇట్. మెగా పవర్ లీడర్ బోర్డ్ బ్రాట్ టు యూ బై ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదీరా అండ్ మసాలా, ఓన్లీ ఆన్ రేడియో సురభి. సో మీకు ఈ దీని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే ఖచ్చితంగా ట్యూన్ అవ్వండి, వినండి. అండ్ సురభి డీటోర్ 5:30 to 6:30 ఐ థింక్ మనకి ట్యూస్డేస్ ఎవరుంటారు, కల్పన గారు అనుకుంటాను, కల్పన గారు విల్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్. సాటర్డే 11:30 to 12:30 PM కూడా మనకి ఉన్న ఆర్జెస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్. దీని గురించి నాకున్న మెమరీ ఏంటంటే ఈ పాటతో, ఈ పాట వచ్చిన కొత్తల్లో ప్రతి కాలేజ్ లో సింగింగ్ కాంపిటీషన్ ఉంది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రేయలాగా ఫీల్ అయిపోయి చాలా

ఎమోషనల్ గా పాడేవాళ్ళండి ఈ పాట. మీకు కూడా ఇలాంటి ఏమైనా మెమరీస్ ఉంటే డూ కాల్ ద స్టూడియో అండ్ డూ లెట్ మీ నో. అవును శ్రీకాంతి గారు, మాకు కూడా ఇలానే జరిగింది మా కాలేజ్ లో అని చెప్పేసేయండి. మనం మాడేసుకుందాం అండ్ లిసన్ టు దిస్ సాంగ్ అండ్ వన్స్ యు ఆర్ బ్యాక్ ఐ విల్ గివ్ యూ మోర్ ఇన్ఫర్మేషన్.

0: the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/RSKolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Hi, name is Arti Patnaik. America lo mottamodati 24/7 radio. Radio Surabhi ani kotta frequency tosnat ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukuni radio ni vinochu. Good luck, Radio Surabhi.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: రేడియో సురభి రీవిజిట్.
7: పళ్ళు చుట్టూ మంటున్నా. వి హావ్ షైన్ స్టార్ డెంటల్ కేర్, ఆర్ వెరీ ఓన్ తెలుగు డెంటిస్ట్.
8: చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారండి ఇవన్నీ.
7: స్పైస్ లేకుంది కదండి, వాళ్లే అంతా చూసుకుంటారు. ఆయా, హలీం, రుమాలి రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. పీఆర్ ఇండియన్ కెఫే.
6: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
9: వెల్కమ్ బ్యాక్ అందరికి పునఃస్వాగతం మీ శృతిరేయుల కార్యక్రమంలోకి. కానీ ఈ రోజు శృతిరేయుల కార్యక్రమం మన శృతి గారు చేయడం జరగట్లేదండి, ఆవిడ రాలేకపోయారు. ఆవిడకి సబ్స్టిట్యూట్ గా నేను మీ ఆర్జే శ్రీకాంతి, ఎస్, మీ హ్యాపీ అవర్ ఆర్జే శ్రీకాంతి ఈ రోజు చేరడం జరుగుతోంది. మనకి మీరందరూ ఆ వండర్ఫుల్ సాంగ్ వింటుండగా సుగాత్రి గారు పేరెంత బాగుందో కదా, నాకు వెరైటీ పేర్లు ఏమైనా విన్నప్పుడు చాలా నచ్చుతాయి. ఐల్ గెట్ కనెక్టెడ్ విత్ ఇట్, ఎందుకంటే నా పేరు కూడా వెరైటీగానే ఉంటుంది అని అందరు చాలా మంది అంటూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది కొంతమంది ఇదేదో ఈ పేరు బానే ఉందంటారు, కానీ చాలా మంది శ్రీకాంతి కొత్తగా ఉంది అంటారు. సో సుగాత్రి గారు కాల్ చేసి ఆవిడ రిక్వెస్ట్ సాంగ్ చెప్పేయడంతో పాటు ఆవిడ ఇప్పుడే ట్యూన్ అయ్యట, వాట్ మేడ్ మై డే ఇస్, ఈవిడ శృతి గారు కాదే శ్రీకాంతి గారు గొంతులా ఉంది అని అనుకున్నట. చాలు ఆవిడ మాట చెప్పంగానే ఈ రోజు నేను భోజనం మారేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నా కడుపు నిండిపోయింది, మనసు నిండిపోయింది. బాగుంది. సో బట్ నిజంగానే సుగాత్రి గారు, జోక్స్ అపార్ట్, వెన్ సమ్వన్ రికగ్నైజెస్ యువర్ టోన్ అండ్ ఎందుకంటే మేమందరం కొత్తగా వచ్చాం కాబట్టి మీ శ్రీకాంతి గారు కదా అని చెప్పినప్పుడు ఇట్ రియలీ మ్యాటర్స్ సో మచ్ టు మీ ఎస్పెషల్లీ. అండ్ మీరు కోరిన ఈ వండర్ఫుల్ పాట వినేసైంది, విని వచ్చిన తర్వాత ఇంకా బోల్డ్ కబుర్లు మాడేసుకుందాం. ఈ సినిమా పేరేంటి అడిగితే బాగోదేమో, కానీ ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలిస్తే కాల్ చేయండి. నేనైతే నాకు ఈ పాట చాలా ఇష్టం, ఈ మ్యూజిక్ డైరెక్టర్ నాకు తెలీదు, తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. 9726361966 ఈజ్ ద స్టూడియో నెంబర్. వచ్చేస్తుంది పాట.
10: శివ పూజకు చివరి

ఆహా, ఎంత వండర్ఫుల్ సాంగ్ అండి. వింటున్నంత సేపు మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందో కదా. ఆ భావం అయితే గాని, దాంట్లో వర్డింగ్స్ అయితే గాని, ఆ సాహిత్యం గాని, అది ఎవరు బీట్ చేయలేరేమో. ఎస్పెషల్లీ లిరిక్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళకి ఎవరికైనా లిరిక్స్ వింటుంటే అది నాకు అదైతే ఒక టాలెంట్, ఒక ఆర్ట్ కింద అనిపిస్తుంది. అది నిజంగా గిఫ్టెడ్ ఏమో ఫ్యూ పీపుల్ అలా రాయడానికి అనిపిస్తుంది. సో సీరియస్ టాపిక్ పక్కన పెట్టేస్తే, సేమ్ ఈ సినిమాలో మన భానుప్రియ గారు లాగా, చిన్నప్పుడు నేను ఈ సినిమా చూసినప్పుడు భానుప్రియ ఎలా అయితే ఈ మూవీలో వీళ్ళు వాడిన చీరలందరూ, చీరలన్నీ హీరోయిన్ నచ్చిన చీరలన్నీ సర్దేస్తారట అని అంటుంటుంది కదా, అలాగే అనుకునేదాన్ని నేను. ఈ పాట, ఈ మూవీని నా చిన్నప్పుడు వచ్చింది. నేను మూవీ చూస్తూ స్క్రీన్ ముందు కూర్చుని, ఒకసారి పెద్ద జడ ఉంటుంది, ఒకసారి పొట్టి జడ అయిపోతుంది, ఒకసారి డ్రెస్సులు మార్చేసుకుంటూ ఉంటారు అని అనుకునేదాన్ని. పాపం ఈ సీన్ రాగానే జుట్టు కట్ చేసేసి ఉంటారు, మళ్ళా వెంటనే పొడవ జుడ ఎలా వచ్చింది, అయ్యే బాబాయ్ అనుకునేదాన్ని. కానీ చిన్నప్పుడు మనకి చాలా మెమరీ థాట్ ప్రాసెస్ జరుగుతుంటుంది కదా, ఒక మూవీ చూస్తున్నప్పుడు మనకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు, బట్ విల్ ఎంజాయ్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ ద స్క్రీన్. అండ్ నాకు బాగా గుర్తు గుంటూరులో పాత పట్టాభిపురంలో అదొక అగ్రహారం టైప్ అనమాట. మా నాన్నగారు అక్కడ జాబ్ చేసినప్పుడు మేము ఉండేవాళ్ళం. ఆ గుంటూరు పాత పట్టాభిపురం కి దగ్గర స్వామి థియేటర్ ఉండేది. ఆ థియేటర్ లో మా అమ్మ బాగా సినిమా మూవీ ఫ్యాన్ అనమాట. మా అమ్మ పక్కన, మా అమ్మకి చుట్టుపక్కల 4-5 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళందరినీ వేసుకుని, మా అమ్మ లీడర్ అనమాట, గ్యాంగ్ లీడర్. మా అమ్మ వాళ్ళందరిని తీసుకుని సినిమాకి నన్ను కూడా తీసుకెళ్లి, చాలా చిన్న పిల్లని, టికెట్లు అప్పుడు లైన్ లో క్యూలో నుంచోవాలి, ఇది నువ్వు వెళ్తే నిన్ను ఎవరు తోసేరు, చిన్నపిల్లవని చెప్పి ముందుకు పంపించేస్తారు, టికెట్లు తీయమని చెప్పి నన్ను పంపించేది. సో ఈ మూవీ నేను స్వామి థియేటర్ లో చూసాను, నాకు ఎంత గుర్తుందో. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత అప్పట్లో కొంచెం మన ఇండియన్ విమెన్ అందరికి రంగు పిచ్చి ఉంటుంది కదా, ఆడవాళ్ళంటే చక్కగా చాలా తెల్లగా తలతల్లాడే తెలుపులో ఉండాలని ఫీలింగ్ లో ఉంటుంది కదా, కొంచెం చామంచాయిలో ఉండేదాన్ని నేను. మా అమ్మ కూడా, మా అమ్మ ఈ సినిమా చూసి, భానుప్రియను చూసి ఎక్కువ ఫీల్ అయిపోయి, బాగా జుట్టు పెద్ద పెంచితే కురూపికైనా కురులే అందాం ఈ సామెత చెప్పి భయంకరమైన హెయిర్ కేర్ తీసుకునేదనమాట. మా మీ స్కిన్ నేటు నేను రంగు మార్చలేను, అట్లీస్ట్ జుట్టైనా బాగా పెంచుతామని చాలా కేర్ తీసుకుని, ఐ థింక్ బై 8th or 9th క్లాస్ నాకు చాలా పెద్ద జుట్టు ఉండేది. అండ్ ఇంటర్మీడియట్ లో నన్ను అందరూ భానుప్రియ అని పిలిచేవాళ్ళు అనమాట. ఆ జుట్టు పెద్దది ఉండడంతో, కొంచెం చామంచాయ కళ్ళు పెద్దవి, ఇన్ని క్వాలిటీస్ తోటి నా ర్యాగింగ్ లో నా హాట్ టాపిక్ ఏంటంటే అదిగో భానుప్రియ వచ్చింది అని అన్నట్లుగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఇంటర్మీడియట్ లో కూడా మా అమ్మ నాకు రిబ్బన్ వేసి పైకి చక్కగా జడ ఫోల్డ్ చేసి కట్టి పంపించేది, బాగా చప్పగా నూనె రాసి. అప్పట్లో మనందరం ఎంత బాగా మాట వినేవాళ్ళం కదా. ఇప్పుడు మగపిల్లలకైనా అట్లీస్ట్ నూనె పెట్టాలి తల మీద అంటే అది మహాపాపం, పెద్ద నేరం, ఘోరాతి ఘోరం ఏమంటారు. సో నెక్స్ట్ ఎవరైనా గనక ఈ టాపిక్ తో ఎవరైనా రిలేట్ అయ్యి, అప్పట్లో జుట్టు అంటే అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఉండేది, జుట్టు అంత ఇంపార్టెన్స్, అంత కేర్ పేరెంట్స్ ఎంత బాగా తీసుకునేవాళ్ళు, దీనికి ఎవరైనా కనెక్ట్ అయితే కనుక స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి మీ చిన్నప్పటి విషయాలు కూడా. చిన్న ప్రకటన చూసుకుంటే, మదీరా అండ్ మసాలా, దిస్ మెమోరియల్ డే మండే వస్తుంది కదా, మెమోరియల్ డే. మదీరా అండ్ మసాలా ఇర్వింగ్ ఇస్ హానరింగ్ ద రియల్ హీరోస్ అమాంగ్ అస్. Join us on May 25th for a special celebration dedicated to our heroes with exclusive offers just for the veterans. Enjoy a special 15% discount, or when you dine with 4 or more guests, receive a free appetizer and dessert on the house. Or during lunch buffet hours, veterans can enjoy a special 1+1 complimentary buffet offer. ఆహా, సూపర్ ఆఫర్ కదండి ఇది. సో లంచ్ సర్వ్ ఫ్రమ్ 11:30 AM టు 3 PM అండ్ డిన్నర్ ఫ్రమ్ 6 PM టు 11 PM. మదీరా అండ్ మసాలా లొకేటెడ్ అట్ 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్ ఇన్ ఇర్వింగ్. ప్లీజ్ క్యారీ ఏ వ్యాలిడ్ మిలిటరీ ఐడి ఆర్ అ ప్రూఫ్ ఆఫ్ సర్వీస్ టు అవైల్ దీస్ ఆఫర్స్. ఐ థింక్ దట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. ఇర్వింగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. మదీరా అండ్ మసాలాకి వెళ్ళిపోయి ఈ 1+ కాంప్లిమెంటరీ ఆఫర్ ని ఖచ్చితంగా వాడుకుంటారు, యూటిలైజ్ చేసుకుంటారు అనుకుంటూ, డూ క్యారీ యువర్ మిలిటరీ ఐడి ఆర్ సమ్ ప్రూఫ్ ఆఫ్ సర్వీస్ ఐడెంటిటీ టు జస్ట్ వ్యాలిడేట్ ఇట్.
బాగుంది మన నెక్స్ట్ పాటకు వెళ్ళిపోదాము, ఏ పాట ప్లే చేద్దాము అని కింద నేను అలా అలా అలా తిప్పుతుంటే ఈ అద్భుతమైన పాట కనిపించింది. ఈ పాట కూడా ఇందాక ఏ శ్వాసలో చేరితే టైప్ లో మ్యూజిక్ కాంపిటీషన్ సింగింగ్ కాంపిటీషన్ ఉందంటే ప్రతి ఒక్కరు పాడేసేవాళ్ళు ఈ పాట. మీ స్కూల్లో ఆర్ కాలేజ్ లో కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మెమరీస్ డూ షేర్ విత్ అస్, యూనో షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది, షేరింగ్ ఈజ్ ఫన్. సో డూ కాల్ ద స్టూడియో అండ్ లెట్ అస్ నో. 9726361966 ఈజ్ ద నెంబర్.

ఏవిన సాంగ్ అండి అసలు అది. అంటే ఈ సినిమా చూసినప్పుడు తెలియదు కానీ ఇప్పుడు వెన్ ఐఎమ్ రీ వాచింగ్ ద సాంగ్ ఆర్ వాట్ ఎవర్, ఈ సాంగ్ ఎప్పుడు అంటే జోక్ గానే వినేవాళ్ళం అనమాట. ఎందుకంటే ఎవరైనా ఈ స్టేజ్ ఎక్కి పాట పాడుతున్నారు కాలేజ్ కాంపిటీషన్స్ లో అంటే మా మొదలెట్టిందిరా బాబు అనుకునేవాళ్ళం అనమాట. కానీ ఈ పాట ఎవరైతే పాడేవాళ్ళో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. So the topic is not about that. Topic is about this movie. When I'm rewatching this movie now, you know, ikkada kuchuni paata play avutunte meerandaru vintunte nen chustunte ikkada koni koni saarlu kala అది ఎట్లాంటి కళ అంటే ఆ టాలెంట్ ఒక ఎక్స్ప్రెషన్ ని బయట తీసుకురావడము ఈజ్ నాట్ ఎ ఈజీ థింగ్ కోపం వస్తే కోపం చూపిస్తాం, నవ్వు వస్తే నవ్వు చూపిస్తాం, బాధ వస్తే బాధ చూపిస్తాం, కానీ ఈర్ష్య చూపించడం అనేది అది ఒకళ్ళకి కాదు పది మందికి కాదు, చూసిన ఆడియన్స్ అందరికీ మమ్ముట్టి గారి మొహంలో ఉన్న ఆ ఈర్ష్య ఆ భావం తెలియజేయడం అనేది అందరికీ చాలా పెద్ద విషయం. ఒక పక్కన రాధిక అంత సంతోషపడిపోతుంటే అబ్బా ఈ పిల్లాడు మనసు నిండిపోయింది. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తను కూడా మంచి మ్యూజిక్ టీచర్, క్లాసికల్ మ్యూజిక్ టీచర్ అనమాట. తను ఎప్పుడైనా ఒక పాట పాడి నేను అలా ఎక్కువ ఫీల్ అయితే నాకు కూడా అలా అనిపిస్తుంది అబ్బా మనసు నిండిపోయింది పాట విని అని రాధిక గారు ఆ ఎక్స్ప్రెషన్, విచ్ ఇస్ ఫైన్. అంటే చాలా సంతోషంగా చేయడం ఈజ్ గుడ్, ఆవిడ చేయడం అసలు పేరు పెట్టలేము. మమ్ముట్టి గారి ఆ ఈర్ష చూపించడం అనేది అసలు దీనికి నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ అనిపించింది నాకు ఈ మూవీ. అప్పట్లో ఇది హిట్ అవ్వలేదు ఈ సినిమా, ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ ఎవరం కూడా లాస్ట్ లో ఈ మూవీలో జరిగే సంఘటన మనం చూసి తట్టుకోలేమన్నమాట. అందుకని వి డిడ్ంట్ కనెక్ట్ టు దిస్ మూవీ, దట్ వాజ్ నాట్ ఎ హిట్ దట్ టైం. బట్ తర్వాత చాలా హిట్ అయింది ఆ మూవీ, ఎందుకంటే అందరూ స్టార్ట్ రిలేటింగ్ టు ఇట్. ఎస్, ఇది జరుగుతున్నదే, ఇది ఇలానే ఉంది, దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సమాజంలో ఉండేదాన్ని యాక్సెప్ట్ చేయడం స్లోగా మారుతూ వచ్చింది. అప్పుడు దిస్ మూవీ ఆల్సో వాస్ అంటే అప్రిషియేటెడ్ అ లాట్, ఇఫ్ నాట్ డ్యూరింగ్ ద రిలీజ్ టైమ్ బట్ లేటర్ ఇట్ వాజ్ అప్రిషియేటెడ్ అ లాట్. కానీ మీరందరూ ఈ పాట వింటూ ఉండగా హారిక గారు కాల్ చేశారు నాకు. కాల్ చేసి చెప్తున్నారనమాట, శ్రీకాంత్ మీరు ఇంత హెయిర్ టాపిక్ తీసుకొచ్చారంటే నాకు వెంటనే చాలా ఏళ్ల తర్వాత గుర్తు చేశారండి నాకు ఈ టాపిక్, చిన్నప్పుడు మా అమ్మ కూడా అలానే చేసేది అని. ఆవిడ చెప్తూ చెప్తూ బోర్డు టాపిక్స్ గుర్తొచ్చారనమాట మీ ఇద్దరు మాట్లాడుకుని ఉంటే. వాళ్ళ అమ్మగారు కూడా చిన్నప్పుడు జుట్టు కట్ చేయించేవారు కదా, అందరి చేతులు పడేవి కాదు, పడవమ్మా తప్పమ్మా అలా అని. నాకు బాగా గుర్తండి మన రోజుల్లో అంటే గ్రోయింగ్ అప్ 80s కిడ్స్ కి ఇంతమంది బయటకు వెళ్ళి జుట్టు కట్ చేయించుకోవడం ఉండేది కాదు. నాకు తెలిసినంత వరకు నేను టీనేజ్ వచ్చి కొంచెం పెద్ద అయ్యే వరకు కూడా బ్యూటీ పార్లర్స్ ఇంకా అంత ఫేమస్ అవ్వని రోజుల్లో మన ఇంట్లో మా నాన్నగారు మా మమ్మీయో కట్ చేసేవాళ్ళు చిన్నప్పుడు. కొంచెం పెద్ద అయ్యాక మా మమ్మీ రిబ్బన్ కట్టడానికి కొసలు రావని ఎప్పుడైనా చాలా చిన్న ముక్క కట్ చేసేది అనమాట, ఎంతో ఇంత చిన్న పీచ్ కొబ్బరి పీచ్ లాగా ఇంత రవ్వంత కట్ చేసేది కింద. దానికే చాలా ఫీల్ అయిపోయేవాళ్ళం మనం అందరం. అండ్ హారిక గారు వాజ్ రిమెంబరింగ్, ఇప్పుడు రోజుల్లో ఎవరికి పిల్లలకి అసలు తెలియదండి, ఎప్పుడైనా మా నాన్నగారు వచ్చి బయటకు వచ్చి నూనె పెట్టుకుంటుంటే ఒంటికి పిల్లలు వెళ్ళి అడుగుతారు నాకు కూడా పెట్టమని. ఎట్లా సచ్ ఎ వండర్ఫుల్ కనెక్ట్. కానీ అప్పట్లో మా అమ్మ చెప్పిన మాట విని ఉంటే జుట్టు కట్ చేయించుకోకుండా ఉండుంటే ఇప్పటికి ఎంత బాగుండేదండి జుట్టు అని అందరిది అదే ఫీలింగ్ కదా. జరుగుతున్నంతసేపు ఐ థింక్ ఇట్స్ మొన్న ఏదో ఫిలాసఫీలోకి వెళ్ళిపోతున్నాను. జరుగుతున్నంతసేపు మనకు తెలీదు, వి నెవర్ ఎంజాయ్ ద మూమెంట్, వి ఆల్వేస్ రిగ్రెట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ అండ్ వి ఆల్వేస్ వాంటెడ్ టు డూ ఆర్ ఎక్స్పెక్ట్ సో మచ్ ఇన్ ద ఫ్యూచర్. ఎందుకు ఉన్న మూమెంట్ ని ఎంజాయ్ చేయలేము అందరం కూడా, అయ్యో అప్పట్లో వినుంటే బాగుండేది, ఇప్పుడు జరుగుతున్నది ఏమైనా హ్యాపీ ఫీల్ అయ్యి ఇప్పుడు ఉన్నదాన్ని ఉంచుకుంటావా, ఆహా కాదు. వి ఆల్వేస్ గో ఫర్ సంథింగ్ సంథింగ్, వి ఆల్వేస్ వాంటెడ్, వీఆర్ ఆల్వేస్ థర్స్టీ ఫర్ సంథింగ్. ఎందుకు మనం లివ్ ఇన్ ద మూమెంట్ ఎవరం చేయలేకపోతున్నాము? ఆ చేసే కొంతమందికి చేతులెత్తి జోహార్లు అనిపిస్తుంది నాకు. బట్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే టాపిక్స్ చాలా దూరం వెళ్ళిపోతూ ఉంటాయి. మన శృతి గారి టైం, శృతిలేల టైంలో కాబట్టి నేను ఆవిడ ఈ పాటలు వేసేవారు కాదేమో, నేను ఆవిడ కోసం ఇట్లాంటి పాటలు వేయడం జరుగుతుంది. ఎవరైనా కనుక మీ రిక్వెస్ట్ సాంగ్స్ ఉంటే డూ కాల్ ద స్టూడియో అండ్ డూ లెట్ మీ నో. అండ్ ఈ నెక్స్ట్ వచ్చేసే పాట మీకోసం. ఈ పాట అవుతూనే మీరు బ్రేక్ లోకి వెళ్తారండి, బ్రేక్ నుంచి వచ్చాక బోల్డ్ కబుల్ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3, మీ ఆర్జే శ్రీకాంతి సబ్స్టిట్యూట్ ఫర్ శృతి గారు టుడే. అండ్ దిస్ వండర్ఫుల్ సాంగ్ ఈస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఈ సినిమా పేరెంట్ తెలిస్తే స్టూడియోకి ఫోన్ చెప్తారా ఎవరైనా చూద్దాం.
972-636-1966. ఈ పాట ఏ సినిమాలోది తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పండి.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో టెక్సాస్. Call 469-269-6476. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails, piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
2: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
3: స్వాగతం స్వాగతం సుస్వాగతం పునఃస్వాగతం మీ అందరికీ. ఇప్పుడే గనక ఎవరైనా ట్యూరిన్ అయింటే మీరందరూ వింటున్నారు రేడియో శృతి 107.9 FM HD3. ఈ టైం శృతి గారిది, బట్ శృతి టైల కార్యక్రమంలో రాలేకపోతే నేను మీ ఆర్జే శ్రీకాంత్ని సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతోంది. ఈ రోజు మేము ర్యాండమ్ అన్ని టాపిక్స్ మాట్లాడుకుంటున్నామండి. అండ్ నా ఫేవరెట్ టాపిక్ నా చైల్డ్హుడ్, నా మెమరీస్, నాస్టాల్జియా, కాబట్టి నేను ఆటోమేటిక్ గా ఆ టాపిక్ లోకి వెళ్ళిపోతూ ఉంటాను. మళ్లీ వెనక్కి లాక్కుని ఏ అస్తమా అదే టాపిక్ ఏంటి అనుకుంటాను, కానీ సమ్హౌ ఐ గెట్ కనెక్టెడ్ ఆర్ ఐ యూజువలీ గో బ్యాక్ టు మై ఓన్ టాపిక్. లైఫ్ సైకిల్ లాగా అనమాట, అలా తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాను నేను. సో చిన్నప్పుడు నాకు మళ్లీ గుర్తొచ్చిన విషయాలు ఏంటంటే, ఈ హెయిర్ కేర్, ఈ బ్యూటీ రొటీన్ తో పాటు బాగా చిన్నపిల్లలం అప్పుడు నీ గుంటూరులో ఉన్నప్పుడు అనమాట, నేను ఐ థింక్ 3rd క్లాస్ దాకా పట్టాభిపురం గుంటూరులో ఉన్నట్టు ఉన్నాము మేము. అక్కడ డాన్స్ నేర్చుకునేదాన్ని అండ్ అన్ని చేసేదాన్ని. అండ్ బాగా చిన్నపిల్లలం, అరౌండ్ 3, 4, 5, 6 ఆ ఏజ్ లో ఉన్నాను అనమాట నేను గుంటూరులో. మాకు అప్పట్లో మీ అందరికి గుర్తుందే ఉంటుందండి, ఇప్పట్లాగా ట్యాప్లు అలా ఓపెన్ చేయగానే బఫ్ అని వాటర్ వచ్చేయడాలు ఇలా ఉండేవి కాదు. వారానికి ఒకసారి వాటర్ వచ్చేది మనకి మట్టి, దాన్ని ఏమంటారు మీకు ఎవరికైనా పేరు తెలిసి చెప్పండి, పెద్ద పెద్దవి ట్యాంకుల లాగా ఉండేవి, మట్టి ట్యాంకుల లాగా ఉండేవి అనమాట. ఆ షేప్ కూడా ఒక డ్రమ్ ఓవల్ షేప్ లో ఉండేవి, దిమ్మల్లా ఉండేవి కాదు. సో ఆ దాంట్లో నీళ్లు పట్టుకునే వాళ్ళం, ఒక పెద్ద పైప్ ఉండేది. ఫస్ట్ హౌస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో అది అదేంటంటే ఒక పెద్ద రూల్ అనమాట, హౌస్ ఓనర్లు ఫస్ట్ పట్టుకోవాలి, తర్వాత మిగిలిన వాళ్ళందరూ పట్టుకోవాలి, ఇంట్లో అద్దుకునే వాళ్ళందరూ తర్వాత పట్టుకోవాలి. సో ఫస్ట్ హౌస్ ఓనర్స్ పట్టేసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో అన్ని చెంబు, గన్నె, గిన్నె, గెరిటె, స్పూను అన్ని పట్టేసుకునేవాళ్ళు వాళ్ళు. ఆ తర్వాత 1 గంట 2 గంటలు వదిలేవాళ్ళు వాటర్, తర్వాత ఇంట్లో అద్దుకునే వాళ్ళు పట్టుకునే వాళ్ళము. అమ్మ మనందరం కూడా పట్టేసుకున్న తర్వాత ఆ రోజు మా కార్యక్రమం ఏంటిదంటే శనివారం పొద్దున్నే మా అమ్మ మా అన్నయ్యకి నాకు బాగా నువ్వుల నూనె పట్టించి ఒంటికి శుభ్రంగా నలుగు పెట్టి మమ్మల్ని దిష్టి పెడతలాగా ఎండలో నుంచోబెట్టేదన్నమాట. చుట్టూతా ఇంత ఇప్పట్లా ఇప్పుడున్నట్టు ఫెన్సులు అవి ఉండేవి కాదు అప్పటి ఇళ్లలో. జస్ట్ ఇంటికి ఇంటికి మధ్యలో ఒక చిన్న ఇటుకల వరుసలా పెట్టుకుని ఉండేవాళ్ళు అనమాట అప్పట్లో. సో పక్కనే ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని చూసి నవ్వుతుండేవాళ్ళు. ఆదివారం శనివారం ఆదివారం అయినట్టుంది, శ్రీకాంతి సందీప్ ఇద్దరు నుంచున్నారు ఎండలో రాసుకుని అని అందరు నవ్వుకుంటుండేవాళ్ళు. బాగా చిన్నపిల్లం కదా, మొహమాటంగా ఏమి ఉండేది కాదనమాట. మంచిగా నువ్వుల నూనె రాసి ఎండలో నుంచోబెట్టేది. అదంతా వైటమిన్ డి కోసమని, ఆ బాడీ క్లెన్సింగ్ కోసమని. మనకెవరికి ఏం తెలియదు అప్పట్లో, కానీ ఎంత బాగా చేసేవాళ్ళు మన పేరెంట్స్ గుర్తు పెట్టుకుని. మా మమ్మీ అయితే నాకు తెలిసి చాలా రోజుల కంటే మే మొహమాట పడే వరకు చేస్తూనే ఉండేది అనమాట అది. అండ్ ఈ నీళ్లు వచ్చినప్పుడు స్పెషల్ కార్యక్రమం అది, ఎందుకంటే మళ్ళా పట్టేసి నీళ్లు వాడేయకూడదు కదా. అందుకని ట్యాప్ వస్తుండగా గబగబా పొద్దునే లేపి పెట్టేసేది. అండ్ మా డాడీ ఆ పైప్ పట్టుకునే మా ఇద్దరికి స్నానం చేసి పిచ్చేసేవారు, అయిపోయేది. అండ్ సండే కార్యక్రమం నా జుట్టు కార్యక్రమం అనమాట. మందారాకులు తీసి పెరిగేసి బాగా రుబ్బురోళ్ళు వేసి రుబ్బి రుబ్బి రుబ్బి రుబ్బి నా జుట్టుకు పెట్టేది. అండ్ ఒక్కొక్కసారి ఎగ్ పెట్టేది, ఆ ఎగ్ భరించలేక వాసన వదిలించలేక నా తెలిసి మా ఇంట్లో అద్దుకుండే వాళ్ళు, వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చిన కలసా అని చెప్పించేవాళ్ళు. బాగా చిన్నపిల్ల నేను, 5 ఏళ్ళు 4 ఏళ్ళు పిల్లలు ఉంటాను, నాకు ఎంత గుర్తో. బాగా థిక్ హెయిర్ ఉండేది అనమాట, వాసన భరించలేక స్నానం చేపిస్తూ ఉండేవాళ్ళు. ఎన్ని మంచి మెమరీస్ ఉన్నాయో. ఇలాంటి మెమరీస్ మీకు ఎవరికైనా ఉంటే కాల్ చేసి షేర్ చేసుకోండి. ఎస్పెషల్లీ నలుగు పెట్టడం, సున్నిపిండి రాయడం, నలుగు పెట్టడం లాంటివి అన్నమాట. అండ్ ఈ నెక్స్ట్ సాంగ్ కూడా వినేద్దాము. వినేసి వచ్చిన తర్వాత ఇంకా బోల్డ్ కబుర్లు చెప్పుకుందాం. ఇంకొక 1 అవర్, ఒక 1 o'clock వరకు మీరు నా ఈ ఘోష భరించవలసి వస్తుంది. హోప్ఫుల్లీ యు ఆర్ ఆల్ ఎంజాయింగ్ దిస్ కాన్వర్సేషన్స్. అండ్ ఈ నెక్స్ట్ పాట ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్. So I listen and enjoy.

ఏమైనా సాంగ్ అండి. అండ్ ప్రస్తుతం సినారియోకి ఆహాహాహా 100కి 100 పాళ్ళు పర్ఫెక్ట్ అనమాట. అంటే సాపాటు లేకపోవడం లేదు కానీ ఆ జాబ్ లేకుండా పడే తిప్పలు, ప్రతిరోజు మనం చూస్తున్న లే ఆఫ్స్ కానీ, అండ్ ఇప్పుడు ఉద్యోగానికి ప్రయత్నం చేసుకుంటున్న వాళ్ళ వాళ్ళ ఇక్కట్లు కానీ, అదంతా చెప్పని అంటే జస్ట్ చెప్తే అయిపోయేది కాదనమాట. ఒక చిన్న మాటలో చెప్పలేను నేను, అదే ఒక పెద్ద టాపిక్. యా నేను అదే వేటలో ఉన్నాను ప్రస్తుతానికి. అండ్ రిఫరల్ ఉంటే కానీ రెజ్యూమ్స్ చూడని ఈ రోజు అనమాట. ఎవరైనా తెలిసి కంపెనీలో ఉంటే తప్పితే రిఫరల్స్, బట్ అనుకోవడానికి కూడా ఏం లేదులేండి. నేను టాలెంట్ అక్విజిషన్ సైడే ఉండేదాన్ని. సో అప్పుడు కూడా ఆల్మోస్ట్ ఒక పొజిషన్ ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే ఐదర్ మేనేజర్ రిఫరెన్స్ ఎవరైనా ఉంటారు, లేకపోతే ఫస్ట్ ఒక ఫ్యూ పీపుల్ ని ఇంటర్వ్యూ చేసిన వెంటనే స్పాట్ ఫిల్ అయిపోతూ ఉంటుంది కదా మిగతా వాళ్ళందరినీ. సో ఐ అండర్స్టాండ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద రిక్విజిషన్స్ అండ్ రిక్రూటింగ్ పార్ట్, బట్ స్టిల్ ఈ రోజుల్లో కూడా సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, నీ ఉద్యోగం ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరంలో అని పాడుకోవాలన్నమాట. మీరందరూ ఆ అద్భుతమైన పాట వింటుంటే సాయి లక్ష్మి గారు, నేను డాలస్ వాసులని చెప్పను, రాజమండ్రి వాస్తవ్యులు. సో గోదావరి జిల్లాల వాళ్ళు గోదావరి జిల్లా వాళ్ళకి కనెక్ట్ అయినట్టు, పిచ్చోళ్ళు పిచ్చోళ్ళకి కనెక్ట్ అయినట్టు గోదావరి జిల్లా వాళ్ళు గోదావరికి కనెక్ట్ అవుతారని చెప్పాలి. సో గోదావరి జిల్లా వాళ్ళందరికీ అదొక రకమైన కొన్ని కొన్ని ఉంటాయన్నమాట, అవి కనెక్ట్ అవ్వడం చాలా ఈజీ వాళ్ళకి. శ్రీలక్ష్మి గారికి, సాయిలక్ష్మి గారికి కూడా ఆ నలుగు పెట్టడం అవన్నీ గుర్తొచ్చేసాయి, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఆన్లైన్ తీసుకుంటానంటే ఆవిడ మొహమాట పడ్డారు. వద్దు శ్రీకాంత్ గారు, నేను ఆఫ్ అయ్యే గబగబా 1 మినిట్ లో మాట్లాడతాను, పెట్టగానే వినిపించి ఐ థాట్ ఐ హ్యావ్ టు షేర్ మై థింగ్ ఆల్సో. కుంకుడుకాయ పులుసు గురించి మర్చిపోయారు మీరు. కుంకుడుకాయ పులుసు కలిపి తల మీద పెట్టి పోస్తే అది పొరప, అది ఖచ్చితంగా కంట్లో పడేది. ఎందుకు కంట్లో పడేదో కుంకుడుకాయ పులుసుకి మనకే తెలుసు, ఎందుకు పడేది ఎవరికి తెలీదు. కన్నంత ఎర్రగా అయిపోయి వాచిపోయే గంట సేపు ఉండేది, పైగా ఏడుస్తుంటే పుండు మీద కారంజల్లట్టు. ఎంత మంచిది తెలుసా కుంకుడుకాయ పులుసు కంటికి, కంట్లో ఇన్ఫెక్షన్స్ అన్ని పోతాయి అను. లేకపోతే టీవీ ఎక్కువసేపు చూడడం మొదలుపెట్టావు ఈ మధ్యన, అందుకే అంతసేపు మండుతున్నారు. కాదండి, మన రోజుల్లో పేరెంట్స్ ప్రతి సిచ్యువేషన్ ని భలేగా మార్చేసుకునేవాళ్ళు కదా, వాళ్ళ వైపు ప్రతిది వాళ్ళ వైపే ఉండేదన్నమాట. కోర్టు కేసు ఎప్పుడు వాళ్ళ వైపే ఉంటుంది, మనం ఎప్పుడు ఓడిపోయే సైడే. దట్ ఈస్ సో ఫనీ. బట్ దిస్ నెక్స్ట్ సాంగ్ ఈస్ ఫర్ ఆల్ దోస్ లిజనర్స్. ఇలానే ఇంకేమైనా గుర్తుంటే కనుక మీ చిన్నప్పటి విషయాలు, బాగా చిన్నప్పటి విషయాలు, ఈ రోజుల్లో కుంగుడుకాయ పులుసులు, నలుగులు, నూనె రాసి ఎడలో నుంచో పెట్టడాలు లాంటివి లేవు గానీ, ఏవైనా అప్పట్లో ఉండుంటే మీకు ఎవరికైనా స్టూడియోకి కాల్ చేసి సాయిలక్ష్మి గారి లాగే షేర్ చేసుకోండి. ఆన్లైన్ తీసుకోనిలేండి, మిమ్మల్ని కంగారు పడకండి. ఆఫ్ అయ్యే మేము ముచ్చట్లన్నీ వినేస్తాను, అండ్ ఇంకొన్ని మాటలు కూడా మనం మాట్లాడేసుకుందాం. సరే, ఇంకో పాట వేసే ముందు నేను ప్రకటన చదివి చాలా సేపు అవుతుంది. సో మైత్రి రెస్టారెంట్ గురించి చెప్పుకుందాం. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్యూజింగ్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్ తో, స్పేషియస్ ప్యాటియో సీటింగ్ తో, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వటానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్ ఇది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ బఫే ఉంది, అండ్ ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ గురించి గ్యారంటీ అనమాట. ఇండియన్ టేస్ట్ గ్యారంటీ ఫస్ట్ ఫర్ షూర్. సో ఇంతే కాకుండా మీ ఫంక్షన్స్, పార్టీస్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? గో విజిట్ మైత్రీస్ ఇండియన్ క్యూజీన్ అండ్ దే ఆర్ నౌ సర్వింగ్ యూ ఇన్ ఎర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. ఓ ఫ్రిస్కోలో ఉందా, నాకు తెలియదే విషయం. వావ్, మైత్రి ఈజ్ సర్వింగ్ ఇన్ ఎర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. సో గబగబా నెక్స్ట్ పాట వేసేస్తాను. ఈ పాట విన్నాక ఇంకా బోల్డ్ కబుర్లు మాడుకుందాము. హోప్ఫుల్లీ మీరందరూ ఎంజాయ్ చేస్తున్నారని ఆశిస్తున్నాను.

0: అలా ఒక వండర్ఫుల్ సాంగ్ వినేశారు కదండి, అంతులేని కదా సినిమా నుంచి ఆ పాట. ఇది చిన్నప్పుడు రేడియోలో చాలా ఎక్కువ ప్లే అవుతూ ఉండేది. అండ్ అప్పట్లో ఒక మిమిక్రీ సౌండ్స్ తోటి వాటితోటి వెరైటీగా ఉన్న పాట అనమాట. అది బాగా నచ్చేది, అందరికి నచ్చిన మెచ్చిన పాట అది. కానీ ఈ పాట ఇప్పుడు నేను చాలా రోజుల తర్వాత వీడియో చూస్తున్నాను. అంటే యూజువల్ గా మనం ఈ పాట రేడియోలో తప్పితే స్పెషల్ గా ఈ మధ్యన యూట్యూబ్ లో మనం ప్లే చేసుకుని వినడం జరగదు కదా, బట్ ఈ వీడియో చూస్తున్నప్పుడు అదే అనిపిస్తుంది. అప్పట్లో పెళ్లిళ్ళు అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒక్కళ్లే చాలా చక్కగా రెడీ అయ్యేవాళ్ళండి, ఘనంగా పెళ్లి కాబట్టి ఆ పెళ్లి రోజు కాబట్టి చక్కగా ఒక మంచి మెమరబుల్ డే కాబట్టి వాళ్ళిద్దరే గ్రాండ్ గా రెడీ అయ్యేవాళ్ళు. అప్పటికి ఇప్పటికీ చూసుకుంటే అండ్ వచ్చిన గెస్ట్ అందరూ కూడా ఎంత సింపుల్ గా వచ్చారో మనందరికి కూడా గుర్తుంటుంది కదా. మనం చిన్నప్పుడు ఎవరి పెళ్లికైనా మన ఇంట్లో వాళ్ళు వెళ్ళినా మనల్ని తీసుకెళ్లినా మా అయితే ఒక పట్లంగా జాకెట్ వేసేవారు, చిన్నగా ఒక ఓణి కట్టుకునే వాళ్ళం కొంచెం టీనేజ్ వచ్చిన తర్వాత, మమ్మీ వాళ్ళు కూడా మామూలు చీరలు కట్టుకెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు పెళ్లి కూతురు ఎవరో తెలియకుండా రెడీ అవుతున్నారు. అసలు పెళ్లి ఎవరిదో, పెళ్లి కూతురు ఎవరో, పెళ్లి కూతురు కంటే గ్రాండ్ గా ఎలా రెడీ అవుదాము అని అంత అలా ఎందుకు అయిపోయిందో, అసలు ఎప్పుడు అలా మారిపోయిందో తెలియట్లేదు. అండ్ బాగా గుర్తు గోడ్రేజ్ బ్యూరో ఓపెన్ చేస్తే ఎన్ని చీరలు, ఎంత లిమిటెడ్ గా చీరలు ఉండేవో, ఎంత మంచి టైము ఆ టైము, ఉన్న చీరలే కట్టుకోవడం, ఎక్కువ కొనుక్కోకపోవడం, ఉన్నవ ఏమైనా రీసైకిల్ అంటే గుర్తొచ్చిందండి. అసలు ఈ పాయింట్ మాట్లాడుకుండా ఉండలేదు నేను. మన ఇంటికి స్టీల్ సామాన్లవాడు వచ్చేవాడు, వీధి వీధి స్టీల్ సామాన్లవాడు తిరుగుతూ ఆగి ఆ స్టీల్ సామాన్లు అమ్ముకునే దాన్ని కింద పెడితే అమ్మ వెయిట్ చేసేది అనమాట. అందరి పాత బట్టలు తీసుకుని మా మమ్మీ వెయిట్ చేసేది. ఆ పాత బట్టలన్నీ ఆ స్టీల్ సామాన్లు వాడికి ఇస్తే దానికి కాంపెన్సేషన్ గా డబ్బులు ఇవ్వకుండా వాడు స్టీల్ సామాన్లు ఇచ్చేవాడు. ఎవరికైనా గుర్తుందా ఈ సిచ్యువేషన్? మా ఇంట్లో స్టీల్ సామాన్లు స్టీల్ గిన్నె కనపడంగానే పెద్ద గొడవ అయిపోయేదనమాట. అయ్యే బాబోయ్ నా డ్రెస్ కనిపించట్లేదని నేనో మా అన్నయ్యో, నా బనియన్ కనిపించట్లేదు, నా షర్ట్ కనిపించదు, నా ఫేవరెట్ షర్ట్ అని మా డాడీయో, మా అందరివి ఇచ్చేసేది, మా అమ్మే ఇచ్చుకునేది కాదు, మా అందరివి మటుకు తీసి చక్కగా ఇచ్చేసేది. ఇలాంటి సిచ్యువేషన్ మీ ఇంట్లో ఉందా? స్టీల్ సామాన్లు వాడు వచ్చినప్పుడు మీరు వాడుకుంటున్న కొంచెం ఇది వెలిసిపోయింది అన్న డ్రెస్సులు, మన ఫేవరెట్ డ్రెస్ అయినా కూడా వెళ్ళిపోయింది స్టీల్ సామాన్లు వాడికి. సో ఇలాంటిది ఏమైనా ఉంటే, గుర్తుంటే స్టూడియో కాల్ చేసి చెప్పండి. ఇప్పటిదాకా నేను కొన్ని పాత పాటలు వేయడం జరిగిందండి. సో కొంచెం జానర్ మారుస్తూ ఇప్పుడు ఆల్రెడీ 12:30 అయిపోతుంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు ద నెక్స్ట్ హాఫ్ అన్ అవర్, ద లాస్ట్ అవర్ ఆఫ్ ద లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద షో. సో ఐ విల్ బి చేంజింగ్ మై ట్రాక్, కొత్త పాటలు వేస్తున్నాను నేను. ఒకవేళ ఎవరికైనా రిక్వెస్ట్ ఉంటే కనుక స్టూడియో కాల్ చేసి చెప్పండి, వింటూ ఉండండి. అండ్ స్టీల్ సామాన్ టాపిక్ మర్చిపోకండి, ఫోన్ చేసి చెప్పండి.
1: ఇంతందం దారి మళ్ళిందా, భూమిపైకి చేరుకున్నదా,

0: అర్ధరాత్రి అమ్మాయితో అబ్బాయి కలికాలం.
1: ఓ ఏ కాలం
0: మరే
1: ఇంకా నయం, దూరంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది. ముట్టుకుంటే
0: ప్రపంచం ఆగిపోదు.
2: ఆగవయ్యా, ముట్టుకున్నాను. మీ ప్రపంచం ఏమైనా ఆగిపోయిందా?
1: అక్కడ అడగండి
2: రామ్ గారు. రామ్ గారు, మీ ప్రపంచం ఆగిపోయిందా? లేదంట, మీరు వెళ్ళొచ్చు.
0: ఆగిపోలేదంట పద
2: పదండి రామ్ గారు.

0: Yes, that wonderful song is from Sitaramam, one of the most watched movie and super movie or favorite movie for so many of all of us. ఈ నెక్స్ట్ పార్ట్ వేసే ముందు ఒక చిన్న ప్రకటన అండి. SNR ఇన్సూరెన్స్ ప్లానింగ్ సమ్మర్ ట్రావెల్ ఆర్ విజిటింగ్ ద యుఎస్ఏ, make sure you are covered with SNR insurance for medical emergencies and trip cancellations and more, so you can travel with peace of mind. Life can change in an instant, but your health coverage doesn't have to. So lost your job or insurance, SNR insurance is here to help you and find affordable coverage for you and your family quickly and stress free. From health to travel, dental, vision and life insurance, we have got you covered. So kachithanga SNR insurance ni ok sari meer visit chesi page ni information telusukondi, and this is very very useful for everyone. And ఏమి పాటలు వేద్దాము అంటే, ఇంత మంచి సక్కంగున్నవి పాట వేసేసుకుందాము. అండ్ వచ్చిన తర్వాత నేను కొంచెం టాపిక్ మాట్లాడతాను, మనం బ్రేక్ లోకి వెళ్ళిపోతున్నాం. బ్రేక్ నుంచి వచ్చాక ఈ పాట వేస్తాం.
1: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
2: సారీ, ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
1: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
3: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
1: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
2: Sure. How many people are we expecting?
1: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
2: Idi office party a leka jatra?
1: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
6: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్ astroramji.com.
5: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో సపోర్ట్ చేస్తారు.
7: What a day, I'm completely exhausted. Dinner plans enti?
8: Nenu em undaledu ee roju dinner ki. Dinner plans enti?
9: Every time okate question, dinner plans enti? Answer matram chala simple, Madeira and masala. Simple chats to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.

దట్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ అండి. ఎందుకంటే ఆ సాంగ్ ఎప్పుడు ప్లే చేసినా కూడా ఇట్ ఇమ్మీడియట్లీ షిఫ్ట్ మై మూడ్ అండ్ ఎనర్జీ. ఆ పాట ఎప్పుడు పెట్టినా నా కార్ లో గానీ మా ఇంట్లో గానీ మంచి హై వాల్యూమ్ తో వింటే దట్స్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్. మీరు కరెక్ట్ కాల్ చేసి మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో చెప్పకపోతే ఇలా నా ఫేవరెట్ సాంగ్ నేను వేసేసుకోవాల్సి వస్తుంది. బట్ దీనికి ముందు నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయండి. స్టీల్ సామాన్ టాపిక్ కి చాలా మంది కనెక్ట్ అయ్యారు అనమాట. ఎస్, అప్పట్లో మనం స్టీల్ సామాన్లు కొనేవాడు అమ్మేవాడు వస్తే మన పాత బట్టలు ఇచ్చేసి స్టీల్ సామాన్లు కొనుక్కునే వాళ్ళము. అండ్ మమ్మీ ఏమో మనం వాడుకుంటున్నా మనకి ఫేవరెట్ ఇచ్చేసి తీసేసుకునేది అనమాట. పైగా ఏదో సినిమాలో శ్రీలక్ష్మి చెప్పినట్టు ఈ గిన్నె కొంటే ఈ స్పూన్ ఫ్రీ అన్నాడు, అందుకని తీసుకున్నాను అని చెప్తూ ఉండేవాళ్ళు. అండ్ నేను మా మమ్మీ పక్కన కూర్చుని ఇలా జాగ్రత్తగా వింటూ ఉండేది అనమాట, ఎలా బేరం చేస్తుంది ఎలాగా ఏంటి అని. అండ్ ఇంతలో మనకి వేరే ఫ్రెండ్ ఒక ఆయన, ఆత్మీయులు ఒక ఆయన మెసేజ్ పెడుతున్నారనమాట, శ్రీకాంత్ న్యూస్ పేపర్ల గురించి మర్చిపోయారు మీరు అని. కరెక్ట్, న్యూస్ పేపర్ ఇస్ అ డిఫరెంట్ సిచ్యువేషన్. ఆ పేపర్లన్నీ బాగా చాలా నీట్ గా చదివారా కొత్త పేపర్ అన్నట్టు దాన్ని పేర్చేవాళ్ళు, అంత నీట్ గా స్టాక్అప్ చేసి పెట్టేవాళ్ళు. అంటే న్యూస్ పేపర్ అమ్ముకునే వాడు ఎంత దీనాది దీన సిచ్యువేషన్ లో ఉండేవాడో, బట్టలు సరిగ్గా ఉండేవి కాదు, అసలు తిన్నాడో లేదో తెలియదు. వాడికి పేపర్లు ఇచ్చి గీసి గీసి బేరం చేసి వాడి దగ్గర నుంచి 5 రూపాయలు తీసుకుంటే వీళ్ళు విన్ అయిపోయిన ఫీలింగ్ లో ఉండేవాళ్ళు అనమాట ఇంట్లో వాళ్ళు. నాకు అనిపించేది వాడి దగ్గర మనం డబ్బులు తీసుకోవడం ఏంటి అని. బట్ అదొక రకమైన అప్పట్లో ఆ నాస్టాలజీ ఫీలింగ్స్ అనమాట. మన అందరం చూసాం ఇవన్నీ. ఐ థింక్ అసలు ఈ జనరేషన్ వాళ్ళకి దాని గురించి తెలియదేమో కదా, ఖచ్చితంగా తెలుసుండదు. బట్టలు ఇచ్చి స్టీల్ సామాన్లు తీసుకోవడము, న్యూస్ పేపర్లు ఇచ్చి డబ్బులు తీసుకోవడము, ప్లాస్టిక్ డబ్బాలు బాగుర్తు పాల సీసాలు కానీ పాల కవర్లు కానీ దాచిపెట్టి అది తీసుకెళ్లి ఇచ్చేవాళ్ళు అనమాట, డబ్బులు ఇచ్చేవాళ్ళు. దట్స్ అ సార్ట్ ఆఫ్ రీసైక్లింగ్. దర్ ఇస్ నో అదర్ వే ఇన్ దోస్ డేస్ టు ఎంకరేజ్ రీసైక్లింగ్. లేకపోతే ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తూ ఉండేవాళ్ళు అనమాట. దట్స్ అ వండర్ఫుల్ థాట్ ప్రాసెస్. సో ఇలా మాడుకుంటూ ఉంటే నాకైతే చాలా టాపిక్స్ వస్తూనే ఉంటాయి. మీరు నెక్స్ట్ సాంగ్ వినేసి వచ్చేసేయండి. అండ్ ఈలోగా మీకెవరికైనా ఆ విషయాలు, పాత విషయాలు గుర్తుంటే కాల్ చేసి చెప్పేసేయండి. దిస్ సాంగ్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ.

0: అమ్మాయిలో నీకు ఏం నచ్చిందో నాకైతే ఏం అర్థం కావట్లేదు బాబాయ్.
1: ధైర్యం అబ్బాయి ధైర్యం. ఆ ధైర్యమే నా కన్ను తల్లికి ఉండుంటే నన్ను ఇలా కని చెత్తకుండీలో పాడేసి సొసైట్ చేసుకుని చచ్చిపోయి ఉండేది కాదు. మై గర్ల్ ఇస్ అ లైనస్. అబ్బాయి ఎక్స్క్యూజ్ మీ.

సరి పోయిందిద్దరు ఇద్దరే. అతను నీలాగే అనాథ. వాళ్ళ అమ్మ ఇతను గానీ ఆత్మహత్య చేసుకుందంట. వాళ్ళ అమ్మలో లేని ధైర్యం నీలో ఉందని నిన్ను ఇష్టపడుతున్నాడు.

నేను ఫస్ట్ టైం ఈ సాంగ్ విన్నప్పుడు నాకు ఆల్మోస్ట్ ఇళయరాజా గారి మ్యూజిక్ లాగా అనిపించింది. తర్వాత రియలైజ్ అయ్యాను ఇదేదో పాత, అంటే మీకెవరికైనా అనిపించిందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే ఈ పాట ఫస్ట్ టైం విన్నప్పుడు ఇక్కడో విన్న మ్యూజిక్ లా ఉందే ఇది అన్నట్టు అనిపించింది. అండ్ దెన్ తర్వాత రియలైజ్ అయ్యాను ఇది తమన్ గారి మ్యూజిక్ అని. బట్ సచ్ ఎ వండర్ఫుల్ వండర్ఫుల్ మ్యూజిక్. ఆ మ్యూజిక్ వల్ల నాకు ఈ పాట చాలా ఇష్టం. మీ అందరికి కూడా ఈ పాట ఇష్టం అని అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ పాట వేసే ముందు ఇంకొక చిన్న ప్రకటన చూసుకుందామండి. సెడార్ పార్క్ లో ఇండియా బజార్ ఓపెన్ అయింది. ఎస్, సెడార్ పార్క్ గెట్ రెడీ, ఇండియా బజార్ is here with 3 days of non-stop fun, food and full-on celebration. Of course, అయిపోయింది అనుకోండి, ఆ సెలబ్రేషన్స్ May 15th, 16th and 17th అయిపోయినాయి. బట్ సెడార్ పార్క్ లో ఉన్న ఇండియా బజార్ కి ఖచ్చితంగా మీరందరూ కూడా వెళ్ళి అక్కడున్న ఫన్ సెలబ్రేషన్ మోడ్ ని అండ్ అక్కడున్న రాఫెల్ ప్రైజెస్ ని అన్నింటినీ కూడా యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటూ, కిడ్స్ ఫన్, ఫోటో బూత్ అండ్ లైవ్ ట్రీట్స్ ఉన్నాయి, షుగర్ కేన్ జ్యూస్ అవి ఉన్నాయి. సో డోంట్ మిస్ ఇట్. ఇట్స్ జస్ట్ నాట్ షాపింగ్, ఇట్స్ అ ఫుల్ ఆన్ సెలబ్రేషన్. డూ విజిట్ ఇండియా బజార్ అట్ సెడార్ పార్క్. అండ్ ఇంకా ఎక్కువగా చెప్పుకోవాలి అనుకుంటే నాకైతే రేడియో సురభి జాతర గురించి ఇంకొంచెం మాట్లాడుతుందండి. అండ్ వీ హ్యావ్ 15 minutes మోర్ లెఫ్ట్ ఫర్ 1 o'clock. అండ్ నేను వెళ్ళిపోయే ముందు ఒకసారి లాస్ట్ లో కోలాటం ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ గా, బికాస్ ఐఎమ్ కోలాటం అంబాసిడర్ అండ్ ఐ వాంట్ టు స్పీక్ మోర్ అబౌట్ కోలాటం, వాట్ ఈస్ హ్యాపెనింగ్, అ క్విక్ అప్డేట్ ఫర్ ద సైలెంట్ లిజనర్స్. సో మీ అందరికి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. అండ్ ఈ పాట విని వచ్చేసేయండి. ఐ విల్ గివ్ more information and I will also be signing off. Enjoy the song.

ఏమైనా పాట అసలు అది అసలు సూపర్ సాంగ్ కదా. నేను అలా వింటూ స్టూడియో రూమ్ లోకి ఎవరో ఎంటర్ అయ్యారు అనమాట. ఎంటర్ అయ్యి పిచ్చిన వాళ్ళు నవ్వుకుంటూ ఎంజాయ్ చేసేస్తూ ఆ పాట చూస్తున్నా అర్థం కాలేదు ఏమైంది కాంతమ్మకి పిచ్చెక్కిందా అన్నట్లు. బట్ దట్ ఈస్ అ వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్, వండర్ఫుల్ కంపోజిషన్. యాక్చువల్లీ నాకు ఈ మూవీ నేను చూడలేదు కానీ ఈ పాట చాలా తెలిసిన పాట, బాగా ఎక్కువ వింటాను నేను అండ్ ఐ లైక్ దట్ సో మచ్. సో ఇంకొక ఇంత 12:48 ఇంకో 10 నిమిషాలు ఉంది. నేను వెళ్ళిపోయిన తర్వాత మా నెక్స్ట్ ఆర్జే రెడీగా ఉందన్నమాట. ఇక్కడ పేరు చెప్పడానికి టైం ఉంది, పరిచయం చేస్తాం స్లోగా. మీరు వినండి, విని ఆవిడ ఆదరించండి, ఆదరించిన వెంటనే పేరు చెప్పేస్తామంట, ఫలానా ఆర్జే మీ ముందుకు వస్తుంది అని చెప్పేస్తాం. సో ఆవిడ కూడా రెడీ అయిపోయారు అండ్ షీ ఇస్ హియర్ ఫర్ ఎంటర్టైనింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను చెప్పినట్టుగా ఈ పాటలోకి వెళ్లే ముందు రేడియో సర్బి జాతరలో కోలాటం ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకున్నాను నేను మీ అందరికి. ఎస్, నేను మీ ఆర్జే శ్రీకాంత్ ఈ సంవత్సరం జాతరలో కోలాటం అంబాసిడర్ ని. ఏం జరుగుతుందమ్మా కాంతమ్మ చెప్తా. సో మనకి ఈసారి కోలాటం ఇస్ అ బిగ్ థింగ్ అండి. ఎందుకంటే జాతర రేడియో సర్బి టీమ్ ఎలా ప్లాన్ చేశారంటే దే వాంటెడ్ టు డూ అ బిగ్ థింగ్, దే వాంట్ టు వీడియో ఎవ్రీథింగ్. ఒక పెద్ద పిక్చరైజేషన్ లా చేద్దాం అనుకుంటున్నారు. సో కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, కొరియోగ్రాఫర్ ఈస్ టీచింగ్ ఆల్ ద స్టెప్స్. May 4th నుంచి క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, మీ అందరికి తెలిసే ఉంటుంది ఇన్ఫర్మేషన్. May 4th, విచ్ ఇస్ మండే అండ్ వెన్స్డే, ఎవ్రీ వీక్ వీఆర్ హ్యావింగ్ ఆన్లైన్ జూమ్ క్లాసెస్ విత్ ద కొరియోగ్రాఫర్ సుధీష్ జీ అండ్ రోష్ణీ జీ. ఒక 20 to 25 minutes దాకా జరుగుతుందండి క్లాస్. వీడియోస్ మేమేమో ఆన్ చేయము, సుధీష్ గారు విల్ బి ఆన్ కెమెరా అండ్ హీ విల్ టీచ్ అస్ స్టెప్స్. వీ ఆల్ విల్ ప్రాక్టీస్ దోస్ స్టెప్స్ అలాంగ్ విత్ సుధీష్ గారు ఆన్లైన్. మీ అందరి టైం విలువైంది, మీరందరూ డే మధ్యలో పిల్లలతోటి పనులతోటి ఉంటారని తెలుసు. అందుకే మిమ్మల్ని ఎక్కడికి రమ్మని అడగకుండా ఈ ఆన్లైన్ జూమ్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ ఆన్లైన్ లో చేర్చి నేర్చుకున్న తర్వాత మే అంతా కూడా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. నిన్న అండ్ వెన్స్డే ఈ వీక్ కూడా జరుగుతాయి క్లాసెస్. ఇదంతా అయిపోయిన తర్వాత June 1st లో స్టూడియో దగ్గర కలుసుకుని అందరం ఒక ట్రయల్ వేస్తాము. ఆల్సో ప్రొఫెషనల్ డాన్సర్స్ కూడా ఉన్నారు ఈసారి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ వండర్ఫుల్ వండర్ఫుల్ మెగా సెలబ్రేషన్. ఎస్, మీరు విన్నది నిజమే. అండ్ ఇదంతా ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఎస్, మీరు తినాలే, మాది కూడా తినాలే, అందుకనే మీకంతా ఫ్రీ ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. మీరు చేసుకోవాల్సిందల్లా ఒకే ఒక్క పని, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫ్రీ కాంతమ్మ ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఎస్, ఫ్రీ కానీ ఎందుకు రిజిస్టర్ చేసుకోవాలి అంటే సో దట్ వీ నో హౌ మెనీ ఆర్ కమింగ్ టు ద ఈవెంట్. దట్ వే వీ నో హౌ టు లైన్ యూ అప్. అంటే మీ అందరినీ అక్కడ కోలాటం మీ అందరు డాన్స్ చేసేయండి అని అనలేం కదా. విల్ అరేంజ్ ఎవ్రీ వన్ ఎట్లా చేయాలి అంతా కూడా టీమ్ కి అండ్ కొరియోగ్రాఫర్ కి కూడా ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ రిజిస్టర్. రిజిస్టర్ చేసుకున్న వెంటనే మీకు ఒక ఈమెయిల్ వస్తుంది, ఆ ఈమెయిల్ లో జూమ్ లింక్ వస్తుంది అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ వస్తుంది. దట్ వే యూ జాయిన్ టు ద గ్రూప్ అండ్ యూ అవేల్ ద లింక్ వేర్ యూ కెన్ జాయిన్. ఒకళ్ళు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర కొత్తగా వచ్చేసిన ఆర్జే గారు ఉన్నారనుకోండి, ఆవిడ జాయిన్ అవ్వాలనుకోండి, ఆవిడతో పాటు ఆవిడ కొంతమంది ఫ్రెండ్స్ ని జాయిన్ చేయాలంటే ప్రతి ఒక్కరు వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈవిడ ఒక్కరు రిజిస్టర్ అయ్యి అక్కడ ఒక బాక్స్ ఇచ్చారనమాట, దాంట్లో మీ లిస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ ని నేమ్ చేయొచ్చు. సో శ్రీకాంతి, మన వాసవి, శృతి, రాజేశ్వరి గారు అట్లా 4-5 పేరు ఆవిడ ఇవ్వచ్చు. ఇచ్చేసి వాళ్ళందరి తరఫున ఈవిడ జాయిన్ అయిపోయి ఆ లింక్ ని షేర్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరు రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. రిజిస్టర్ అయిన వాళ్ళు 8 members వరకు కూడా మీరు వాళ్ళ దాంట్లో పేర్లు పెట్టచ్చు, ఇవ్వచ్చు. డాన్స్ నేర్చుకునే డాన్స్ చేయాలా అస్సలు అక్కర్లేదు. డాన్సింగ్ స్కిల్స్ ఏం అక్కర్లేదు, అల్లుకుపోవచ్చు. అక్కడికి వచ్చి కూడా మీరు ఆడేసేయచ్చు. కుదిరితే డాన్స్ నేర్చుకుంటే ఇక్కడ సుధీష్ గారు చాలా ఈజీగా నేర్పిస్తున్నారు అనమాట. దాంతోపాటు అంటే సింక్ లో వేయడం వేరు, సింక్ లేకుండా ఇష్టం వచ్చి గంతలు వేయడం వేరు కదా. సో అలా సింక్ లో కొంతమంది వేస్తాము. రిజిస్టర్ అవ్వలేము, మాకు టైం లేదు అనుకునే వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఇట్స్ అ ఫ్రీ రిజిస్ట్రేషన్, ఎవరైనా కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రేడియో సురభి ఇన్స్టా అండ్ ఫేస్బుక్ లో సోషల్ మీడియా యాప్స్ లో ఉందండి. ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ డూ రిజిస్టర్ ఫర్ ఆర్ రేడియో సురభి. అండ్ నేను మీ ఆర్జే శ్రీకాంతి నా ఇన్స్టా పేజ్ లో కూడా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ దీని గురించి ఉంది. ఆల్సో radiosurabhi.com/RSJ రేడియో సురభి జాతర ఫస్ట్ అక్షరాలు తీసుకున్నారు RSJ. దీంట్లోకి వెళ్ళిపోతే మీకు అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంతసేపు మా ఆడకి పాట పొత్తు కొడతారు కాబట్టి ఇంకో పాట వేసేస్తున్నాను, వినేసేయండి. ఏ పాట వేద్దాం, ఏ పాట వేద్దాం? అల్లే మళ్ళీ అన్ని పాత పాటలు కనిపిస్తున్నాయి నాకు. మీరు మీకు నచ్చిన, నాకు కూడా నచ్చిన ఒక పాట వేసేస్తాం. ఇది విని వచ్చేసేయండి.
టాటా బై బై చెప్పేస్తాం. ఓకేనా?

ఆ పాట వింటున్నారు కదా, బాగుంది కదా, బట్ ఈ పాట వినేసేయండి ఎందుకంటే ఇది రిక్వెస్ట్ సాంగ్, నేను మర్చిపోయాను అన్నమాట ప్లే చేయడం, సో సారీ. సో లిసన్ టు దిస్ సాంగ్ అండ్ ఎంజాయ్. ఐల్ బి బ్యాక్ అగైన్.

మన గిరి గారు రిక్వెస్ట్ చేసిన సాంగ్ అది. గిరి గారు చెప్పాక ప్లే చేయకపోతే ఒప్పుకుంటారా? గిరి గారు ఒప్పుకోరు. సో మీ అందరూ ఆ సాంగ్ విని ఎంజాయ్ చేశారని కోరుకుంటూ, ఎస్పెషల్లీ గిరి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు శృతి లయలు ప్రోగ్రామ్ లో శృతి గారు రాకపోవడంతో నేను మీ ఆర్జే శ్రీకాంతి సబ్స్టిట్యూట్ చేయడం జరిగిందండి. మీరందరూ మర్చిపోకుండా నా షో కూడా వినండి, ఖచ్చితంగా ట్యూన్ అయ్యి. నా షో ఇస్ ఆన్ మై షో ఇస్ ఆన్ ఫ్రైడే 4-7 to 9 PM on Fridays. The name of the show is Happy Hour. Chala chala masti, chala chala fun untundi. Ilane chala nostalgic visheshalu maatukuntu untam dantlo. And I will see you on Friday again. Until then, see you all. Have a wonderful, wonderful rest of the day. And bye-bye. Tick, tick. Radio Suravi time check. Studio lo time, 1 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Hi, nenu mi blueberry muffin. Nanu 40% preservative to chesaru. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
2: Hi there, muffin. Nenu India Today pastry ni. Nanu ee roju poddune India Today bakery lo fresh ga tayar chesaru. Zero artificial colors. MSG free. Em cheppanu? I'm an overachiever. India Today is an experience. Thali, food, desserts. Nenaithe oka celebrity akkada. Stop eating sad factory made food. Experience the one of a kind difference with India Today bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
3: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
6: కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం. సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సర్వీ జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సర్వీ అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
7: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
8: Radio Surabhi Revisit.
9: Giving confessions a chance to bloom. Sakshi Jewelers.
10: Shalini, Dallas lo jarige functions lo decoration lo adhi jarugutunnayata.
11: Ikkada Vivek Flowers lo undanta ippude telisindi.
12: Experts ne nammukunte mana jeevitham saafiga saagipothundi.
13: Law Offices of Janeta.
14: Thank you for being in our journey.

That was the magic of Mickey J. Mayer. Movie is Ganesh. ఈ సాంగ్ ని అప్పటి ఫ్రెష్ ఫేసెస్ రామ్ పోతినేని అండ్ కాజల్ అగర్వాల్ మీద బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేశారు. ఆల్ రైట్, వైట్ చేంజ్ టైమ్ ఫ్రమ్ సాఫ్ట్ టు అప్ బీట్ ట్రాక్.

0: నైన్టీస్ లో ఉన్న ఎనర్జీ అండ్ ఫ్రెష్నెస్ ఈ సాంగ్ లో ఇంకా ఉంటుంది. గులాబీ మూవీలో చేరి చక్రవర్తి అండ్ మహేశ్వరి పెయిరింగ్ లో ఉన్న కెమిస్ట్రీ చాలా నాచురల్ గా ఉంటుంది. ఏమంటారు? ఆల్ రైట్, నైన్టీస్ నాస్టాల్జిక్ ఫీల్ నుండి ఇప్పుడు ఒక మెగా మాస్ సాంగ్. టిపికల్ ఇది నా స్టైల్ కాదు, బట్ సూపర్ క్యాచీ సాంగ్ ఫ్రమ్ వాల్టేర్ వీరయ్య, ఎస్పెషలీ ఫర్ ఆల్ ద మెగాస్టార్ ఫ్యాన్స్ అవుట్ దేర్. హెడ్స్ అప్, బికాస్ పూనకాలు లోడింగ్ రైట్ నౌ.
1: ఆలస్యమయ్యా

టాప్ డాన్సింగ్ పునగాలు లోడింగ్. డోంట్ స్టాప్ డాన్సింగ్ పునగాలు లోడింగ్. Don't stop dancing, punagalu loading.

stop dancing. Puna kaalu loading. Don't stop dancing.

ఉఫ్, టోటల్ మాస్ ఎనర్జీ బాస్. మెగాస్టార్ ఫ్యాన్స్ అందరికి జోష్ వచ్చింది అని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ మంచి ఇమోషనల్ రస్టిక్ ఎవర్ గ్రీన్ ట్రాక్ కి వెళ్ళిపోదాం.

0: That was a cool melodic mashup by the band Capaccio, sung by Eknath and Kiran. ఈ ఆంకర్ సెషన్ లో ఈ టూ కాంపోజిషన్స్ ని ఒక ఫ్రెష్ ట్విస్ట్ లో మనకు చూపించినట్టు నాకు అనిపించింది. వాట్ డు యు సే? యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3 డాలస్ నంబర్ వన్ తెలుగు రేడియో స్టేషన్. అమెరికాలో తెలుగు నేస్తం.
1: This song I wrote in my mother tongue, Telugu, and

0: రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
1: Hi, this is R.P. Patnaik. Radio Surabhi 4th anniversary celebrate chestunnanduku chaala happy ga undi. Mukhyanga mana Telugu srotalandariki kuda Texas lo oka adbhutamaina platform Surabhi Radio Surabhi. Endukante deeni dwara meer music ki daggara avutunnaru, Telugu ki daggara avutunnaru. Annitiki ento cheerulo untu andarni connect chestu ee Radio Surabhi chestunna prayatnaniki munduga the head of the organization Raiser gariki pratyekanga abhinandistu. This is just the beginning. సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా ఫోర్త్ యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
2: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: India ki teleport aithe enta baaguntundo.
5: What if India was just a tap away?
6: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my Pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the MyPursue app or visit mypursue.com or write to support@mypursue.com.

ఈ సాంగ్ దేవదాసు మూవీ నుండి, కంపోజ్డ్ బై చక్రి అండ్ సాంగ్ బై అనుష్క మంచంద. ఇలియానా అండ్ రామ్స్ యాక్టింగ్, వాళ్ల ఎనర్జీ, వాళ్ల ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ మూవీని ఒక ఫుల్ టు ఎంటర్టైనర్ గా చేశాయి. ఓకే, నెక్స్ట్ అప్ మన ప్రీవియస్ ట్రాక్ కి పర్ఫెక్ట్ గా ప్లేఫుల్ కౌంటర్ పార్ట్ లా ఉండే ఒక వండర్ఫుల్ సాంగ్ వినేద్దాం. పర్సనలీ నాకు ఈ సాంగ్ చాలా స్పెషల్ బికాస్ ఇది మా అమ్మ ఫేవరెట్ సాంగ్. లవ్ యూ మా. ఇక ఏ మాత్రం లవ్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ క్లాసిక్.

త్రిషా స్మైల్ అండ్ సిద్ధార్థ్ ఎనర్జీ అసలు సూపర్ కదా. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా మూవీలో డైరెక్టర్ ప్రభుదేవా గారి ఆర్టిస్టిక్ విజన్ ప్రతి ఫ్రేమ్ లో మనకు కనిపిస్తుంది. స్పెషల్ గా త్రిషా ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఆసమ్ ఉంటాయి. అసలు ఎప్పుడు చూసినా ఈ మూవీ భలే సూదింగ్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్, లెట్ స్విచ్ ఇన్ టు రొమాంటిక్ మూడ్. చాలా ఇయర్స్ అయినా ఈ సాంగ్ పిక్చరైజేషన్ అలా మైండ్ లోనే ఉండిపోయింది.

పూరి జగన్నాథ్ గారి హీరో ఇంట్రొడక్షన్స్ ఎప్పుడు పీక్స్ లో ఉంటాయి కదా, చిరుతలో చరణ్ కళ్ళు మాత్రం సూపర్, అంతే ఫియర్స్ గా ఉన్నా చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. వాట్ డు యూ థింక్? ఇక మన నెక్స్ట్ సాంగ్

0: All right. That was the song from Rana Bali. అండ్ ఇది 1870s రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా మన ముందుకు రాబోతుంది. మన రియల్ లైఫ్ న్యూలీ వెడ్ కపుల్స్ విజయ్ రష్మిక స్క్రీన్ మీద రాణబాలి అండ్ జయమ్మగా చాలా రా అండ్ రస్టిక్ కెమిస్ట్రీని చూపిస్తున్నారు. యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3 డయాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. అమెరికాలో తెలుగు నేస్తం. సో ఒకసారి మనం స్పాన్సర్స్ కి థ్యాంక్ యూ చెప్దాం. ఒకటి ఏ టు బి అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్ పౌడర్స్ మసాలాస్ పేస్ట్స్ అండ్ పికిల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు ట్యాంగీ గోంగూర రైస్ ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి ఫ్రెస్కో అండ్ లిటిల్ ఎన్ విజిట్ ఏ టు బి టెక్సస్ డాట్ కామ్ ఆర్ కాల్ 214-872-2345. అండ్ ఆల్సో నెక్స్ట్ మన రేడియో సురభి జాతరాని గుర్తు చేసుకోవాలి కదా. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎనీథింగ్ ప్లీజ్ గో టు www.radiosurabhi.com/rsj ఆర్ ఫర్ స్పాన్సర్షిప్స్ కాల్ అస్ అట్ 516-851-6919 అండ్ ఐల్ మీట్ యూ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కమర్షియల్స్. Stay tuned.
1: Tick, tick. Radio Surabhi time check. Studio lo time 2 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా ఎసెన్షియల్స్ వన్ నేమ్ టు గో. Hareli, bringing the taste of home closer to you.
3: Manashanti, mental peace. మసాలా దోశ
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: అన్ని పెట్టుకున్నాను. ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ insurance. SNR Insurance. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: just love me. Just love me. Just love me.
1: Ramana Gogra gari unique style and PK's iconic screen presence kaliste ila untadi. You're listening to Radio Surabhi 107.9 FM HD3, Dallas's number one Telugu radio station, America lo Telugu nestam. Ammo, ee visuals ippudu chustunte matram chala doubts vastunnayi. I mean, foreign location lo a lungi katti continuous ga beedi kalustu అమ్మాయిని స్టాక్ చేసి బాదర్ చేయడం ఇప్పుడు చూస్తుంటే ఏంటిది అనిపిస్తుంది. బట్ వీ కాంట్ డినై పీకే గారి క్యూట్ ఎక్స్ప్రెషన్స్, దట్ స్వాగ్ అప్పట్లో ఎంత ట్రెండ్ ని క్రియేట్ చేసిందో. మరి ఆ మాస్ వైబ్ నుంచి కొంచెం సాఫ్ట్ అండ్ గ్రౌండెడ్ జోన్ లోకి వెళ్ళిపోదామా?

ఈ సాంగ్ తెలుగు మీడియం అనే ఒక తెలుగు వెబ్ సిరీస్ నుంచి విన్నారు. సాంగ్ బై షణ్ముఖ భరద్వాజ్ అండ్ సునయన తాడేపల్లి. ఈ మధ్య వెబ్ సిరీస్ లో ఉండే సాంగ్స్ ఎంత ఫీల్ గుడ్ గా ఉంటున్నాయో కదా. ఓకే, అప్ నెక్స్ట్ ఈ సెకండ్ అవర్ లో మనము కొన్ని మనసుకు హత్తుకునే ఒక మెలడీతో మొదలు పెడతాం. డైరెక్టర్ బాలాగారి స్టైల్ మనందరికి తెలుసు కదా. ఆయన చూపించే ఆ రా, గ్రిట్టీ అండ్ ఇంటెన్స్ రియలిజం చూసి చాలా మందికి భయం వేస్తుంది. బట్ మ్యూజిక్ అంతే సోల్ఫుల్ గా ఉంటుంది. మాస్ట్రో ఇళయరాజా గారి కాంపోజిషన్ లో ఆర్పి పట్నాయక్ అండ్ సునీత పాడిన ఈ సాంగ్ వినేద్దాం.

ఏం డెప్త్! అప్పట్లో ఆర్పి పట్నాయక్ గారు ఇళయరాజా గారి దగ్గర రిక్వెస్ట్ చేసి మరీ ఈ సాంగ్ పాడారు. కానీ నిజం చెప్పాలంటే బాలాగారి క్లైమాక్స్ డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. ద చిల్లీ గనీ బ్యాగ్ ఫ్రేమ్ ఇస్ టెస్టిమెంట్ టు హిస్ పవర్ఫుల్ స్క్రీన్ ప్లే. ఒక్క చుక్క రక్తం చూపించకుండా మనకు తెలియకుండానే ఒక భయం, కోపం, బాధ అండ్ ఫీలింగ్ ఆఫ్ డెవస్టేషన్ అన్ని ఒకేసారి తెప్పించేస్తారు. యాజ్ అన్ ఆడియన్స్ ఆ క్యారెక్టర్స్ తో పాటు మనం కూడా ట్రావెల్ అయ్యి అంతే ఫీల్ అవుతాం. ట్రూలీ ప్యూర్ మ్యాజిక్ అంతే. ఆల్రైట్, ఇంకా మూడ్ మొత్తం చేంజ్ చేసేద్దాం. ఈ సినిమా క్లైమాక్స్ కోసం నేను థియేటర్స్ కి 5 to 6 times వెళ్లానంటే నమ్మండి, మణిరత్నం అండ్ ఏఆర్ రెహమాన్, అసలు వాట్ ఎ కాంబో. లెట్స్ హియర్ కైండ్ ఆఫ్ చెడుకుడుకుడు.

What a track, Kasalu. ARR creates a whole new world with his sound. And Gurtunda, Maniratnam's innovative song picturization, scene reverse chesi chupinchina visuals, inka mind-blowing. కానీ మణిరత్నం గారు అసలు మన ఇంట్లో కెమెరా పెట్టి స్క్రిప్ట్ రాశారా అనిపిస్తుంది. మన డైలీ లైఫ్ లో ఉండే గొడవలు, రియలైజేషన్స్, ఆ ఈగోస్ అండ్ ఎమోషన్స్ మనల్ని మనమే స్క్రీన్ మీద చూసుకున్నట్టు ఉంటుంది. క్లైమాక్స్ లో యాక్సిడెంట్ డ్రామా సినిమా కోసమే అయినా ద కోర్ ఫీలింగ్స్ ఆర్ జస్ట్ ఆర్ ఓన్. అందుకే సఖి ఎప్పటికీ ఫ్రెష్. ఇప్పుడే నాకు కాస్త ఉరుములు, మెరుపులు అండ్ వర్షం వినిపిస్తుంది. And I felt this song would be apt. So, ee song vinesi, malli vachandi.

0: ఎగ్జాక్ట్లీ వర్షం, నువ్వు వస్తానంటే నేను ఎప్పుడైనా వద్దంటానా? ఈ సాంగ్ లో కూడా మనం ప్రభుదేవా గారి ఆర్టిస్ట్రీ ఎంత బ్యూటిఫుల్ గా చూడొచ్చంటే, అండ్ అఫ్ కోర్స్ త్రిష అయితే ఎక్స్ప్రెషన్స్ తో మనల్ని కట్టి పడేస్తారు అంతే. ఎనీవేస్, సో మనం కొన్ని ఇప్పుడు స్పాన్సర్స్ గురించి మాట్లాడతాం. దట్ ఈస్ మైత్రీస్ రెస్టారెంట్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్విజిన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ పేటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బుఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీడ్. ఇంతేకాకుండా మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ ద టౌన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ ఇండియన్ క్విజిన్, నౌ సర్వింగ్ యూ ఇన్ ఎర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. అండ్ నెక్స్ట్ మదీరా అండ్ మసాలా. దిస్ మెమోరియల్ డే మండే, మదీరా అండ్ మసాలా ఎర్వింగ్ ఇస్ ఆనరింగ్ ద రియల్ హీరోస్ అమంగ్ అస్. Join us on May 25th for the special celebration dedicated to our heroes with exclusive offers just for veterans. Meek more information and edaina sare akada lunch serve kuda chestaru. It's 11:30 a.m. to 3 p.m. so I'll see you on the other side of the commercial.
1: Hey Bindu, ee roju naku manchi mutton kura tinalundi.
2: Chandu, mari vondana
1: enti ippudu vonde daaga aagala?
2: Pichi Chandu, swadeshi meet undi kada, vaala mutton 3 visits lo easy ga cook ayipothundi. So tender, so juicy, curry itte ayipothundi chudu. Just mutton e kaadu, vaala fish, chicken, ee meat aina one stop shop swadeshi.
1: Swadeshi meet, fresh, tasty and tension free.
3: నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ 5th యానివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మమ్మ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

That was from the movie Banam. Idi Nara Rohit's debut movie. Simple and honest film ki ante honest ga music icharu Mani Sharma garu. Aina melodies chesthe aa kikke verapa. Pure class I say. Ika chalu. Ippatidaaka manam chaala soft ga smooth ga maatladukunnam alanti paatale vinnam. Ika mass oopu modalu petteddam. రేడియో వాల్యూమ్ పెంచండి. అసలు ఈ బీట్ వింటే రోడ్డు మీద ఉన్న కార్లో ఉన్నా కూడా స్టాప్ చేసి స్టెప్ వేయాలనిపిస్తుంది. ఎనర్జీకి మారుపేరైన మన ఎన్టీఆర్ గారి బృందావనం మూవీ నుండి హై ఎనర్జీ వోల్టేజ్ ట్రాక్. ఎంజాయ్ ద బీట్.

ఆల్ రైట్. అసలు ఎనర్జీ అంటే ఇది. తమన్ సిగ్నేచర్ స్టైల్లో ఇచ్చిన పల్సేటింగ్ బీట్ ఒక ఎత్తైతే, సుఖ్వీందర్ సింగ్ అండ్ సావిత్రి వాయిసెస్ లో ఉన్న ఊపు మరో ఎత్తు. ఆ ఫన్ అండ్ హై ఎనర్జీ మనకు ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ట్రూలీ ఏ హై వోల్టేజ్ ట్రాక్. ఇప్పుడు ఒక మ్యాగ్నెటిక్ పాట మనం మన్మధ మూవీ నుంచి విందాం. ద సాంగ్ ఇస్ మన్మధుడ అండ్ ఇన్ ద వాయిసెస్ ఆఫ్ ద స్వీటెస్ట్ చిత్ర గారు అండ్ మ్యూజిక్ కంపోజ్డ్ బై యువన్ శంకర్ రాజా.

వెల్, అసలు తక్కరిదంగానండి ఈ మణి శర్మ అండ్ శంకర్ మహాదేవన్ కాంబినేషన్ ఇస్ జస్ట్ ఎ టోటల్ ఎక్స్ప్లోషన్ ఆఫ్ ఎనర్జీ. మహేష్ బాబుకి అ స్వీట్ బాయ్ ఇమేజ్ నుంచి ఒక రఫ్ అండ్ టఫ్ మ్యాన్లీ లుక్ ఇమేజ్ ఇచ్చిన మూవీ ఇస్ తక్కరిదొంగ. స్పీకింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్, మనం సూపర్ స్టార్ కృష్ణ గారి కరేజ్ అండ్ లీడర్షిప్ గురించి తలుచుకోవాల్సిందే. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెనీ ఫస్ట్స్ ఆయన ఇంట్రడ్యూస్ చేసింది. ఫస్ట్ స్పై మూవీ, ఫస్ట్ కౌబాయ్ మూవీ, ఫస్ట్ సినిమా స్కోప్, ఫస్ట్ ఈస్ట్ మెన్ కలర్, ఫస్ట్ 70mm, ఫస్ట్ డిటిఎస్ ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ అదే ఫియర్లెస్ లెగసీని మహేష్ క్యారీ ఫార్వర్డ్ చేశారు ఈ జానరా ట్రై చేసి. ఆల్ రైట్, ఇక ట్రాక్ చేంజ్ చేసి 90s లవ్ సాగా ప్రేమరేఖ నుండి ఒక టైమ్లెస్ మెలడీని ద వాయిసెస్ ఆఫ్ ఎస్పీబీ అండ్ అనురాధ శ్రీరామ్ విందాం.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: கனக கனக கமனியம் அனக அனக ரமணீயம் சீதாராம கல்யாண வைபோகம் ஜூன் 7 தாரீக்கு ஃபிரிஸ்கோ ஃபிளையர்ஸ் லோ జరగబోయే మీ రేడియో సర్వీ జాత్రకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సర్వీ అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ అస్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
1: Radio Surabhi Revisits.
2: Immigration anagane prashnala bayam adokka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla
1: roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
3: I asked you to come to our place.
1: Our place, Indian cuisine. Thank you for being in our journey. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
4: చెప్పండి సార్, వాట్ యూ like to order?
5: Baya, in the specials mein agara?
4: Actually, there are many. Hot idli, ee dosa, needu vada, A to B executed special tali, bisbellava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, amki paneer tikka, with chami kava parata.
5: Endu bro, ganni cheppino, na specials matrame adina.
4: Inga unnai, cheppantara, meer eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant, is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A to B, texas.com. Perfect for dine-in, takeaway or full service.

అసలు ఆ ట్రాక్ లో ఉన్న విరహం, దేవాగారి మ్యూజిక్, ప్యూర్ నాస్టాల్జియా. వెల్కమ్ బ్యాక్. యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3, డయాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. అమెరికాలో తెలుగు నేస్తం. ఈ మూవీ అప్పట్లో సృష్టించిన సెన్సేషన్ మామూలు విషయం కాదు. అసలు మన అజిత్ ని ఓవర్ నైట్ హార్ట్ థ్రోబ్ గా పరిచయం చేసేసింది ఫిల్మ్. లెటర్ రైటింగ్ కల్చర్ ని ఒక జనరేషన్ కి దగ్గర చేసింది. ఫ్రమ్ దట్ సాఫ్ట్ రొమాంటిక్ అజిత్ టు టుడేస్ తలాస్ మ్యాసివ్ స్టార్డమ్, వాట్ ఎ జర్నీ. ఓకే, ఇప్పుడు వెంకటేష్ గారి మాస్ అవతార్, ఆ సిగ్నేచర్ స్టైల్ అండ్ ఆర్పి పట్నాయక్ గారి ఇన్ఫెక్షియస్ రిథమ్ ఫ్రమ్ ద మూవీ జెమినీ.

0: Sí.
1: All right, energy levels peak low na ipudu. You know, Venkatesh Gari rough look hits differently, you know. Ayana in a soft image and also rough and tough image, rendu chala ease to carry chesestaru. All right, next manam maatladukovalsindi oka trend setter gurinchi. Rayalaseema faction backdrop ante manaku ventane gurtochedi megastar Chiranjeevi Gari, Indra. అప్పట్లో ఈ మూవీ క్రియేట్ చేసిన రికార్డ్స్ మామూలు విషయం కాదు. ఆ డైలాగ్స్, చిరూస్ గ్రేస్, ఎస్పెషలీ ఆ కాంట్రాస్ట్, ఒక పక్క ఏమో ఆర్తి అగర్వాల్స్ పొగరు, మరో పక్క సోనాలి బేంద్రెస్ క్యూట్నెస్. మణి శర్మ గారి మ్యూజిక్ లో ఆ ఐకానిక్ వీణా స్టెప్ తో మనల్ని మెస్మరైజ్ చేసిన ట్రాక్ హియర్ ఇస్ దాయి దాయి దమ్మా.

వెల్, ఇప్పుడు మనం విన్న ఈ ఫ్రెష్ మెలడీస్ మెరిసిపోయే ఈస్ ఫ్రమ్ ద మూవీ విత్ లవ్ అండ్ గిరగిరగిరా ఫ్రమ్ ఛాంపియన్. ఈ రెండు సాంగ్స్ లో మనల్ని కట్టి పడేసిన కామన్ ఫ్యాక్టర్, ఎస్, ద ఇన్క్రెడిబలీ టాలెంటెడ్ అనస్వర రాజన్. తన స్క్రీన్ ప్రెజెన్స్, ఎక్స్ప్రెసివ్ ఫేస్, అ స్మైల్ అండ్ న్యాచురల్ గ్రేస్ కి మనం ఈజీగా కనెక్ట్ అయిపోతాం. షీఈస్ డెఫినెట్లీ ఎ ట్రెండ్ సెటర్ ఇన్ మేకింగ్. సో మనం నెక్స్ట్ పార్ట్ వినే ముందు ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాం. ప్లానింగ్ సమ్మర్ ట్రావెల్ ఆర్ విజిటింగ్ ద యుఎస్ఏ, మేక్ ష్యూర్ యు ఆర్ కవర్డ్ విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఫర్ మెడికల్ ఎమర్జెన్సీస్, ట్రిప్ క్యాన్సిలేషన్స్ అండ్ మోర్, సో యూ కెన్ ట్రావెల్ విత్ పీస్ ఆఫ్ మైండ్. లైఫ్ కెన్ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్, బట్ యువర్ హెల్త్ కవరేజ్ డజంట్ హ్యావ్ టు. లాస్ట్ యువర్ జాబ్ ఆర్ ఇన్సూరెన్స్, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఇస్ హియర్ టు హెల్ప్ యూ ఫైండ్ అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ క్విక్లీ అండ్ స్ట్రెస్ ఫ్రీ. From the health to travel, dental, vision and life insurance, we have got you covered. ఇప్పుడు తర్వాత మనం ట్రెండ్ సెట్టర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఇంకొక అన్స్టాపబుల్ కొలాబరేషన్ నుంచి వచ్చిన ఈ సాంగ్ వినేద్దాం.

0: Yes. టాలీవుడ్ ని గ్లోబల్ లెవెల్లో గర్వంగా చూపుతున్న డూ ఎస్ఎస్ రాజమౌళి అండ్ ఎంఎం కిరవాణి గారి అప్కమింగ్ మూవీ వారణాసి నుంచి ఆ సాంగ్ విందాం ఇన్ ద వాయిస్ ఆఫ్ శృతి హాసన్. యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 డయాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. అమెరికాలో తెలుగు నేస్తాం. ఈ బ్రేక్ తర్వాత మళ్లీ కలుద్దాం.
1: కంగ్రాజులేషన్స్ రాజేశ్వరి. రేడియో సురభి 4 సంవత్సరాలు దిగ్గుగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికీ శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్యం ప్రొసైడ్ ప్లే చేస్తే అందరికీ శుభమందరు.

0: దీనికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్ ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు రేడియో సురభి, అమెరికాలో తెలుగు నేస్తం. ఓకే, మనం ఇప్పుడు ఇందాక బ్రేక్ కెళ్లే ముందు ట్రెండ్ సెట్టర్స్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ అలా మాట్లాడుతున్నప్పుడు ట్రెండ్ సెట్టర్ అనే పదానికే ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చిన మణిరత్నం అండ్ ఏఆర్ రెహమాన్ కాంబో గురించి మాట్లాడకపోవడం, ఐడ్ సే ఇట్స్ ఆల్మోస్ట్ అ మ్యూజికల్ క్రైమ్. ఏమంటారు? గెట్ రెడీ ఫర్ అ సినిమాటిక్ సెలబ్రేషన్ త్రూ ఇయర్స్.

Yes, welcome back. Simply incredible. మీరు విన్నారు ఇద్దరు నుండి ఆ బ్రిలియంట్ జాజ్ హైబీట్ హలో మిస్టర్ ఎదుర్పక్షి అండ్ యువా నుండి రా అర్బన్ ఎనర్జీ ఉన్న దేహం తిరి మణిశర్మ కాంబో క్రియేషన్. మణిశర్మ అండ్ రెహమాన్ కాంబో క్రియేట్స్ ఎప్పటికీ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం ఉంటుంది కదండి. ఆల్ రైట్, మూవింగ్ ఫార్వర్డ్ లెట్ మీ ప్లే దిస్ సాంగ్ ఫర్ యూ ఫ్రమ్ ద మూవీ వాలీ.

వింటేజ్ బీట్స్ నుండి స్వీట్ నాస్టాల్జియా దాకా మీరు వింటున్నారు రేడియో సురభి 104.9 FM HD3 డయాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్ అమెరికాలో తెలుగు నేస్తం. మీరు విన్న పాటలు ఏప్రిల్ మాసంలో వాలీ మూవీ నుండి అండ్ అడగాల నుండి ఒక డౌట్ ని ఫ్రమ్ లిటిల్ సోల్జర్స్. ఆనెస్ట్లీ ఇలాంటి సాంగ్స్ కి ఒక సెపరేట్ చామ్ ఉంటుంది కదా. ద మూమెంట్ దే స్టార్ట్ ప్లేయింగ్ మనం ఆటోమేటిక్ గా ఓల్డ్ మెమరీస్ లోకి వెళ్లిపోతాం. చైల్డ్ హుడ్, స్కూల్ డేస్, సింపుల్ హ్యాపీ మూమెంట్స్ దాట్ ఇన్స్టెంట్లీ మేక్ పీపుల్ స్మైల్. ఆల్ రైట్, 90s నాస్టాల్జిక్ నుండి ఇప్పుడు ఒక రా అండ్ ఎనర్జెటిక్ మోడర్న్ సౌండ్ కి షిఫ్ట్ అవుతాం. అండ్ ఈ సాంగ్ ఏంటంటే కాటలన్ నుంచి మజాకో మల్లిక, అజ్నీష్ లోకేష్ లేటెస్ట్ సెన్సేషన్. ఈ సాంగ్ లో సునీల్ గారి ఎఫర్ట్లెస్ అండ్ న్యాచురల్ డాన్స్ టాలెంట్ ని మళ్ళీ మనం చూడబోతున్నాం. క్యాంట్ వెయిట్.

0: వెల్, ఇప్పుడు విన్న మీరు పాట కాటలన్ మూవీ నుండి. మే ఎండ్ లో రిలీజ్ అవ్వబోతోంది అండ్ ఇది పాన్ ఇండియా మూవీ లాగా రిలీజ్ చేస్తున్నారు అండ్ ఇట్స్ ఆల్రెడీ క్రియేటింగ్ లాట్ ఆఫ్ బజ్. ఇట్స్ అన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. మరి ఆడియన్స్ ని ఎలా ఇంప్రెస్ చేస్తుందో చూడాలి. విత్ దాట్ ఇక నేను సెలవు తీసుకునే సమయం వచ్చేసింది. ఆనెస్ట్లీ ఈ రోజు నాకు చాలా స్పెషల్ బికాస్ దిస్ వాజ్ యాక్చువల్లీ మై ఫస్ట్ ఎవర్ టైమ్ టాకింగ్ ఆన్ ఎయిర్. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ సమ్ పీపుల్ పీపుల్ హూ మేడ్ దిస్ పాసిబుల్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా ఫ్రెండ్ లావణ్య. లావణ్య, వితౌట్ యూ మై వాయిస్ వుడెంట్ బి హర్డ్ ఆన్ రేడియో టుడే. థ్యాంక్ యూ. అండ్ బిగ్ షౌట్ అవుట్ టు రేడియో సురభి టీమ్. నన్ను చూస్ చేసుకుని ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారు. ఇట్ మేక్స్ ఎవ్రీథింగ్ సో ఈజీ. అండ్ టు మై మామ్, డాడ్ అండ్ మై సిస్టర్ ఫర్ ఆల్ కాన్స్టెంట్లీ మోటివేటింగ్ మీ అండ్ ఆల్వేస్ బిలీవింగ్ ఇన్ మీ నో మ్యాటర్ వాట్. అండ్ టు మై కిడ్స్, మై బిగ్గెస్ట్ ఎనర్జీ, థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ చేరింగ్ మీ ఆన్. అండ్ మై హస్బెండ్ ఫర్ ది అన్డినయబుల్ సపోర్ట్ అండ్ ఫర్ గివింగ్ మీ ద స్పేస్ అండ్ టైమ్ టు పర్స్యూ దిస్. థ్యాంక్ యూ సో మచ్ వింటున్న మీ అందరికీ కూడా ఒక వెరీ బిగ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై వెరీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఎయిర్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ సమ్ ఆఫ్ మై పర్సనల్ ఫేవరెట్స్. అంటిల్ నెక్స్ట్ టైం, దిస్ ఇస్ సుష్మా సైనింగ్ ఆఫ్. స్టే మ్యూజికల్, స్టే క్లాసీ, కీప్ స్మైలింగ్ అండ్ స్టే ట్యూన్ టు రేడియో సురభి 107.9 FM HD3 డయాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. అమెరికాలో తెలుగు నేస్తం. బ్రేక్ తర్వాత కల్పన గారు.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 4 PM.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్ స్ట్రీట్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్ క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్ ఇలాంటివి ఆ కమ్యూనిటీకి తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariada, and best of all, it avoids complaints.
2: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా
3: రైస్ దాల్ స్నాక్స్ వెజ్జీస్ స్పైసెస్ ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా
2: రిలాక్స్ స్వదేశీ ఉంది కదా ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్ మీట్ పెరుగు పిండి కేక్స్ జస్ట్ స్మూత్ షాపింగ్ బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు ట్రస్ట్ కావాలి
4: డైలీ నీడ్స్ ఫెస్టివల్ షాపింగ్ అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే
2: స్వదేశీ గ్రోసరీస్ ఎర్వింగ్ కాసిల్ హిల్స్ ఫ్రిస్కో ఫ్లవర్ మౌంట్ సౌత్ లేక్ అండ్ మెనీ
5: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
7: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888.
8: IndiaTodayUSA.com. 20 years ago, mem US move ainappudu, evaina pandagalu vaste, mukhyanga Ugadi, Sankranti lantivi. Traditional ga celebrate chesukodaniki kavalsina vastulu dorikeve kaadu. Edo ala kaani chesevallam. And then today, India lo kanna, ikkade mana pandagalu, mana style lo jarupukune happy days ki transition ayyam. Manaki kavalsina groceries daggara nunchi, pooja samanlu, puvvulu, evaina, you name it. We got it. And that too, just one stop shop from fresh produce, rotis to everyday puja essentials. One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.

జీవితం చాలా చిన్నది, దాన్ని మనం ఎంత ఎంజాయ్ చేస్తే అంత ఫన్ గా ఉంటుంది. అంతేగాని ఒక చిన్న చిన్న సిలీ ఈగోస్, లేకపోతే ఎవరో ఏదో అన్నారనేసి బాధపడడం, చికాకు పడ్డము, ఇలాంటివన్నీ మానేస్తే ఎంత బాగుంటుంది కదా. వి రియలీ కెన్ ఎంజాయ్ మోర్. తొక్కతోలెం కాదు, ఇలా అందరూ అంటుంటారు, బానే ఉంటుంది. కానీ మనిషి మనసు ఏవో కొన్ని కారణాలైనంటే బాధపడుతూ ఉంటారు. బట్ డెఫినెట్లీ వన్ థింగ్ ఐ వాంట్ టు సే టు ఆల్ ఆఫ్ దెమ్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్ and make the people next to you smile a little bit. Hi, hello, good evening, happy Tuesday to all our lovely listeners. Baita matram chitapata chinukulu padutunnaya, patta patta chinukulu padutunnayi mee intlo window meeda, car window meeda patta patta patta patta sound ostu varsham padutundi. ఈ వర్షన్ లో లాంగ్ డ్రైవ్ ఫ్యామిలీతో వెళ్తే ఎంత బాగుంటుంది. అలాగే మీరు ఇంట్లో ఉంటే వేడి వేడి కాఫీ కానీ టీ కానీ పక్కన చాయ్ బిస్కెట్స్ ఇవన్నీ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కదా. ఏదేమైనా ఎంజాయ్ చేయండి అండ్ బీ సేఫ్ ఆన్ ద రోడ్ ఆర్ అట్ హోమ్. అండ్ వెల్కమ్ బ్యాక్, మీరు వింటున్నారు సుర్బి డి టు డ్రైవ్ టైమ్ షో. దిస్ ఇస్ యువర్ హోస్ట్ ఆర్జే కేజీఎఫ్ కల్పన, అంటే కబుళ్ళు గేమ్స్ అండ్ ఫన్. మనం కంటిన్యూ చేద్దాం 7 o'clock వరకు, 4 to 7 p.m. ఆన్ ద ఎయిర్‌వేవ్స్ 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. మరి వర్షం గురించి మాట్లాడడం కాబట్టి వర్షం పడ తప్పకుండా వినేద్దాం. కానీ దానికంటే ముందర ఐ వాంట్ సే థ్యాంక్ యూ టు ఆల్ అవర్ స్పాన్సర్స్ అండ్ అగైన్ ఫస్ట్ ఐ వాంట్ సే థ్యాంక్ యూ టు సుర్బి జాతర. ఇదైతే రాబోతుంది జూన్ 7th నా ఫ్రిస్కో ఫ్లైర్ దగ్గర. And then A to B, Ariyar Anand Bhavan, which is at Frisco and Little Elm. And Mega Power Leaderboard, అది నేను ఆడబోతున్నాను. ఇవాళ ఫస్ట్ టైం భాస్కర్ గారు ఆల్రెడీ సిగ్నేచర్ షోలో ఆడుతున్నారు. ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు ప్లే 5:30 to 6:30 అండ్ డెఫినెట్లీ పార్టిసిపేట్ ఇన్ దాట్. అండ్ బై ద వే, దిస్ ఇస్ brought to you by Cash and Carry and Madura and Masala. Then SNR Insurance, Maitri's Restaurant, Madura and Masala. Thank you to all our sponsors and let me take you to... అరే రే రే రే రే, వానా వానా వానా వానా జడివానా.

బ్యాక్ టు బ్యాక్ వర్షం పాటలు వినేశారు. అండ్ ఇంకా పాటలు వినాలనుకుంటే కాల్ చేయొచ్చు మా స్టూడియోకి 9726361966 కి. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ డ్రైవింగ్, డ్రైవ్ సేఫ్ ఆన్ ద రోడ్. అసలే వర్షం ఈ వారం అంతా ఉందన్నమాట. అండ్ ఇలా వర్షం బ్యాక్ టు బ్యాక్ పాటలు లాగానే ఇలా బ్యాక్ టు బ్యాక్ పడుతూ ఉంటే ఫ్లడింగ్ అవకాశం కూడా ఉంటుంది. సో రైట్ లైన్ లో ఉంటే ఆల్వేస్ బీ కేర్ఫుల్, బికాస్ అక్కడ ఫ్లడింగ్ ఆప్షన్స్ ఇంకెక్కువ ఉంటాయి కాబట్టి. సో ఆల్వేస్ బీ సేఫ్ ఆన్ ద రోడ్. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. దిస్ ఇస్ యర్ హోస్ట్ ఆర్జే కల్పన. మరికొన్ని పాటలు వినిపించే ముందు రావు టెల్ యూ అబౌట్ ఏ టు బి అడియర్ అనంత భవన్. ఒథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్. అక్కడ మీకు కూరలో వేసుకోవడానికి పొళ్ళు కానివ్వండి, మసాలాలు కానివ్వండి, పేస్ట్లు, పచ్చళ్ళు ఇవన్నీ దొరుకుతాయి. ఇవే కాకుండా చక్కగా మీరు మన రాగిళ్ళు ఉంటాయి కదా, అవి కూడా ఉంటాయి. అండ్ రుచికరమైన గోంగూర అన్నం ఇవన్నీ ఉంటాయి. అండ్ అవే కాకుండా నిమిషంలో రెడీ అయిపోతాయి అనమాట మీకోసం, ఓన్లీ అట్ ఏ టు బి. ఇది ఫ్రిస్కోలో అండ్ లిటిల్ ఎల్మ్ లో ఉంది. మీరు వెబ్సైట్ కి వెళ్ళొచ్చు ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకుంటే, విచ్ ఇస్ ఏ టు బి టెక్సస్ డాట్ కామ్. లేదా వాళ్ళ కాల్ చేయండి 214-872-2345. అయితే ఎవరి పను వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది కదా, ఎవరి స్థానంలో వాళ్ళుంటే ఇంకా బాగుంటుంది. ఏమంటారు అంటే ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ ఉంటాయి. అందరి పనులు మనం ఇంటర్ఫేర్ చేయలేము, అలా అనేసి మనమే అన్ని పనులు కూడా చేయలేము. కాకపోతే కొన్నిసార్లు మనకి ఏవైతే పనులు ఇచ్చారో అది రెస్పాన్సిబుల్ గా డెలిజెంట్ గా చేస్తే చక్కగా ఉంటుంది. మొత్తం మనకే కాకుండా చిన్న చిన్న చిన్న చిన్న పనులు చేస్తుంటాయి మన ఇంట్లోకి, మన సొసైటీకి, మన కమ్యూనిటీకి కూడా హెల్ప్ అవుతుంది ఏదో ఒక రకంగా. అంటే ఎవరి స్థానంలో వాళ్ళుంటే ఎవరి పని వాళ్ళు చేస్తుంటూ పోతుంటే వాటి గురించి మనం మాట్లాడదాము ఇవాళ ఈ షోలో. బట్ ఇది కాకుండా రిమెంబర్ 5:30 to 6:30 ఐ విల్ బి ప్లేయింగ్ మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్.

పాయింట్స్ తగ్గుతూ ఉంటాయి. అండ్ ఒకవేళ మీరు 5 క్లూలో కూడా ఇచ్చిన క్లూలో గెస్ చేయలేకపోతే దాట్ క్వశ్చన్ విల్ గో టు ద నెక్స్ట్ లిసనర్. వాళ్ళు ఫస్ట్ క్లూలోనే గెస్ చేస్తే దెల్ గెట్ ద సేమ్ పాయింట్స్ ద ఫస్ట్ మోర్ పాయింట్స్ సో దెల్ బి ఆబ్వియస్లీ లీడింగ్. సో అలా మనం ఈ గేమ్ ఆడదాం 1 అవర్, విచ్ ఇస్ ఫ్రమ్ 5:30 to 6:30. అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ప్లే ద గేమ్ కాల్ అస్ అట్ 9726361966 మా స్టూడియో నెంబర్. బట్ రిమెంబర్ వీల్ బి ప్లేయింగ్ దిస్ గేమ్ at 5:30 on the airwaves of 107.9 FM HD3. So idi this program is brought to you by Cash and Carry and Madirai Masala, proudly brings you Radio Surbhi Jatra Mega Power Leaderboard, one of the first of its kind leaderboard show on Radio Surbhi. Join the excitement now 5:30 to 6:30 ipudi show cheyabothunnan anamata only at Radio Surbhi. అండ్ ఒక చక్కటి పాట వినేసేద్దాం. ఇంకా పాటలని చక్కగానే ఉంటాయి, బట్ మనం ప్లే చేస్తే తస్సది అలాగుండాలన్నమాట పాట. ఏమంటారు?

0: మా ఇంటి బంగారం సినిమా నుంచి మీరు పాట విన్నారు. అండ్ లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. నేను ఆన్ ఎయిర్ రాగానే ఆన్ ఎయిర్ వచ్చేసి కాబట్టి ఐ డెఫినెట్లీ హ్యావ్ టు టేక్ దెమ్ ఆన్ ఎయిర్. గుడ్ ఈవినింగ్ రేడియో సూపర్, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. మీ పేరు
1: రామ్ కి అండి.
0: రామ్ కి గారు ఎలా ఉన్నారు? డ్రైవ్ చేస్తున్నారా, ఇంట్లో నుంచి వింటున్నారా?
1: డ్రైవింగ్ ఫ్రమ్ ఆఫీస్ అండి.
0: ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నారు? ఓకే ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవ్ సేఫ్ రామ్ కి గారు. చెప్పండి ఏం సంగతులు?
1: మీరు రెయిన్ సాంగ్ అని అడిగారు కదా, నాకు ఏదో ఒక చిన్న సాంగ్ కూడా గుర్తొచ్చింది. ప్లే చేస్తారా?
0: చెప్పండి ఏం పాట వింటారు.
1: మేము యాక్చువల్ గా బీటెక్ లో ఉండేటప్పుడు బాలయ్య గారి మూవీస్ రెండు ఒకేసారి రిలీజ్ అయ్యండి, బంగారు పుల్లోటు అండ్ నిప్పురవ్వ, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. మాకు అప్పుడు హాస్టల్ లో ఈ మూవీస్ టికెట్లు ఫ్రీగా ఇచ్చారు మాకు. బాలయ్య ఫ్యాన్స్ ఎంకరేజ్ చేయడానికి ఇచ్చారు. దాంట్లో బాలకృష్ణ గారి సాంగ్ కూడా ఉంటుంది, అది బంగారు పుల్లోడు లో స్వాతిలో ముఖ్యం అంతా.
0: స్వాతిలో ముఖ్యం. ఓకే, తప్పకుండా వినిపించేద్దాము రామ్ కి గారి కోసం. కాకపోతే కొంచెం మీరు వెయిట్ చేయాలి. ఒక

0: టూ త్రీ మినిట్స్ కమర్షియల్ బ్రేక్ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత ఫస్ట్ సాంగ్ ఇదే ప్లే చేసేద్దాం అనమాట, ఏమంటారు? ఓకే, సో డ్రైవ్ కీప్ డ్రైవింగ్ అండి, అండ్ రీచ్ యూర్ డెస్టినేషన్ సేఫ్లీ, అండ్ కీప్ లిస్నింగ్. ఈ పాట త్వరలో మీరు వినబోతున్నారు. థ్యాంక్ యూ. కొన్ని పాటలలో మనకి నాస్టాల్జిక్ మూమెంట్ కనెక్ట్ అయిపోతాయి కదా. అంటే ఇందాక రామ్కి గారు చెప్పినట్టు కొన్ని సినిమాలు మనం, అంటే ఈ షో అంతకుముందు కూడా చేశాను, కొన్ని పాటలతో కొన్ని సినిమాలతోటి బంధం అనుబంధం ఏర్పడుతుంది. ఆయన చక్కగా గుర్తుంది, అంటే ఫ్రీగా టికెట్లు ఇచ్చారు బాలయ్య బాబు గారిది బంగారు బల్లోడు సినిమా, అంటే అలా గుర్తుంటాయి మనకి. ఫ్రెండ్స్ తోటి క్యాజువల్ గా సింపుల్ గా ఏం ఆర్భటం లేకుండా కొన్ని టైం స్పెండ్ చేస్తాం కదా, ఆ టైం నిజంగా మనకి అలా మెమరీలో అలా ఎన్గ్రేవ్ అయిపోతుంది. ఏదేమైనా మనం అది మర్చిపోము, అండ్ అలాంటి మూమెంట్స్ మనకి ఎంత సింపుల్ గా బాగనిపిస్తాయి కదా. ఇట్స్ రియలీ ఇమోషనల్ కనెక్షన్. సో తప్పకుండా రామ్కి గారు రిక్వెస్ట్ చేసిన పాట వినిపించేస్తాను. బట్ మీరు వింటున్నారు సురభి డి టు డ్రైవ్ టైమ్ షో, అండ్ చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని తప్పకుండా తిరిగి వచ్చేస్తాను. బట్ యూ గైస్ స్టే ట్యూన్ టు 107.9 FM HD3 అండ్ అన్నట్టు 5:30 టు 6:30 ఐ విల్ బి ప్లేయింగ్ గేమ్. అంటే మూవీలు మీరు గెస్ట్ చేయాలి. సో ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ టు పార్టిసిపేట్ కాల్ అస్ అట్ 972-636-1966. మీరు వింటున్నారు సురభి డి టు డ్రైవ్ టైమ్ షో, స్టే ట్యూన్, ఐల్ బి బ్యాక్.
1: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
2: వాట్ ఆర్ డేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
4: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
5: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. Radia?
7: Yes, sir.
6: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
7: Sir, ee maatram teliyakunda Dallas lo ela undam? It's chat, thali and catering.
6: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
8: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: Oi, lunch ke kar kana veldama? Sorry, ee roju grocery day. First, veggies konali. Tarvata mee inti vaipu velli pooja samanlu konali. Then I have to get some fresh meat. I think veggies teeskuna chote snacks teeskunta. Malli spices ki vere grocery store vellali.
10: Nu groceries kondaniki inni places ki veltunnava, silly woman. Ippudu neeku anni reasonable prices lo India Cash and Carry lo dorukutayi kada. From fresh veggies to fresh halal meats, spices to snacks, everything under one roof. Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

0: ఓసారి ఒక ఊరికి రాజు ఫైనల్ ఏంటంటే ఆ ఊరికి అలా టూర్ కి వెళ్దాము, అసలు ప్రజలు ఎలా ఉన్నారు ఏమిటి చూద్దామనేసి వాళ్ల సైనికులతోటి అలా బయలుదేరతారనమాట. అలా టూర్ చేస్తూ ఉంటే బాగుంది అసలు నేను మా ఊరు మన ఊరు ఎంత బాగుంది ఎంత చక్కగా ఉంది కదా అని అనుకుంటుంటే అక్కడ దూరంగా ఎవరో కొంతమంది పిల్లలు ఆడుతూ ఉంటారు, గేమ్ ఏదో ఆడుతూ ఉంటారు. అరే ఇదేదో చక్కటి గేమ్ లాగా ఉంది, కాసేపు ఇక్కడ ఆగి గేమ్ చూద్దాం అనేసి అక్కడ ఆగి ఆ గేమ్ చూస్తుంటే ఒక అబ్బాయి మాత్రం అక్కడే నించొని ఉంటాడు. మిగతా వాళ్ళందరూ ఏంటంటే ప్లేయర్స్ ఒక దగ్గర ఆడుతూ ఉంటే ఇతను మాత్రం అక్కడే ఉంటాడు. ఆ రాజుకి చాలా బాధేస్తుంది, పాపం ఇతను మాత్రం ఇక్కడే ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ అలా ఆడుతున్నారు, నా మనసు తట్టుకోలేకపోతుందని వెళ్లి ఆ అబ్బాయిని అంటారు, ఎందుకు నన్ను ఇక్కడే ఉన్నావు, నువ్వు కూడా వెళ్లి వాళ్లతో జాయిన్ అవ్వచ్చు కదా అంటే, లేదండి నేను ఇక్కడుంటేనే బాగుంటుంది అని అంటే, ఎందుకు నాయన ఇక్కడే ఉంటే నువ్వు ఒక్కడ అయిపోయావు కదా వాళ్ళందరూ అక్కడ ఉంటున్నారు కదా అంటే, ఏమండి నేను గోల్ కీపర్ నండి నేను ఇక్కడుంటేనే బాగుంటుంది అని అంటారు. అంటే ఏదేమన్నా మన లైఫ్ గేమ్ లో కూడా ఎవరి పని వాళ్ళు చేస్తుంటే ఎవరి స్థానంలో వాళ్ళు ఉంటే బాగుంటుంది, ఆ పని మనం చక్కగా చేయడమే సింపుల్ గా చేయడమే ముఖ్యం అనమాట. వింటున్నారు సురభి డి2 డ్రైవ్ టైమ్ షో. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాము ఈ షోలో What is the importance of segregation of duties? అంటే ఎవరి స్థానంలో వాళ్ళు ఎందుకు ఉండాలి, ఎవరి పని వాళ్లే చేస్తే ఏం హెల్ప్ అవుతుంది, ఇంకోళ్ళ పనిలో అంత ఇంటర్ఫేర్ చేయకపోతే ఇంకెంత బాగుంటుంది అనేది. సో దీని మీద మీ అభిప్రాయం నాతో పంచుకోవాలనుకుంటే కాల్ అస్ 972-636-1966. అండ్ ఈ సెగ్మెంట్ లో పాట నెక్స్ట్ పాట వినిపించే ముందు రావడం తెలియదు, బట్ రేడియో సురభి జాత్ర సీజన్ 4 దాట్స్ గోయింగ్ టు హ్యాపన్ ఆన్ June 7th at Frisco Flyer. సో పొద్దున్నీ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. మొదట ఇస్ గోయింగ్ టు స్టార్ట్ విత్ శ్రీ సీతారామ కళ్యాణంతో స్టార్ట్ అవుతుంది, ఇన్ అసోసియేషన్ విత్ మాటా MATA. ఈ వేడుక మీరు అస్సలు మిస్ అవ్వకండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని తీసుకొని వచ్చేసేయండి. శ్రీ సీతారామ కళ్యాణం ఇన్ అసోసియేషన్ విత్ మాటా, అండ్ ఇది Season 4 కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి డివైన్ రివ్యాంప్ అండ్ ఇన్ఫైనైట్ ఎక్సైట్మెంట్. అంటే ఎప్పటిలాగానే ఆఫ్ కోర్స్ కోలాటం ఉంటుంది, మెగా కోలాటం, కాకపోతే ఈసారి ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అండ్ లాస్ట్ త్రీ ఇయర్స్ లాగా కాదు, కొంచెం స్టెప్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ ఆల్రెడీ జూమ్ సెషన్స్ లో ఏంటంటే ప్రాక్టీస్ రంగరంగ వైభవంగా జరుగుతోంది. You can still participate in that mega kolatam dance practice. So, Dishkar chestunnaru anamata. అండ్ ఇది కాకుండా మరి జాతర అంటే వెండర్ బూత్స్, కార్నివల్ ఇవన్నీ ఉండాలి కదా. సో వీ హ్యావ్ డెలిషియస్ వెండర్ బూత్స్, ఎక్సైటింగ్ వెండర్ స్టాల్స్, ఆర్జే అవార్డ్స్ కూడా ఉన్నాయండి లాస్ట్ ఇయర్ లాగానే. అండ్ ఓటింగ్ లైన్స్ విల్ బి క్లోజ్ ఆన్ May 20th. సో మీ ఫేవరెట్ ఆర్జీకి తప్పకుండా ఓట్ చేసేసేయండి. అండ్ ఓట్ చేయాలంటే మీరు వెళ్లాల్సింది వెబ్సైట్ www.radiosurvey.com/RSJ. ఇది కాకుండా వీ ఆల్సో హ్యావ్ కమ్యూనిటీ రికగ్నిజేషన్ అవార్డ్, ఫ్యాషన్ షో, స్టార్ట్అప్ స్ట్రీట్ అండ్ బిగ్ సర్ప్రైజ్ ఫినాలే వెయిటింగ్ జస్ట్ ఫర్ యూ. ఇవన్నీ ఒకటే ప్లేస్ లో, విచ్ ఇస్ ఫ్రిస్కో ఫ్లయర్ దగ్గర. సో మీరు రిజిస్ట్రేషన్స్ కి కానివ్వండి, ఓటింగ్ కి, నామినేషన్స్ కి, కళ్యాణానికి టికెట్ కావాలన్నా వీటన్నిటికీ ఒకటే ప్లేస్ వెళ్ళొచ్చు. ఇందాక చెప్పాను కదా, దట్ ఈస్ www.radiosurbhi.com/RSJ. స్పాన్సర్షిప్స్ కి అయితే యూ కెన్ కాల్ 516-851-6919 లేదా మాకు ఈమెయిల్ కూడా చేయొచ్చు admin@radiosurbhi.com. అయితే ఇది మన జాతర కదా, మన జాతరని మన పిల్లలతోటి, పాపలతోటి, ఫ్రెండ్స్ తోటి, అందరితో వచ్చి మన వేడుకలాగా జరుపుకుందాం June 7th.
1: తినిపించేస్తాడ ఓ దొరా, ఆడ ఊసోచు కదా ఈ పొక్కల్లో ఊసాలా. ఓ ఐడి టికెట్ పాస్ పాస్.
2: ఏం పోదురా నాయన.
1: అదో హలో దొరా ఎడుకోవాలా. ఏం జిందగీ రావాయి, రోజు ఇటు ఒక్కరి కాలనే చూస్తుండాలా మన జిందగీరా. ఏం దేవుడా, తిల్లేదా

So Balayya Babu Nichi Mahesh Babu ki jump ay mundara, I want to tell you about ఎవరి పని వాళ్ళు చేస్తే ఎంత బాగుంటుంది. కానీ ఆ పనులు కూడా ఎగ్జిక్యూట్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇందాక ఆఫ్ ఎయిర్ లో వెంకట్ గారు కాల్ చేసి అదే చెప్పారు. ఎవరి పని వాళ్ళు చేయడం సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ బానే ఉంది, కానీ ఆ డ్యూటీస్ లో అందరి స్థానం ఒకటి ఉంటుంది కదా, అందరి పనులు అనేది ఉంటుంది. అందరు పనులు చేస్తేనే ఫైనల్ గా వి కెన్ కిక్ ద వర్క్ అవుట్ ఆఫ్ ద డోర్. అంటే ఇప్పుడు మామూలుగా రోడ్ వేయాలనుకోండి, ఓ నలుగురు ఐదుగురికి డ్యూటీ ఉంటుంది, నలుగురు ఐదుగురికి ఒక ఇంకో 40 మందికి డ్యూటీ ఉంటుంది అనుకోండి. ఒకళ్ళేమో డిగ్ చేసేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళేమో పోల్ వేసేవాళ్ళు ఉంటారు, ఇంకోళ్ళేమో రోడ్ కవర్ చేసేవాళ్ళు ఉంటారు. అయితే ఆ రోజు పోల్ వేసేవాడు రాలేదు, రాకపోతే నాకేంటి, నా పని ఏంటంటే కింద డిగ్ చేయడం కదా, ఆయన పనిని చేసుకుంటున్నారు. వేరే వాళ్ళు ఏంటంటే అరే పోలేదురా నాయన అంటే నా పని రోడ్ కవర్ చేయడమే, నా పని చేసుకుంటూ పోతానని అంటారు. అలా ఎవరి పనులు వాళ్ళు చేస్తే బాగానే ఉంటుంది, కానీ వెనకాల ఇంకో పనికి కూడా డిపెండెన్సీ ఉంది అని కూడా ఆలోచించాలి కదా. సో అలాంటివి ఏంటంటే కొన్నిసార్లు మనం మర్చిపోతాం, నా పనిది నేను చేసేస్తాను, నాకేంటట వేరే వాళ్ళు వస్తే ఏంటి రాకపోతే ఏంటి, అలా కాదు కదా. మనం ఒక దగ్గర ఉన్నప్పుడు, ఒక ఫ్యామిలీలో, ఒక కమ్యూనిటీలో ఉన్నప్పుడు కొన్నిసార్లు వి హ్యావ్ టు రెస్పెక్ట్ అదర్స్ వర్క్ ఆల్సో, నాట్ ఇంటర్ఫేర్ బట్ రెస్పెక్ట్ అదర్స్ వర్క్. వీరుంటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో. అండ్ ఇంతకు ముందు చెప్పినట్లు నేను 5:30 to 6:30 ఐఎమ్ గోయింగ్ టు ప్లే ద గేమ్. ఈ గేమ్ ఆల్రెడీ సిగ్నేచర్ షోలో, అంటే శనివారం భాస్కర్ గారి గేమ్ ఆడేశారు. అండ్ దిస్ గోయింగ్ టు బి హ్యాపనింగ్, దిస్ ఎక్సైట్మెంట్ గేమ్, ఎవ్రీ సాటర్డే ఫ్రమ్ 11:30 to 12:30 అండ్ ట్యూస్డేస్ డ్యూరింగ్ సురభి D2 ఫ్రమ్ 5:30 to 6:30. అండ్ ఇన్ కేస్ మీరు పార్టిసిపేట్ చేయాలంటే మా స్టూడియో నెంబర్ గుర్తు పెట్టుకోండి అండ్ 5:30 కాల్ చేసేసేయండి. 9726361966 కాల్ చేసి యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద గేమ్.

రాజుగారికి ఎనిమిది భార్యలట. ఒకళ్ళేనంటే ఒకళ్ళ పని ఇస్తార్లు వేయడం, ఇంకొళ్ళ పని ఇస్తార్లు తీయడం. ఆ రోజు ఎందుకో మరి పెద్ద రాణి రాలేదు ఎందువల్లనో. సరే ఆవిడ రాకపోతే ఏంటంటే మధ్యలో మరి ఇస్తార్లు వేయాలి కదా, మరి చిన్నరాని పని ఏంటంటే ఇస్తార్లు తీయడం మాత్రమే. మధ్యలో ఎవరి పని వాళ్ళు చేస్తున్నప్పుడు మనం వడ్డించాలి, ఇస్తార్లు వెయ్యాలి, తీయాలి అని అన్నప్పుడు నా పని నేను చేసుకుంటూ పోతానంటే ఎందుకు? అందుకని ఎప్పుడు కూడా మనకి ఇంట్లో కూడా అలా జోక్ అంటుంటారు, ఎవరి పని అంటే వేసేవాళ్ళు వేస్తున్నారు, తీసేవాళ్ళు తీస్తున్నారు, మీ తినేవాళ్ళు ఎప్పుడు తింటారు ఏమిటి అనేసి. కమింగ్ బ్యాక్ టు ద సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్, అసలు సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, అసలు దానివల్ల ఉపయోగం ఏమిటి అంటే మనకి ఒక టుగెదర్నెస్ అనేది ఉంటుంది. ఏ పని చేయాలన్నా జస్ట్ ఇట్ టేక్స్ అ విలేజ్ టు రేజ్ అ చైల్డ్ లాగా ఒక పని ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఎగ్జిక్యూషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కానీ ప్రతి వాళ్ల సహకారం అనేది ఉండాలన్నమాట. అండ్ అది మెయిన్ ఇంపార్టెంట్, నా పని నేనే చేసుకుంటూ పోతాను అని అంటే కాదు. వి హావ్ టు వర్క్ టుగెదర్ ఇన్ దిస్ సొసైటీ. అండ్ ఆ తర్వాత ఐ టెల్ యూ అబౌట్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. లైఫ్ కెన్ చేంజ్, నిమిషంలో మారిపోతుంది కదా, కానీ హెల్త్ కవరేజ్ మాత్రం మనకి ఎప్పటికీ ఉండాలి, అది మాత్రం మారదు. సో మీరు మీ కనుక జాబ్ కనుక పోయిందనుకోండి, ఇన్సూరెన్స్ లేదని బాధపడకండి, దిగులు పడకండి. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ హియర్ టు హెల్ప్ యూ ఫైండ్ అన్ ఎఫర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ క్విక్లీ అండ్ స్ట్రెస్ ఫ్రీ. అంటే హెల్త్ టు ట్రావెల్, డెంటల్, విజన్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కవర్ చేస్తుంది ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. దే విల్ గెట్ యూ కవర్డ్. మీరు వాళ్ళ వెబ్సైట్ కూడా వెళ్ళొచ్చు, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఈజ్ ద నేమ్. అలాగే మైత్రీస్ రెస్టారెంట్, authentic Indian flavors kosam head to Maitri's Indian cuisine. Hilltop location lo amazing views, spacious patio seating, friends and family tho chill avadaniki perfect destination. Podina breakfast untundi, lunch buffet, evening snacks varaku prati bite lo authentic Indian taste guarantee Maitri's restaurant daggara. Inthe kaadu మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీస్ ఇన్ టౌన్. సో మరి ఎందుకు వెయిట్ చేస్తున్నారు? విజిట్ మైత్రీస్ ఇండియన్ కుజీన్, నౌ సర్వింగ్ ఇన్ ఎర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. అండ్ అదే కాకుండా మనకి మైత్రీస్ కిచెన్ ఏంటంటే లొకేషన్ అంత బాగుంది, సో ఏ టైంలో కూడా వెళ్లి మీరు ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ ని అండ్ సీనిక్ ప్లేస్ ని కూడా. దాట్ ఈస్ మైత్రీస్ కిచెన్. అండ్ ఇందాక ఒక రిక్వెస్ట్ సాంగ్ వచ్చింది, ఆ పాట చిన్న పాట అయినా అంటే ఆ ఫుల్ సాంగ్ ఇంకా రాలేదు. రాణబలి మూవీ నుంచి విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందానా పాట ఇది. ఏందయ్య స్వామి ఈ పాట రిక్వెస్ట్ చేశారు, సుధా గారు. హియర్ వి గో ఫర్ యూ.

సుధా గారు కోరిన పాట విన్నారు మీరు రాణబల్లి మూవీ నుంచి. అండ్ అలాగే ఇంకొక రిక్వెస్ట్ సాంగ్ కూడా వచ్చింది, ఈ పాట కూడా వినేసేద్దాము. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit.
2: Windstorm-related property claims, replace residential and commercial roofs, hail to their contracting.
3: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
1: Thank you for being in our journey.
4: Chappan sir, what you'd like to order?
5: Baya, in the specials meal agara?
4: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B excluded special thali, isabel lava, cheese dosa, paneer dosa, honey chili, garlic, lotus yam, amki pani tikka, vichami kava parata.
5: Huh? Endi bro, gandhi yeppi no, nen specials matram adina.
4: Inga unnai, chappan tara, meer eppadina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant, is your go-to place, freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious. And made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full service
6: catering. Mana Shanti, mental peace. Masala dosa.
1: Sri Krishna Vilas Kirandi, 70 plus dosa varieties to meeku swagatam palukutondi. Vrindavan refreshers aina, Gokul's Pride utappamaina, Gopala's Divine Curries aina. Mee ruchiki taggattu customizable no onion, no garlic menu aina. Chinni Krishnudi sweet tooth satisfy cheyadankaina maa menu samsiddham. Sri Krishna Vilas, experience rich traditions and irresistible flavors. 13215 Main Street, Frisco. Call us 469-269-6476. కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
7: అన్ని పెట్టుకున్నానరా. ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
8: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.

రాజులకు మహారాజులకు ఎందుకు ఏదో ఒకటి క్వశ్చన్ చేయాలి, టెస్ట్ చేయాలి అని ఒక క్యూరియాసిటీ ఉంటుందనుకుంటాను. అయితే ఈ నేపథ్యంలోనే ఒక రాజు, ఆయనకి నలుగురు భార్యలు. అందరు భార్యలు ఏంటంటే ఆయన చాలా ఇష్టపడతారు, ప్రేమిస్తారు. అయితే ఆయన అనుకుంటారు, వీళ్ళందరూ నాతో చక్కగానే ఉంటున్నారు, కానీ నేను రాజును కాబట్టి నాతో ఇలా ఉంటున్నారు. ఒకవేళ నేను రేపు ఈ రాజు పదవిలో లేకపోతే వీళ్ళు ఇలాగే నన్ను ప్రేమిస్తారా, ఇలాగే ఉంటారా అని ఆయనకు ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అందుకని అంటారు, లెట్ మీ గో చెక్, నలుగురిని వెళ్లి సపరేట్ సపరేట్ గా అడుగుదాము అనేసి ఫస్ట్ ఆయన చిన్న రాణి దగ్గరికి వెళ్తారు. వెళ్లి, ప్రియే, రేపు ఒకవేళ నాకు ఈ రాజు పదవి గనక వెళ్లిపోతే అండ్ నేను గనక రాజుని అవ్వకపోతే మరి నువ్వు ఇలాగే నాతో ఉంటావంటే, అయ్యో స్వామి మీరు అలా అంటారేంటి, మీరు రాజున్నా అవ్వకపోయినా నేను మీ తోడే ఉంటాను అండ్ ఎప్పటికీ మీ చుట్టుపక్కలనే తిరుగుతుంటాను అని అంటారు. అయితే ఆయన అనుకుంటారు, ఎంత సంతోషపడతారు, ఈ రాణి నన్ను ఎంత చక్కగా ప్రేమిస్తుంది కదా అని ఆయనకు మనసులో అనిపిస్తుంది. సరే అని మళ్లీ మూడో రాణి దగ్గరికి వెళ్తారు. ఒకవేళ నాకు రేపు ఏదైనా కారణంగా నా కనుక నన్ను ఈ రాజు నుంచి తీసేస్తే, బహిష్కరిస్తే, నేను బయటికి వెళ్ళిపోతే మరి నాకు రాజు పదవి ఉండదు, ఇన్ని ఆస్తుపాస్తులు కూడా ఉండవు, మరి నువ్వు నాతో ఉంటేనే ఉంటావా అంటే, తప్పకుండా స్వామి, మీరు ఎక్కడుంటే మీ నీడలాగే మీ తోడుంటాను, మీ వెంబడే తిరుగుతుంటాను, నాకు మీరంటే అంత ఇష్టము అని అంటుంది. ఆయన ఇంకా సంతోషపడిపోతారు, అబ్బా నా మూడో రాణి కూడా నేను ఎంత ప్రేమిస్తుంది కదా అనేసి. సరే మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ రెండో రాణి ఉంటుంది కదా, అక్కడ కూడా వెళ్ళాలి కదా. అక్కడికి వెళ్ళాక అక్కడ కూడా అదే అడుగుతారు, రేపు ఏదన్నా కారణంగా నాకు గనుక ఈ రాజు పదవి ఉండకపోతే, నేను రాజు అవ్వకపోయి ఉండుంటే, మామూలు మనిషినై ఉంటే, మరి నువ్వు నన్ను ఆ తోడుంటావా, నన్ను ప్రేమిస్తావా అంటే, తప్పకుండా స్వామి, అసలు డౌటే లేదు, కానీ మరి ఇప్పుడు ఏదైతే మీరు సంపాదించారో, ఎంత ఆశ సంపాదించారో దానికి నేను కాపలా కాస్తాను, వేరే ఎవరు తీసుకోకుండా, అయితే మనం మన బ్యాడ్ టైంలో ఈ ఆస్తిని మనం వాడుకోవచ్చు, అలానే మీతోడే ఉంటాను అని అంటే ఆయన కూడా ఇంకా సంతోషపడిపోతారు. నా ముగ్గురు రాణులు ఎంత చక్కగా ఉన్నారనమాట, దే ఆర్ జస్ట్ సో కేరింగ్, నన్ను ఎలా ఉన్నా కూడా బాగానే ఉంటున్నారనేసి. తర్వాత మా మొదటి రాణి దగ్గరికి వెళ్తారనమాట. వెళ్లి ఆమెను కూడా అదే ఉంటారు, ఒకళ్ళు నాకు కొంచెం బ్యాడ్ టైం వస్తే, నాతో ఏమైనా సరైన జరగకపోతే, ఏమన్నా రాజు అవ్వకుండా ఉంటే, నేను మామూలు ఒక మనిషి, మామూలుగా మన ఈ ఆస్తుపాస్తులన్నీ వెళ్ళిపోయి రోడ్ మీద జస్ట్ అడుక్కునే పరిస్థితి వస్తే నువ్వు నాతోడే ఉంటావా అనేసి ఆమంటుంది. తప్పకుండా మీ తోడే ఉంటాను, కాకపోతే అప్పుడేంటంటే అసలు ఆ క్వశ్చనే లేదు, మీ తోడు ఉంటాను, కాకపోతే ఏంటంటే అప్పుడు ఒక చిన్న మన ఈ బిచ్చం అడిగే కటోరీ లాగా ఉంటుంది కదా, అది నా కోటి మీ కోటి తీసుకుంటాను, అప్పుడేంటంటే వేరే ఎవరిని అడగకుండా మన దాంతోనే మనం ఏంటంటే ఆ బిచ్చం అడిగే పరిస్థితి వస్తే గనక అలా మనం అలా అడుక్కున్నా ఉందాం కానీ చక్కగా ఉంటానంటే ఆయనకి ఫస్ట్ ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి ఇలా అంటుంది ఏంటని. కానీ నిజంగా ఆలోచిస్తే, ఆలోచించండి మీ అందరూ, ఏ రాణి రాజుకి తోడుగా ఉంటుంది అండ్ కర్తవ్యం పాటిస్తుంది? ఆలోచించి కాల్ చేసి చెప్పండి. 9726361966. మీరు వింటున్నారు సర్వే డి టూ డ్రైవ్ టైమ్ షో. దిస్ ఇస్ యువర్ హోస్ట్ ఆర్జే కల్పన. మనం దీంతో పాటు వీఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ దాని వెనకాల ఉన్న తాత్పర్యం ఏమిటి.

Arjun. ఏమైందో అర్థం కావట్లేదు. సడన్ గా బైక్ స్టార్ట్ అవ్వట్లేదు. ఐమ్ గెటింగ్ లేట్ ఫర్ మీటింగ్. డ్రాప్ చేస్తావా ప్లీజ్? సారీ టు

0: Sen kijk je dan.
1: Wat is er met haar?

రాజుగారి నలుగురు భార్యల్లో ఏ భార్య రాజుని ఏ క్షణనైనా ఎలాంటి పరిస్థితుల్లో కూడా చక్కగా చూసుకుంటుంది అనంటే పెద్దరాణి అని చెప్పారు మనకి శ్రీనివాస్ గారు. ఎందుకంటే మామూలుగా మిగతా మూడు రాణుల భార్యలకి అంటే ఆవిడకి ప్రేమ లేదని కాదు, కానీ వాళ్ళు ఏమన్నారు, మీ తోడు ఉంటామని చెప్పారు. కానీ మనకి మంచి టైంలో బ్యాడ్ టైంలో తోడుండడం ఒకటి కాదు కదా, తర్వాత మనం ఏమి చేయాలి, ఒక కర్తవ్యం అనేది ఉంటుంది కదా, ఒక పని అనేది ఉంటుంది, ఒక చేయాలి, ఇవన్నీ చేయాలి కదా. సో పెద్దరాన్ని మాత్రమే అలా ఆలోచిస్తుంది, మీ తోడుంటాను కానీ అప్పుడు ఏంటంటే మన పనులు కూడా మనం చేసుకోవాలి కదా. మనం మీరు బిచ్చం అడుగుతాను అంటున్నారు కాబట్టి ఆ పరిస్థితి వస్తుంది కాబట్టి అలా ఊరికే కూర్చోకుండా దాని కూడా ఒక కర్తవ్యం అనేది ఉంటుంది కదా, ఒక రెస్పాన్సిబిలిటీ అంటూ ఉంటుంది అనేసి అలా మీ తోడు అలా ఉంటాను అని చెప్పింది అనమాట. సో రాజుగారికి అర్థమైంది పెద్దరాన్ని మాత్రమే ఎక్కువ ప్రేమిస్తుంది అనేసి ఆయనకు అనిపించింది. వీరింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో, దిస్ ఇస్ యువర్ హోస్ట్ ఆర్జే కల్పన. సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ అంటే ప్రతి వాళ్ళకి ఒక పని ఇది అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ లో పనిచేస్తున్నాం అనుకోండి, పే చెక్ రాసేవాళ్ళు నిజంగా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయని అర్థం కాదు కదా. అలా అనేసి వాళ్లే పే చెక్ రాసి వాళ్లే డబ్బులు ఉంచుకొని వాళ్లే డిపాజిట్ చేసి వాళ్లే విత్డ్రా చేసి ఎవరిని చేయరు కదా. ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క పని ఇలా రిలే రేస్ లాగా వస్తుంటుంది, వెళ్తుంటుంది. ఆ పనులు అలా సక్రమంగా జరుగుతూ ఉండాలి అంటే ఎవరి పని వాళ్ళు చక్కగా చేసి ఎవరి స్థానంలో ఉండి ఆ పని చేస్తేనే ఫైనల్ గా దాని ఎగ్జిక్యూషన్ అనేది కరెక్ట్ గా వస్తుంది అనమాట. దాని మీద మీ అభిప్రాయం మాతో పంచుకోవాలనుకుంటే కాల్ చేయొచ్చు మా స్టూడియోకి 9726361966 కి. అలాగే మరొక పాట వినిపించే ముందు రావని టెల్ యూ అబౌట్ మదిరా అండ్ మసాలా. This Memorial Day, Monday, Madira and Masala, MMMM Irving is honoring the real heroes among us. Join us on May 25th and day, Monday, for a special celebration dedicated to our heroes with exclusive offers just for veterans. Enjoy a special 15% discount, or when you dine in with four or more guests, receive a free appetizer and dessert on the house. ఇదే కాకుండా వీ ఆల్సో హ్యావ్ అ లంచ్ బఫే అవర్ కూడా ఉంది. వెటరన్స్ కెన్ ఎంజాయ్ అ స్పెషల్ 1+1 కాంప్లిమెంటరీ బఫే ఆఫర్. లంచ్ సర్వ్డ్ అట్ 11:30 to 3 PM అండ్ డిన్నర్ 6 నుంచి 11 వరకు. ప్లేస్ మదిరా అండ్ మసాలా లొకేటెడ్ అట్ 1900 మార్కెట్ ప్లేస్ బులివార్డ్ ఇన్ అర్వింగ్. ప్లీజ్ క్యారీ అ వ్యాలిడ్ మిలిటరీ ఐడి ఆర్ ప్రూఫ్ ఆఫ్ సర్వీస్ టు అవైల్ దీస్ ఆఫర్స్ అట్ మదిరా అండ్ మసాలా ఆన్ మే 25th మండే. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. ఒక రిక్వెస్ట్ పాట వచ్చేసింది, ఆ పాట వినిపించేస్తాను. సినిమా పేరు ఓ రేంజ్, కొంతమంది ఓ రేంజ్ అంటారు, కొంతమంది ఆర్ రేంజ్ అంటారు. ఏదైనా పాట మాత్రం ఆ సినిమా నుంచి వినిపించేస్తున్నాను మీ అందరి కోసం ఫ్రమ్ సుకీర్త.

0: తీసుకుని ఇక్కడికి వెళ్ళాడు.
1: అరే రామ్,
2: మీరు విన్నారు ఓ రెంజ్ సినిమా నుంచి పాట, అండ్ అలాగే ఇంకో రిక్వెస్ట్ సాంగ్ కూడా ఉంది, ఆ పాట కూడా వినిపించేస్తాను. కాకపోతే ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాము సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ గురించి. అలాగే ఇంకా ఈ బ్రేక్ తర్వాత నెక్స్ట్ 5:30 to 6:30 సెగ్మెంట్ లో ఐ విల్ బి ప్లేయింగ్ మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్. ఇది దిస్ ప్రోగ్రామ్ ఇస్ బ్రాట్ టు యూ బై ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదర్ అండ్ మసాలా ప్రౌడ్లీ బ్రింగ్స్ యూ ద రేడియో సుర్భి జాతర మెగా పవర్ లీడర్ బోర్డ్. అయితే ఇది సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ కూడా జరగబోతున్నాయి. మన సుర్భి జాతర లో ఫైనల్స్ జరుగుతాయి. వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లీడర్ బోర్డ్ షో ఆన్ రేడియో సుర్భి. జాయిన్ ది ఎక్సైట్మెంట్ ఎవ్రీ సాటర్డే. భాస్కర్ గారు కండక్ట్ చేశారు 11:30 నుంచి 12:30 వరకు, అండ్ ట్యూస్డేస్ డ్యూరింగ్ రేడియో సుర్భి అంటే ఇవాళ 5:30 to 6:30. And Mega Power Leaderboard brought to you by India Cash and Carry and Madira and Masala only on Radio Surbhi 107.9 FM HD3. Aithe meeru edaithe drive chestunnaro and intro nunchi vintunnaro, always be safe, enjoy the time. Elana paata vinalanna vinipinchalanna call cheyandi maa studio ki. But before that, in case meelo evaraina maa Radio Surbhi app download cheskokapothe, smart ga mee smart device lo download cheskondi. That way you can listen to us from anywhere around the world. Radio Surbhi app download చేసేసుకోండి.

శ్రీనివాస మంగాపురం మూవీ నుంచి విన్నారు మీరు మంగా మంగా పాట. అండ్ రిక్వెస్ట్ సాంగ్ ఇవాళ బాగానే ఉన్నాయి మనకి. అండ్ కాసేపట్లో అంటే ఈ సెగ్మెంట్ అయ్యాక నెక్స్ట్ సెగ్మెంట్ లో ఐ విల్ బి ప్లేయింగ్ గేమ్. అండ్ దాని గురించి మీలో ఎవరైనా ఇప్పుడే కనుగట్టిన ఉంటే ఒక చిన్న ఐడియాస్ అన్న గేమ్ ఎలా ఉండబోతుందని అంటే

Patty and Madira and Masala. It is Irving Lo undi. Definitely go and check it out. Wonderful place there. And Vilu E Mega Power Leader Boot conduct chestunaru. And the finals will be held on June 7th. Frisco Flyer daggara. Idi the jatra madhi jaragabothundo June 7th na season 4. Akkada maniki finals jaragabothundi anamata. అలాగే వన్ మోర్ టైమ్ ఐ వాంట్ టెల్ యూ అబౌట్ రేడియో సురభి జాతర. ఈసారి జాతర సీజన్ 4 ఏదైతే ఉందో మనం జరుపుకుంటున్నాము శ్రీ సీతారామ కళ్యాణం ఇన్ అసోసియేషన్ విత్ మాట. ఈ సెలబ్రేషన్ పొద్దునే స్టార్ట్ అవుతుంది. సో తప్పకుండా వచ్చేసేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఒక డివైన్ సెలబ్రేషన్ అది, మిస్ అవ్వకండి అసలు. దాంతో పాటు ఉంటుంది మెగా కొలాటం. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఉంది, కాకపోతే ఈసారి ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ. అండ్ స్టెప్స్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి, పాట కూడా డిఫరెంట్ గా ఉంది. సో జూమ్ క్లాసెస్ ఆల్రెడీ ఇన్ ప్లేస్ జరుగుతున్నాయి. It's not too late to join because andulo Sudesh gar entante recap as ane untundi, recap lo me steps malli nerchukochu. Deento paadu jatra kabatti delicious food booth, exciting vendor stalls, RJ awards, community recognition award, startup street and big surprise finale mi andar kosam edaru chustundi June 7th na Frisco Flyer daggara. అలాగే రిజిస్ట్రేషన్ కి కానివ్వండి, బోటింగ్ కి, నామినేషన్స్ కి, కళ్యాణానికి టికెట్లు కావాలన్నా మీరు వెళ్ళొచ్చు అట్ www.radiosurbhi.com/RSJ. స్పాన్సర్షిప్స్ కి అయితే కాల్ అట్ 516-851-6919. రిపీట్ 516-851-6919 లేదా ఈమెయిల్ చేయండి admin@radiosurbhi.com. మరి జాతర అంటేనే ఒక మంచి వేడుక, మంచి సెలబ్రేషన్ కదా. సో మనం అందరం కలిసి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుందాము ఫ్రిస్కో ఫ్లయర్ లో జూన్ ఫ్రిస్కో ఫ్లయర్ ఈవెంట్ దగ్గర జూన్ 7th న. ఇప్పుడు ఇంకొక శ్రీనివాస్ గారు ఈ పాట రిక్వెస్ట్ చేశారు, ఈ పాట వినిపించేస్తాను. గర్ల్ ఫ్రెండ్ నువ్వు నుంచి ద గర్ల్ ఫ్రెండ్

0: family, Maitri's restaurant. Spacious patio seating, Maitri's restaurant. Friends and family to chill out and give perfect destination, Maitri's Indian cuisine. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ బఫే అయినా ఈవినింగ్ స్నాక్స్ ఫ్రెండ్స్ తో వీటన్నిటితో పాటు ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. ఇంతేకాదు మీ ఫంక్షన్స్ కైనా పార్టీస్ అయినా కోఆపరేట్ ఈవెంట్స్ అయినా వీటన్నిటికి వన్ బెస్ట్ ప్లేస్ బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీస్ ఇన్ టౌన్ మైత్రీస్ రెస్టారెంట్. మరింకా ఆలస్యం ఎందుకు? విజిట్ మైత్రీస్ ఇండియన్ కుజీన్ నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్ సౌత్ లేక్ అండ్ ఫ్రెస్కో. That is Maitri's Indian Cuisine. Chinna commercial break this kon tirigi vachestanu, and remember, break taravata we are going to play mega power leaderboard game with you all. So stay tuned with me. Meer intunaru Surabhi D2 Drive Time Show with me RJ Kalpana. I'll be right back.
1: నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
2: Radio Surabhi Revisit. మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
4: Check out Retail Glowbox. That's our water system so you understand the vital role water plays in your life.
2: Thank you for being in our journey.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
6: Yes sir.
5: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: Hi, Andy. My radio Surabhi. 4 years complete cheskuna sandarbhana. Andariki congratulations. Mukhyanga Rajashri gariki. All the best, Andy. Inka inka pedda success avalani korukuntanu. 2 years mundu anukuntanu. Nenu chaala mandi America lo na abhimanulni mee program dwara కలవడానికి మాట్లాడడానికి అవకాశం నాకు లభించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం నేను ఇయర్స్ వచ్చినప్పుడు మన రేడియో సురభి ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రాజశ్రీ గారు, ఆల్ ది బెస్ట్,
9: కంగ్రాచులేషన్.
10: అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
11: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

And welcome back to Surabhi D2 Drive Time Show. We've been at you Monday to Friday, 4 to 7 p.m. on the airwaves of 107.9 FM, HD3, America, Telugunestam. Tuesdays and Wednesdays, Kalpana Ante Nenu, Vimundantanu on the airwaves of 107.9 FM. Aite, appudu nunchi cheptunnattu, finally 5:30. Right now, studio lo 5:33 ayindi and mega power leaderboard game ki time ayipoyindi. Daanikandi mundu oka chinna question adugudam anukuntunnanu. Manam segregation of duties gurinchi maatladutunnam kada. Aithe segregation of duties oka trivia question mee andarki. Is considered as preventive or detective control? Em anukuntunnaru? Segregation of duties considered as preventive or detective control. Tell us the call this chip is 972-636-1966 ki. Aithe also mega power leaderboard game lo first trivia question adigestunnanu question ki. Let's see ever first call chestaru oka cinema. ఆ సినిమా మీలో ఎవరు గెస్ట్ చేస్తారో చూద్దాము. నేను జస్ట్ ఫస్ట్ క్లూ మాత్రమే ఇవ్వబోతున్నాను. ఉర్మిల్ తో పిక్చర్, థండర్ స్టామ్ తో ఒక పిక్చర్, ఇదొకటే క్లూ. లెట్ సి ఎవరు గెస్ట్ చేయగలుగుతారో చూద్దాం. సినిమా పేరు 972-636-1966 మా స్టూడియో నంబర్.

0: ఎక్కడా ఎట్టా ఎట్టానంగానే మనకి చందన గారు అత్త అట్ట వచ్చేస్తారు. గుడ్ ఈవినింగ్ చందన గారు, ఎలా ఉన్నారు?
1: గుడ్ ఈవినింగ్ అండి. బాగున్నా అండి, మీరు బాగున్నారా?
0: ఓకే, నేను కూడా బాగున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. అయితే మన మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక సినిమా, తెలుగు సినిమా, దానికి సంబంధించి ఒక క్లూ మీకు ఇవ్వబోతున్నాను. లెట్స్ సీ ఆ క్లూ తో ఆ సినిమా పేరు ఏమిటో మీరు గెస్ చేయగలరా లేదా చూద్దాం. ఓకే
1: ఓకే.
0: ఉరుములతో పిక్చర్,
1: ఉరుములతో పిక్చర్,
0: థండర్ స్టామ్ ఫోటో, థండర్ స్టామ్ అండ్ ఫోటో ఒకలాగా చెప్పాలంటే.
1: నెరపు కథలు
0: కాదు కాదు, అంటే మీరు సినిమాని అలా అనుకో, సినిమాకి సంబంధించిన క్లూ ఇస్తున్నాను నేను. ఓకే, సో ఇంకొక క్లూ ఇస్తాను, సెకండ్ క్లూ. ఫస్ట్ క్లూ అయితే 10,000 పాయింట్స్, సెకండ్ క్లూ అయితే 7,000 పాయింట్స్ తగ్గుతూ ఉంటాయి. ఇంకో క్లూ ఏంటంటే పువ్వులు, థండర్స్టామ్ పిక్చర్, థండర్స్టామ్ ఫోటో, ఎనీథింగ్ సంబంధించింది అన్నమాట. నెక్స్ట్ క్లూ ఏంటంటే పువ్వులు. ఓకే, మీరు ఆలోచన కాబట్టి ఇంకొక క్లూ ఇస్తున్నా. థర్డ్ క్లూకి సెకండ్ క్లూకి అయితే 7,000 పాయింట్స్, అది కూడా మీరు స్కిప్ చేశారు కాబట్టి థర్డ్ క్లూ కి 5,000 పాయింట్స్. ఫ్యామిలీ, అంటే దీనికి సంబంధించిన సినిమాలో దానికి అలా కనెక్షన్ కుదురుతుంది, ఆలోచించండి. ఓకే, సో ఫోర్త్ క్లూ 1,000 పాయింట్స్. అన్న తమ్ముళ్ళు, దాట్స్ రైట్. సో 1,000 పాయింట్స్ వచ్చాయి చందన గారు మీకు. సో మీరు గనక అలానే ఆఫ్ ఎయిర్ ఉండండి, మీ నంబర్ తీసుకుంటాను, మా మిగతా లిసినర్కి ఒక పాట వినిపించేస్తాను. సో అంతే సింపుల్ గేమ్. సో అలా అనమాట,
1: చెప్పింది నాకు ఇప్పుడు అర్థమైంది. థండర్ స్టామ్ ఫోటో అని ఎందుకన్నారంటే ఆ సినిమాలో డైలాగ్ ఉంటది కాబట్టి.
0: అంటే అవి థండర్ స్టామ్ రాగానే పిక్చర్ తీసుకుంటుంది కదా ఆ అమ్మాయి.
1: అది ఓకే, నేను మూవీ టైటిల్
0: లేదు సినిమాకి సంబంధించి. ఫస్ట్ క్లూ కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది, మనం వెళ్తున్న కొద్ది క్లూస్ ఈజీ అవుతాయి, పాయింట్స్ కూడా తగ్గుతూ ఉంటాయి అనమాట. మీరు ఫోర్త్ క్లూ లో గెస్ట్ చేసి 1,000 పాయింట్స్ గెలుచుకున్నారు. బట్ ఐ విల్ టేక్ యూర్ నంబర్ ఆఫ్ ఎయిర్, స్టే ట్యూన్. ఈ లోపల మా మిగతా కాలర్స్ కి ఒక పాట వినిపించేస్తాను. సో మిగతా కాలర్స్ కూడా కాల్ చేయొచ్చు 9726361966, మా స్టూడియో నంబర్.

0: వైబ్ ఉంది నిజంగానే ఈ గేమ్ లో. భాస్కర్ గారు భలే సృష్టించారు ఈ గేమ్ ని. పద్మశ్రీ గారు వచ్చేసారు ఇప్పుడు. హాయ్ పద్మశ్రీ గారు, ఎలా ఉన్నారు?
1: గుడ్ అండి.
0: ఓకే, సో ఈ గేమ్ గురించి లెట్ మీ టెల్ యూ. నేను ఒక సినిమా గురించి ఒక ప్లాట్, ఒక కొన్ని క్లూ మీకు ఇస్తుంటాను. ఫస్ట్ క్లూ లో మీరు గనుక గెస్ట్ చేయగలిగితే 10,000 పాయింట్స్. అలా మీరు ఎన్ని క్లూ తీసుకుంటే పాయింట్స్ తగ్గుతూ ఉంటాయి. సో 10,000 నుంచి 500 పాయింట్స్ వరకు ఉంటాయి అనమాట. 10,000, 7,000, 5,000, 1,500. ఓకేనా? సో మనకి అంతకు ముందర చందన గారు 1,000 అంటే ఫోర్త్ క్లూ లో గెస్ట్ చేశారు కాబట్టి అక్కడికి 1,000 పాయింట్స్ వచ్చాయి. సో లెట్ మీ గివ్ యూ అ క్లూ. ఫస్ట్ క్లూ ఏమిటంటే, ఇది తెలుగు సినిమా ఆబ్వియస్లీ, అండ్ ఎన్ఆర్ఐ బిలినియర్. ఎన్ఆర్ఐ బిలినియర్
1: ఏమన్నా తెలుగు మూవీనండి?
0: తెలుగు మూవీనే.
1: మహేష్ బాబుది మూవీ అవుతూ వచ్చింది, అదే ఉంటది. ఓకే, నెక్స్ట్ క్లూ అండి.
0: నెక్స్ట్ క్లూ, అతను ఇండియా వస్తాడు ఓట్ వేయడానికి.
1: ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా క్వశ్చన్? ఇండియా వస్తాడు
0: ఓట్ వేయడానికి వస్తాడు అనమాట. అతను ఇండియాకి ఓటు వేసి
1: ఓట్ వేయడానికి వస్తాడా? అది విజయ్ మూవీ అండి, పేరు రావట్లేదు.
0: మరి అదే కదా గేమ్, సినిమా పేరు చెప్పాలి. ఒక్కసారి అలాగే ఉంటుంది కదా, మనకు ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. కానీ
1: విజయ్ అండ్
0: ఓకే. సో నెక్స్ట్ క్లూ ఇస్తాను, ఎక్కువ టైం తీసుకోవద్దు. నెక్స్ట్ క్లూ ఏంటంటే, అతను ఓట్ వేయడానికి వస్తాడు కానీ ఇండియా వచ్చాక తెలుస్తుంది ఆ ఓట్ ఆల్రెడీ ఎవరో వేసేసారు ఆయన ఓట్ అనేది.
1: ఎస్ అండి, స్టోరీ నాకు తెలుసు కానీ నాకు పేరు రావట్లేదు.
0: మరి అలా ఎలా, మరి మన ఈ క్వశ్చన్ ఇంకొకళ్ళని అడగవలసి వస్తుంది. మరి 3 క్లూస్ ఇచ్చేసాను, ఇంకొక క్యాప్షన్ కూడా ఒకవేళ మీరు చెప్పలేకపోతే యూ కెన్ పాస్ ఆన్ టు అనదర్ కాలర్. యూ వాంట్ టు? ఫాస్ట్ గా ఆడితే బాగుంటుంది, స్లో అయ్యకంటే. బట్ నో బరీ,
1: పద్మశ్రీ
0: చేశారు, థ్యాంక్ యూ. సో మనం వెళ్ళిపోదాం నెక్స్ట్ కాలర్. మీరైతే విన్నారో ఆల్రెడీ క్లూ, దాన్ని బట్టి మీ కనుక సినిమా పేరు తెలిసి కాల్ చేసేసేయండి. 9726361966. ఎన్ఆర్ఐ బిలినియర్, ఆయన ఇండియా వస్తారు ఓట్ వేయడానికి. కానీ యాక్చువల్లీ ఫస్ట్ క్లూ దగ్గర ఆగిపోదాం, ఆల్రెడీ 3 క్లూస్ ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి. లెట్ మీ సీ, ఈ క్లూస్ ఎవరైతే విన్నారు వినగలిగారు. ఓకే ఓకే, కాల్ వచ్చేసింది. లెట్ మీ ట్రై ద కాలర్ ఆన్ ఎయిర్. గుడ్ ఈవినింగ్ రేడియో సూర్బీ, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. మీ పేరు?
2: సర్కార్ అండి. సాయి లక్ష్మి.
0: సాయి లక్ష్మి, హాయ్ సాయి లక్ష్మి గారు. ఏమనుకుంటున్నారు చిన్న పేరు?
2: సర్కార్
0: కాదు.
2: ఓకే,
0: లెట్ మీ టేక్ నెక్స్ట్ కాలర్ లక్ష్మి గారు. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ రేడియో సూర్బి, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ ఈవినింగ్, హలో, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి. మీ పేరు?
3: నా పేరు వెంకట్ అండి.
0: సినిమా పేరు ఏంటి, మీరేమనుకుంటున్నారు?
3: నోటా. నోటా
0: నోటా కూడా
3: కాదు.
0: నోటా కూడా కాదు. Alright, no problem. I'm going to take next caller on air. Okay, next caller on air later, but thank you for calling. So question still remains the same. NRA billionaire, India vastaru vote eyadaniki 972-636-1966 mass studio number. And remember, this show is brought to you by క్యాష్ అండ్ క్యారీ మధుర అండ్ మసాలా. ఇది ఇర్వింగ్ లో ఉంది. అండ్ సెమీ ఫైనల్స్ అక్కడ మనం 30th జరుపుకోబోతున్నాము. Based on the points our callers will get. Again, 972-636-1966, my studio number.

0: పడతా పడతా అంటూ నేను కూడా ఏంటంటే పప్పులో కాలేసి పడిపోయానమాట. ఇందాక నేను చెప్పినది నేను రాసుకున్న నోట్స్ కి అండ్ దానికి కొంచెం అటు ఇటు తేడా అయిపోయింది. సో చిక్రి చిక్రి లాగానే నేను కూడా అటు ఇటు చిక్కు చిక్కు చేసేసాను. సో పద్మశ్రీ గారు కరెక్ట్ గా చెప్పారు ఆన్సర్, సర్కార్ అనే మూవీ. సో ఆవిడకి వెళ్తుంది పాయింట్ 7000 పాయింట్స్. సో పద్మశ్రీ గారు మీరు మళ్ళీ కాల్ చేసే మీ నెంబర్ నేను తీసుకుంటాను. ఆ తర్వాత చాలా మంది కాల్ చేశారు, సాయిలక్ష్మి గారు, వెంకట్ గారు, సందీప్ గారు, శ్రీధర్ గారు కాల్ చేసి చెప్పారు. బట్ ఇట్ వాజ్ మై బ్యాడ్, థ్యాంక్ యూ ఫర్ కరెక్టింగ్ పద్మశ్రీ గారు. మీరు మళ్ళీ కాల్ చేసి నెంబర్ తీసుకుంటాను. అయితే ఇంకొక క్లూ ఇవ్వబోతున్నాను. This is the first clue of this movie. Let's see evaru guess chestaro movie peru chuddamu. First of all, my studio number 972-636-1966. Okay. Chief Minister Abbai. First clue. Chief Minister Valla Abbai. 972-636-1966. My studio number, Virvindunaru Surabhi, D2 Drive Time Show. And Neenu Aadutunnanu Mega Power Leaderboard Game. And also, score can be checked on radiosurabhi.com/RSJ after this program. Of course, Neenu evaraithe ee show lo points ekkuva accumulate cheskuntaro, vaalla pelani teeskoni, we are going to give this on radiosurabhi.com/RSJ lo mee scores check cheskovachu anamata. Okay, let me take this caller on air. Good evening, Radio Surabhi. Evaru matladutunnaru?
1: Hi, Nikalpana garu. Prabha Harsha.
0: Harsha garu, cheppandi. First clue tho meer guess cheyagaligara, Chief Minister Vallabhbhai?
1: Naa rendu cinemalu unnayi. Leader undi, tarvata Neenu Bharat.
0: Neenu Bharata?
1: Yeah, Maestro garu.
0: నేను భరత్ అని కాదు సినిమా పేరు, మీరు తారుమారు చేసేసారు. తీసేసుకుంటాను అండ్ మా మిగతా కాలర్స్ కి ఒక పాట వినిపించేసేద్దాము. హియర్ వి గో.

0: కొన్ని పాటలు నిజంగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదా, ఆ లిరిక్స్ అండ్ ట్యూన్ అంతా డిఫరెంట్ డిఫరెంట్ గా అనిపిస్తుంటుంది. హాయ్ దివ్య, యూర్ ఆన్ ఎయిర్, ఎలా ఉన్నారు? ఎంజాయ్ చేస్తున్నారు చక్కగా?
1: వెరీ మచ్ బాగుంది వెదర్ యాక్చువల్లీ.
0: కదా, భలే ఉంది నిజంగా. ఓకే, సో గేమ్ తెలుసు కదా, తెలిసిపోయింది కదా ఎలా ఆడుతున్నాం ఏంటనేది. ప్రతి క్లూ కి పాయింట్స్, ఫస్ట్ క్లూ నుంచి లాస్ట్ ఫిఫ్త్ క్లూ వరకు పాయింట్స్ మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు, డిటెక్ట్ అవుతుంటుంది డిపెండ్ మీరు ఎంత టైం తీసుకుంటారనేది. ఓకే, సో ఫస్ట్ క్లూ ఏంటంటే, అంటే ఇలాంటివి వేరేవి కూడా ఉన్నాయి కానీ, మాఫియా అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్.
1: ఓకే, నాకు రైట్ నౌ స్ట్రైక్ అవుతుంది పోకరీ.
0: లేదు, సో లెట్ మీ గివ్ అనదర్ క్లూ.
1: ఓకే,
0: అండ్ అందులో ఫాదర్ ఇన్ కోమా. సెకండ్ క్లూ అది. నెక్స్ట్ క్లూ మీరు టైం తీసుకుంటే నేను నెక్స్ట్ క్లూకి వెళ్ళిపోతుంటాను అనమాట.
1: ఓకే,
0: ఎందుకంటే ఇది ఫాస్ట్ గా ఆడితేనే బాగుంటుంది. ఓకే, ఇందులో ఏంటంటే ఒక రియల్ లైఫ్ ఒక దాని ఏమంటారు స్పూఫ్ జరుగుతూ ఉంటుంది, రియల్ లైఫ్ మూవీలో స్పూఫ్ జరుగుతూ ఉంటుంది. దూకుడు, దాట్స్ రైట్, దాట్స్ రైట్. సో అండర్ కవర్, yes, that's the right answer. And మీ పేరన్న దివ్య అని చెప్పారు కదా, మీరు థర్డ్ క్లూ లో గెస్ చేశారు కాబట్టి మీకు 5000 పాయింట్స్. అండ్ ఈ నంబర్ నేను ఆఫ్ ఎయిర్ తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ కాలర్ కి ఒక క్వశ్చన్ అలా చెప్పేసేద్దాము, వాళ్ళు ఆలోచించి కాల్ చేస్తారు. ఆల్ రైట్, క్లూ బట్ లెట్ మీ యాక్చువల్లీ మీరు లైన్ లోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి. నెక్స్ట్ కాలర్స్ కి అందరికి ఒక మూవీకి క్లూ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో మా మిగతా లిసనర్స్ కి ఇదేంటంటే సీరియల్ కిల్లర్, ఒకటే క్లూ, సీరియల్ కిల్లర్. 9726361966 మా స్టూడియో నంబర్. అండ్ మీరు సుర్భి డీటూర్ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పనా.

0: అండ్ వెల్కమ్ బ్యాక్ టు సురభి డి టూర్ డ్రైవ్ టైమ్ షో. మనం ఆడుతున్నాము ఇవాళ ట్యూస్డే 5:30 to 6:30 మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్. అండ్ రిమెంబర్ స్కోర్స్ కెన్ బి చెక్ ఆన్ radiosurabhi.com/RSJ ఆఫ్టర్ ద షో. అండ్ 7 PM తర్వాత నేను ఎందుకంటే కలెక్ట్ చేసుకోవాలి కదా ఇంకా. అయితే ఇప్పుడు మనకి హరీష్ గారు ఉన్నారనమాట. లెట్ మీ టేక్ దెమ్ ఆన్. గుడ్ ఈవినింగ్ హరీష్ గారు, ఎలా ఉన్నారు?
1: గుడ్ ఈవినింగ్ అండి, బాగున్నాను.
0: థ్యాంక్ యూ. సో మీకు ఇంకా దాదాపు 40 నిమిషాల డ్రైవ్ ఉంది కాబట్టి ఈ టైంలో 40 నిమిషాలు ఆడమని అనుకోండి. కాసేపు ఒక చిన్న గేమ్ ఆడేద్దాము. సో క్లూ ఇస్తున్నాను, ఫస్ట్ క్లూ. లెట్ సీ ఫస్ట్ క్లూ లో మీరు రిలీజ్ చేయగలుగుతారో లేదో చూద్దాము ఈ సినిమా పేరు ఏమై ఉంటుందని. సో జాగ్రత్తగా వినండి, ఇది మహాభారతంలో ఒక క్యారెక్టర్ మీద సినిమా అన్నమాట.
1: ఓకే,
0: ఫస్ట్ క్లూ.
1: ఇదే ఫస్ట్ క్లూ.
0: ఇదే ఫస్ట్ క్లూ. మీ టైం తీసుకుంటే కాదు. నెక్స్ట్ క్లూ ఏంటంటే, అమ్మాయిని కాపాడడానికి వస్తాడు కలియుగానికి. కాదు. ఓకే, థర్డ్ క్లూ. థర్డ్ క్లూ ఏంటంటే, కొంచెం ఈజీ చేసేస్తాను. టైం ట్రావెల్, ఇది మ్యాజిక్ స్టోరీ. ఇది ఒక మ్యాజికల్ లవ్ స్టోరీ. మ్యాజికల్ లవ్ అంటే లవ్ స్టోరీ కాదు, సారీ, మ్యాజిక్ స్టోరీ అంతే. టైం ట్రావెల్ అండ్ మ్యాజిక్ స్టోరీ. ఓకే,
1: ఫోర్.
0: మగధీరలో మహాభారతం క్యారెక్టర్ ఏముండదు కదా, కలియుగానికి కూడా అంటే అది రీఇన్కార్నేషన్ గురించి. ఓకే, ఫోర్త్ క్లూ ఏంటంటే, ఇది ఎస్వి కృష్ణారెడ్డి సినిమా. అండ్ ఫిఫ్త్ క్లూ అండ్ లాస్ట్ క్లూ ఏంటంటే, ఇందులో ఆలీ ఉన్నారు. ఓకే, ఎనీవే ఈ క్వశ్చన్ మీరు 5 క్లూలో చెప్పలేకపోయారు కాబట్టి ఈ క్వశ్చన్ మనం నెక్స్ట్ కాలర్ కి వదిలేద్దాము. లెట్స్ సీ ఈ క్లూని బట్టి
1: ఏమైనా
0: మీరు మిస్ చేసేసారు ఆల్ ద 5 క్లూ. బట్ మీరేమనుకున్నారు, యమలీలానా? థ్యాంక్ యూ అండి హరీష్ గారు పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. సో ఈ క్లూ ఎవరైతే మా లిసనర్స్ విన్నారో దీన్ని బట్టి ఏమైనా సినిమా మీరు అనుకుంటే గెస్ చేయగలిగితే కాల్ చేయండి మా స్టూడియోకి 9726361966. అగైన్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ బ్రాట్ టు యూ బై క్యాష్ అండ్ క్యారీ మదురా అండ్ మసాలా. ఆల్సో దిస్ రెస్టారెంట్ ఇస్ ప్రౌడ్లీ హోనరింగ్ వెటరన్స్ ఆన్ మెమోరియల్ డే. May 25th న స్పెషల్ సెలబ్రేషన్ జరుపుకోబోతున్నారు అక్కడ. అయితే మీరు కనుక మీకు తెలిసిన వాళ్ళు వెటరన్స్ అయి ఉంటే మీకున్న వ్యాలిడ్ మిలిటరీ ఐడీ తీసుకుని వచ్చేసండి. అక్కడ మీరు ఎంజాయ్ చేయొచ్చు మధుర అండ్ మసాలాలో లంచ్ ఆన్ దాట్ డే. గుడ్ ఈవినింగ్ రేడియో సుర్భి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. మీ పేరు?
1: నా పేరు రాజా అండి. సినిమా పేరు గడౌట్ గడ్డిరు.
0: వండర్ఫుల్, దట్స్ రైట్ ఆన్సర్ రాజా గారు. మీరు కనుక లైన్ లో ఉంటే మీ నంబర్ ఆఫ్ ఎయిర్ తీసుకుంటాను, ఆన్ ఎయిర్ తీసుకోలేను కాబట్టి. బట్ మిగతా లిస్నర్స్ ఒక పాట వినిపించేస్తాను, ఇష్క్ మూవీ నుంచి. హియర్ వీ గో.

మీ కోసం మీకోసం నా కోసం మనందరి కోసం ఆడదాము ఇదే మెగా పవర్ లీడర్ బోర్డ్ అండ్ నేను ఆన్ ఎయిర్ వచ్చాక లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆల్సో ఆన్ ఎయిర్ గుడ్ ఈవినింగ్ రేడియో సుర్బి హ్యాపీ ట్యూస్డే ఎవరు మాట్లాడుతున్నారు హలో మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు ప్రస్తుతానికి చెప్పండి యూ రెడీ టు ప్లే ద గేమ్ విత్ మీ మీ గేమ్ గురించి తెలుసు కదా నేను ఒక్కొక్క క్లూ ఇస్తూ ఉంటాను క్లూని బట్టి ఆ సినిమా ఏమే ఉండొచ్చు అని మీరు గెస్ట్ చేయాలి నా లిస్ట్ లో ఉన్న పేరు మీ మైండ్ లో కూడా ఉండుంటే మీరు ఫస్ట్ క్లూలో 10,000 పాయింట్స్ తెచ్చుకుంటారు అండ్ యాజ్ ఇట్ గోస్ డౌన్ ఫైనల్లీ 500 పాయింట్స్ ఉంటుంది ఫిఫ్త్ క్లూ ఓకే అండ్ ద ఫస్ట్ క్లూ ఏంటంటే నొటోరియస్ స్మగ్లర్ ఓకే ఇది ఫస్ట్ క్లూ ఇచ్చారు సార్ మీరు టైం తీసుకుంటే ఏంటంటారు ఏమన్నారు కాదు లెట్ మీ గివ్ యూ అనదర్ క్లూ ఆయన వీరప్పన్ మీద మనకి తెలుగు సినిమా ఏమైనా ఉందా నాకు తెలీదు ఓకే నెక్స్ట్ క్లూ లోకి వెళ్ళిపోతున్నాను ఇందులో వాళ్ళ పెళ్ళం అంటే భార్య అంటే చాలా ఇష్టం ఆయనకి అరే వా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అండ్ వండర్ఫుల్ మీ పేరు ఏంటి చెప్పండి మీరు 7,000 పాయింట్స్ గెలుచుకున్న సార్ ఏమన్నారు పేరు సనీ ఓకే ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి బయట సనీగా లేదు కానీ మనకి సనీ గారు కాల్ చేసేసారు అండ్ అమేజింగ్ అండ్ లైన్ లోనే ఉండండి సనీ గారు మీ నంబర్ తీసుకుంటాను ఈ లోపల మన మిగతా కాలర్స్ కి ఒక పాట వినిపించేసేద్దాము ఫ్రమ్ రోజా సినిమా నుంచి

0: किसका भाई है? छोटा बच्चा?
1: ना ना ना ना, मैं खुश हूँ।
2: मौजी, फिरोज नाम का बच्चा देखा?
3: आप आगे जाके देखो।
2: छोटा बच्चा देखा आपने?
1: छोटा बच्चा तो नहीं देखा, आगे तो नहीं जा सकते, लेकिन अभी हम आगे जा चुके हैं और राजगानी ऑनर थी से इसको नाम हूँ। हाई राजगर एला नरंडे। ओके राजगारू, అయితే మీకు గేమ్ గురించి తెలుసు కాబట్టి ఆలస్యం చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను, బట్ మీరు టైం తీసుకోవద్దు, ఎందుకంటే ఫస్ట్ క్లూ కి సెకండ్ క్లూకి మధ్య బాగా గ్యాప్ తీసుకోవద్దు అనమాట. గ్యాప్ తీసుకుని సెకండ్ క్లూకి వెళ్ళిపోతాను. రెడీయా? ఓకే. సిబిఐ ఆఫీసర్ హారర్ మూవీ. ఓకే, సెకండ్ మ్యాన్షన్, ఒక పాత బంగ్లా.
0: ఓకే, రాజుగారి గది?
1: కాదు కాదు కాదు కాదు, సిబిఐ ఆఫీసర్ అండ్ హారర్ మూవీ, రాజుగారి గది కాదు, పాత బంగ్లా. అండ్ ఏంటంటే దీంట్లో దాని ఏమంటారు తెలుగులో, దయ్యం పడుతుంది కదా, దయ్యం పడుతుంది అనమాట. పడుతుందని అనుకుంటారు, యాక్చువల్లీ కరెక్షన్ లో, పొరపాటులో కరెక్షన్, కానీ దయ్యం పడుతుందని అనుకుంటారు. ఫోర్త్ క్లూ అయిపోయింది.
0: ఓకే, యా, గాట్ ఇట్ గాట్ ఇట్. అది మన అనుష్క మూవీ.
1: పేరు చెప్పండి, ఎదురు చూస్తున్నాను.
0: అది చంద్రలేఖబ్బా.
1: మీకు తెలుసని నాకు తెలుసు, కానీ పేరు గుర్తు రావట్లేదని కూడా అనిపిస్తుంది. చెప్పాలని నాకుంది కానీ నేను చెప్పలేను. అనుష్క శెట్టి కూడా చెప్పారు, అది కూడా యాక్చువల్లీ నేను చెప్దాం అనుకున్నాను క్లూలో, కానీ బట్ ఇప్పుడు మీరు
0: చెప్పేసారు.
1: చెప్పకపోతే పాయింట్స్ అన్ని పోతాయి, ఎందుకనంటే మీరు ఫోర్త్ క్లూ, ఇది యాక్చువల్లీ ఫోర్త్ క్లూ మీది, బట్ ఎక్కువ టైం తీసుకోలేను కాబట్టి రాజ్ గారు, సో సారీ, హావ్ టు టేక్ ఎ నెక్స్ట్ కాలర్ ఆన్ ఎయిర్. ఓకే,
0: థ్యాంక్
1: యూ ఫర్ ట్రైయింగ్. గుడ్ ఈవినింగ్ రేడియో సర్వి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు?
4: హాయ్ అండి, సాయి లక్ష్మి.
1: భాగమతి, దాట్స్ రైట్. పాపం హర్ష, రాజు గారికి పేరు తెలుసని నాకు అనిపిస్తుంది, కానీ నేను చెప్పాలని ఎంత అనుకున్నాను, ఆయన పాయింట్స్ అయిపోయి. బట్ మీరు గెలుచుకున్నారు 10,000 పాయింట్స్, మీరు ఫస్ట్ క్లూ లో చెప్పేశారు కాబట్టి. ఆఫ్ కోర్స్ ఆన్ ఆల్ క్లూస్, బట్ ఫస్ట్ వన్ ఐ విల్ టేక్ యూ డెఫినెట్లీ నంబర్ ఆఫ్ ఎయిర్, బట్ దాట్స్ రైట్ ఆన్సర్. మన మిగతా వాళ్ళకి ఒక పాట వినిపించేసేద్దాం, ఏమంటారు మీ నంబర్ తీసుకునే వాళ్ళ? ఓకే, సో భరత మహర్షులకి విజ్ఞప్తి సినిమా నుంచి ఈ పాట మీ అందరి కోసం. ఆలియో రేడియో సవి 107.9 FM HD3. అండ్ పద్మ సాయిష్ లక్ష్మి గారు లైన్ లోనే ఉండండి, అది చెప్తున్నారు.

అసలు అబద్దం ఎందుకు చెప్పాలి చెప్పండి? అద్దం ముందర నించున్నా నించకపోయినా నిజం చెప్తే పోలా అయిపోలా. మీరుంటున్నారు సురభి డి టు డ్రైవ్ టైమ్ షోలో. ఇవాళ 5:30 to 6:30 అంటే ఇంకా 8 నిమిషాలు మాత్రమే ఉంది. మనం ఆడుతున్నాము మెగా పవర్ లీడర్ బోర్డ్ అండ్ ఇప్పటి వరకు మన కాలర్స్ బానే పాయింట్స్ గెలుచుకున్నారు. And clue, inka konni cinemalu unnai. In case if you want to participate, come on air, because it's on air e aadabothunnam kabatti. On air vachesandi 972-636-1966 maa studio number. And this is your host RJ KGF Kalpanante, Kabullu Games and Fun. Games and Fun annanappudu games aithe aadutunnamu, kabullu ante ivala manam maatladamu సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ గురించి. దాని గురించి మనం కాసేపు లాస్ట్ సెగ్మెంట్ లో మాట్లాడుకుందాం, కానీ గేమ్ కంటిన్యూ అవ్వాలి కదా. ఆన్ ఎయిర్ వచ్చి ఆడడానికి మీరెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసేసేయండి. బట్ ఇప్పుడు మనకి అనానిమస్ కాలర్ ఒక పాట రిక్వెస్ట్ చేశారు, ఆ పాట మీ అందరికి వినిపించేద్దామని నేను అనుకుంటున్నాను. మీకు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుంది, పాట నచ్చుతుంది. బట్ ఆ పాట కంటే ముందర ఈ కాలర్ కాల్ చేశారు కాబట్టి ఆ కాలర్ ని ఆన్ ఎయిర్ తీసేసుకుంటాను. బట్ మన అనానిమస్ కాలర్ గుప్త కాలర్ తప్పకుండా ఈ పాట నేను ఆన్ ఎయిర్ ప్లే చేస్తాను. ఫ్రమ్ ఖడ్గ మూవీ నుంచి గోవిందా గోవిందా.

0: మళ్ళీ పిలిచి పిలిచి ఇద్దాం అనుకుంటున్నాం. మీకు పాయింట్స్ మీద పాయింట్స్ ఇద్దాం అనుకుంటున్నాము. అండ్ మనకు వచ్చేసారు విష్ణు గారు అనే గోవింద గోవింద అనగానే విష్ణు గారు అనేది వచ్చేసారు. హాయ్ విష్ణు గారు, హౌ ఆర్ యు?
1: విష్ణు.
0: ఓ ఇంట్రెస్టింగ్, యునిక్ నేమ్. దాని అర్థం ఏంటండి ఇంతకి?
1: విష్ణు సహస్రనామాలు
0: తేనండి. ఓకే, సో మొత్తానికి విష్ణుకి సంబంధించింది అయితే. ఓకే, సో గోవిందుడు మనతో ఉన్నారు కాబట్టి మీతో నేను ఆడబోతున్నాను గేమ్ అండి, మెగా పవర్ రిలేటెడ్ బోర్డ్. ఫస్ట్ క్లూ ఏంటంటే సినిమాలోది మ్యాజిక్ మిర్రర్.
1: ఓకే,
0: అది ఫస్ట్ క్లూ. దాన్ని బట్టి మీ సినిమాలో మ్యాజిక్ మిర్రర్ ఉంటుంది. అరే వాహ్, భలే చెప్పేశారండి. దాట్స్ రైట్ ఆన్సర్. ఫస్ట్ లో చెప్పేశారు బింబిసారా. మీరు గెలుచుకున్నారు 10,000 పాయింట్స్. మీ నంబర్ నేను తీసుకుంటాను ఆఫ్ ఎయిర్. ఈ లోపల వినిపించేసేద్దాము మన కాలర్స్ కి ఈ పాట, కంటిన్యూ చేసేద్దాము.

0: దేవుడు మాయపడంటే
1: నేను మావైపోను, అక్కడ దేవుడు కాబట్టి మాయమైపోయారు. అలా మహిమ మాయలు అలా ఉంటాయన్నమాట. అండ్ మీరు వింటున్నారు సురభి డే టు డ్రైవ్ టైమ్ షో. ఇంకొక 2 నిమిషాలు ఉంది. ఈ 2 నిమిషాల్లో కూడా ఐఎమ్ తీసుకోవాలనుంది మిమ్మల్ని ఆన్ ఎయిర్. సో కాల్ చేసేసండి వెంబడే 9726361966 కి. ఏమో ఎవరన్నా గెలుచుకుంటారేమో 10,000 points, 7,000 points, 5,000 points, 10,000 points, 1,000 points అండ్ 500 points విత్ 1, 2, 3, 4, 5 clues. మీరు వింటున్నారు సురభి డే టు డ్రైవ్ టైమ్ షో. దిస్ ఇస్ యువర్ హోస్ట్ కేజీఎఫ్ కల్పన. మీ తోడుంటాను ఇంకొక కాసేపు, ఇంకొక అరగంట 8 వరకు. ఆ తర్వాత శ్రీనివాస్ గారు వస్తారు 7 to 9 టు ఎంటర్టైన్ యూ ఆన్ ద సేమ్ ఇయర్ వేవ్స్, విచ్ ఇస్ 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. అయితే మీ కాల్స్ రాకపోతే మీకు నేను చెప్పాల్సింది అబౌట్ A2B ఒథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ Now made easy with A2B's new range of instant mixes. అక్కడ మీకు కూరలో వేయడానికి పొళ్ళు కానివ్వండి, మసాలాలు కానివ్వండి, పేస్ట్లు, పచ్చళ్ళు ఇవన్నీ దొరుకుతాయి. ఇవే కాకుండా క్షణాల్లో మీరు అక్కడ అందుకోవచ్చు ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు టాంజీ గోంగూర రైస్. సో ఈ కాసేపట్లో లెట్ మీ టేక్ దిస్ కాల్. కాలర్ ఆన్ ఎయిర్. హాయ్, గుడ్ ఈవినింగ్. ఎవరు? వెంకట్ గారు. అయితే టైం ఎక్కువ లేదు కాబట్టి ఫస్ట్ క్లో ఇచ్చేస్తున్నాను. ఇదేంటంటే జర్నలిస్ట్ కానీ ఎవరికి చక్కగా మాటలో తడబడుతుంటారు. జర్నలిస్ట్. ఓకే, నెక్స్ట్ క్లూ ఏంటంటే ఒక సినిమా అమ్మాయి మీద పిక్చరైజ్ అయి ఉంది సినిమా అంతా. సినిమాలోనే సినిమా అమ్మాయి అన్నమాట. కాదు. ఓకే, నెక్స్ట్ క్లూ యాక్టర్స్ ది డౌన్ ఫాల్ గురించి చూపిస్తుంటారు ఆ సినిమాలో. మహానటి. థర్డ్ క్లూ లో చెప్పేశారు వెంకట గారు. మీరు గెలుచుకున్నారు 5,000 points. సో జర్నలిస్ట్ మనకి సమంత అనేది కొంచెం తడబడి మాట్లాడుతూ ఉంటారు. అండ్ సో దాట్స్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ వెంకట గారు. లైన్ లోనే ఉండండి, మీ నంబర్ ఆఫర్ తీసుకుంటాను. బట్ మీరు వింటున్నారు సురభి డే టు డ్రైవ్ టైమ్ షో. ఈ గేమ్ వెంకట గారితో ఇవాళ అయిపోయింది, ముగించేశాను.

0: మనం ఈ గేమ్ మళ్ళీ వచ్చే ట్యూస్డే కూడా ఆడబోతున్నాం అన్నమాట. సో వెంకట్ గారు లైన్ లో ఉండండి, ఐ విల్ టేక్ యువర్ నంబర్ రైట్ నౌ.
1: కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
2: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
2: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: లంచ్ కి ఎక్కడికన్నా వెళ్దామా?
6: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
5: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
7: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
8: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
9: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.

అండ్ మరొకసారి మా శ్రోతలకి స్వాగతం సుస్వాగతం. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్ జే కల్పన. ఇవాళ ఇప్పటిదాకా 5:30 to 6:30 మనం ఆడము మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్. అండ్ చాలా మంది చాలా పాయింట్స్ గెలుచుకున్నారు. కొంతమంది 10,000 అయితే, కొంతమంది 7,000, కొంతమంది 5,000 అయితే, కొంతమంది 1,000. అండ్ 500 పాయింట్స్ ఎవరు గెలుచుకోలేరు, ఎందుకంటే ఫోర్త్ క్లూలోనే చాలా మంది గెస్ చేసేసారు చేసేవాళ్ళు. అండ్ ఈ షో ఆడుతూ ఆడుతూ మీకు ఇవాళటి గోల్డ్ రేట్ ఎంతో చెప్పడమే మర్చిపోయాను. సో లేట్ బట్ నాట్ టూ లేట్. గోల్డ్ రేట్ ఇవాళటి గోల్డ్ రేట్ 1 biscuit, విచ్ ఇస్ 31 ounces బిస్కెట్ రేట్ ఇస్ $4,489 ఉన్నది. ఇప్పుడు $88 కి పడిపోయింది ఇందాకే మాట్లాడుతూ మాట్లాడుతూ. సో కరెంట్ రేట్ ఇస్ $4,488.40. అలాగే డాలస్ లో ట్రాఫిక్ ఎలా ఉంది అనంటే, వర్షం పడుతుంది చాలా ఏరియాస్ లో, కొన్ని ఏరియాస్ లో హెయిల్ కూడా పడిందట. నేను డ్రైవ్ చేసేప్పుడు మాత్రం విపరీతంగా చిటపట కాకుండా పట్ట పట్ట పడింది అనమాట వర్షం ఇవాళ. అండ్ వెదర్ ఎలా ఉందంటే, లూప్ 12 సౌత్ బౌండ్ 114 దగ్గర, విచ్ ఇస్ అర్వింగ్ బులేవార్డ్ దగ్గర, స్టాప్ అండ్ గో ట్రాఫిక్ ఉంది. 20 miles per hour స్పీడ్ లో వెళ్తుంది అనమాట అక్కడ. అలాగే వీ హ్యావ్ ఆల్సో స్టాప్ అండ్ గో ట్రాఫిక్ ఇన్ ఆన్ డాలస్ I-30 వెస్ట్ బౌండ్ బిట్వీన్ లాన్ వ్యూ ఎవెన్యూ అండ్ 75 సెంట్రల్ ఎక్స్ప్రెస్ వే, అక్కడ కూడా స్టాప్ అండ్ గో ట్రాఫిక్ ఉంది. దెన్ వీ ఆల్సో హావ్ అ స్టాప్ అండ్ గో ట్రాఫిక్ ఆన్ I-30 ఈస్ట్ బౌండ్ బిట్వీన్ హ్యాంప్టన్ రోడ్ అండ్ 2nd Avenue. అండ్ ఇది కాకుండా మనకి హైలాండ్ పార్క్ గోయింగ్ టువర్డ్స్ ద డౌన్ టౌన్ దగ్గర అయితే లైన్ అంతా ఎల్లో చూపిస్తుంది, అంటే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంది అక్కడ. దెన్ వీ హ్యావ్ ఇంకోటి చూడాలి అనంటే, లెట్ మీ ఆల్సో చెక్ ఈ ఏరియాలో విచ్ ఇస్ TX.Dallas, అక్కడ ఎలా ఉంది అనంటే, వీ హ్యావ్ సేఫ్టీ, అక్కడ కొంచెం యాక్సిడెంట్ అయిందని అంటున్నారు. సో ట్రాఫిక్ అంతా కొంచెం మర్జ్ అవుతుంది రైట్ లైన్ లోకి. సో డ్రైవ్ సేఫ్లీ, విచ్ ఇస్ Texas.Reported by Texas. సో ఈ ఏరియాలో కొంచెం స్లోగా వెళ్ళండి డౌన్ టౌన్ కెళ్లి రోడ్ లో. బైదే మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్ జే కల్పన. అండ్ మళ్ళీ ఈ గేమ్ నెక్స్ట్ ట్యూస్డే కూడా ఆడదాము 5:30 to 6:30. బట్ లాస్ట్ సెగ్మెంట్ లో కాబట్టి ఐ ఆల్ అగైన్ వాంట్ టు సే థ్యాంక్ యూ టు ఆల్ అవర్ స్పాన్సర్స్. మొదట ఏ టు బి అడియర్ ఆనంద్ భవన్, ఇది ఫ్రిస్కోలో అండ్ లిటిల్ ఎల్మ్ లో ఉంది. మెగా పవర్ లీడర్ బోర్డ్ దట్ ఈస్ ప్రెసెంటెడ్ బై ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా. అయితే ఈ ఇండియా క్యాష్ అండ్ క్యారీ, మదిరా అండ్ మసాలా, విచ్ ఇస్ అట్ అర్వింగ్, దే ఆల్సో ఆర్ ఆనరింగ్ ద రియల్ హీరోస్. అంటే మీరు కనుక వెటరన్ అయి ఉన్నా, మిలిటరీలో పనిచేస్తున్నా, ఆ రోజు విచ్ ఇస్ మెమోరియల్ డే రోజు May 25th, దేర్ వాజ్ స్పెషల్ సెలబ్రేషన్ హ్యాపెనింగ్ డెడికేటింగ్ టు ఆల్ హీరోస్. కాకపోతే మీరు ఒక వ్యాలిడ్ మిలిటరీ ఐడి ఉంటే, ఇన్ కేస్ యూ వర్కింగ్ ఇన్ మిలిటరీ అండ్ వెటరన్స్ అయితే కనుక ప్రూఫ్ ఆఫ్ ఐడి తీసుకుని వెళ్ళండి టు అవైల్ దీస్ ఆఫర్స్. ఆఫర్స్ ఏంటంటే, లంచ్ బఫే అవర్స్ లో వెటరన్స్ కెన్ ఎంజాయ్ స్పెషల్ 1+1 కాంప్లిమెంటరీ బఫే ఆఫర్. ఇదే కాకుండా వీ హ్యావ్ అ ఫ్రీ అపిటైజర్, ఫ్రీ డెజర్ట్, డెజర్ట్ ఇస్ ఆన్ దెమ్. సో మీరు గెస్ట్ లను తీసుకుని వచ్చేసేయచ్చు. అయితే లంచ్ అయితే మార్నింగ్ 11:30 to 3 PM వరకు సర్వ్ చేస్తారు. డిన్నర్ అయితే 6 PM to 11 PM. అండ్ రిమెంబర్, దిస్ ఇస్ అట్ మదిరా అండ్ మసాలా, లొకేటెడ్ అట్ 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్ ఇన్ అర్వింగ్. And then we also have Maitri's Restaurant and SNR Insurance. And last but not least, Radio Surabhi Jatra Season 4. And ee sari highlight in it, the biggest highlight at the event is Sri Sita Rama Kalyanam. Idi in association with Mata jarputunnamu ee sari mana Frisco Flyer daggara June 7th na. ఇదే కాకుండా విల్ డెఫినెట్లీ హ్యావ్ డెలిషియస్ ఫుడ్ బూత్, ఎగ్జైటింగ్ వెండర్ స్టాల్స్, ఆర్జే అవార్డ్స్ ఉంటాయండి. మీ ఫేవరెట్ ఆర్జేకి తప్పకుండా ఓట్ చేయండి. కాకపోతే ప్రతి కేటగిరీలో ప్రతి ఒక్క ఆర్జేకి మీరు ఓట్ చేయాలి, అంటే అది ఫేర్ ఉంటుందన్నమాట. లేకపోతే ఇట్ విల్ నాట్ అలౌ యూ టు సబ్మిట్ ద ఫైనల్ ఆర్జే అవార్డ్స్. కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డు కూడా ఉంది. అండ్ వీ హ్యావ్ అ స్టార్ట్అప్ స్ట్రీట్ అండ్ ఆల్సో బిగ్ సర్ప్రైజ్ ఫినాలే waiting just for you. మరి ఆలస్యం చేసుకోకండి, గుర్తు పెట్టుకోండి. సేవ్ ద డే June 7th, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చెప్పేసేయండి, తీసుకొచ్చేసేయండి అక్కడ. ఎందుకంటే అక్కడ సీతారామ కళ్యాణంతో పాటు మెగా కొలటం కూడా ఉంది, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అండ్ అది మనకి జూమ్ క్లాసెస్ కూడా ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి. అండ్ రిజిస్ట్రేషన్ కి కానివ్వండి, ఓటింగ్ కి కానివ్వండి, నామినేషన్స్ కి, కళ్యాణానికి టికెట్లు అయినా వీటన్నిటికీ ఒకటే ప్లేస్, విచ్ ఇస్ www.radiosurbhi.com/RSJ. స్పాన్సర్షిప్స్ కి అయితే 5168516919, ఐ రిపీట్ 5168516919 కి కాల్ చేసి యూ కెన్ చెక్అవుట్
an email at admin@radiosurbhi.com. This is Radio Surbhi Jatra Season 4. Mana Jatra, Mana Vedukulaga, Jarpukunda, Mana Friends and Family Tho. వచ్చేసేయండి మరి అక్కడికి.

0: అద్దె ఎప్పుడు ఇస్తున్నావు?
1: ఇవ్వను.
2: ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. లైఫ్ అనేది చాలా చిన్నది, ఎప్పుడు ఎలా మారుతున్న సిచ్యువేషన్ మనకి తెలీదు, కానీ లైఫ్ లో మనకి ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా ఉండాలి కదా, ఇన్సూరెన్స్ కవరేజ్. మనకి జాబ్ ఉన్నా లేకపోయినా, అయితే మీరు కనుక జాబ్ ఒకవేళ పోయి ఉంటే బట్ ఇన్సూరెన్స్ కావాలి అనుకుంటే, యూ కెన్ డెఫినెట్లీ రీచ్ అవుట్ టు ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. దే విల్ గైడ్ యూ అండ్ దే విల్ హెల్ప్ యూ ఆల్సో ఫైండ్ అఫోర్డబుల్ కవరేజ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. త్వరగా అండ్ స్ట్రెస్ ఫ్రీ లేకుండా మీరు అక్కడ మీరు సంప్రదించవచ్చు ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ని. ఫ్రమ్ హెల్త్ టు ట్రావెల్, డెంటల్ టు విజన్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, దే గాట్ యూ కవర్డ్. దట్ ఈస్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.

కే ర్యాంప్ మూవీ నుంచి మనం పాట విన్నాం. ఇది పాత పాటే, రాజశేఖర్ గారి పాట. తర్వాత ఈ సినిమాలో మన కిరణ్ అబ్బవరం చేశాక ఇంకాస్త వైరల్ అయిపోయింది అనమాట ఆ పాట. మళ్ళీ చాలా మంది చాలా పాటలు అలాగే ఉంటాయి, పాత ఒక 80s లో 90s లో ఉన్న పాట మళ్ళీ లేటెస్ట్ గా పెడితే చాలా మంది వెళ్ళి చూస్తారు కూడా ఇది ఒరిజినల్ సాంగ్ ఏమిటి అనేది. ఓకే, దానికంటే ఇదే బాగుందని వాళ్ళకి రేపు పిల్లలకు అనిపించవచ్చు. అండ్ అప్పుడు 90s లో విన్న వాళ్ళైతే లేదు ఒరిజినల్ పాటే బాగుందని వాళ్ళు కూడా అనిపించవచ్చు అనమాట. ఏ అభిప్రాయం వాళ్ళది, ఎవరిష్ట ఇష్టాలు వాళ్ళవి అనమాట. కానీ ఏదైనా పాత పాటైనా పాత పాటని మళ్ళీ కొత్తగా విన్నా ఈ పాటైనా ట్యూన్ బాగుంటే అందరు ఇష్టపడతారు కదా, జెన్జీస్ అయినా మిలినియల్స్ అయినా. మీరు ఇంటర్నల్ సర్వే D2 డ్రైవ్ టైమ్ షో ఇవాళ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ గురించి మాట్లాడుతూ ఒక క్వశ్చన్ అడిగాను కదా, సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ వెనకాల ఉన్న మెయిన్ రేషనల్ ఏమిటి, ప్రివెంటివ్ కంట్రోలా లేకపోతే డిటెక్టివ్ కంట్రోలా? ఈ క్వశ్చన్ మనం ఈ గేమ్ తో కాస్త ఎక్కడికో వెళ్ళిపోయిందని అనిపించింది. ఈ క్వశ్చన్ స్టిల్ ఆన్. ఇన్ కేస్ మీలో ఎవరికైనా తెలిస్తే సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ వెనకాల ఉన్న లాజిక్ రేషనల్ ఏమిటి, ప్రివెంటివా డిటెక్టివా? 972-636-1966 కి కాల్ చేసి చెప్పేసేయొచ్చు నాకు, అంటే కల్పనకు.

ముద్దులకి జిఎస్టీ కట్టేసిపోమా. గ్రాండ్ గా చేస్తాన్ని బట్టి కాస్ట్లీ గడ్డోలు ఇస్తాన్ని చుట్టి బిజినెస్ క్లాసుల్లో ఉండేట మస్తే ట్రెండింగ్ లో నంబర్ వన్ ఉండాలి రోల్ రైడ్ అపార్ట్మెంట్.

0: చిట్టమ్మ పాట విన్నారు మీరు. కరెంట్ గా కరెంట్ తీగలాగా వైరల్ అవుతున్న ట్రెండింగ్ సాంగ్ ఇదన్నమాట. సమీర భరద్వాజ్ పాడింది పాట. క్యూట్ గానే ఉంది. బస్ లో అలా ఏంటంటే దాన్ని డెకరేట్ చేసి పాడము. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. అండ్ ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్ ఇస్ స్టిల్ ఆన్. కాలర్స్ అది కొంతమంది డిటెక్టివ్ అని అన్నారు. అది కరెక్టా కాదా కాసేపట్లో చెప్తాను. బట్ క్వశ్చన్ ఏంటంటే సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్, అంటే ఏ పని చేసినా దాని వెనకాల ఏంటంటే ఒక అర్థం ఉంటుంది కదా. ప్రతి పని ఇంపార్టెంటే. ఆ పనిని మనం చక్కగా మన స్థానాల్లోనే చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ మన పని వల్లనే అన్ని అవుతాయంటే కాదు. మనతో పాటు టీం వర్క్ అనేది ఉండాలి. ఆ టీం వర్క్ లో కూడా ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటే ఫైనల్ రిజల్ట్ ఏంటంటే ఫైనల్ అవుట్కమ్ చక్కగా అవుతుంది. నా పని మాత్రమే నేను చేస్తాను, నీ పనితో నాకు సంబంధం లేదు అని అనడం కాదు. కాకపోతే వాళ్ళ పనిలో ఇంటర్ఫేర్ చేయమని కాదు, కానీ ఎవరి పని వాళ్ళు ఆ స్థానంలో ఉండి చేస్తే రిజల్ట్ చక్కగా ఉంటుంది. వీ కెన్ అచీవ్ వాట్ వీ వాంట్. బట్ దాని వెనకాల క్వశ్చన్ అడిగింది ఏంటంటే దీని వెనకాల అసలు అర్థం ఏంటి? ప్రివెంటివ్ కంట్రోలా లేకపోతే డిటెక్టివ్ కంట్రోలా? 9726361966 మా స్టూడియో నంబర్. మీరు వింటున్నారు సురభి డి టూ డాక్టర్ షో విత్ మీ ఆర్జే కల్పన.
1: అంటే
2: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం.
1: కంసామిదా.

ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసింది. సుధా గారు కాల్ చేసి చెప్పారు మనకి, అంటే ఈ ట్రివియా క్వశ్చన్ ఎప్పుడు మనం అంత గమనించవచ్చు, గమనించకపోయిండొచ్చు, అంటే సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ వెనకాలన్న అర్థం ఏమిటి అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇందాక అన్నాను కదా రాజుగారికి ఏడుగురు భార్యలు, ఒక భార్య అంటే పెద్ద భార్య కంచాలు వేస్తుంటే చిన్న భార్య కంచాలు తీస్తుంటుంది అనేసి. సో ఒక భార్య వేస్తుంటుంది, ఒక భార్య తీస్తుంటుంది, నా పని అయిపోయింది కదా, నా పని ఇదే కదా అని మధ్యలో మరి తినాలి కదా మరి వచ్చిన వాళ్ళు గెస్ట్ లు. సో అలా ఎవరి పని వాళ్ళు చేసుకోబోతే బాగానే ఉంటుంది, కానీ ఒక పని అయిన తర్వాత ఆ తర్వాత పని చేస్తే బాగుంటుంది, అంటే ఒక టైం కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. అయితే ఇందాక నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ వెనకాల ఉన్న రేషనల్ ఏమిటి, ప్రివెంటివ్ కంట్రోలా ఆర్ డిటెక్టివ్ కంట్రోలా? సో ప్రివెంటివ్ కంట్రోల్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ మీరు వింటున్నారు సురభి డి టు డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. మళ్ళీ రేపు వస్తాను అనుకోండి, బట్ ఇంకా పాటలు ఉన్నాయి, పాట వినేసేద్దాం. ఇది హుషారు మూవీ నుంచి హుషారుగా.

నాకు కూడా ఉండిపోవాలనే ఉంది, కానీ నేను వెళ్తేనే కదా మళ్ళీ శ్రీనివాస్ గారు వస్తారు, మళ్ళీ నేను వెళ్తేనే కదా మళ్ళీ తిరిగి రేపు రాగలను, మళ్ళీ 4:00 వరకు. సో ఇప్పటి వరకు మీరు విన్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. తిరిగి రేపు కలుద్దాము, సేమ్ టైమ్, 4 to 7 PM, డిఫరెంట్ డేట్ వెన్స్డే. స్టే బ్లెస్డ్, డ్రైవ్ సేఫ్ అండ్ ఎంజాయ్ దిస్ వెదర్. ఎందుకంటే అసలే మే కదా, మే అంటేనే ఇట్ మే రెయిన్, ఇట్ మే బి 90 degrees, ఇట్ మే బి 30 degrees, ఇట్ మే బి సనీ, ఇట్ మే బి క్లౌడీ, బట్ మే లో చక్కగా ఎంజాయ్ చేయండి. దిస్ ఇస్ కల్పన సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar
3: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: అనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
5: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
6: ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
7: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
8: టిఫిన్ జర్నీస్ ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 for international travel, medical, student insurance. SNR Insurance.
9: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-021.
10: Srotulandariki subha sayantram. Meeru vintunnaru Radio Surabhi 107.9 FM HD3 Americalo Telugu Nestam. ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారం అయ్యే పాటల పల్లకి కార్యక్రమంలో ఈనాటి భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపూడి శ్రీనివాసరావు. ఇవాళ కార్యక్రమంలో మనము 2వ గంటలో ఒక నటుడి గురించి మాట్లాడుకుంటూ ఆయన నటించిన సినిమాల నుంచి చాలా చాలా చాలా చాలా మంచి పాటలు అండి, అవన్నీ కూడా డోంట్ మిస్. మొదటి గంటలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, ఆ అంశం మీద తీసుకుని మనం పాటలు విందాం. అయితే మన సాంప్రదాయం ప్రకారం ఒక చక్కటి భక్తి గీతం, దాశరథి గారు రచించిన ఈ గీతానికి స్వరకల్పన చేసింది సత్యం గారు. భానుమతి గారు ఎంతో బాగా పాడారండి, అసలు ఎత్తుగడ అద్భుతం. ఈ పాటతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.